శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కపురం కేంద్రం 101.5 మెగాహెర్ట్జెస్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 4వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 26వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 42 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే.

0: భక్తి రంజని కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ అయ్యప్ప స్వామివారి సుప్రభాతం స్తోత్రం విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం సూక్తి ముక్తావళి ఈనాటి కార్యక్రమంలో ప్రేమ వ్యామోహం ఈ అంశం గురించి శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి గారి వ్యాఖ్యానం విందాం.
1: శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంతి. శరణు గోరి గురుని వరమంత్రమును విన్న పరుల శరణు గోర పనియే లేదు. హరిహరులకు మిన్న గురు పరబ్రహ్మము కాళికాంబహంస కాళికాంబం. మనిషి ప్రేమ వ్యామోహం అనే రెండు ముఖ్యతత్వాలతో మనగలుగుతున్నాడు. దీనిలో ప్రేమను ప్రక్కన పెట్టి వ్యామోహంతో మనగలిగే వాళ్ళు అత్యధికులుగా ఉన్నారు. వ్యామోహాన్ని తగ్గించుకొని ప్రేమతత్వంతో బ్రతికే వాళ్ళు అతి తక్కువ మందిగా ఉన్నారు. వ్యామోహం ప్రేమ తేడా చెప్తాను. తల్లి ఉంటుంది, తల్లి మీద బిడ్డకి ఎనలేని ప్రేమ ఉంటుంది. ఇద్దరు కలిసిమెలిసి బ్రతుకుతూ ఉంటారు. ఎంతో ప్రేమగా ఆత్మీయత, అనురాగం, అనుబంధం, ప్రేమైక స్వరూపంగా ఇంకా నా తల్లి లేకపోతే నేను లేనని అన్నంత ప్రేమతో కుమారుడు, ఈ బిడ్డ లేకపోతే నాకు ఇంకా జీవితం ఏమన్నంత ప్రేమతో తల్లి బ్రతుకుతూ ఉంటారు. కాలగమనంలో వయసు వచ్చి పిల్లవాడు పెళ్లి చేసుకున్న తర్వాత, మూడు నిద్రలైన తర్వాత అమ్మగారి మంచం మీద వచ్చి కూర్చొని, అమ్మా నువ్వంటే నాకెంత ప్రేమ, నేనంటే నీకు అంతకంది ఎంతో ప్రేమ ఉన్నది. అయితే ఆ అమ్మాయి కొత్త అమ్మాయి కదా, ఏదైనా ఒక మాట అంటే నేను తట్టుకోలేను, కాబట్టి మేము అలా ప్రక్క నుండి రోజు వచ్చి చూసిపోతుంటానమ్మా అంటాడు. చూడండి ఏం చెప్తున్నాడు పిల్లవాడు, ఇప్పటిదాకా తల్లి మీద ఉన్నది ప్రేమ, ఇప్పుడు భార్య మీద కలిగినటువంటిది వ్యామోహం. భార్య మీద వ్యామోహంతో 25 సంవత్సరాలు సుమారుగా పెంచినటువంటి తల్లి మీద ఉన్న ప్రేమని త్రోసిపుచ్చుతున్నాడు, ప్రక్కకు నెట్టివేస్తున్నాడు. అంటే కాళిదాసు గారు చెట్టు కొమ్మ చివరన కూర్చొని ఆ కొమ్మని నరికిన చందాన, అంటే కొమ్మ కింద పడితే తాను పడతాడు, ఆయన కవిగాక పూర్వం సంగతి విషయం. అలాగే ఇతను తన జీవితాన్ని తనే మొదలంట నరుక్కోవడం మొదలెట్టాడు. ఈరోజుతో ప్రేమని మర్చిపోతున్నాడు, వ్యామోహాన్ని పెంచుకుంటున్నాడు. వ్యామోహం అనేది ఉబ్బలి లాంటిది, ఊబి లాంటిది. దానిలో పడిన తర్వాత ముందు కాళ్ళు మునుగుతాయి, తర్వాత మోకాళ్ళు మునుగుతాయి, తర్వాత నడుము మునుగుతుంది, తర్వాత గుండెలు మునుగుతాయి, తర్వాత తల మునుగుతుంది, ఆ తర్వాత అంతా మునిగిపోతుంది. చూడటానికి ఏమీ ఉండదు. వ్యామోహంలో మునిగిన వాడి చరిత్ర ఇది. అదే ప్రేమలో ఉంటే తెలిసి తెలియని పొరపాట్లు చేసినా ఈ ప్రేమతత్వంలో ఉన్నటువంటి ఔన్నత్యం ద్వారా వాటిని మళ్ళీ తెలుసుకొని జీవితాన్ని చక్కగా దివ్యంగా భవ్యంగా ముందుకు చూసుకొని నడిచిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రేమతత్వంలో ఉండేవాడు సమాజ హిత అభిలాషి, వ్యామోహం తత్వంలో ఉండేవాడు స్వార్థ పరాకాంక్ష కలిగిన వాడు, స్వార్థ పరుడు. వీడికి ఎవరి క్షేమం అవసరం లేదు, ఎవరి యోగక్షేమాలు అవసరం లేదు. తాను, తన భార్య, తన కుటుంబం, అంటే తన తల్లిని వదిలేసిన వాడు ఈ సమాజానికి ఏదైనా చేస్తాడంటే నమ్మాల్సిన అవసరమే లేదు. తల్లిని ప్రేమించిన వాడు సమాజాన్ని ప్రేమించలేడు, సమాజాన్ని ప్రేమించలేని వాడు దేశాన్ని ప్రేమించలేడు, దేశాన్ని ప్రేమించలేని వాడు ఈ దేశంలో బ్రతకడానికి అనార్హుడు. ఈ దేశం నీకు జీవితాన్ని ఇచ్చింది, ఈ భూమాత నీకు జీవితాన్ని ఇచ్చింది, ఈ సమాజం నీకు జీవితాన్ని ఇచ్చింది. బుద్ధుడు చెప్పాడు సంఘం శరణం గచ్చామని, సంఘం లేకుండా నువ్వు ఎక్కడ బ్రతకలేవు. అలాంటి సంఘాన్ని విస్మరించి నీ స్వార్థ పరాకాంక్షతోటి జీవితాన్ని గడుపుతున్నావంటే సమాజం నిన్ను శిక్షించి తీరుతుంది. ఏదో ఒక రోజు నువ్వు శిక్ష అనుభవించి తీరాలి. కాబట్టి ఆ శిక్ష ఎలా వస్తుందో తెలియదు, వచ్చినప్పుడు రక్షించే నాథుడే ఉన్నాడు. కాబట్టి భగవద్ అనుగ్రహం కావాలంటే నువ్వు సమాజ హితాభిలాషువి కావాలి. సమాజ హితాభిలాషువి కాని రోజు భగవద్ అనుగ్రహానికి నువ్వు అర్హుడు కావు. ఆయన అనుగ్రహానికి అర్హుడు కాని వాడెవడు? సుఖజీవనం గడిపినటువంటి చరిత్ర మన భూమి మీద లేదు. కాబట్టి సుఖమైన జీవితం, సుఖం అంటే కేవలం తినడం, పడుకోవడం, ఫ్యాన్ వేసుకోవడం, ఏసి ఉండటం కాదు, ప్రశాంతమైన జీవితం. ఏ మనిషికి మానసిక ప్రశాంతత ఉంటుందంటే 10 మందికి ఉపయోగపడే మానసిక తత్వం ఉన్నవాడు, 10 మందికి ఉపయోగపడుతున్నవాడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఇతనికి 100 కోట్లు వేస్తున్నా ఏం చేయదు. అదే స్వార్థంగా ఉన్నటువంటి వాడికి 800 కోట్లున్నా ముళ్ళపాన్పు మీద పండుకున్నట్టే ఉంటుంది. పండుకునేది పట్టుపాన్పే, కానీ అది ముళ్ళపాన్పులాగానే ఉంటుంది, ఇట్టి నిద్రపట్టదు. ఎందుకు తెలుసా? తను చేసిన దోషాలు, పాపాలు, సమాజానికి చేసినటువంటి అఘాయిత్యాలు ఇవన్నీ స్వప్న రూపంలో, కలల రూపంలో, ఆలోచన రూపంలో భయపెడుతూ నిద్రపోకుండా చేస్తూ ఉంటాయి. కాబట్టి చూడండి, ఒక వ్యవసాయదారుడు సాయంకాలం వరకు పనిచేసుకుని వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి బరిగోట్లకు మేత వేసి ఆ మేత మీద పండుకొని నిద్రపోతాడు, ప్రపంచాన్ని మర్చి హాయిగా నిద్రపోతాడు. ఎక్కువ 4 గంటలకు అరగట్టుకొని వెళ్ళి హాయిగా వ్యవసాయం చేసుకుంటాడు. ఒక ఆఫీస్

0: లో ఏసీ రూమ్లో కూర్చొని బ్రహ్మాండంగా వ్యాపారం చేసి ఇవాళ ఆదాయం 2 లక్షలు వచ్చిందని క్రెడిట్ డెబిట్ బ్యాలెన్స్ తేల్చుకొని వచ్చేసి ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆవిడ ముష్టాన్న భోజనం పెడితే తిని పోయి ఏసీ వేసుకొని లోపల పండుకుంటే వెకుజావు 4 గంటల దాకా నిద్రపట్టలేదు. ఆయన 4 గంటల దాకా నిద్ర పోయి పనికి వెళ్ళాడు, ఈయనకు 4 గంటల దాకా నిద్రపట్టలేదు. కారణం తెలుసా, ఈరోజు 24 గంటల్లో నీ జీవితం ఎవరికి ఉపయోగపడలేదు, కాబట్టి ఆ నిద్రాదేవత నేను నిద్రపోనివ్వదు. నిద్రాదేవత అంటే ఇక్కడ లక్ష్మీదేవతకు బదులు దరిద్రదేవత ఉన్నది. లక్ష్మి అనే రూపంలో దరిద్రదేవత ఉండి ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదన అనే పేరుతో నీకు వ్యామోహాలు కలగజేసి నిద్రపోకుండా చేస్తుంది కదా. కాబట్టి ప్రశాంతంగా నిద్రపోవాలంటే 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయి. కార్పొరేట్ ఆఫీసులు ఉండేవాళ్ళు కూడా, ఓ పేద పిల్లవాడిని చదివించడం, ఒక పేదవాళ్ళకు ఉపయోగపడటం, దాన ధర్మాలు చేసేవాళ్ళు, కార్యక్రమం చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంటికి వచ్చి హాయిగా నిద్రపోతారు. కాబట్టి మనం చేసే వృత్తి ప్రవృత్తులే మన ప్రశాంత జీవితానికి ఆధారం, కాకపోతే అశాంతికి కారణమవుతారు. శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంతి.
1: ప్రేమ వ్యామోహం ఈ అంశం గురించి శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి గారి వ్యాఖ్యానం విన్నారు ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో. ఆకాశవాణి మార్కపురం కేంద్రం చేనుముచ్చట్లు ఈనాటి కార్యక్రమంలో దానిమ్మ పంట సాగు వివరాలు విందాం.

దానిమ్మ సాగులో సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే ముందుగా కాయతొలిచే పురుగు గురించిన విషయాలు తెలుసుకుందాం. ఈ పురుగు దానిమ్మ పండ్లకు చాలా నష్టం కలగజేస్తుంది. ఒక్కోసారి ఈ నష్టం 50% వరకు కూడా ఉంటుంది. సీతాకోక చిలుకలు ఒక్కొక్క గ్రుడ్డును పువ్వు లేదా పిందెలపై పెడతాయి. లార్వాలు కాయలు లోపలికి తొలుచుకొని పోయి గుజ్జును గింజలను తింటాయి. కాయకు చేసిన రంధ్రాల ద్వారా బ్యాక్టీరియా బూజు వ్యాపించి కాయ కుళ్ళి రాలిపోతుంది. చెట్టు పూత మొగ్గ దశల్లో ఉన్నప్పుడు డైమిథోయిట్ లేదా ఫ్రిఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి 15 నుంచి 20 రోజుల తర్వాత కార్బరిల్ 3 గ్రాములు లేదా డైక్లోరోవాస్ 1 మిల్లీలీటరు లీటరు నీటికి కలిపి మరోసారి పిచికారీ చేసి ఈ పురుగును నివారించవచ్చు. ఇక రెండవదిగా బెరడు తినే పురుగులు. సరైన యాజమాన్య పద్ధతులు పాటించకుండా నిర్లక్ష్యంగా వదిలేసిన తోటలను ఎక్కువగా ఆశిస్తాయి. బెరడు తుట్టెలను తొలగిస్తే రంధ్రాలు కనపడతాయి. రంధ్రాలను కిరోసిన్ లేదా పెట్రోల్ లేదా కార్బన్ డైసల్ఫేట్లో ముంచిన దూదితో నింపి బురద మన్నుతో మూసి అరికట్టాలి. తర్వాత తామర పురుగులు. ఈ పురుగులు ఆకులను లేత కాయలను ఆశిస్తాయి. ఆశించిన ఆకుల చివర్లు వంకర్లు తిరిగి ఎండిపోతాయి. కాయల మీద తామర లాంటి గరుకు మచ్చలు కనిపిస్తాయి. ఈ యొక్క తామర పురుగు నివారణకు గాను మొగ్గలు తొడిగే దశలోనే డైమిథోయిట్ లేదా ఫిఫ్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక దానిమ్మకు పేనుబంక కూడా వ్యాపిస్తుంది. లేత కొమ్మలపైన లేత ఆకులపైన పూలపైన చేరి రసాన్ని పీల్చి నష్టపరుస్తాయి. ఆశించిన ఆకుల చివర్లు వంకర్లు తిరిగి ఎండిపోతాయి. పేనుబంక నివారణకు గాను డైమిథోయిట్ లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే దానిమ్మలో పండ్ల రసాన్ని పీల్చే రెక్కల పురుగులు కూడా వ్యాపించటం జరుగుతుంది. రెక్కల పురుగులు పండ్లపై రంధ్రాన్ని చేసి రసాన్ని పీలుస్తాయి. రంధ్రాల్లో శిలీంధ్రాలు బ్యాక్టీరియా చేరి పండ్లు కుళ్ళి రాలిపోతాయి. ఈ యొక్క రసం పీల్చే పురుగుల నివారణకు కుళ్ళి రాలిపోయిన పండ్లను ఏరి నాశనం చేయాలి. రాత్రి వేళల్లో లైట్ల కాంతికి పురుగు ఆకర్షించబడుతుంది. హెక్టారుకు 1 ఫ్లోరోసెంట్ బల్బును కాయలు పక్వానికి రాకముందే అంటే 1 నెల ముందు ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పెట్టాలి. లైట్ల క్రింద మలాథియాన్ 1 మిల్లీలీటరు మందు మరియు 1% పంచదారను పండ్ల రసంతో కలిపిన మిశ్రమాన్ని ఉంచి పురుగును అరికట్టాలి. కలుపు మొక్కలను తోట చుట్టూ ఉన్న పొదలను తిప్పతీగలను తీసివేసి సాయంకాలం

0: సమయంలో తోటలో పొగ పెట్టడం ద్వారా పురుగును అరికట్టవచ్చు. ఇప్పటివరకు మనము దానిమ్మలో సస్యరక్షణలో భాగంగా పురుగుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు తెగుళ్ళ గురించిన మరికొన్ని విషయాలు. తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా బ్యాక్టీరియా మచ్చ తెగులు ముఖ్యమైనది. దానిమ్మను ఆశించే తెగుళ్ళలో బ్యాక్టీరియా మచ్చ తెగులు అధిక నష్టాన్ని కలుగజేస్తుంది. సాధారణంగా ఈ తెగులు 27 డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి 37 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు 70% పైగా గాలిలో తేమ శాతం ఉండే జూలై నుండి అక్టోబర్ మాసాలలో తీవ్రంగా ఉంటుంది. అంతేకాక వేసవిలో కురిసే వర్షాల వల్ల ఏర్పడే వాతావరణ పరిస్థితులు కూడా ఈ తెగులు వ్యాప్తికి అనుకూలం. తెగులు సోకిన చెట్లకు అంట్లు కట్టుట వలన నర్సరీ దశలోనే వ్యాప్తి చెందుతుంది. ఆకులపైన, కొమ్మలపైన మరియు పిందెలపైన నీటిలో తడిసిన మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు అధికమై ఒకదానితో ఒకటి కలిసిపోవడం వలన ఆకులు రాలిపోవడం, కొమ్మలు కనుపుల వద్ద విరిగిపోవడం, కాయలపై మచ్చలు నలుపు రంగులోకి మారి దానిపై వై లేదా ఎల్ ఆకారపు నెర్రియలు ఏర్పడతాయి. ఈ యొక్క బ్యాక్టీరియా మచ్చ తెగులు నివారణకు గాను రోగరహిత అంటు మొక్కలు నాటాలి. తెగులు ఆశించిన కొమ్మల భాగాలను అంగుళం క్రింద వరకు కత్తిరించి కాల్చివేయాలి. కత్తిరింపు సమయంలో వాడే కత్తెరలను 1% సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంలో 30 నిమిషాలు ఉంచి శుద్ధి చేసి ఉపయోగించాలి. కత్తిరింపులు అయిన వెంటనే 1% బోర్డో మిశ్రమమును పిచికారీ చేయాలి. సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో వచ్చే పూతను మాత్రమే పంటకు వదలాలి. రసాయనిక ఎరువులు అవసరానికి మించి వేయరాదు. నత్రజని, భాస్వరం మరియు పొటాష్ ఎరువులతో పాటు జింకు, బోరాన్ మరియు ఇనుము లాంటి సూక్ష్మధాతువులను వేయడం వలన చెట్టుకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తెగులు సోకిన కాయలను ఎప్పటికప్పుడు పెరికి కాల్చివేయాలి. తెగులు లక్షణాలు గమనించిన వెంటనే చెట్టుపై లీటరు నీటికి 200 మిల్లీగ్రాముల అగ్రిమైసిన్ లేదా స్ట్రిప్టోసైక్లిన్ మరియు 3 గ్రాముల కాఫరాక్సైడ్ క్లోరైడ్ను కలిపి పిచికారీ చేయాలి. తోటల్లో పరిశుభ్రత పాటించాలి. తెగుళ్లలో తర్వాతగా చెప్పుకునేది శిలీంధ్ర మచ్చ తెగులు. ఈ తెగులు విషయానికి వచ్చినట్లయితే 2-3 రకాల శిలీంధ్రాలు ఈ తెగులుకు కారకాలు. ఈ తెగులు మచ్చలు ఆశించే శిలీంధ్రాన్ని బట్టి వివిధ ఆకృతిలో ఉంటాయి. ఆకుపైన, కాయలపైన మచ్చలు ఏర్పడి ఒకదానితో ఒకటి కలిసిపోయి పెద్ద మచ్చలుగా ఏర్పడతాయి. దీనివలన ఆకులు రాలిపోవడం, కాయల నాణ్యత కోల్పోవడం జరుగుతుంది. దీని నివారణకు మచ్చలు గమనించిన వెంటనే పూత పిందె దశ నుండి 2.5 గ్రాములు మాంకోజబ్ లేదా 3 గ్రాములు కాఫరాక్సిక్లోరైడ్ లేదా 1 గ్రాము థయోఫెనేట్ మిథైల్ లీటర్ నీటికి కలిపి 15 నుంచి 20 రోజుల మధ్యలో 2-3 సార్లు పిచికారీ చేసి నివారించవచ్చు. తర్వాతదిగా ఎండు తెగులు. చెట్లు పాక్షికంగా కానీ సంపూర్ణంగా కానీ ఎండిపోతాయి. నేల ద్వారా వ్యాపించే 2-3 రకాల శిలీంధ్రాల వలన ఈ తెగులు కలగవచ్చు. ఈ సమస్య బరువైన నేలల్లో ఎక్కువగా గమనించవచ్చు. రంపపు పొట్టు పురుగులు మరియు నులుపురుగులు ఈ తెగులు రావడానికి దోహదపడుతున్నాయి. తెగులు నివారణకు నీరు నిలవకుండా జాగ్రత్త పడాలి. చెట్ల పొదలలో ప్రొఫికొనజోల్ 2 మిల్లీలీటర్లు మరియు క్లోరిఫైర్ఫాస్ 4 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి చదరపు మీటరుకు 1 లీటరు వంతున పాదులలో పోయాలి. ముందు జాగ్రత్త చర్యగా పశువుల ఎరువుతో వృద్ధి చేసిన ట్రైకోడెర్మా విరిడిని చెట్ల పాదుల్లో తేమగా ఉన్నప్పుడు వేయాలి. ఇక దానిమ్మ సాగులో దిగుబడి విషయానికి వచ్చినట్లయితే దిగుబడి రకము మరియు వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది.
1: చేను ముచ్చట్లు కార్యక్రమంలో మీరు ఇంతవరకు దానిమ్మ పంట సాగు వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:45 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365ను 2 లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840.41 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. వార్తల వివరాలు: అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పన, లోపలి ఆకృతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయం, శాసనసభ, హైకోర్టు భవనాల లోపలి ఆకృతులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధుల బృందం ఈ సందర్భంగా భవనాల లోపలి ఆకృతులు ముఖ్యమంత్రి సమక్షంలో ప్రదర్శించింది. ఈ డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365 పరిధిలోని బుట్టాయిగూడెం నుంచి లక్ష్మీనారాయణదేవిపేట, పట్టిసీమ నుంచి కొవ్వూరు సెక్షన్లను 2 లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840.41 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మొత్తం 45.09 కిలోమీటర్ల మేర ఈ అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ రహదారి అభివృద్దితో పోలవరం సాగునీటి ప్రాజెక్టుతో పాటు పరిసర గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుందని పేర్కొన్నారు. వ్యవసాయ పరంగా కీలకమైన ఈ ప్రాంతంలో పొగాకు, చెరకు, ఆయిల్ పామ్ వంటి పంటల ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా, సురక్షితంగా తరలించేందుకు వీలు కలుగుతుంది. తద్వారా రైతులకు మెరుగైన మార్కెట్ అనుసంధానం, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు మంజూరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మంత్రి నితిన్ గడ్కరీలకు రాష్ట ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రాబోయే బొగ్గు వేలంలో ఆ బ్లాక్ను చేర్చి సింగరేణి సంస్థకు కేటాయించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఢిల్లీలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయని కారణంగా కేటాయింపులు రద్దయినట్లు పేర్కొంటూ,
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వ్యాలీ కోల్డ్ ఫీల్డ్ జోన్ లో కోయగూడెం బ్లాక్ 3 సకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయని కారణంగా దానికి ఆ బొగ్గు బ్లాక్ ను రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేటువంటి కోల్ ఆక్షన్ బ్లాక్లలో ఈ యొక్క కోయగూడ బ్లాక్ 3 కూడా జోడించి దాని కూడా సింగరేణికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది. ఇది సుమారు 120 మిలియన్ టన్ల బొగ్గు ఇక్కడ అందుబాటులో ఉంది. వచ్చేటువంటి 20 సంవత్సరాల వరకు కూడా సింగరేణి ఇక్కడ మైనింగ్ చేయవచ్చు. అదేవిధంగా గ్రేడ్ 13 కి సంబంధించినటువంటి కోలు ఇందులో ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా
0: ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సౌభ్రాతృత్వం, ధర్మానికి స్ఫూర్తిదాయ ప్రతీకగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. తోటి ప్రజలకు విశ్వాసం, నమ్మకం, శ్రద్ద, కరుణతో సేవ చేసినప్పుడే ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందన్నారు.

0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట ఆర్థిక పరిమితులను దృష్టిలో ఉంచుకుని ఇతర రాష్టాల్లో జూనియర్ డాక్టర్లకు అందుతున్న ఉపకార వేతనం, ఇతర ప్రయోజనాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట సచివాలయంలో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి నిన్న చర్చించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: జూడాలు కూడా సమ్మె విరమించారు. ప్రభుత్వం వారి పట్ల చాలా సానుకూలంగా స్పందిస్తూనే పరిమితుల దృష్ట్యా ఏ మేరకు చేయగలం, ఎంత శాతం పెంచడానికి అవకాశం ఉంది, కానీ మిగతా రాష్ట్రాల్లో ఇంటర్న్స్ కి ఎంత ఇస్తున్నారు, మన రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు, అదేవిధంగా పీజీలకు ఎంత ఇస్తున్నారు అనే విషయాన్ని ఇప్పటికే కూలంకషంగా దాని మీద చర్చించడం కూడా జరిగింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం పరిమితుల దృష్ట్యా వారి పట్ల సానుకూలంగా స్పందిస్తూనే వారి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం
0: చేస్తాం. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మహిళల డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ జోడి పుల్లెల గాయత్రి గోపిచంద్, త్రిసా జాలీలను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ గోపిచంద్తో కలిసి గాయత్రి గోపిచంద్, త్రిసా జాలీ హైదరాబాదులో ముఖ్యమంత్రిని నిన్న కలిశారు. ఈ సందర్భంగా ప్రపంచ ఛాంపియన్షిప్లో అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించినందుకు ముఖ్యమంత్రి వారిని అభినందించారు. క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అనే తన మాటను అమలులో చూపించిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా జయంతి ఈరోజు. ప్రస్తుత మాసిడోనియాలో 1910 ఆగస్టు 26వ తేదీన ఆమె జన్మించారు. ఎక్కడో పుట్టి సేవ చేయాలనే సంకల్పంతో భారత్కు వచ్చిన ఆమె కలకత్తాలో కుష్ఠువ్యాధిగ్రస్తులకు సేవ చేశారు. సేవ అనే పేరు గుర్తుకురాగానే మదర్ థెరిసా పేరును గుర్తుకు చేసుకునే స్థాయిలో ఆమె ప్రజల మనసులో స్థానం సంపాదించారు. మానవ సేవ కన్నా మిన్నలేదని చాటిన మదర్ థెరిసా భారత్లో ఆపన్నులు, ఆర్తులు, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందు వరుసలో నిలిచి ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన వనితగా గుర్తింపు పొందారు. రాష్టంలో ఇటీవల కురుస్తున్న వర్షాలను సద్వినియోగం చేసుకుంటూ వన మహోత్సవం లక్ష్యాలను అధిగమించాలని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. హైదరాబాదులోని రాష్ట సచివాలయం నుంచి అన్ని జిల్లాల అధికారులతో మంత్రి నిన్న దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉపాధి హామీ పనులు, నీటి సంరక్షణ, జీవనోపాధి, ఆస్తుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముందుగానే ప్రారంభించి ఇప్పటికే 86% లక్ష్యాన్ని పూర్తి చేశామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 6,18,00,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 5,32,00,000 పైగా మొక్కలు నాటినట్లు మంత్రి పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.

అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365ను 2 లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840.41 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు, 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 7:15 మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 0859. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం వింటారు. ఇందులో మిలాద్ ఉన్నవి పర్వదిన విశేషాలు, అనంతరం మహిళా సమానత్వ దినోత్సవం గురించిన విశేషాలు, జాతీయ నేత్రదాన పక్షోత్సవాల గురించిన విశేషాలు వింటారు భావలహరి కార్యక్రమంలో. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే, 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ ఎం మనోహర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 0859. ఇక ఈ ఉదయం 9:30 మహిళా భారతి కార్యక్రమంలో మార్కాపురం మహారాణులు లైవ్ గేమ్ షో ప్రత్యక్ష ప్రసారం. ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఇది. మహిళా శ్రోతల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న వినోదభరితమైన గేమ్ షో. ఈ కార్యక్రమానికి మహిళా శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 0859. ఈ కార్యక్రమం ఈ ఉదయం 9:30 ప్రసారమవుతుంది. మహిళా శ్రోతలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కదా. ఇక ఈ ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ వివిధ భారతి కేంద్రం నుంచి రిలే. ఈ సాయంత్రం 4:52 నుంచి 6:00 వరకు సినీ గీతాలు వింటారు.

ఈ సాయంత్రం 6 గంటలకు, రాత్రి 11 గంటలకు హిందీలోను, ఈ సాయంత్రం 6 గంటల 5 నిమిషాలకు, రాత్రి 9 గంటలకు, 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే. 6 గంటల 30 నిమిషాలకు ప్రసార విశేషాలు. ఈ సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు కన్యాశుల్కం నాటకం వింటారు రచన కీర్తిశేషులు గురజాడ అప్పారావు గారు. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7 గంటల 15 నిమిషాలకు పాడి పంటలు కార్యక్రమంలో పండ్ల తోటల పెంపకంలో మెళకువలు. డ్రాగన్

ఇక్కడ సాగు ఆవశ్యకత గురించి పెద్ద యాచవరం గ్రామ రైతు వై ఆదిశేషు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో నవోదయ ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ అంశం గురించి శిక్షకులు అద్దంకి శేష యోగయ్య గారితో పరిచయం ప్రసారమవుతుంది. చివరి భాగం పరిచయకర్త శ్రీ ఆకుల వెంకటేశ్వర్లు, అనంతరం విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుందాను రండి. శీర్షికన ఓనం పండుగ విశేషాలు వింటారు. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:40 సినీ గీతాల కార్యక్రమం చిత్రమంజరి. రాత్రి 9:15 స్పాట్లైట్ ఢిల్లీ నుంచి రిలే. 9:30 గీతమాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం వింటారు. రాత్రి 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో శ్రీమతి వి కృష్ణవేణి గారి వయోలిన్ వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:45 మధుర గీతాలు అలనాటి పాత సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు మీరు ఇంతవరకు విన్నారు.

దేశభక్తి గీతం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాల్లో 9 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు టొరంటోకు చేరుకున్నారు. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. మిలాదున్ నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక వార్తల వివరంగా. ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రణాళిక చేసేటప్పుడే సాధ్యమైన చోటల్లా మౌలిక సదుపాయాల సేవల కోసం ఉమ్మడి వినియోగ కారిడార్లను అన్వేషించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సేవా తీర్థలో జరిగిన ప్రగతి 53వ సమావేశానికి మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రణాళిక దశలోనే మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు సాంకేతికతను, ఆర్థిక సాధ్యతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి సమీకృత విధానాలను పరిశీలించాలని పిలుపునిచ్చారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మోదీ రైల్వే, రోడ్డు, విద్యుత్ రంగాల్లో 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 30,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 6 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించారు. అగ్రిస్టాక్ ఎకోసిస్టమ్ను నిర్మించడంలో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని మోదీ అభినందించారు. రైతులకు మెరుగైన ఫలితాలు అందించేందుకు దీని వినియోగాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు ఎన్ఎస్ఎస్సి ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు పటిష్టమైన అంతర్గత భద్రత అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల సమస్య, నక్సలిజం, ఈశాన్య ప్రాంతంలోని సవాళ్లు తీవ్ర సంక్షోభాలుగా మారకముందే గత ప్రభుత్వాలు వాటిని గుర్తించి ఉంటే దేశం దశాబ్దాల పాటు వాటి దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వచ్చేది కాదని ఆయన అన్నారు. ఈ 3 అంతర్గత భద్రతల సమస్యల్లో ఉన్న క్లిష్టమైన సవాళ్లను ప్రభుత్వం పరిష్కరించిందని, ఈ ఘనత సాధించడంలో రాష్ట పోలీసు బలగాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు సీఐఎఫ్లు కృషి చేశాయని హోంమంత్రి అభినందించారు. భవిష్యత్తులో తలెత్తే సమస్యలను గుర్తించి వాటిని ముందుగానే అడ్డుకునే వ్యూహాలను రూపొందించడానికి ఈ ఎన్ఎస్ఎస్సి వేదిక రాబోయే 15-20 ఏళ్ల పరిస్థితులను విశ్లేషించాలని ఆయన సూచించారు. వ్యవసాయ డిగ్రీ కోర్సులు అభ్యసించే యువ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఐసీఏఆర్ సంస్థల వైస్ ఛాన్సలర్లు, డైరెక్టర్ల సదస్సును మంత్రి నిన్న ప్రారంభించారు. వ్యవసాయ విద్యాబోధన విధానంలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనవసరమని మంత్రి అన్నారు.
1: क्लाइमेट चेंज की हो, ग्लोबल वार्मिंग की हो, बदलती हुई टेक्नोलॉजी हो, नए नए रोगों का प्रकोप हो, मिट्टी का खराब स्वास्थ्य हो, उन सब का समाधान भी ढूंढना है. कृषि शिक्षा प्राप्त करके जो विद्यार्थी निकलते हैं उनका कैसे भविष्य बेहतर हो और वो कृषि को कैसे बेहतर करें, किसानों को उससे कैसे फायदा हो, इस पर विस्तार से चर्चा हो रही है.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాలో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. కెనడాలో జరిగే 4 రోజుల పర్యటనలో కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్తో జరిగే

ఆర్థిక సమావేశంలో సీతారామన్ పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలు, ఉమ్మడి అంతర్జాతీయ ప్రాధాన్యతలపై ఇరు వర్గాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ సమావేశం ముఖ్యమైన వేదికగా నిలుస్తుంది. ఈ పర్యటన భారత్ కెనడా భాగస్వామ్యంలోని ఆర్థిక రంగ బలోపేతానికి తోడ్పడుతుంది. ఇంధనం, కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు వంటి రంగాలకు చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా సీతారామన్ పాల్గొంటారు. ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఢిల్లీ లక్ష్మీ యోజన పథకం కింద అర్హులైన 4,000 మంది మహిళా లబ్దిదారులకు పత్రాలను పంపిణీ చేయనుంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. కాగా ఇప్పటి వరకు ఈ పథకం కోసం 9,13,000 మందికి పైగా మహిళలు నమోదు చేసుకున్నారని, 6,52,000 పైగా దరఖాస్తులు తుది దశలో పూర్తయ్యాయని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి చట్టబద్దమైన హోదా కల్పించడం

0: సంస్కరణలు చేపట్టడంపై రూపొందించిన ముసాయిదా నివేదికను పార్లమెంటరీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ ముసాయిదా నివేదికపై ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత ఎన్టీఏ సంస్కరణలు, దాని బలోపేతం చేయడానికి సంబంధించిన నివేదికను కమిటీ ఆమోదించింది. కాంగ్రెస్ సభ్యుడు ముకుల్ వాస్నిక్ నేతృత్వంలోని ఈ కమిటీ 382వ ముసాయిదా నివేదికను చర్చించి ఆమోదించడానికి ఆరవసారి సమావేశమైంది. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ది, పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. బీజింగ్లో జరిగిన భారత్ చైనా సరిహద్దు సమస్యపై ప్రత్యేక ప్రతినిధుల చర్చల 25వ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో కలిసి సహాధ్యక్షత వహించారు. సరిహద్దు సమస్యలపై ఇద్దరు ప్రత్యేక ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇరు దేశాల సమగ్ర దీర్ఘకాలిక ప్రయోజనాల నేపథ్యంలో సరిహద్దు సమస్యకు రాజకీయ పరిష్కారాన్ని కనుగొనే దిశగా తమ కృషిని కొనసాగించాలని వారు అంగీకరించారు. మిలాదున్ నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రవక్త మహమ్మద్ బోధనలను స్మరించుకోవడానికి మిలాదున్ నబీ ఒక గొప్ప సందర్భమని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ధర్మబద్దమైన ప్రవర్తన, కర్తవ్య పాలన మార్గంలో నడిచేలా ప్రవక్త బోధనలు ప్రజలకు స్ఫూర్తినిస్తాయని రాష్టపతి అన్నారు. ప్రవక్త మహమ్మద్ ఉన్నత ఆదర్శాల స్ఫూర్తితో సమ్మిళిత అభివృద్ది చెందిన దేశ నిర్మాణంలో పౌరులు చురుకుగా పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా రాష్టపతి పిలుపునిచ్చారు. 2030 నాటికి భారత్ మొరక్కో మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడం, పెట్టుబడులను, పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం కోసం ఇరు దేశాలు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. భారత్ మొరక్కో భాగస్వామ్యం దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 7వ భారత్ మొరక్కో సంయుక్త కమిషన్ సమావేశానికి వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద, మొరక్కో పరిశ్రమల వాణిజ్య మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి ఉమర్ హెజిరా సహాధ్యక్షత వహించారు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య నిన్న వెల్లింగ్టన్లో 2వ దశ రక్షణ వ్యూహాత్మక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా భారత్ న్యూజిలాండ్ దేశాలు స్వేచ్ఛాయుత సమ్మిళిత ఇండో పెసిఫిక్ ప్రాంతానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. ఈ ఉన్నత స్థాయి చర్చలు సముద్ర భద్రతను పెంపొందించడం, ఉమ్మడి సైనిక శిక్షణ, రక్షణ సహకారంపై దృష్టి సారించాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ప్రతినిధి బృందాలు సమగ్ర చర్చలు జరిపినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం 2030లో పేర్కొన్న వ్యూహాత్మక లక్ష్యాలను అమలు చేయడంపై వారు కీలకంగా చర్చించారు. పంచ్కులాలో నిన్న జరిగిన 14వ ఇండియన్ అథ్లెట్స్ సిరీస్ 2026 పోటీలో పురుషుల 400 మీటర్ల రేసులో విక్రాంత్ పంచాల్ మహమ్మద్ అజ్మల్పై విజయం సాధించారు. మహిళల హ్యామర్ త్రోలో తన్యా చౌదరి, అనుష్క యాదవ్ మరోసారి మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. మరోవైపు మహిళల 800 మీటర్ల పరుగులో కవిత విజయం సాధించారు. మహిళల 5000 మీటర్ల విభాగంలో భారతి మొదటి స్థానాన్ని సాధించారు. వాతావరణం: అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే జార్ఖండ్, కేరళ, మాహే మధ్య, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురాలలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆకాశవాణి వార్తలు ముగిచే ముందు విశేషాలు మరొకసారి. ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాల్లో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. మిలాదున్ నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి మార్గప్రం కేంద్రం.

మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, STD కోడ్ 0859.

0: మీకు తెలుసా, క్విజ్ ప్రోగ్రాంలో శ్రోతలకు 10 ప్రశ్నలు తెలియచేయడం జరుగుతుంది. వాటికి ఆప్షన్స్ కూడా ఇస్తాము. శ్రోతలు నోట్ చేసుకుని మాకు ఫోన్ చేసి సమాధానాలు తెలియచేయవలసి ఉంటుంది. మరి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 0 8 5 9 6. కార్యక్రమంలో ముందుగా చిన్న కమర్షియల్ బ్రేక్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
5: ముఖాన్ మొటిమలా
6: సై బాల్,
5: గజ్జా బబ్బలా
6: సై బాల్,
5: నడుగుల కామరా
6: సై బాల్,
1: మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: మీకు తెలుసా కార్యక్రమంలో ప్రశ్నలు నోట్ చేసుకోవడానికి శ్రోతలు సిద్ధంగా ఉన్నారు కదా. మొదటి ప్రశ్న, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? మొదటి ప్రశ్న మరొకసారి, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్, ఏ నివేదిత దూబే, బి వర్ష అశోక్ అగ్లావే, సి సౌమ్య స్వామినాథన్, డి గీతా వర్ధన్. ఏ నివేదిత దూబే, బి వర్ష అశోక్ అగ్లావే, సి సౌమ్య స్వామినాథన్, డి గీతా వర్ధన్. రెండవ ప్రశ్న, ద సెకండ్ ఆర్బిట్ పుస్తక రచయిత ఎవరు? ద సెకండ్ ఆర్బిట్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి, ఏ అజిత్ కృష్ణన్, బి అంగద్ ప్రతాప్, సి రాజాచారి, డి శుభాంశు శుక్ల. ఏ అజిత్ కృష్ణన్, బి అంగద్ ప్రతాప్, సి రాజాచారి, డి శుభాంశు శుక్ల. మూడవ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు? ఆప్షన్స్, ఏ అనిల్ చంద్ర పునేఠ, బి శ్రీ వివేక్ యాదవ్, సి శ్రీ సి సుదర్శన్ రెడ్డి, డి శ్రీమతి రాణి కుముదిని. నాలుగవ ప్రశ్న, దేశంలోనే మొట్టమొదట హైడ్రోజన్ రైలును ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఎక్కడ ప్రారంభించారు? దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్స్ వచ్చేసి, ఏ న్యూఢిల్లీ, బి గాంధీనగర్, సి జింద్, డి నాగ్పూర్. ఏ న్యూఢిల్లీ, బి గాంధీనగర్, సి జింద్, డి నాగ్పూర్. ఐదవ ప్రశ్న, కాస్మర్ విక్రమ్ సారాభాయ్ మెడలు 2026ను గెలుచుకున్న తొలి భారతీయ మహిళ ఎవరు? కాస్పర్, COSPAR, కాస్పర్ విక్రమ్ సారాభాయ్ మెడల్ను 2026 మెడల్ను గెలుచుకున్న తొలి భారతీయ మహిళ ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి, ఏ టెసీ థామస్, బి నందిని హరినాథ్, సి అన్నపూర్ణ సుబ్రహ్మణ్యం, డి రీతు కరిదాల్.

0: ஏட்டு சி தாமஸ், பி நந்தினி ஹர்நாத், சி அன்னபூர்ணா சுப்பிரமணியம், டி ரித்து கர்ணத். கரிதால் ఆరో ప్రశ్న, ప్రపంచ హెపటైటస్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ప్రపంచ హెపటైటస్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్స్ వచ్చేసి ఏ ఆగస్టు 19, బి జూలై 28, సి సెప్టెంబర్ 13, డి అక్టోబర్ 6. ఏడవ ప్రశ్న, ఫీల్డ్స్ మెడల్ను ఏ రంగంలోని వారికి ప్రదానం చేస్తారు? ఫీల్డ్స్ మెడల్ను ఏ రంగంలోని వారికి ప్రదానం చేస్తారు? ఆప్షన్స్ వచ్చేసి ఏ ఆర్కిటెక్చర్, బి గణిత శాస్త్రం, సి రసాయన శాస్త్రం, డి పర్యావరణం. 8వ ప్రశ్న, దేశంలో 45వ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన ప్రాచీన బౌద్ధ క్షేత్రం ఏది? ప్రశ్న మరోసారి, మన దేశంలో 45వ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన ప్రాచీన బౌద్ధ క్షేత్రం ఏది? ఆప్షన్స్ ఏ కుశీనగరం, బి కార్లా గుహలు, సి సారనాథ్, డి రత్నగిరి. ఏ కుశీనగరం, బి కార్లా గుహలు, సి సారనాథ్, డి రత్నగిరి. 9వ ప్రశ్న, 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ చిత్రంగా ఎంపికైన చిత్రం ఏది? 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ చిత్రంగా ఎంపికైన చిత్రం ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఆర్టికల్ 370, ఆర్టికల్ 370, బి భ్రమయుగం, సి అమరన్, డి కల్కి 2898 ఏడి. 10వ ప్రశ్న, ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2026 మహిళల సింగిల్స్లో విజేత ఎవరు? ప్రశ్న మరోసారి, ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2026 మహిళల సింగిల్స్ విజేత ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి ఏ అనాహత్ సింగ్, బి సాన్వి కలంకి, సి అనితా దూబే, డి ఉన్నతి త్రిపాఠి. ప్రశ్నలు శ్రోతలు నోట్ చేసుకున్నారని భావిస్తున్నాం. శ్రోతలు సమాధానాలు తెలియచేయడానికి ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 0859.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800420223.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: మీకు తెలుసా, కార్యక్రమంలో శ్రోతలు కాల్ చేస్తున్నారు. మరి మొట్టమొదటి శ్రోతను పలకరిద్దాం. హలో,
5: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
5: నా పేరు మీరావళి మేడం, మేడం.
0: ఓకే, మీరావళి గారు లాస్ట్ టైం కూడా మీరే ఫస్ట్ కాల్ అనుకుంటాను.
5: ఓకే,
0: త్రిపురాంతకం కదా. ఓకే చెప్పండి సార్. ఓకే, రామసముద్రం. ఓకే చెప్పండి.
5: రెండో దానికి ఆన్సర్ సుభాష్ శుక్లా మేడం.
0: రెండో దానిక ఓకే, ఆప్షన్ వచ్చేసి డి అంటున్నారు.
5: తర్వాత మూడో దానికి వివేక్ యాదవ్ మేడం.
0: ఓకే,
5: తర్వాత 6వది జూలై 8 మేడం.
0: ఓకే అండి.
5: తర్వాత 8వది సారనాథ్ మేడం, సారనాథ్.
0: ఓకే,
5: 9వది ఆర్టికల్ 370 మేడం.
0: ఓకే,
5: 10వ దానికి తెలియదు మేడం ఆన్సర్.
0: ఓకే, స్క్వాష్ ఛాంపియన్షిప్ 2026
5: తెలియదు మేడం ఆన్సర్.
0: ఓకే అండి, మీరావళి గారు.

हेलो हेलो हेलो हेलो हेलो హలో ఫోన్ లైన్స్ లేదో ప్రాబ్లం ఉన్నట్టుందండి.

0: హలో,
1: మేడం నమస్తే. మేడం, నీ టెక్కలి శ్రీకాకుళం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే, మీ పేరు చెప్పండి సార్.
1: నా పేరు కృష్ణారావు మేడం, చింతాడ కృష్ణారావు.
0: కృష్ణారావు గారు ఎక్కడి నుంచి అండి?
1: శ్రీకాకుళం జిల్లా నుంచి మేడం.
0: శ్రీకాకుళం జిల్లా లాస్ట్ వీక్ కూడా చేశారు.
1: అవును మేడం.
0: ఓకే ఓకే, చెప్పండి. విన్నారా ప్రశ్నలు?
1: విన్నాను మేడం, విన్నాను. మీ మొదటి ప్రశ్నకి ఆన్సర్ బి మేడం.
0: ఓకే,
1: అగ్లావే. సెకండ్ వన్, ద సెకండ్ ఆర్బిట్ పుస్తక రచయిత అనేది శుభాంశు శిక్లా మేడం.
0: ఓకే,
1: అలాగే మూడోది ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేట మేడం.
0: ఓకే,
1: నాలుగోది జింద్ మేడం, హర్యానాలో ప్రారంభించారు మేడం హైడ్రోజన్ రైన్.
0: ఓకే,
1: నెక్స్ట్ వన్ ఐదోది తెలియదు మేడం. ఆ సిక్స్త్ వన్ July 28 అనుకుంటాను మేడం.
0: ఓకే,
1: వరల్డ్ హెపటైటిస్ డే.
0: ఓకే,
1: ఫీల్డ్ మెడల్ అనేది మ్యాథమెటిక్స్ ఇస్తారు మేడం.
0: ఓకే అండి.
1: తర్వాత 45వ ప్రపంచ వారసత్వ ప్రదేశ సారనాథ్ని గుర్తించారు మేడం.
0: ఓకే,
1: నెక్స్ట్ వన్ 72 జాతీయ చలనచిత్ర పురస్కారం అనేది ఆర్టికల్ 370 ఇచ్చారు మేడం. చిత్రంకి ఇచ్చారు మేడం.
0: ఓకే,
1: అలాగే 10th వన్ నాకు తెలియదు మేడం. అది
0: 10th వన్ స్క్వాష్ 2026. ఓకే, మీరు టీచర్ గా పనిచేస్తున్నారని చెప్పారు కదా?
1: అవును మేడం, అవును మేడం.
0: ఎక్కడండి, ఏ ఊర్లో అండి?
1: ఇక్కడ ఏపీ మోడల్ స్కూల్, ఓవీపేట అని శ్రీకాకుళం దగ్గరలో ఉంటుంది మేడం.
0: ఓకే, స్కూల్కి వెళ్తూ వెళ్తూ జర్నీలో వింటున్నారు.
1: ఈరోజు సెలవు మేడం.
0: ఈరోజు? అవునవును, సెలవు కాబట్టి ఇంటి దగ్గరే ఉన్నారు.

0: కెళ్ళి.
1: రికార్డ్ చేస్తాను మేడం, రేపు వినిపిస్తాను మా పిల్లలకి.
0: ఓ రికార్డ్ చేసి వినిపిస్తారా?
1: రికార్డ్ చేసి వినిపిస్తాను మేడం. మొత్తం స్ట్రెంగ్త్ మా దగ్గర 800 ఉంటుంది మేడం,
0: ఓకే
1: ఇంటర్మీడియట్ వరకు.
0: ఓకే,
1: అందరికి కూడా మైక్ లో పెట్టి వినిపిస్తాం మేడం ఇది.
0: చాలా ధన్యవాదాలండి. మీ
1: ప్రతి
0: పిల్లల్లో ఉత్సాహం
1: గురువారం
0: పెరుగుతుంది,
1: సార్. అవును మేడం,
0: రేడియో వినాలి అని
1: అంటే
0: వాళ్ళకు కూడా ఐడియా వస్తుంది.
1: ఒకటి రేడియో వినాలి, రెండు కాంపిటేటివ్ స్పిరిట్ అనేది దానిలో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని మనం ప్రతి వీక్ కూడా విని దాన్ని రికార్డింగ్ చేసి మీ పిల్లలకు వినిపిస్తాం మేడం. 800 మెంబర్స్ కూడా ఒకేసారి వినిపిస్తాం మేడం.
0: ఓ చాలా బాగుంది సార్, మీరు ఈ ఐడియా బాగుంది, చాలా ధన్యవాదాలు. ఇలాగే రెగ్యులర్గా ఫాలో అవుతుండండి, మా కార్యక్రమం ఎవ్రీ వెన్స్డే వస్తుంది.
1: తప్పకుండా మేడం,
0: థ్యాంక్ యూ.
1: తప్పకుండా మేడం.
0: కృష్ణారావు గారు, చివరిలో సమాధానాలు సరి చూసుకోండి సార్. థ్యాంక్ యూ.
1: అలాగే.

0: హలో
1: హలో హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, నా పేరు బసవరాజ్ అండి.
1: బసవరాజ్ గారు అమెరికా నుంచి.
0: అవునండి, థ్యాంక్
1: ఓకే,
0: యూ మేడం గుర్తుపెట్టారు.
1: రెగ్యులర్గా మీరు ఫాలో అవుతున్నారు, మీకు ధన్యవాదాలు తెలియజేయాలి.
0: థ్యాంక్ యూ
1: ఓకే
0: మేడం.
1: ఓకే, విన్నారా సార్ ప్రశ్నలు?
0: విన్నానండి, చెప్పమంటారా?
1: చెప్పండి.
0: పచ్చదానికి వర్ష పశు
1: ఓకే, బి. ఓకే,
0: సెకండ్ దానికి బి అండి, రైట్ అండి.
1: ఓకే,
0: మూడోది వివేక్ యాదవ్ అండి, ఏపీసీఈసి.
1: ఓకే,
0: నాలుగోది సి అండి, హైడ్రోజన్ రైల్.
1: ఓకే,
0: ఐదవది తెలీదండి, ఐదవది నేను మర్చిపోయాను. రెండుది
1: కాస్పర్ విక్రమ్ సారాభాయ్ మెడల్ 2026ను గెలుచుకున్న తొలి భారతీయ మహిళ ఎవరు? ఓకే, ఆరోది.
0: బి అనుకుంటున్నాను,
1: ఓకే అండి,
0: బి అనుకుంటున్నాను.
1: ఓకే ఓకే
0: ప్రపంచ హెపటైటిస్ డే జూలై 28 అండి.
1: ఓకే.
0: అదేంటి
1: ఫీల్డ్స్ మెడల్?
0: ఫీల్డ్స్, అది మ్యాథమెటిక్స్ అండి.
1: ఓకే
0: దేశంలో 45వది సారనాథ్ అండి.
1: ఓకే సార్.
0: 72వ జాతీయ ఉత్తమ చిత్రం ఆర్టికల్ 370 అండి.
1: ఓకే,
0: ప్రపంచ జూనియర్ స్క్వాష్ అంటే అమీనా ఊర్ఫీ.
1: మేము ఆప్షన్స్ తెలియజేసామండి, ఒకసారి మీకు చెప్తాము. ఏ అనాహత్ సింగ్, బి సాన్వి కల్. ఆప్షన్స్ ఒకసారి చెప్తాం చూడండి సార్. అనాహత్ సింగ్, ఏ అనాహత్ సింగ్, బి సాన్వి కలంకి, సి అనితా దుబే, డి ఉన్నతి త్రిపాఠి. ఓకే అండి, బసవరాజ్ గారు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా చాలా దూరం నుంచి దేశాలు మారిపోయినా మీ అభిమానం ఇలా కొనసాగుతూనే ఉండాలి.
0: మాకు చాలా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ అండి ఇది.
1: ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎవ్రీ వెన్స్డే ఇలాగే ఫాలో అవుతుండండి. అలాగే
0: ఇప్పుడు నైట్ 7:45 ఉంటుంది నైట్.
1: అవునా? ఓ, మరి ఇంట్లో ఎవరైనా మహిళలు ఉంటే ఈరోజు 9:30కి మార్కాపురం మహారాణులోని గేమ్ షో ప్రసారం అవుతుందండి. సరదాగా పార్టిసిపేట్ చేయొచ్చు, వినోదభరితంగా ఉంటుంది. ఎవరైనా ఉంటే మాట్లాడించండి, ట్రై చేయండి సార్. ఓకే ఓకే, చాలా సరదాగా ఉంటుంది, నో ప్రాబ్లం.
0: ఓకే
1: ఓకే, థ్యాంక్ యూ అండి. ఇలాగే వింటూ ఉండండి, చివరిలో సమాధానాలు తెలియజేస్తాం.

0: హలో,
1: హలో మేడం గారు, గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్ సార్. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు దూదేకుల నబీ అండి. నేను ఖమ్మం మండలం దర్గా గ్రామం నుంచి మాట్లాడుతున్నాను.
0: నబీ గారు,

0: యార్ ఈ మధ్య చాలా రోజులైంది మీరు పార్టిసిపేట్ చేయట్లేదు.
1: నేను ఉద్యోగ రీత్యా డిప్రెషన్ మీద విజయవాడలో పనిచేయడం వల్ల నేను కార్యక్రమానికి కాస్త దూరం కావాల్సి వచ్చింది.
0: నవి గారు ప్రజెంట్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు?
1: ప్రస్తుతం విజయవాడ మేడం.
0: విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు.
1: అవును మేడం గారు.
0: బిజీ బిజీ అయిపోయి కాస్త వీలు కుదరక చేయలేదంటారా?
1: అవును అవును మేడం.
0: ఓకే, ఇవాళ విన్నారా సార్ ప్రశ్నలు?
1: ప్రశ్నలు నేను విన్నాను మేడం.
0: ఓకే,
1: కార్యక్రమం చక్కగా సాగుతున్నందుకు ముందుగా మార్కాపురం ఆకాశవాణి కేంద్రానికి అభినందనలు. శ్రీకాకుళం, అమెరికా ఇలా పలు ప్రాంతాల నుంచి శ్రోతలను ఆకట్టుకోవడం మార్కాపురానికి అది పెట్టిన విద్య.
0: ఓకే, థ్యాంక్ యూ అండి.
1: ఈ కార్యక్రమం అతి ప్రగతంగా ఇలాగే సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి మీకు తెలుసు సమాధానాలు. 10వది ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ మహిళల విజేత ఆప్షన్ ఏ అనహత్ సింగ్.
0: ఓకే,
1: 9వది 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది ఆర్టికల్ 370 హిందీ చిత్రం.
0: ఓకే,
1: ఇక 8వది 45వ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఏ బౌద్ధ క్షేత్రం ఎంపికైంది అంటే యూపీలోని సారనాథ్, ఆప్షన్ సి.
0: ఓకే,
1: 7వది ఫీల్డ్ మెడల్ ఏ రంగంలో ఇస్తారు అంటే ఆప్షన్ బి గణిత శాస్త్రం. ఇక 6వది ప్రపంచ హెపటైటిస్ దినోత్సవంగా ప్రతి సంవత్సరం జూలై 28న జరుపుకుంటారు, ఆప్షన్ బి. నెక్స్ట్ కాస్పర్ విక్రమ్ సారాభాయ్ మెడల్ 2026 గెలుచుకున్న మొట్టమొదటి మహిళ. 5వ ప్రశ్నకి ఆప్షన్ సి అన్నపూర్ణ సుబ్రహ్మణ్యం.
0: ఓకే,
1: 4వది దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ఇటీవల ప్రధానమంత్రి ఎక్కడ ప్రారంభించారు అంటే జింద్, ఆప్షన్ సి.
0: ఓకే,
1: 3వది ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ఆప్షన్ ఏ అనిల్ చంద్ర పునేట.
0: ఓకే,
1: 2వది సెకండ్ ఆర్బిట్ పుస్తక రచయిత వచ్చేసి ఆప్షన్ డి సుభాష్ శుక్లా.
0: ఓకే,
1: 1వది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మొదటి మహిళ డైరెక్టర్ గా ఎవరు ఎంపిక అయ్యారు అంటే ఆప్షన్ బి వర్ష అశోక్ అగ్లావే.
0: ఓకే సార్, మరి చాలా రోజుల తర్వాత నబీ గారికి కాల్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతిసారి రెగ్యులర్ గా మీరు ఫాలో అయ్యేవాళ్ళు గతంలో మీరు?
1: ఈ పని నుంచి తప్పనిసరిగా ఫాలో అవుతాను మేడం, ఈ కార్యక్రమాన్ని అనుసరిస్తాను.
0: ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే విజయవాడ నుంచి చేస్తున్నారు మీరు, అమెరికా నుంచి మరి బసవరాజ్ గారు చేస్తున్నారు కాబట్టి దూరంతో పని లేదు మనకి.
1: అది స్ఫూర్తినిచ్చింది నిజంగా. నేను ఈ కాల్ కోసం ప్రయత్నం చేసే సమయంలో శ్రీకాకుళం నుంచి ఒక టీచర్ గారు ఇప్పుడు అమెరికా నుంచి మాట్లాడారు. వారందరూ నిజంగా స్ఫూర్తి.
0: అవును సార్, అలా
1: ఇది మన యువతకి తర్వాత జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి ఎంతో మందికి ఇది ఉపయుక్తంగా ఉంటుందని చెప్పేసి అభిలషిస్తున్నాను.
0: ఓకే, ఖండ ఖండాంతరాల నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు, ఇప్పుడు దూరాలతో సంబంధం లేదు కాబట్టి మీరు ఇవాళ పార్టిసిపేట్ చేయడం సంతోషం. థ్యాంక్ యూ అండి, చివరి సమాధానాలు సరిచేసుకుని. థ్యాంక్ యూ.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: సర్దుబాటు అయింది.
4: దేనికి?
3: చిన్ని ఫీజుకి.
4: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే? ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్గా పంపాను.

0: ఆర్బీఐ చెబుతుంది
1: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్ ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: హలో హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
7: నా పేరు బండారు శ్రీమూర్తి గుప్తమ్మ, బెత్తాపూడి మాట్లాడుతున్నాను. శుభోదయం బంగారు తల్లి.
6: శుభోదయం అండి మీకు కూడా. బండారు త్రిమూర్తులు గుప్తా గారు ఎక్కడి నుంచి అండి?
7: తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి అమ్మా.
6: ఓకే, పెద్దాపురం. ఓకే, విన్నారండి ప్రశ్నలు?
7: వాడేశ్రీ గారేనా అండి?
6: కాదండి, కళ్యాణి. చెప్పండి.
7: కళ్యాణి గారు నమస్తే.
6: నమస్తే నమస్తే అండి. చెప్పండి, వాళ్ళ ప్రశ్నలు విన్నారా?
7: ఈ వేళ మాట నేను ఎప్పుడు రిపీట్ చేయమని అడగను. కాకపోతే ఇందాక శ్రీకాకుళం సెంటర్ కిషారావు గారు కాల్ చేశారు కదా మీకు, అప్పటి నుంచే మాకు ఈ వేళ మార్కాపురం వస్తుంది. కట్టుగట్టుగా వస్తుంది, ఎప్పుడు లేండి. నాకు సరిగ్గా అర్థం అవ్వలేదు. లైవ్ లో నాకు తెలిసి చెప్పేస్తాను, అడుగుతారంటే ఒక్కసారి దయచేసి టైం అయిపోతే త్వరగా అడిగేయండి. లేకపోతే మరి ఇవాళ ప్రసారం స్పష్టంగా రాలేదు మాకు, చాలా బాధగా ఉంది. రేపు ముందు చేస్తారు కదా కాల్.
6: అవునవును లేండి, మీకు తెలిసినా చెప్పండి, సమయం తక్కువగా ఉంది.
7: ఒకటి నేను అడగండి అమ్మా, నాకు అసలు అర్థం కాలేదు, కానీ మీద పార్టిసిపేట్ చెయ్యాలని ముందుగా చేశాను. రెండు మూడు ప్రశ్నలు అడగండి.
6: ఓకే, ద సెకండ్ ఆర్బిట్ పుస్తక రచయిత ఎవరు అని అడిగాము. ఆప్షన్ ఓకే
7: తెలుస్తుంది.
6: ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు?
7: వివేక్ యాదవ్ గారు అనుకుంటున్నానమ్మా.
6: ఓకే, ఇంకా తర్వాత దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఎక్కడి నుంచి ప్రారంభించారు? ఆప్షన్స్ వచ్చేసి ఏ న్యూఢిల్లీ, బి గాంధీనగర్, సి జింద్, డి నాగ్పూర్ అండి.
7: నాగ్పూర్ అమ్మా.
6: ఓకే అండి, ఇంకా ఏమైనా మీకు తెలిసిన ఉంటే చెప్పండి, సమయం తక్కువగా ఉంది.
7: అవునమ్మా, సమయం తక్కువ ఉంది. వచ్చే వారం దేవుడి దయలో బాగా పార్టిసిపేట్ చేస్తాను. ధన్యవాదాలు అమ్మా, ఉంటాను తల్లి.
6: ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.

మీకు తెలుసా, ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి కాల్స్ ఇంకా వస్తున్నాయి, కాకపోతే సమయాభావం వలన కాల్స్ తీసుకోవటం లేదు. మరి శ్రోతలందరూ కూడా ప్రశ్నలు సమాధానాలు నోట్ చేసుకోవాల్సిందిగా మనవి. మొదటి ప్రశ్న, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి, గీతా వర్ధన్. రెండవ ప్రశ్న, ద సెకండ్ ఆర్బిట్ పుస్తక రచయిత ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి, శుభాంశు శుక్లా. మూడవ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు? సమాధానం ఆప్షన్ బి, శ్రీ వివేక్ యాదవ్ గారు. అలాగే నాలుగవ ప్రశ్న, దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఎక్కడి నుంచి ప్రారంభించారు? సమాధానం ఆప్షన్ సి, జింద్ నుంచి. ఐదవ ప్రశ్న, కాస్పర్ విక్రమ్ సారాభాయ్ మెడల్ 2026ను గెలుచుకున్న తొలి భారతీయ మహిళ ఎవరు? సమాధానం ఆప్షన్ సి, అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారు. ఆరో ప్రశ్న, ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాం? ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి, జూలై 28. ఏడవ ప్రశ్న, ఫీల్డ్స్ మెడల్ను ఏ రంగంలోని వారికి ప్రదానం చేస్తారు అని అడిగాము. ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి, గణిత శాస్త్రం. ఎనిమిదవ ప్రశ్న, దేశంలోని 45వ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన ప్రాచీన బౌద్ధ క్షేత్రం ఏదని అడిగాం. సమాధానం ఆప్షన్ సి, సారనాథ్. తొమ్మిదవ ప్రశ్న, 72వ జాతీయ

0: చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన చిత్రం ఏది? సమాధానం ఆప్షన్ ఏ, ఆర్టికల్ 370. 10వ ప్రశ్న, ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2026 మహిళల సింగిల్స్ విజేత ఎవరు అని అడిగాం. సమాధానం ఆప్షన్ ఏ, అనాహత్ సింగ్. మరి కాల్ చేసిన శ్రోతలందరికీ ధన్యవాదాలండి. ఈరోజు త్రిపురాంతకం నుంచి మీరావళి గారు, అలాగే శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణారావు గారు, అమెరికా నుంచి బసవరాజు గారు, అలాగే విజయవాడ నుంచి నబీ గారు, బండారు త్రిమూర్తులు గుప్తా గారు పెద్దాపురం నుంచి కాల్ చేశారు. కాల్ చేసిన శ్రోతలందరికీ ధన్యవాదాలు. ప్రతి బుధవారం 7:15 మీకు తెలిసే కార్యక్రమంలో శ్రోతలు మరి పార్టిసిపేట్ చేసి మీ జీకేను పరీక్షించుకోవచ్చు. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ముగించే ముందుగా చిన్న కమర్షియల్ బ్రేక్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

ఈనాటి మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. ఆకాశవాణి మార్కపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి భావలహరి కార్యక్రమం ప్రారంభించే ముందుగా నేత్రదాన పక్షోత్సవాల గురించిన విశేషాలు, అలాగే మహిళా సమానత్వ దినోత్సవం గురించిన విశేషాలు, మిలాదున్నబి విశేషాలు ఈనాటి భావలహరిలో వింటూ పాటలు విందాం. ముందుగా ఈరోజు మిలాదున్నబి పర్వదినం, మరి ఇస్లాం మత స్థాపకుడైన మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని ఈద్ ఏ మిలాదున్నబి అంటారు. ఇస్లామిక్ క్యాలెండర్లోని మూడవ నెల అయిన రబీ ఉల్ అవల్లోని మూడవ నెల, దీనిలో 12వ రోజున ఈ పండుగను జరుపుకుంటారు. పర్వదిన ప్రాముఖ్యత ఏమిటి అనే విషయానికి వస్తే, మహమ్మద్ ప్రవక్త బోధనలు, ఆయన చూపిన శాంతి, కరుణ, మానవత్వ మార్గాలను ఈరోజు స్మరించుకుంటాం. మసీదులను, ఇళ్లను ఈరోజు ముస్లిం సోదరులంతా కూడా అందంగా అలంకరించుకుంటారు. ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు, ఖురాన్ పఠనం చేస్తారు. పేదలకు దాన ధర్మాలు చేయటం ఈ పండుగ ప్రధాన ముఖ్య ఉద్దేశం. అలాగే కొన్ని ప్రాంతాల్లో శాంతియుత ర్యాలీలు, ఊరేగింపులు కూడా నిర్వహిస్తారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం. బొమ్మరిల్లు చిత్రం నుంచి సిద్ధార్థ్ ఆలపించిన అనంత శ్రీరామ్ సాహిత్యం, స్వరకల్పన దేవిశ్రీ ప్రసాద్.

భావలహరి కార్యక్రమం వింటున్నారు. మీ అభిమానం మార్కాపూర్ 101.5 ఎఫ్ఎంలో ఇప్పుడు నేత్రదాన పక్షోత్సవాలు జరుపుకుంటున్నాం. దాని గురించిన విశేషాలు తెలుసుకుందాం. ప్రస్తుతం నేత్రదాన పక్షోత్సవాలు జరుపుకుంటున్నాం. 25వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ పక్షోత్సవాలు నిర్వహిస్తారు. మరి నేత్రదానం అంటే ఒక చీకటి జీవితానికి వెలుగును పంచటం, మన కళ్ళతో మనం చూసిన ప్రపంచాన్ని మన తర్వాత మరొకరికి చూపించటం. అసలు ఏంటి ఈ నేత్రదానం అంటే? మరణించిన వ్యక్తి కళ్ళలోని కార్నియాను, కార్నియా అంటే కంటి ముందు భాగంలో ఉండేటువంటి పారదర్శక పొర అన్నమాట, ఈ కార్నియాను సేకరించి కార్నియా దెబ్బతింటం వల్ల చూపు కోల్పోయిన వారికి మార్పిడి చేస్తారు. ఇది ఒకరి జీవితానికి వెలుగు అందించే గొప్ప మానవతా కార్యక్రమం. ఈ నేత్రదానం చేయటానికి వయసుతో సంబంధం లేదు, ఏ వయసు వారైనా చేయవచ్చు. అంతేకాదు, ఒక మరణించిన వ్యక్తి నేత్రాలు ఇద్దరికి చూపు అందించే అవకాశం ఉంది. అయితే నేత్రదానం చేయాలి అంటే జీవించి ఉన్నప్పుడే ఆ వ్యక్తి నేత్రదానం చేయాలని నిర్ణయించుకుని కుటుంబ సభ్యులకు తెలియచేయటం చాలా ముఖ్యం. ఆ తర్వాత మరణం సంభవించిన వెంటనే ఆలస్యం చేయకుండా కంటి బ్యాంక్ లేదా నేత్ర వైద్య సంస్థను సంప్రదించాలి. ఎందుకంటే సాధారణంగా కళ్ళను సేకరించే

ప్రక్రియ వీలైనంత త్వరగా చేపట్టాల్సి ఉంటుంది. రక్తదానం ప్రాణాలను కాపాడుతుంది. నేత్రదానం ఒక ఇద్దరి జీవితాలకు చూపును పంచి వెలుగును నింపుతుంది. కాబట్టి నేత్రదానం అనేది గొప్ప సంకల్పం. నేత్రదానం చేద్దాం. చూపు లేని జీవితాల్లో ఆశాజ్యోతిని వెలిగిద్దాం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఇస్మార్ట్ శంకర్ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి రమ్యా బెహ్రా ఆలపించిన ఈ పాట విందాం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: భావల్హరి కార్యక్రమం వింటూ ఉన్నారు మీ అభిమాన మార్కపూర్ FM 101.5.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం. మహిళా సమానత్వ దినోత్సవం ఈరోజు. ప్రతి సంవత్సరం ఆగస్టు 26న మహిళా సమానత్వ దినోత్సవాన్ని జరుపుకుంటాం. 1920లో అమెరికా రాజ్యాంగంలోని 19వ సవరణ ద్వారా మహిళలకు ఓటు హక్కు లభించిన చారిత్రక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మహిళలకు సమానత్వ హక్కులు సాధికారతను ప్రోత్సహించడానికి ఈ రోజును నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈరోజు యొక్క ప్రధాన ఉద్దేశం మహిళలు సాధించిన విజయాలను గుర్తించటం, అలాగే విద్య, ఉద్యోగం మరియు ఇతర రంగాల్లో సమాన హక్కుల గురించి అవగాహన కల్పించటం. స్త్రీ పురుష సమానత్వం అనేది కేవలం మహిళల సమస్య మాత్రమే కాదు, సమాజ అభివృద్ధికి సంబంధించిన విషయమని గుర్తించాలి. ఒక మహిళ ముందడుగు వేస్తే కుటుంబం ఎదుగుతుంది, అలాగే సమాజం అభివృద్ధి చెందుతుంది. ఒక మహిళ చదువుకుని ఆర్థికంగా ఎదిగితే ఆ కుటుంబం ఎంతో బలపడినట్లే. మాతృదేవోభవ అంటూ తల్లిని దైవంతో సమానంగా భావించిన సంస్కృతి మనది. కాబట్టి ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, స్వయం ఉపాధి కావచ్చు, ఏదైనప్పటికీ తన ప్రతిభకు తగిన పని చేసుకునే అవకాశం మహిళలకు ఉండాలి. ఆర్థికంగా స్వావలంబన పొందిన మహిళ తన కుటుంబానికి మాత్రమే కాదు, దేశ అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. మహిళా సమానత్వం అంటే కేవలం విద్య, ఉద్యోగ రంగాల్లోనే మాత్రమే కాదు, కుటుంబంలో ముఖ్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఆమె అభిప్రాయానికి విలువ ఇవ్వాలి, సామాజిక ఆలోచన విధానంలో మార్పు రావాలి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఇద్దరు మిత్రులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత ఆలపించిన ఈ పాట విందాం.

0: శ్రోతలకు గమనిక. ఈ ఉదయం 9:30 మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో ప్రసారమవుతుంది. మరి మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న వినోదభరితమైన గేమ్ షో ఇది. మహిళలందరూ కూడా పాల్గొనాలి. మరి మహిళా శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393 STD కోడ్ 085596. మహిళా శ్రోతలందరూ సిద్ధం కండి. ఈ ఉదయం 9:30 మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో భావలహరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. గుంటూరు కారం చిత్రం కోసం శిల్పారావు ఆలపించిన ఈ పాట విందాం.
1: నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే, నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు

భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ నుంచి రిలే.

0: మాలోలా తెలిపారు. ఈ నెల 2వ తేదీన అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో బళ్ళారి రాఘవ 146వ జయంతిని పురస్కరించుకుని బళ్ళారి రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు నాటకరంగానికి బళ్ళారి రాఘవ నటుడిగా మాత్రమే కాకుండా సమాజ మార్పు కృషి చేసిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల కోసం వివిధ పథకాలు అమలు చేస్తున్నాయని అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి మలోలా అన్నారు. ఈ నెల 7వ తేదీ శుక్రవారం రోజున జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నరసింహులు చేనేత జౌళి శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం చేనేత రంగానికి చేయూతనందిస్తోందని, చేనేత కార్మికులు సహకార సంఘాలను ఏర్పాటు చేసుకుని వారి వ్యాపారాలను అభివృద్ది చేసుకోవాలని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమం కోసం పలు పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈ నెల 9వ తేదీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అనంతపురంలోని గిరిజన్ భవన్ నందు నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదివాసీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ నెల 15వ తేదీన అనంతపురం జిల్లాలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ జిల్లా ప్రగతిని వివరిస్తూ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదల సొంతింటి కలను సాకారం చేశామని, జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇచ్చామని, ముఖ్యంగా రైతాంగానికి పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తుందని శాసనమండలి సభ్యురాలు దళవాయి రమాదేవి తెలిపారు. దళవాయి రమాదేవి ఎమ్మెల్సీగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ నెల 21వ తేదీన అనంతపురం జిల్లాకు వచ్చిన సందర్భంగా పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్సీ రమాదేవి మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించి ప్రజా సంక్షేమానికి తమవంతు కృషి చేస్తామని తెలిపారు. ప్రమాదాల వల్ల జరిగే నష్టాలను తగ్గించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక శాఖ ఎంతో కృషి చేస్తోందని అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ వెంకటరమణ తెలిపారు. ఈ నెల 22వ తేదీ శనివారం రోజున అనంతపురంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో నూతన ఆధునిక యంత్రాలతో ఏర్పాటు చేసిన అగ్నిమాపక వాహనాలను పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది అగ్ని ప్రమాదాల నష్టాలు చాలా వరకు నివారించగలిగామని, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని బాధ్యతాయుతంగా పొదుపుగా వాడుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ, 2-3 నెలలుగా ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడి జిల్లాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. జిల్లాలోని 70% గ్రామాల త్రాగునీరు హెచ్ఎల్సీ, పీఏబీఆర్ డ్యాం, జీబీసీ, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్పైనే ఆధారపడి ఉందని, నీటి పంపింగ్ కోసం అత్యవసర చర్యలు చేపట్టామని అన్నారు. ఎల్నినో ప్రభావంతో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున ఆరుతడి పంటలు వేయాలని సూచించారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో సెప్టెంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ఎం మనోహర్, అనంతపురం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 223393, ఎస్టీడీ కోడ్ 0859. కార్యక్రమంలో ముందుగా చిన్న కమర్షియల్ బ్రేక్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా

0: డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
3: ఆర్బీఐ అంటుంది,
2: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: హలో ఎఫ్ఎం కార్యక్రమంలో మొట్టమొదటి శ్రోతను పలకరిద్దాం. హలో.
5: హలో మేడం, గుడ్ మార్నింగ్.
4: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మొబైల్ కొంచెం డైరెక్షన్ మార్చుకుని, డిస్టర్బెన్స్ వస్తుందండి. హలో, మీ పేరు? ఓకే, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి? అవునా, ఎవరండి కళ్యాణి? అవునా, అందులో ఏ పాట అమ్మా? కళ్ళకున్న కాటుక. ఓకే, పాట వచ్చేస్తుంది. మీ వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంది, పాట విందామమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.

0: హలో, నమస్తే మేడం.
1: హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
0: మార్కాపురం నుంచి జయ శ్రీనివాసులు మేడం.
1: ఓకే, శ్రీనివాసులు గారు చెప్పండి, వాళ్ళు ఏ పాట వినాలనుకుంటున్నారు?
0: ప్రేమ ఖైదీ.
1: ప్రేమ ఖైదీలు ఏ పాట అండి?
0: నీ కళ్ళలో స్నేహము కవిలలో.
1: ఓకే అండి, ఇంతకుముందు ఫోన్ చేశారా మీరు?
0: చేశాను మేడం.
1: ఎన్ని రోజుల క్రితం చేశారు?
0: శివాజీనగర్ 3 లేదు 3 వారం పైన.
1: అవునా? ఓకే, పాట ఏంటన్నారు ప్రేమ ఖైదీలో?
0: నీ కళ్ళలో స్నేహము కవిలలో పాపం అనే.
1: చూసారా ప్రేమ ఖైదీ?
0: చూశాను మేడం, 3 సార్లు చూసా.
1: ఇష్టమా ఆ చిత్రం అంటే? ఓ, పాట వచ్చేస్తుందండి, మరి విందాం.
0: థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో హలో హలో నమస్తే అమ్మా. హలో,
3: శ్రీనివాసులు అండి.
2: శ్రీనివాసులు గారు ఎక్కడి నుంచి అండి?
3: సాయిబారం నుంచి మాట్లాడుతున్నాను.
2: ఓకే చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి శ్రీనివాసులు గారు?
3: అడవి రాముడు నుంచి పాట.
2: అడవి రాముడా? ఓకే, ఏం చేస్తుంటారు మీరు?
3: గోల్డ్ పని చేస్తాను మార్కాపురంలో.
2: ఓకే, పాట వచ్చేస్తుందండి శ్రీనివాసులు గారు, విందాం మరి. థ్యాంక్ యూ.

0: हेलो हेलो हेलो हेलो हेलो हेलो
1: हेलो,
0: हेलो नमस्ते अंडी,
1: गुड मॉर्निंग मैडम.
0: గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు విజయ్ మేడం.
0: ఓకే విజయ్ గారు, చెప్పండి, వాళ్ళు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: అన్నమయ్య సినిమా నుంచి బ్రహ్మ మొక్కడే పరబ్రహ్మ ఒక్కడే.
0: అన్నమయ్య సినిమాలో బ్రహ్మం ఒకటేనా? బ్రహ్మ కడిగిన పాదము ఉంది, అదేనా?
1: అదే అదే.
0: బ్రహ్మ కడిగిన పాదము. ఓకే వచ్చేస్తుందండి, విందాం పాట.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: శ్రోతలకు గమనిక. ఈ ఉదయం 9:30 మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి మహిళా శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 0859. మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న వినోదభరితమైన గేమ్ షో ఇది. మరి లైవ్ షోలో పాల్గొనడానికి మహిళలందరూ సిద్ధం కండి. మహిళా శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ మరొక్కసారి 2233393, ఎస్టీడీ కోడ్ 0859. హలో
1: హలో
0: హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం, వందనాలు. చాలా 6 నెలల నుంచి నేను ట్రై చేస్తున్నా మేడం, నీకు మరీ మరీ మరీ వందనాలు.
0: ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మీ పేరు?
1: నా పేరు బద్దకొండమ్మ, మాది నాగిరెడ్డిపల్లె.
0: నాగిరెడ్డిపల్లె. 6 నెలల నుంచి ట్రై చేస్తున్నారు మీరు?
1: 6 నెలల నుంచి మా పై మాకు పైన గారు తిన్న కుమ్మర్ చెప్పని ఆ ఎన్నరాల చేత నేను అడిగి తెచ్చుకున్నా మేడం నెంబర్. 6 నెలల నుంచి నేను ట్రై చేస్తుంటే
0: ఇవాళ సంతోషం కదా?
1: వాళ్ళ సంతోషం అని అడుగుతావా? నాకు భలే ఇష్టం కూడా, ఈ పాట రోజు ఇంకా నేను.
0: అవునా? ఓకే, మరి వాళ్ళు ఏ పాట వినాలనుకుంటున్నారమ్మా?
1: నేను అసలు మా పేర్లు అయితే నాకు రాదు కానీ మేడం, జీవన జ్యోతిలో, జీవన జ్యోతిలో.
0: జీవన జ్యోతిలో పాట ఏంటి?
1: అమ్మా అని పిల్లడు పాడతాడు చూడు, ఆ పాట ఏంటి మేడం? కొందనాలు మరి మరి.
0: ఆ పాట చాలా ఇష్టమా? ఆ పాట అంత అంత బాగా గుర్తుంది మీకు? ఓ అవునా, ఏం పేరు అన్నారు మీరు? ఓకే అమ్మా, ఓకే, చాలా సంతోషం. పాటలు వింటూ హ్యాపీగా రేడియో వింటూ ఉండండి, మార్కాపూర్ ఎఫ్ఎం పాటలు వింటూ చక్కగా అన్ని విషయాలు తెలుస్తాయి. మీరేం బాధపడక్కర్లేదు, పాట వస్తుందమ్మా. ఓకే, తప్పక రేడియో వింటే బాగా ఎనర్జీ వస్తుంది. ఇలాగే వింటూ ఉండండి అమ్మా, పాట వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. పాట వస్తుందమ్మా. ఓకే, అలా మీరు అంటే చాలా మంది చేస్తుంటారు కదా, ఒక్కోసారి కలుస్తుంది. థ్యాంక్ యూ, విందాం.
1: థ్యాంక్ యూ.

0: హలో,
1: మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మదనపల్లి సోమశేఖర్ రెడ్డి మేడం.
0: ఓకే, చెప్పండి సోమశేఖర్ రెడ్డి గారు. ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మదన గోపాలుడి నుంచి మేడం.
0: మదన గోపాలుడు. ఎవరిదండి అది మూవీ?
1: రాజేంద్ర ప్రసాద్ మేడం, రామకృష్ణ రాజేంద్ర ప్రసాద్.
0: అందులో ఏ పాట అండి?
1: కొండవాగై కోడినాగైన పాట.
0: ఓకే, పాట వచ్చేస్తుందండి. ఇంతకుముందు ఫోన్ చేశారా మీరు మార్కాపూర్ ఎఫ్ఎంకి?
1: ఒక నెల ముందు చేసినా మేడం.
0: అవునా, వింటుంటారా అన్ని కార్యక్రమాలు?
1: అన్ని కార్యక్రమాలు వింటాను మేడం.
0: ఓకే అండి, పాట వచ్చేస్తుంది మరి విందాం. థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో మేడం గారు, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. అశోక్ గారా?
1: అవును మేడం.
0: ఓకే, చెప్పండి అశోక్ గారు. ఏంటి, వింటున్నారా కార్యక్రమాలు?
1: వింటున్నాను మేడం గారు.
0: ఓకే, ఈరోజు 9:30కి మహిళలు మార్కాపురం మహారాణిలో ప్రోగ్రామ్ ఉంది మహిళా భారతిలో.
1: ఓకే మేడం గారు,
0: గేమ్ షోలో ఎవరైనా మహిళలు ఉంటే తప్పకుండా పాల్గొనమని చెప్పండి.
1: ఖచ్చితంగా మేడం.
0: సరదా సరదాగా సాగిపోతుంది, ఎవరు కంగారు పడాల్సిన పని లేదు.
1: ఓకే ఓకే
0: మహిళా శ్రోతలకు ఇంకా ఎనర్జెటిక్గా ఉంటుంది ఈ ప్రోగ్రాము.
1: అవును మేడం, ఫస్ట్ కొంచెం టెన్షన్ గా ఉన్నా తర్వాత రిలీఫ్ అవుతారు మేడం.
0: ఓకే, వింటూ ఉండండి అన్ని కార్యక్రమాలు. వింటున్నారా మరి?
1: ఖచ్చితంగా మేడం.
0: ఓకే, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మేడం గుడుంబా శంకర్ మేడం మూవీ నేమ్, దాంట్లో లే లే లే లే ఈ రోజు లే లే లే.
0: ఓకే, గుడు
1: పేరు చేయడం.
0: ఓకే అండి, కుటుంబ శంకర్లు లే లే లే. ఇష్టం ఆ పాట మీకు?
1: అంటే దాదాపుగా మోటివేషన్ సాంగ్స్ అన్ని ఇష్టమే మేడం. ఆ సాంగ్స్ వరకు ఒక 200 సెలెక్షన్ చేస్తున్నాను.
0: ఓకే,
1: అంటే మోటివేషన్ సంబంధించిన సాంగ్స్.
0: ఓకే ఓకే అశోక్ గారు.
1: మేడం గారు మామూలుగా బావలాహిర్ లో పూర్తిగా డైరెక్షన్ పూర్తిగా మార్చేశారు మేడం గారు.
0: అవునా?
1: అంటే ఇంతకు ముందు స్పెషల్ గా ఉన్నాయి కానీ లేదా హీరోలే కానీ అలా చేసేవారు. ఒక 1 మంత్ నుంచి నేను అలా గమనించట్లేదు మేడం. అంటే మీరు మీరు ప్లే చేసే సాంగ్స్ కానివ్వండి లేదా మీరు తీసుకునే సబ్జెక్ట్ కానీ బానే ఉంది, కాకపోతే మార్చారని చెప్తున్నాను అనమాట.
0: అవునవునండి, కొత్త ప్రోగ్రామ్స్ అన్ని మార్పులు వస్తాయంటే మొత్తం అన్ని గమనిస్తూ ఉంటే కొత్త కార్యక్రమాలు కూడా వస్తాయి, చక్కగా వినొచ్చు, మీరు అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తాయండి మన ముందు మరి పాటలు.
1: ఓకే మేడం గారు, ఇంకా ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్ చేయాలని మన డైరెక్టర్ గారిని కోరుకుంటున్నాను మేడం.
0: ఓకే అండి, తప్పకుండా సార్ అదే ప్రయత్నంలో ఉన్నారు, కొత్త కార్యక్రమాలు తప్పకుండా వస్తాయి, విందాం మరి.
1: యూత్ కూడా ఏదైనా స్పెషల్ గా క్రియేట్ చేస్తే బాగుంటుంది మేడం గారు.
0: ఏంటండి,
1: యూత్ చాలా వరకు తక్కువ నా ఉద్దేశం.
0: వస్తున్నాయండి యూత్ కూడా, మంచి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. 8:00కి యువవాణి కార్యక్రమం,
1: యూత్ వినేలాగా వాళ్ళని ఆకర్షించేలాగా ఉంటే బాగుంటుంది.
0: ఓకే ఓకే అండి, తప్పకుండా అండి, మీ సూచన తెలియజేస్తాం.
1: థ్యాంక్ యూ మేడం గారు,
0: విందాం మరి.
1: థ్యాంక్ యూ.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
7: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
6: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
7: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
6: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
7: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
6: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
7: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
6: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: హలో.
9: హలో అమ్మా.
8: నమస్తే అండి. చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు? ఆ పాట కాకుండా ఇంకేదైనా చెప్పండి. ఆ పాట లేదు, ఇంకేదైనా చెప్పండి.
9: అయితే
8: మేనకోడలా? మేనకోడల్లో మేనకోడల నుంచి మంచి పాట. ఓకే ఓకే అండి, విందాం మరి పాట. ఓకే ఓకే, పాట వచ్చేస్తుంది, విందాం మరి.

0: பலா சை பால் நடுவுல காமரா சை பால் வரத புள்ளா சை பால்
1: 80 சமச்சரலகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சை பால்.
2: ஹலோ ஹலோ ஹலோ
3: ஹலோ
2: ஹலோ நமஸ்தே அண்டி. హలో, గుడ్ మార్నింగ్. మీ పేరు?
3: నా పేరు జ్యోతి శ్రీనివాసన్ మేడం.
2: ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: మండలం చిన్నగుడి పరిగ్రహం.
2: ఓకే, చెప్పండి, వాళ్ళు ఏ పాట వినాలనుకుంటున్నారండి?
3: మేడం అన్నమయ్యల.
2: అన్నమయ్యల ఏ పాట అండి?
3: ఏదో సాంగ్ చేయండి, దాంట్లో
2: ఏదైనా ఒక మంచి పాట
3: వినిపించమంట.
2: ఏదైనా పర్వాలేదా?
3: ఏదైనా పర్వాలేదు మేడం.
2: ఓకే అండి, పాట వచ్చేస్తుంది మరి.
3: కోరుతున్న శ్రోతలు, భవ్యశ్రీ, భావన, చైత్ర,
2: ఓకే చెప్పండి, ఓకే అందరి కోసం పాట వచ్చేస్తుంది, విందాం. థ్యాంక్ యూ.
3: ఓకే, థ్యాంక్ యూ.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం, మాది అనంతపురం జిల్లా కోడేరు మండలం బ్రాహ్మణపల్లి నుంచి అశ్వత్థరెడ్డి మేడం.
0: ఓకే, చెప్పండి అశ్వత్థరెడ్డి గారు.
1: మేడం, సినిమా పేరు వచ్చేసి అనాదిగా ఆడది. విన్నా మేడం?
0: అనాదిగా ఆడదినా? ఏం చేస్తుంటారు మీరు?
1: వ్యవసాయం మేడం.
0: వ్యవసాయం. ఆ సినిమా చూసారా? అనాదిగా ఆడది. ఓల్డ్ సినిమాలు ఇష్టమా?
1: అవు మేడం.
0: అందులో ఏ పాట అండి?
1: ఉత్త మనిషి కాదు వదినం అనే పాట ఉంటుంది మేడం.
0: ఓకే, విందాం మరి పాట.
1: ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ అండి. పాట వచ్చేస్తుంది, విందాం.

0: హలో ఎఫ్ఎం
1: శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, STD కోడ్ 08596. కార్యక్రమంలో ముందుగా చిన్న కమర్షియల్ బ్రేక్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: మార్కాపురం మహారాణులు గేమ్ షోలో పాల్గొనడానికి మన మహిళా శ్రోతలు సిద్ధంగా ఉన్నారనుకుంటాం. ఇంటి పనులు, వంట పనులు, ఉద్యోగ బాధ్యతలు, కుటుంబాన్ని చూసుకునే క్రమంలో తమకంటూ సమయాన్ని కేటాయించుకునే అవకాశం మహిళలకు చాలా అరుదుగా ఉంటుంది. అందుకే ఈ గేమ్ షోలో పాల్గొంటే మరింత ఎనర్జీ వచ్చి హ్యాపీగా తమ పనులు చేసుకుంటారు. మరి మహిళా శ్రోతలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని ఆశిస్తున్నాం.
6: మార్కాపురం మహారాణులు గేమ్ షోకి మన మహిళా శ్రోతలందరికీ స్వాగతం,
1: సుస్వాగతం.
6: మేడం, రేడియో అంటేనే మనం విజ్ఞానం, వినోదం అందించడం, అటువంటి కార్యక్రమాలే మనం ఇప్పటి వరకు ప్రసారం చేస్తున్నాం కదా. మరి ఈరోజు ప్రసారం కాబోయే

0: మార్కాపురం మహారాణుల కార్యక్రమంలో శ్రోతల కోసం మనం ఏ అంశాన్ని తీసుకోబోతున్నాం
1: భార్గవి? ఈరోజు మనం మహిళా శ్రోతల కోసం సామెతలు అడుగుతాం. సామెతలు మనం కొంత చెప్తాము, మరి ఆ సామెత వాళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా మన రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేసేటువంటి సామెతలే, కాబట్టి సింపుల్గా ఉంటుంది. ఈరోజంతా కూడా మహిళలందరినీ కూడా సామెతలు కొంత వాళ్ళని అడుగుతాము, వాళ్ళు ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. మనం కొంత చెప్తాము. ఇప్పుడు మరి ఫస్ట్ కాలర్ను పలకరిద్దాము. హలో,
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి. రామలక్ష్మి గారా?
2: రామకుమారి అండి.
1: రామకుమారి గారు, ఓకే. ఇవాళ ఫస్ట్ కాల్ మీదే.
2: అవునండి, నేను వెళ్ళాలి బయటికి, ముందు ఒక కాల్ కలుసుకోలేదని చెప్పేసి.
1: ఈరోజు అంతా కూడా మరి మహిళా శ్రోతలందరికీ సామెతలు అడగాలనుకున్నామండి. అంటే సహజంగా మనం లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాం ఇంట్లో కూడా రోజు.
2: అవునండి.
1: సో కాబట్టి అలాంటివి కొన్ని మిమ్మల్ని అడగాలనుకుంటున్నాం.
2: తప్పకుండా.
1: ఓకే ఓకే, చాలా ఈజీ అండి. మొక్కై వంగనది అంటాము, తర్వాత ఏముంటామండి?
2: మొక్కై వంగనది, మానై వంగున.
1: దీని మీనింగ్ ఏంటో, దీనికి అంటే ఏ సందర్భంలో వాడతామంటారు?
2: చిన్నప్పుడే పిల్ల అంటే మామూలుగా మొక్కకి సంబంధించి, మొక్క అంటే మొక్కని కంపేర్ చేస్తూ పిల్లల్ని గురించి ఇది సాంపిని యూజ్ చేస్తారండి. చిన్నప్పుడే మనం మంచి అలవాట్లు, మంచి హ్యాబిట్స్ నేర్చుకుంటే వాళ్ళకి వాళ్ళే దైనందిన కార్యక్రమంలో అలవాటు చేసుకుంటూ పెద్ద అయినప్పుడు కూడా అదే ఫాలో అవుతూ ఉంటారు. మనం చిన్నప్పుడు వాళ్ళు ఏదైనా తప్పు చేసినా దండించకుండా అలానే చూసి చూడనట్టు వదిలేస్తే వాళ్ళు అది కరెక్టే, మనం మంచి వేలను వెళ్తున్నాం అనుకుని చెప్పేసి అలానే పెద్ద అయినప్పుడు అదే బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటారన్న సందర్భంలో ఉపయోగించుకోవచ్చు. నాకు తెలిసింది అయితే
1: అవునండి, ఇదే
2: విషయాలు అప్లికబుల్ చేసుకోవచ్చు.
1: అంటే చిన్నతనం నుంచి మంచి అలవాట్లు నేర్పాలి, తర్వాత వాళ్ళు పాడైపోయి బాగోలేదు అన్నప్పుడు అంటాం మామూలుగా ఇది ఇప్పుడు ఏం చేస్తాం మనం.
2: వాళ్ళకి దానికి అలవాటు పడిపోయి ఉంటారా, మనం వాళ్ళని మార్చడం చాలా కష్టం.
1: అవునవును, చిన్న మొక్క అయితే వంచడం కదా, మానయ్య వంచలేం కదా అనే ఉద్దేశంతో అంటారు. చక్కగా చెప్పారండి. మరొకటి, మరి మెరిసేదంతా
2: బంగారం కాదు,
1: ఎందుకని అంటారు?
2: మెరిసేదంతా బంగారం కాదు అంటే, ఇప్పుడు కొన్ని చెప్తారు కదండి, ఉప్పు కప్రంబు ఒక్కటై ఉందని పద్యంలో కానీ ఏదైనా కూడా, ఇప్పుడు ఇత్తడి అన్ని మెరుస్తూనే ఉంటాయి కానీ వాటి వాల్యూలు చూసుకుంటే బంగారం అనుకున్నంత వాల్యూ ఉండదు. అఫ్కోర్స్ ఇప్పుడు అవి కూడా బాగానే మెరుగుతుంది బంగారంతో పోటీ పడుతూ. పూర్వం మన పెద్దవాళ్ళు చెప్పిన టైంలో ఇది మెచ్చేదంతా బంగారం కాదు అంటే, మనం ఎవరన్నా మంచిగా మాట్లాడుతూ మనతోటి ఉన్నప్పుడు వాళ్ళని చూసి మనం మంచి వాళ్ళు అని అనుకుంటావేమో కానీ మనం అంతర్గతం కూడా కనిపెడుతూ ఉండాలి. ఒకవైపు ఉండాలి, అందరూ ఒకే రకంగా ఉండరు. మంచి చెడు తెలుసుకునే విధంగా మనం ఒక అవగాహనతో ఉండాలి అని ఉండొచ్చు.
1: ఇత్తడి ఏది పుత్తడి ఏదో తెలుసుకోవాలంట,
2: తెలుసుకోవాలి. మనం అది మెరుస్తుంది కదా అని చెప్పేసి తక్కువ వంగి ఒక్కోసారి రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఏదో మెరుస్తూ ఉంటే దూరంగా ఉండే అబ్బాయి అయితే మనకి దొరికిందని వెళ్తాం కానీ అది బంగారం కాదు. అలా చమ్కి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు.
1: ఓకే, చాలా చక్కగా చెప్పారు. మరి ఇలాగే ప్రతి వారం మీరు తప్పకుండా పార్టిసిపేట్ చేస్తూ ఉండండి.
2: ఖచ్చితంగా అండి.
1: మరి
2: వెంకటస్వామికి వెళ్ళాలి, రెడీ అవుతూ నేను ట్రై చేశాను.
1: లక్కీగా వెంకటేశ్వరం కరుణించాడు, వెంటనే మళ్ళీ మీరు టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.
2: నేను పార్టిసిపేట్ చేయలేను, మీరు ఏదో సాంగ్ ప్లే చేస్తారు అవి ఏమి చేయలేను.
1: ఇవాళ అన్ని సామెతలేండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.
2: బాగుంటుందండి మీ యాంకరింగ్ కళ్యాణి గారు.
1: థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ. ఓకే అండి.
2: ఓకే, బాయ్.

0: हेलो हेलो हेलो हेलो
1: हेलो
0: नमस्ते अंडी।
1: हेलो
0: నమస్తే అండి, నాగలక్ష్మి ఫ్రమ్ శ్రీముఖలింగం
1: నాగలక్ష్మి గారు బాగున్నారా అండి?
0: అండి.
1: ఓకే, మరి ఈరోజు టాక్ షో విన్నారుగా?
0: బాగున్నానండి.
1: ఓకే, మరి అడగమంటారా, మీరు పూరిస్తారా?
0: ఒకసారి చెప్పండి మేడం.
1: ముందు నెయ్యి తర్వాత సామెత ఏంటండి?
0: గొయ్యి
1: ఓకే, అంటే దాని అర్థం ఏంటో మీకు తెలుసా?
0: అంటేను సతమతం అవడం మాట. ఒక మనిషి ఏ విషయాన్ని డెసిషన్ తీసుకోవడానికి ముందు వెళ్తే ఎలా ఉంటుంది, వెనకతలు ఎలా ఉంది అంటే అంటే తను చెప్పలేడు మాట ఏ విషయాను. అంటే ప్రమాద స్థాయిలో ఉన్నాడని అర్థం. ఏం చేయాలి ఏం చేయాలని ఒక ఆలోచన వస్తుంది మాట. ప్రమాద స్థాయిలో ఉన్నట్టు ఆ వ్యక్తి.
1: ఓకే అండి, ఏ వైపు వెళ్ళినా
0: అంటే
1: కూడా
0: ముందు నుయ్యి అంటే నూతులు పడిపోతే మరి ఇంక బయటకు రాలేదు.
1: ఓకే.
0: వెనకతల గొయ్యి, వెనకతల గొయ్యి అంటే అది కూడా అంతే. మరి బయటికి లాగేది ఎలా అని అనుకుంటున్నాను మేడం.
1: అవునండి, ఏ వైపు వెళ్ళినా కూడా సమస్య ఎదురవుతూ ఉంటది కదా, ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అని ఆలోచించుకుంటూ ఉంటారు.

0: కాని పరిస్థితి అర్థం కాదు
1: అదే అర్థం కాని పరిస్థితి ఎదురవడాన్ని ముందు నొయ్యి వెనక గొయ్యి అని అంటారు. సరే మరొకటి అడగమంటారా?
0: అడగండి మేడం.
1: చెవిటి వాడి ముందు ఏమి ఊదినట్టు?
0: చెవిటి వాడి ముందు ఎంత మంచి పాటను పాడినా, ఏ దేవితాల స్తోత్రాన్ని పఠించినా, నెక్స్ట్ పెద్ద శంఖ బొబ్బ బొబ్బ అనే ఒక శంఖాన్ని ఊదినా అది ఓ సింతేనా అంటాడంట, అర్థం కాక వినపడదు కాబట్టి, సమంగా వినపడదు కాబట్టి ఆయన ఆ ప్రస్తావనలోని ఈ విషయాన్ని చెవిటేయడం ముందు శంఖ ఊదినట్టే అంటే ఎందుకు పనికిరాదని అర్థం.
1: ఓకే అండి, బాగా చెప్పారండి. ఏం చెప్పినా కూడా పట్టించుకోని వ్యక్తిని మనం చోటు వాడి ముందు శంఖ ఊదినట్టే అని అంటాం.
2: ఓకే, బాగా చెప్పారు నాగలక్ష్మి గారు.
0: మేడం గుడ్ మార్నింగ్. మేడం
2: గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి గారు, చక్కగా చెప్పారు. చెవిటి వాడి ముందు శంఖం ఉందినట్టంటే వాళ్ళ ముందు మనం ఎన్ని చెప్పినా వాళ్ళు ఎక్కించుకోలేదనుకోండి, మనం ఒక్కోసారి ఇంట్లో కూడా ఏదైనా సందర్భంలో ఎన్ని చెప్పినా వినిపించుకోకపోతే చెవిటి వాడి ముందు శంఖం ఉందినట్లు అయిపోతుంది అంటుంటాం కదా. ఓకే, బాగుంది ప్రోగ్రామ్, నచ్చిందండి.
0: సూపర్ మేడం. నేను మొన్న కూడా మహిళల మారాలని మొన్న కూడా పార్టిసిపేట్ చేశాను.
2: మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు
0: గురించి చెప్పడాని కోసమని చేశాను మేడం.
2: ఓకే అండి, థ్యాంక్ యూ.
0: ఇంకా ఉన్నదా మేడం?
1: థ్యాంక్ యూ అండి.
2: మళ్ళీ నెక్స్ట్ వీక్.
1: ఓకే, థ్యాంక్ యూ అండి.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మీరు వింటున్నారు మీ అభిమాన మార్కాపురం ఎఫ్ఎం 101.5. మరి మార్కాపురం మహారాణులు గేమ్ షో ప్రసారమవుతుంది. మహిళా శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 0885.

0: భార్గవి,
1: చెప్పండి మేడం.
0: మరి ముందు నొయ్యి వెనక్కి గొయ్యి అంటారు కదా, ఇలాంటి సందర్భం ఏదైనా ఎదురైందా మీకు ఇక్కడైనా?
1: నా లైఫ్లో అయితే ఎదురైంది మేడం ఇటువంటి సందర్భం ఒకటే. మేము ఒకసారి విజయవాడకి వెళ్ళాం మేడం, నాది కాలేజ్లో జాయిన్ అవ్వడానికి అని చెప్పేసి వెళ్ళాము. అప్పుడే విజయవాడలో వరదలు వచ్చాయన్నమాట. ఆ వరదలలో మేము ఆటోవాన్ని నడితే రైల్వే స్టేషన్ నుంచి తీసుకెళ్లారు. ఒక చోటు పెద్ద వాటర్ ఉందని చెప్పేసి అక్కడ ఆపేశారు మమ్మల్ని. ఆపేస్తే ఇంకా మళ్ళీ ఒక ట్రాక్టర్ అదే అటు వచ్చింది, అది దాటివ్వడానికి కాలువ. ఆ కాలం దాటి ఆ ట్రాక్టర్ ఏం చేసింది, మేము ఎక్కాము, అది తీసుకెళ్తుందేమో కాలేజ్ దగ్గరికి అని చెప్పేసి. అది కూడా ముందు ఇంకొక కొంచెం వాటర్ వచ్చేసింది అని చెప్పేసి అక్కడ దింపేసి వెళ్ళింది. ముందు చూస్తే వాటర్, వెనకాల చూస్తే వాటర్. ఆ వాటర్ ఇంకా మాకేం చేయాలో అప్పుడు అర్థం కాలేదు. ఇంకా ఎట్లా తిట్టు ఇంకా ఒకటి పట్టుకొని వెళ్ళిపోయాం. అప్పుడు కరెక్ట్గా యాప్ట్ అవుతుంది మేడం ఈ సామెత మాత్రం, ముందు పోయి వెనక నొయ్యి అనేది.
0: ఓకే ఓకే ఓకే మేడం, కాలొస్తుంది. కాల్ కట్ అయింది.

0: హలో
1: హలో,
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే అండి.
0: మీ పేరు
1: నా పేరు సుమా అండి.
0: సుమా గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నేను కర్నూలు నుంచి చేస్తున్నానండి.
0: ఓకే, విన్నారా ఈరోజు మరి మార్కాపురం మహారాణులు టాక్ షోలో?
1: వింటుంటానండి, నేను ప్రతిరోజు కాల్స్ అన్ని వింటుంటాను.
0: ఓకే, ఈరోజు సామెతలు అడుగుతామండి. సహజంగా మనం రెగ్యులర్గా యూజ్ చేసేటువంటివే
1: ఓకే ఓకే అండి,
0: ఫిల్ చేయాలి. ఓకేనా?
1: ఓకే ఓకే అండి.
0: ఓకే, మరి ఏరు దాటాక ఆ తర్వాత.
1: తెప్ప తగిలేయడం అని అంటారు కదండి.
0: ఓకే ఓకే, అవునండి. అంటే ఏ సందర్భంలో వాడతారండి ఇది?
1: అంటే ఎప్పుడైనా సరే ఒక మనిషిని ఉపయోగించుకుంటారు, అయిపోయిన తర్వాత అతని గురించి పట్టించుకోకుండా ఉంటుంటారు కదండి కొంతమంది. అప్పుడు ఆ సందర్భాల్లోనూ ఇంకా ఏదైనా ఒక వస్తువు మనం ఉపయోగించుకుంటాము, అయిపోయిన తర్వాత దాని గురించి మళ్ళీ కేర్ తీసుకోము, ఇట్లాగా ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేయడం అన్నట్టు
0: అవసరం
1: అంటుంటారండి.
0: తీరాక సహాయం చేసిన వాళ్ళు మర్చిపోవడం.
1: మర్చిపోతూ ఉంటారు, అదేనండి.
0: ఓకే, సుమ్మ గారు బాగా చెప్పారు. కంచే
1: ఓకే
0: చేను,
1: అండి.
0: కంచే చేను,
1: చేను మేస్తే
0: కంచే చేను మేస్తే. ఓకే, బాగా చెప్పారండి. ఇది ఏ సందర్భంలో వాడతారండి?
1: కంచే చేను మేస్తే అంటే ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మన ఇంట్లోనే మనమే ఒకరిని నమ్ముతాము, నమ్మి దాని చుట్టూ కంచె వేస్తాము కదండి. అంటే ఒక పొలాన్ని రక్షించడం కోసం మనం కంచె వేస్తాము, అంటే బయట నుంచి ఏ యానిమల్స్ అవేమి రాకుండా ఉండడానికి అన్నట్టుగా.
0: ఓకే.
1: అప్పుడు ఆ కంచె మొత్తం చేను వెంటనే పాడు చేసింది అనుకోండి, అప్పుడు ఇంకెవరు ఎవరు చెప్పుకుంటాము అన్నట్టుగా.
0: ఓకే, కాపాడాల్సిన వాళ్ళే హాని చేస్తారు.

0: చేస్తే ఎలాగని.
1: పని చేస్తే ఎలాగని.
0: ఓకే సుమా గారు, బాగా చెప్పారు. ఏం చేస్తుంటారండి మీరు?
1: నేను హౌస్ వైఫ్ అండి.
0: ఓకే, ఇదే ఫస్ట్ టైమా మార్కాపూర్ ఎఫ్ఎంతో కాల్ చేయడం?
1: అవునండి.
0: ఓకే, ప్రతి వెన్స్డే గేమ్ షో ఉంటుంది 9:30కి.
1: వింటుంటానండి.
0: తప్పకుండా పార్టిసిపేట్ చేయండి.
1: అభిప్రాయాలు ప్రోగ్రామ్ కూడా బాగుంటుంది.
0: మరొకటి అడగమంటారా?
1: అడుగుతారండి.
2: ఓకే భారతి గారు, సుమా గారు. ఓకే సుమా గారు
1: చెప్పండి,
2: ఇంట గెలిచి ఎక్కడ గెలవాలి?
1: రచ్చ గెలవాలి అంటారండి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు.
2: ఓకే అండి, మరి దాని వివరణ ఇస్తారా?
1: అంటే ఇంట్లో కొంతమంది ఏది పట్టించుకోకుండా రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఉంటుంటారండి. అయితే మాత్రం అన్ని చక్కగా పనులు చేస్తూ ఉంటారు.
2: అవునండి.
1: ఇంట్లో హౌస్ వైఫ్ కి యాజ్ ఏ హౌస్ వైఫ్ గా ఇప్పుడు మేము ఉన్నాము. మా ఇంట్లో హస్బెండ్ మాకు అన్ని హెల్ప్ చేస్తే అన్ని చేస్తే ఓకే, లేకుండా ఆయన బయటకు వెళ్ళి అంతమంది హెల్ప్ చేసినా అంత అనిపించదు కదండి. సో ఇంటి గెలిచి రెచ్చ గెలిచాలి అని ఆ విధంగా నేను అనుకుంటాను.
2: అవునండి, ముందుగా ఇంటి విషయాల్లోనే విజయం సాధించి తర్వాత బయట విజయం సాధించాలి.
1: అలా అండి.
2: ఓకే అండి, థ్యాంక్ యూ అండి.
0: చాలా చక్కగా చెప్పారు సుమ గారు, థ్యాంక్ యూ. ఎవ్రీ వెన్స్డే ఇలాగే పార్టిసిపేట్ చేస్తుండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
1: ఓకే ఓకే అండి.
0: ఓకే.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: హలో.
5: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
5: నా పేరు రమాదేవి మేడం, మాది దోర్నల.
0: ఓకే రమాదేవి గారు, మార్కాపురం మహారాణులు గేమ్ షోకి స్వాగతం మీకు.
5: ఓకే మేడం.
0: ఓకే, సామెతలు బాగా వాడుతుంటారా మీరు ఇంట్లో?
5: కొన్ని తెలుసు మేడం.
0: ఓకే సరే, మరి ఇప్పుడు ఒకటి అడుగుతానండి. నిప్పు లేనిదే, నిప్పు లేనిదే తర్వాత ఏమంటారండి? ఒక రెగ్యులర్గా మనం పొగరాదు. ఓకే, నిప్పు లేనిదే పొగరాదు. ఓకే బాగా చెప్పారండి. ఏ సందర్భంలో వాడతారు ఇది?
5: ఇది ఏదైనా ఒక వాళ్ళు ప్రమేయం లేకుండా జరగదు కదా అని ఒక తప్పు కానీ ఏదైనా ఒక సందర్భం.
0: ఓకే, ఏం చేస్తుంటారండి మీరు?
5: హౌస్ వైఫ్ మేడం.
0: ఓకే, వింటూ ఉంటారా మార్కాపూర్ ఎఫ్ఎం రెగ్యులర్గా?
5: వింటుంటాం మేడం.
0: ఓకే ఓకే, తప్పకుండా ఇలాగే ప్రతి బుధవారం గేమ్ షోలో పార్టిసిపేట్ చేయండి. ఇప్పుడు
2: ఓకే అండి, ఇంకొకటి అడగమంటారా?
5: చెప్పండి మేడం.
2: పులిని చూసి ఏది వాత పెట్టుకున్నట్లు?
5: నక్క మేడం.
2: ఓకే అండి, దాని వివరణ ఇస్తారా?
5: అది అర్హత లేని
2: ఇతరులను అనుకరించి తాను కూడా గొప్పవాడినే అని కొంతమంది భావిస్తుంటారు కదా. ఇతరులు చేసినట్టే నేను కూడా చేయాలి, మన స్థాయి స్తోమత చూడకుండా చేస్తూ ఉంటారు కదా.
5: వాళ్ళతో పోల్చుకోవడం తప్పు మేడం.
2: అదే, ఇతరులతో పోల్చుకునే దాన్ని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అనేది అంటారండి. ఓకే అండి,
0: బాగా చెప్పారు, థ్యాంక్ యూ. ఇలాగే మరి ఎవ్రీ వెన్స్డే బుధవారం 9:30 వస్తుంది మార్కాపురం మహారాణులు. అవునా, లక్కీ లక్కీ ఇవాళ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.

0: మార్కాపురం మహారాణులు ప్రత్యేక ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం గేమ్ షోలో పాల్గొన్న మహిళా శ్రోతలందరికీ, మన మార్కాపురం మహారాణులందరికీ
1: ఆకాశవాణి మార్కాపురం తరపుకి
0: ధన్యవాదాలు
1: చెప్తున్నాము.
0: ఈనాటి మహిళా గేమ్ షో ఇంతటితో ముగిస్తున్నాం. మరి వచ్చే వారం ప్రతి బుధవారం ప్రతి ఒక్కరూ ట్రై చేయండి, తప్పకుండా మరి ఈ గేమ్ షోలో పాల్గొనండి. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలుగా వస్తుంది. మరి కొంచెం సేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి
1: విశాఖపట్నం వేదికగా జరిగిన బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడుతోంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రపంచంలో యువ జనాభా ఒక దేశానికి కేవలం సంఖ్యాబలం మాత్రమే కాదు, అది ఆర్థిక అభివృద్ధికి, సాంకేతిక పురోగతికి, కొత్త ఆలోచనలకు, నూతన నాయకత్వానికి ఒక ప్రధాన శక్తి. అందుకే బ్రిక్స్ అధ్యక్షత వహిస్తున్న భారతదేశం యువశక్తికి ప్రత్యేక స్థానం కల్పించింది. అందులో భాగంగానే విశాఖపట్నంలో యువశక్తి నుంచి క్రీడాశక్తి వరకు బ్రిక్స్ దేశాల మధ్య అంతర్జాతీయ సహకారానికి వేదికను ఏర్పాటు చేసింది. యువతలోని కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు, పారిశ్రామిక సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక బాధ్యతలను అభివృద్ది లక్ష్యాలతో అనుసంధానించాలనే ఉద్దేశంతోనే శనివారం బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశాన్ని విశాఖ వేదికగా నిర్వహించింది. అలాగే క్రీడలను దేశాల మధ్య స్నేహానికి, సహకారానికి, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడికి ఒక శక్తివంతమైన వేదికగా మార్చే లక్ష్యంతో ఆదివారం నిర్వహించిన బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశాలకు కూడా విశాఖపట్నం ఆతిథ్యమిచ్చింది. ఈ రెండు చారిత్రక సమావేశాలతో విశాఖపట్నం అంతర్జాతీయ దృష్టిని మరోసారి ఆకర్షించిందని చెప్పొచ్చు. 2026 సంవత్సరానికి గాను బ్రిక్స్ కూటమి అధ్యక్షత బాధ్యతలను స్వీకరించింది భారత్. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణమనే విస్తృతమైన ఇతివృత్తంతో భారత్ ఈ ఏడాది తన అధ్యక్షతన బ్రిక్స్ సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రజా కేంద్రీకృత, మానవతా దృక్పథంతో భారత్ తన బ్రిక్స్ అధ్యక్షతను ముందుకు తీసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే యువతను అభివృద్ది ప్రక్రియలో భాగస్వాములుగా చూడటం, వారి సృజనాత్మకతకు అవకాశాలు కల్పించడం, క్రీడలను సామాజిక అభివృద్ది, అంతర్జాతీయ స్నేహానికి సాధనంగా ఉపయోగించడం వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాలని భారత్ సంకల్పించుకుంది. అందులో భాగంగానే భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖలోని యువజన వ్యవహారాల విభాగం ఆధ్వర్యంలో శనివారం విశాఖపట్నంలో ఈ బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం

నిర్వహించడం జరిగింది. ఈ సమాపేశానికి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మనసుఖ్ మాండవీయ అధ్యక్షత వహించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ కట్సే, యువజన వ్యవహారాల విభాగం కార్యదర్శి సునీల్ పాలివాల్ ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఇక ఈ బ్రిక్స్ సదస్సుకు సభ్యదేశాలైన రష్యా, దక్షిణాఫ్రికా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, బ్రెజిల్ దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. రష్యా తరపున స్పోర్ట్స్ డిప్యూటీ మినిస్టర్ అలెక్సీ మొరోసోవ్, చైనా తరపున స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ మినిస్టర్ కుయిజియాన్, దక్షిణాఫ్రికా తరపున స్పోర్ట్స్ అండ్ కల్చర్ డిప్యూటీ మినిస్టర్ పీస్ మోబే, ఈజిప్ట్ తరపున కౌన్సిలర్ మహమ్మద్ కాటర్, ఇండోనేషియా ప్రతినిధి బృందానికి కాన్సుల్ జనరల్ ఎడీ వార్డోయో ఈ సదస్సుకు హాజరయ్యారు. అలాగే ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, బ్రెజిల్ దేశాల నుంచి కూడా ఈ సదస్సుకు హాజరయ్యేందుకు నగరానికి విచ్చేశారు. వారందరికీ కేంద్ర మంత్రులిద్దరూ సాదర స్వాగతం పలికారు. ఈ నెల 19-20 తేదీల్లో గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన బ్రిక్స్ యూత్ సమ్మిట్, బ్రిక్స్ యూత్ కౌన్సిల్ సమావేశాల ఫలితాల ఆధారంగానే ఈ మంత్రుల సమావేశంలో చర్చలు జరిగాయి. ఆ కార్యక్రమాల నుంచి వచ్చిన సిఫార్సులు, దృక్పథాలు ఈ మంత్రివర్గ చర్చలకు ఒక ముఖ్యమైన పునాదిని అందించాయి. ఈ కార్యక్రమాల్లో బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల నుంచి యువ ప్రతినిధులు, యువ నాయకులు, విధానకర్తలు, సీనియర్ అధికారులు పాల్గొని యువతకు ప్రాధాన్యత ఉన్న అంశాలపై సంభాషణలు, అనుభవాల మార్పిడి, ఉమ్మడి చర్యల కోసం వేదికలను ఏర్పరచుకున్నారు. బ్రిక్స్ దేశాల నుంచి యువజన వ్యవహారాల బాధ్యత వహించే మంత్రులు, సీనియర్ అధికారులు ఇందులో పాల్గొని యువజన సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. విధాన దృక్పథాలను పంచుకుంటూనే అందరినీ కలుపుకుని పోయే అభివృద్దిలో యువత పాత్రను పెంచే ప్రాధాన్యతలపై కూడా చర్చించారు. శనివారం మధ్యాహ్నం నగరంలోని స్థానిక హోటల్లో ప్రారంభమైన ఈ బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశంలో బ్రిక్స్ ప్రతినిధులను ఉద్దేశించి కేంద్ర మంత్రి డాక్టర్ మనసుఖ్ మాండవీయ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 సంవత్సరం కోసం తాము ఒక విజన్ డాక్యుమెంట్ ను రూపొందించామని, ఈ విజన్ ను సాకారం చేసే దిశగా దేశాన్ని నడిపించేందుకు రాజకీయ నేపథ్యం లేని 100,000 మంది యువ నాయకులను తీర్చిదిద్దాలని ప్రధాని పిలుపునిచ్చారని చెప్పారు. అదే స్ఫూర్తితో తాము అనేక కార్యక్రమాలను ప్రారంభించామని తెలిపారు. స్వచ్ఛంద సేవ, అభ్యాసం, నాయకత్వం, పౌర భాగస్వామ్యం కోసం ఒకే వేదికగా మైభారత్ ని ఏర్పాటు చేశామన్నారు. ఈరోజు 2,50,00,000కు పైగా యువకులు ఈ ప్లాట్ఫామ్ లో నమోదు చేసుకుని చురుగ్గా పాల్గొంటున్నారని వెల్లడించారు. మంచి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువతతో భాగస్వామ్యం వహించాల్సిన అవసరాన్ని కూడా కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. బ్రిక్స్ భారత అధ్యక్షతలో మన భాగస్వామ్య భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత కేవలం లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా చురుకైన భాగస్వాములుగా గుర్తించాలనేది తమ స్పష్టమైన దృక్పథమన్నారు. యువత భాగస్వామ్యం నుంచి యువత భాగస్వామ్య బంధం వైపు, అలాగే యువత కోసం కార్యక్రమాల నుంచి యువతతో నిర్మించే వేదికల వైపు అడుగులు వేద్దామని మనసుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. యువత భవిష్యత్ కోసం సిద్ధపడటమే కాకుండా దానిని స్వయంగా తీర్చిదిద్దే బ్రిక్స్ ని సైతం మనం కలిసి నిర్మిద్దామని సూచించారు. ఈ సమావేశానికి ముందు బ్రిక్స్ ప్రతినిధులు విశాఖపట్నం సమీపంలో ఉన్న ప్రముఖ వారసత్వ ప్రదేశాలలో ఒకటైన చారిత్రాత్మక తొట్లకొండ బౌద్ధారామాన్ని కూడా సందర్శించారు. ఈ సందర్శన భారతదేశ ప్రాచీన నాగరికత వారసత్వాన్ని, శాంతి, సామరస్యం, సాంస్కృతిక మార్పిడి సంప్రదాయాలను ప్రతినిధులకు పరిచయం చేసింది. ఈ విహారయాత్ర ప్రతినిధులకు ఎంతో నచ్చడంతో పాటు మొత్తం కార్యక్రమానికి ఒక గొప్ప సాంస్కృతిక కోణాన్ని జోడించి బ్రిక్స్ దేశాల యువత మధ్య స్నేహ బంధాలను, పరస్పర అవగాహనను మరింత బలోపేతం చేసింది. ఈ బౌద్ధరామం సందర్శనలో ప్రతినిధులు ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో కూడా భాగస్వాములై తమ తల్లుల జ్ఞాపకార్థం ఒక్కో మొక్కను నాటారు. ఈ బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొని మాట్లాడారు. బ్రిక్స్ భాగస్వామ్య దేశాల మంత్రులు, ప్రతినిధులు, యువ నాయకులు, క్రీడాకారులు, కోచ్లకు ముఖ్యమంత్రి సాదర స్వాగతం పలుకుతూ, భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు, యువత ఒక్కటిగా కలుపుతాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల యువజన క్రీడా మంత్రుల సమావేశాలకు విశాఖ వేదిక కావడం గర్వకారణమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. క్రీడలు కేవలం పోటీలు మాత్రమే కాదని, అవి సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. విశాఖపట్నం నగరానికి సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుందని, భారత తూర్పు తీరానికి ఈ నగరం ఆభరణమని వర్ణించారు. తూర్పు కనుమలు, బంగాళాఖాతం కలిసే విశాఖలో ప్రకృతి అందాలు, ఆర్థిక అభివృద్ది అవకాశాలు మేళవించి ఉన్నాయని చెప్పారు. ఉద్యోగాలు, ప్రతిభకు సంబంధించి వరుసగా 2 ఏడాది విశాఖ దేశంలోనే 1 సిటీ ఆన్ ది రైజ్ గా గుర్తింపు పొందిందని, మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల్లోనూ

0: విశాఖకు స్థానం దక్కిందని తెలిపారు. వ్యూహాత్మక మారిటైమ్ గేట్వేగాను, టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ గాను విశాఖ ఎదుగుతోందని చెప్పారు. సుదీర్ఘ తీర ప్రాంతం, నైపుణ్యం కలిగిన యువత, ఆతిథ్యం ఇచ్చే ప్రజలతో విశాఖ నూతన భారతదేశ స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. వాటర్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ టూరిజానికి విశాఖలో అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అమరావతి స్పోర్ట్స్ సిటీని కేంద్రంగా పూర్తి స్థాయి స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ అభివృద్ది చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన చేస్తోందని వివరించారు. నెల్లూరును క్రీడా ఉపకరణాల తయారీ, అపారల్ టెక్నాలజీ తయారీ కేంద్రంగా అభివృద్ది చేస్తున్నట్లు వివరించారు. విశాఖపట్టణాన్ని వాటర్ స్పోర్ట్స్ కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో శిక్షణ, ఆవిష్కరణ, తయారీ అనే విధానంలో ఓ సమగ్రమైన ఎకోసిస్టమ్ను రూపొందిస్తున్నామని చెప్పారు. బ్రిక్స్ దేశాల్లో ఉన్న ప్రపంచస్థాయి నైపుణ్యాన్ని కలిసి నేర్చుకోవడానికి, సహకరించడానికి దీర్ఘకాలిక భాగస్వామ్యాలకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని వివరించారు. విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ద్వారా అథ్లెట్లు, కోచ్లు, విశ్వవిద్యాలయాలు, స్పోర్ట్స్ నిపుణులు, స్టార్టప్లు, పారిశ్రామికవేత్తలను అనుసంధానించాలన్నారు. క్రీడా ఉపకరణాల తయారీ, హై పెర్ఫార్మెన్స్ ట్రైనింగ్, వాటర్ స్పోర్ట్స్, అంతర్జాతీయ ఈవెంట్లు, స్పోర్ట్స్ టూరిజంలో భాగస్వామ్యాలకు ముందుకు రావాలని బ్రిక్స్ దేశాలను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. భవిష్యత్ ఛాంపియన్లను తయారు చేయడమే లక్ష్యంగా బ్రిక్స్ సహకారముండాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఈ బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశంలో సభ్యదేశాలను కలిపి సంయుక్త ప్రకటనను ప్రకటించాయి. ఇది యువజన సహకారాన్ని పెంచడానికి, అభివృద్ది ప్రక్రియలలో యువత యొక్క అర్థవంతమైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి బ్రిక్స్ దేశాల ఉమ్మడి కట్టుబడిని తెలియజేస్తోంది. ఈ ఉమ్మడి ప్రకటనలో విద్య, శిక్షణ, నైపుణ్యాలు, టెక్నాలజీ ఆవిష్కరణలు, సామాజిక సాంస్కృతిక భాగస్వామ్యం, సామాజిక సేవ, స్వచ్ఛంద సేవ, అభివృద్ది, పేదరికం, ఆకలి, అసమానతలపై పోరాటం, ఆరోగ్యం, యువత, క్రీడలు, యువత, పర్యావరణం, సుస్థిరత, యువజన మార్పిడి, యువజన సమ్మేళనం కలుపుకొని పోవడం వంటి అనేక అంశాల ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. యువత తమ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి, నిర్ణయాధికారంలో అర్థవంతంగా పాల్గొనడానికి, సమకాలీన సమస్యల పరిష్కారానికి తోడ్పడడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంపై ఈ మంత్రుల సమావేశంలో విస్తృతంగా చర్చించారు. భారత అధ్యక్షత వహిస్తున్న బ్రిక్స్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ఈ కార్యక్రమాల ఫలితాలు నిరంతర సహకారానికి బలమైన పునాది నందిస్తాయి. మరింత స్థిరమైన, అందరినీ కలుపుకొని పోయే సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించడంలో యువత శక్తులు, సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి బ్రిక్స్ దేశాల ఉమ్మడి కట్టుబడిని ఇవి పునరుద్ఘాటిస్తాయి. ఇక గాలా డిన్నర్ పేరిట శనివారం సాయంత్రం నిర్వహించిన అధికారిక విందు కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వన్ కల్చర్ మెనీ ఫెయిత్స్ వన్ హ్యుమానిటీ అనే సందేశంతో నిర్వహించిన గాలా డిన్నర్లో దేశంలోని భిన్న ప్రాంతాల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే కళారూపాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. ముఖ్యంగా కూచిపూడి నృత్యాలు, గుజరాతీ వైభవాన్ని చాటుతూ కళాకారులు అందించిన నృత్య ప్రదర్శన, కేరళ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే పాటలు, ఇవన్నీ కూడా అతిథులను కట్టిపడేశాయి. అలాగే ఇక చివరిగా జాతి సమైక్యత, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ అన్ని రాష్ట్రాల కళాకారులు కలిసి అందించిన బృంద నృత్య చిత్రం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఆదివారం బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం జరిగింది. అంతకంటే ముందు ఆదివారం ఉదయం విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ రోడ్లో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 87వ ఎడిషన్ లో భాగంగా నిర్వహించిన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ఈవెంట్ లో సభ్యదేశాల ప్రతినిధులతో పాటు కేంద్ర మంత్రులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో ప్రారంభమైన ఈ సైక్లింగ్ లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, యుఏఈ, ఇరాన్, దక్షిణాఫ్రికా మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం క్రీడల ద్వారా ఫిట్నెస్, ఆరోగ్యకరమైన జీవన శైలి, ప్రజల మధ్య సంబంధాలను ప్రోత్సహించడంలో బ్రిక్స్ దేశాల ఉమ్మడి కట్టుబడిని ప్రదర్శించింది. ఈ బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ను ప్రారంభించిన కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, సైక్లింగ్ అనేది ఫిట్ ఇండియా ఉద్యమంలో ఒక భాగమని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. సైక్లింగ్ అనేది ఒక అద్భుతమైన వ్యాయామమని, సైక్లింగ్ కాలుష్యానికి ఒక మంచి పరిష్కారమని చెప్పారు. సైక్లింగ్ ద్వారా ఫిట్నెస్ లభిస్తుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ ఆదివారం సైక్లింగ్ లో పాల్గొని ఆరోగ్యాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
1: Occasion of BRICS Summit. BRICS Friendship Cycling is organized. Every BRICS delegates participated. Cycling is a one part of Fit India movement. Honorable Prime Minister initiated Sundown Cycle. Now 1,800 cities is organized today. 5 million youth joined today Sundown Cycling. Cycling is a best exercise. Cycling is a solution of pollution. Cycling is a fitness. So we all are join every Sunday on cycling and save our health.
0: అనంతరం బీచ్ రోడ్లోని స్థానిక హోటల్లో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశం ప్రారంభం.

మైంది. ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మనసుఖ్ మాండవీయ మాట్లాడుతూ, సభ్యదేశాల ఉమ్మడి విజన్ను స్పష్టమైన క్రీడా సహకారాలుగా మార్చే బ్రిక్స్ క్రీడా బాక్స్ ఫమ్యాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. అథ్లెట్లు, కోచ్ల మార్పిడి, ఉమ్మడి పోటీలు, క్రీడా విజ్ఞాన పరిజ్ఞాన మార్పిడి ఏదైనా కావచ్చు, కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్రీడా సహకారాలకు నిజమైన వేదికలను సృష్టించే బ్రిక్స్ క్రీడా బాక్స్ ఫమ్యాన్ని నిర్మించాలని మన్సుఖ్ మాండవీ అన్నారు. దేశ నిర్మాణంలో క్రీడల పాత్రను వివరిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం తన క్రీడా ఎకోసిస్టమ్ను రూపాంతరం చేస్తోందని, మైదానం నుండి పోడియం వరకు అవకాశాలను సృష్టిస్తోందన్నారు. క్రీడా సామగ్రి తయారీని బలోపేతం చేయడానికి భారత్ చేస్తున్న కృషిని కూడా కేంద్ర మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. గ్లోబల్ తయారీదారులు, సాంకేతిక సంస్థలు, పెట్టుబడిదారులను మేక్ ఇన్ ఇండియా, ప్లే ఇన్ ఇండియా, గ్రో విత్ ఇండియాకు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. పారాస్పోర్ట్స్ ప్రోత్సాహక కార్యక్రమాలు, క్రీడల్లో మహిళల అధిక భాగస్వామ్యం కోసం కొత్త మార్గాల ద్వారా క్రీడలను మరింత అందరినీ కలుపుకుని పోయేలా చేయడానికి భారత్ కట్టుబడి ఉందని మాండవీయ స్పష్టం చేశారు. భారత అధ్యక్షత జరిగిన ఈ బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశంలో క్రీడల్లో సహకారాన్ని బలోపే

కి 3 ప్రాధాన్యత కార్యక్రమాలకు అంగీకారం లభించింది. అందులో ముందుగా క్రీడా సాంకేతికపై బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ వర్కింగ్ గ్రూప్ స్పోర్ట్స్ సైన్స్, అథ్లెట్ల పనితీరు, గవర్నెన్స్, ఏఐ, డిజిటల్ రూపాంతరం, ఆవిష్కరణలో బ్రిక్స్ సహకారాన్ని బలోపేతం చేస్తుంది. ఇక మరొక ప్రధానమైన కార్యక్రమం బ్రిక్స్ స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంక్లేవ్. ఈ బ్రిక్స్ స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంక్లేవ్ కోసం భారత్ చేసిన ప్రతిపాదనకు విస్తృత మద్దతు లభించింది. ఈ ఏడాది నవంబర్లో జరిగే దీని మొదటి ఎడిషన్ కు రాజస్థాన్లోని ఉదయపూర్ను ఆతిథ్య నగరంగా ప్రతిపాదించారు. ఇక మూడో అంశమైన బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శనల పోటీలకు కూడా విశేష మద్దతు లభించింది. ఈ ఏడాది అక్టోబర్ 12-13 తేదీలలో గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ పోటీలను నిర్వహించాలని ప్రతిపాదించారు. బ్రిక్స్ దేశాలు తమ విభిన్న సాంప్రదాయ దేశీయ క్రీడా వారసత్వాన్ని ప్రదర్శించడానికి, పరిరక్షించడానికి ఈ పోటీలు ఒక వేదికను అందిస్తాయి. ఇలా బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం క్రీడల ద్వారా ఫిట్నెస్, ఆరోగ్యకరమైన జీవన శైలి, ప్రజల మధ్య సంబంధాలను ప్రోత్సహించడంలో బ్రిక్స్ ఉమ్మడి కట్టుబడిని ప్రతిబింబించింది. అలాగే భారతదేశ బ్రిక్స్ అధ్యక్షత సమయంలో సాధించిన పురోగతిని స్వాగతిస్తూనే యువజన అభివృద్ది, సమ్మేళనం, సాంస్కృతిక మార్పిడి, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడంలో క్రీడల పాత్రను ప్రతినిధి బృందాలు పునరుద్ఘాటించాయి. 2 రోజుల సదస్సుకు విచ్చేసిన బ్రిక్స్ దేశాల ప్రతినిధులు ఆదివారం సాయంత్రం ఋషికొండ బీచ్ ను సందర్శించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన తేనెటి విందులో పాల్గొన్నారు. వారికి స్థానిక కళాకారులు సంప్రదాయ నృత్యాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సమావేశంలో సాధించిన పురోగతిని ముందుకు తీసుకువెళ్తూ రాబోయే నెలల్లో జరగబోయే బ్రిక్స్ దేశాల సాంప్రదాయ క్రీడా పోటీలు మరింత ఆకట్టుకుంటాయని ఆశిద్దాం. ఇప్పటి వరకు మీరు విశాఖపట్నం వేదికగా జరిగిన బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఏ రాష్ట్రంలో గుర్తించారు, దీని గురించి మనం జోరుగా హుషారుగాలో మాట్లాడుకున్నాం. మరి ఆ రాష్ట్రం ఏంటి అనేదే క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ ధరిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866244888 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి అని చెప్పాను. మరి కొంతమంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట, చూసేద్దాం ఎవరు ఎక్కడి నుంచి పంపించారు అంటే. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ ఇంకా మెర్సీ విజయ పంపించారు. ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్. ఇంకా గుడ్ మార్నింగ్ ప్రసన్న గారు అంటూ పుట్టపాకు నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి వీళ్ళందరూ కూడా పంపించారనమాట, రాంగ్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. అండ్ అలాగే శేషాద్రి రాజవరం నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, ఓకే మీరు ఆలోచిస్తూ ఉండండి, క్వశ్చన్ నాకు తెలిసి ఇంకొకసారి అడిగాను కాబట్టి మీకు అర్థమయ్యి ఉంటుంది అనుకుంటున్నా. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట, అందరికీ శుభోదయం అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎంఎస్ దుర్గారావు గారు అనమాట, ఇప్పుడే వింటున్నా అంటున్నారు, క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా. అండ్ ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. సో ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ సాంగ్స్ బాగున్నాయి అంటున్నారు, ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు ఎం నరేష్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మూసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట. అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాన్ జైనుద్దీన్. ఇంకా రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. సరే ఏం పర్లేదు, మరి ఇంతకీ అది ఎక్కడ శాస్త్రవేత్తలు దాన్ని కనిపెట్టారు గుర్తించారు అంటే కనుక బీహార్ రాష్ట్రంలో అనమాట. ఇందాకే మనం దీని గురించి మాట్లాడుకున్నాం కదా, సో దీని పేరు కూడా వెరైటీగా ఉంది అని చెప్పుకున్నాం. సో ఎక్కడ గుర్తించారు అంటే బీహార్, బీహార్ ఇస్ ద రైట్ ఆన్సర్. సరే మరి ఇప్పుడైతే మీ అందరి కోసం చాలా తక్కువ మంది రైట్ ఆన్సర్ పంపించారు కదా, సో ఎవరైతే పంపించారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పిస్తూ దాంతోపాటు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నాం, ఫ్రమ్ ద మూవీ గేమ్ చేంజర్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తే మేము ఆలోచించుకుంటూ ఉంటాము అనే కదా మీరు అనుకుంటూ ఉన్నారు. సరే అడిగేస్తా, అది కూడా చాలా సింపుల్ క్వశ్చన్. ప్రపంచ పాల దినోత్సవం ఎప్పుడు, ఇదే క్వశ్చన్. ఇంకా దాన్ని వదిలేసేయండి, ఆ జూమా లెపర్డ్ గెక్కో అనే గెక్కో, యాక్చువల్లీ జూమా లెపర్డ్ గెక్కో, ఆ క్వశ్చన్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడిగాను కదా, సో దీనికి ఆన్సర్ పంపించండి, ప్రపంచ పాల దినోత్సవం ఎప్పుడు అనేది క్వశ్చన్ అనమాట. మరి దానికి ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి 0866244888 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే గేమ్ చేంజర్ మూవీ నుంచి ఈ సాంగ్ వినాలి. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనం అయితే ఉన్నాం హర్వీళ్ళు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాకైతే ఒక క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. మరి ఆన్సర్స్ అయితే చాలా తక్కువ మంది పంపించారు. సరే, ఇంతకి క్వశ్చన్ ఏంటి అంటే కనుక, జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు జూమా లెపర్డ్ గెక్కో అనే అరుదైన బల్లి జాతిని

మనమైతే ఉన్నాం హరివిల్లు ప్రోగ్రామ్ లో. మరి ఇందాకే ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగిందనమాట. చాలా మంది మెసేజ్లు అయితే పంపించేసేసారు. చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను కదా, ఎంతకి ఎవరు పంపించారు అంటే కనుక అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి పంపించేశారనమాట. కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా టైలర్ రమేష్ వీళ్ళందరూ వెంకటాచలపతి పంపించారనమాట. ఎక్కడి నుంచి? అనంతపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక విజయవాడ నుంచి నందు అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే శేషాద్రి గారు రాజవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా బక్కూరి పవన్ కుమార్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సాంగ్స్ అని బాగున్నాయి అంటున్నారు. ఆన్సర్ కూడా ఆలోచించచ్చు కదా. ఎం నరేష్ మెర్సీ విజయ మహబూబ్ నగర్ జిల్లా మూసపేట గ్రామం నుంచి పంపించారనమాట. ఆలోచిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకా మురళి గారు పంపించారు హాయ్ అంటూ. ఆన్సర్ కూడా ఆలోచించాల్సింది వచ్చేసేది. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నాగలక్ష్మి నందివెలుగు నుంచి అనమాట గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సిరిగిరి రామ్ ప్రసాద్ గారు మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఏ సుకన్య అనమాట గుంతకల్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా బీవీ నగర్ నెల్లూరు నుంచి నమస్తే మేడం ఎలా ఉన్నారు అంటూ మెసేజ్ చేశారనమాట. గుడ్ మార్నింగ్ చెప్తూ రాజశేఖర్ రాజు గారు మరి క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా. ఇంకా మహమ్మద్ జైనుద్దీన్ శ్రీహాన్ జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేసేసారు. సో మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించేసిన ఆ క్వశ్చన్ ఏంటి?

ఆన్సర్ ఏంటి అంటే కనుక ప్రపంచ పాల దినోత్సవం ఎప్పుడు అనేది క్వశ్చన్ అనమాట. మరి ఆన్సర్ ఏంటి, జూన్ 1. సో ఆల్మోస్ట్ ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు తప్ప అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి మీ అందరికీ కంగ్రాచులేషన్స్తో పాటు బింబిసారా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నా అందరి కోసం. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 101.3 విత్ భారతీయ ఫ్యామ్.

0: చెప్పి చెప్పి విసిగిపోయా.
1: ఏమైంది?
0: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
1: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
0: కరెక్ట్.
1: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గానీ పరిష్కారం గానీ దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్ తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బీఐ అంటుంది
2: ముందు మీ బ్యాంక్ తర్వాత ఆర్బీఐ ఓంబుడ్స్మెన్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

మనమైతే ఉన్నాం హరివిల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, ప్రేమ అనేది అన్ని కాలాల్లోనూ లభించే ఫలం, అది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది, ఈ కోట్ చెప్పింది ఎవరు? అదే అనమాట క్వశ్చన్. ఈ రోజు ప్రోగ్రామ్ వినుంటే దీనికి కూడా మీరు ఆన్సర్ చాలా ఈజీగా చెప్పేస్తారు. ప్రేమ అనేది అన్ని కాలాల్లో లభించే ఫలం, అది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది, ఈ కోట్ చెప్పింది ఎవరు? అదే క్వశ్చన్. మీరు అడగకుండా క్వశ్చన్ రెండుసార్లు అడిగేశా, మరి మీరేం చేయాలి? దీనికి ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే మీ అందరి కోసం సోలో బతుకే సో బెటర్ ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. మీరైతే క్వశ్చన్ ఆన్సర్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ ఈ సాంగ్ వింటూ స్టేజ్ 2 1.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం హార్వీల ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. ఎవరు అంటే అబ్దుల్ కలాం గారు పెదపరిమి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, శేషాద్రి రాజవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అనంతపురం నుంచి టైలర్ రమేష్ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, ఇంకా విజయవాడ నుంచి నందు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్, అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎం నరేష్ మెర్సి విజయ మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు కృష్ణవేణి వీళ్ళందరూ అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ మార్నింగ్ ప్రసన్న గారు అంటూ నాకు ఆన్సర్ తెలియదు అంటున్నారు. అందరికీ అన్ని తెలియాలని ఏం లేదు, నేను ఎలాగో ఆన్సర్ లాస్ట్ లో రివీల్ చేసేస్తాను కాబట్టి తెలుసుకోండి. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రంగాచార్యలో టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి అనమాట మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అలాగే భాస్కర్ గారు బెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహ భాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సో మొత్తానికి నేను అడిగిన క్వశ్చన్కి ఆల్మోస్ట్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. మరి ఇంతకీ ప్రేమ అనేది అన్ని కాలాల్లో లభించే ఫలం, అది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ఈ కోట్ చెప్పింది ఎవరు అంటే మీరందరూ పంపించింది అనమాట మదర్ థెరీసా. మరి ఇవాళ హర్వీల ప్రోగ్రామ్ మీ అందరికీ చాలా నచ్చింది అని నేనైతే అనుకుంటున్నా. సో మళ్ళీ ఎప్పుడు చెప్పేది అనమాట ప్రసన్న వచ్చేంత వరకు అని అప్పుడే చెప్పను. ఎందుకు అంటే ఎగ్జాక్ట్గా 10:45 ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంది. సో అది కూడా వినేసిన తర్వాత అప్పుడు సైనింగ్ ఆఫ్ చెప్తా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం హరివీళ్ళ ప్రోగ్రామ్కి మాత్రం ఒక బ్యూటిఫుల్ సాంగ్తో అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మీ అందరి కోసం అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు ఈ మూవీ నుంచి ఒక షార్ట్ అండ్ స్వీట్ సాంగ్తో హరివీళ్ళ ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ స్టేజ్ ఇంటూ 101.3 విత్ భారతీయ సాంగ్.

0: ఇప్పుడు మీరు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం వింటారు. నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 91540647.
2: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, నమస్కారం అండి. మీరు విజయవాడలో జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ముఖ్యంగా డాక్టర్ గారు, షుగర్ సమస్యతో బాధపడేటువంటి వారు ఇన్సులిన్ అనగానే అసలు ఆ మాట వినగానే భయపడిపోతారు. అమ్మో, ఇంకా ఇన్సులిన్ వాడుతున్నాడు అంటే ఇది ఇంకా ఆఖరి దశ, ఇంకా అయిపోయినట్టే అంతా అని చెప్పి ఇలాంటి అభిప్రాయాలు, అపోహలు చాలా వింటుంటాం డాక్టర్ గారు. అసలు చెప్పండి డాక్టర్ ఫణికుమార్ గారు, ఇన్సులిన్ అనేది అసలు ఎప్పుడు ఇవ్వాలండి?
3: నమస్తే అండి. సో మనము డయాబెటీస్ టాపిక్స్ మనం ఈ డిస్కషన్ లో భాగంగా మనం ఈరోజు ఇన్సులిన్ గురించి మాట్లాడడం జరుగుతుంది. సో ఇన్సులిన్ అనేది వివిధ సందర్భాల్లో ఇవ్వాల్సి వస్తుందండి. ఏ పర్సన్ అయినా సరే మనం ఆహారం తీసుకున్నప్పుడు మనకి ఇన్సులిన్ అనేది అవసరం. బాడీలో ఉండే ప్రతి అవయవానికి అందించడానికి ఉండే బ్రిడ్జే ఇన్సులిన్ హార్మోన్. సో ఆ ఇన్సులిన్ సరిగా పనిచేయని వారికి, ఇన్సులిన్ బాడీలో ఉత్పత్తి లేని వాళ్ళకే డయాబెటీస్ అనే వ్యాధి, డయాబెటీస్ అనే డిసార్డర్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు డయాబెటీస్ గురించి తెలిసిన వాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఇంట్లో పేరెంట్స్ ఎవరికో ఉన్నట్టు వాళ్ళకి డయాబెటీస్ ట్రీట్మెంట్లో ఇన్సులిన్ అనేది ఒక భాగంగా అవగాహన ఉంది, అంతవరకు కరెక్టే. సో అసలు ఇన్సులిన్ ఎవరెవరికి వాడాలో నేను క్లుప్తంగా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి డయాబెటిక్స్ లో రెండు రకాలు, టైప్ 1, టైప్ 2, ఆర్ ఎల్స్ ఇన్సులిన్ డిపెండెంట్ ఆర్ నాన్ ఇన్సులిన్ డిపెండెంట్. అంటే టైప్ 1 అనే పేషెంట్స్ లో ఏంటంటే అది చిన్న వయసులో వచ్చే షుగరు, ఎక్కువ శాతం చిన్న వయసులోనే వస్తుంది. వీళ్ళకి ఇతరత్ర కారణాల వల్ల బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది పూర్తిగా లోపిస్తుంది కాబట్టి వాళ్ళకి జీవితాంతం ఇన్సులిన్ మీదే వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి. ఒకవేళ ఇన్సులిన్ ఇవ్వకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి షుగర్ కంట్రోల్ లేక ఇన్సులిన్ అనేది మనం వాడాల్సిన అవసరం ఉంది. ఇకపోతే రెండోది వచ్చేసి టైప్ 2 డయాబెటిక్స్, ఎవరైనా సరే ఇనీషియల్గా టాబ్లెట్స్తో కంట్రోల్లో ఉండి ఇంకా మాక్సిమం టాబ్లెట్స్ ఇవ్వాల్సిన డోస్ మించి ఇవ్వకూడదు కాబట్టి ఎప్పుడైనా సరే మనం ట్రీట్మెంట్ ఒక లిమిట్స్, మాకున్న రూల్స్ గైడ్ లైన్స్ ప్రకారం మనం ఎప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఏదైనా ఒక టాబ్లెట్ ఉన్నప్పుడు దానికి ఎంత మోతాదు వరకు ఇవ్వగలమో అంతవరకు ఇవ్వాలి. అంత వాడిన తర్వాత కూడా వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవ్వకపోవడము, వాళ్ళ HbA1c కంట్రోల్లో లేకపోతే మనం వాళ్ళకి ఇన్సులిన్ అడ్వైజ్ టాబ్లెట్స్తో పాటు, అంటే రెండు రకాల ఇన్సులిన్, లాంగ్ యాక్టింగ్, షార్ట్ యాక్టింగ్లో స్టార్టింగ్లో కొద్దిగా రిక్వైర్మెంట్ ఉంటే లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ ఒక పూట టాబ్లెట్స్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది, లేకపోతే టాబ్లెట్స్ తగ్గి చేసి రెండు పూట్ల ఇన్సులిన్ జరుగుతుంది. సో బేసికల్ గా ఏంటంటే ఒక పేషెంట్ టైప్ 2 పేషెంట్ కి టాబ్లెట్స్, ఆహారం

0: నియమాలు పాటిస్తూ కఠినపథ్యం పాటిస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ మందులు వాడుతున్నప్పటికీ కూడా షుగర్ కంట్రోల్ అవ్వకపోతే మనం ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవ్వకపోతే ఇన్సులిన్ అనే భయం పక్కన పెట్టేస్తే ఆ పేషెంట్కి రాబోయే రోజుల్లో వేరే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్ట్రిక్ట్గా అతని హెచ్బిఎమ్సి మెయింటైన్ చేయడానికి మనం ఇన్సులిన్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఇది నార్మల్గా జరిగే ప్రక్రియ. ఇది కాకుండా మూడో రకం ఏంటంటే గర్భిణీగా ఉన్నప్పుడు వచ్చే డయాబెటీస్, అంటే నార్మల్గా ఉండే పేషెంట్ ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవుతున్నప్పుడు ఫస్ట్ డైట్తో చూసి, అయినా కూడా డైట్ కంట్రోల్ చేసినా కూడా గర్భిణీగా ఉన్నప్పుడు షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అయితే ఖచ్చితంగా సేఫెస్ట్ మెడిసిన్ ఇన్సులినే. కాబట్టి ప్రెగ్నెన్సీ లేడీస్కి, షుగర్ ఉన్న వాళ్ళకి జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము, అప్పుడు మనం ఇన్సులిన్ వాడతామండి. ఆ 9 నెలలు తర్వాత పేషెంట్కి షుగర్ ఉందో లేదో దాన్ని బట్టి మనం ఆపేయచ్చు, అది అంతవరకు ఓకే. ఇది మూడో రకం వచ్చేసి ఎటువంటి డయాబెటిక్ పేషెంట్ అయినా సరే, కంప్లీట్గా కంట్రోల్ ఉన్న అటువంటి పేషెంట్ అయినా సరే, అతనికి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లైక్ సడన్గా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు టాబ్లెట్స్ నోటి ద్వారా ఇవ్వలేని పరిస్థితిలో, తర్వాత హార్ట్ అటాక్ బ్రెయిన్ ఏదో ఇష్యూస్ అయినప్పుడు షుగర్ విపరీతంగా ఫ్లక్చుయేట్, మొన్నటి వరకు కంట్రోల్ ఉన్న షుగర్ కూడా విపరీతంగా ఫ్లక్చుయేట్ అవుతున్నప్పుడు అలాంటి వాళ్ళకి టెంపరీగా ఒక 1 నెల 2 నెలలో ఇన్సులిన్ వాడడం జరుగుతుంటుంది. ఇకపోతే మూడోది వచ్చేసి ఇతరత్ర కారణాల వల్ల సరే, ముందు షుగర్ కంట్రోల్ లేక బీపీ కంట్రోల్ లేక కిడ్నీ వ్యాధి ఉండి కిడ్నీలో క్రియాటిన్ లెవెల్స్ బాగా ఉన్నట్టు వాళ్ళకి టాబ్లెట్స్లో ఆప్షన్స్, అంటే టాబ్లెట్ పరంగా షుగర్ ట్రీట్మెంట్కి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి కిడ్నీ పేషెంట్స్ కూడా ఇన్సులిన్ వాడే అవసరం ఉందండి. ఇంకా ఇవి కాకుండా బాగా ఇన్ఫెక్షన్స్ ఉండే పేషెంట్స్కి, లివర్ సమస్యలు ఉండే వాళ్ళకి కూడా, లేకపోతే కొన్ని రకాల టీబీ మందులు వాడుతున్నప్పుడు ఆ టీబీ మందులు ఖచ్చితంగా వేసుకున్నప్పుడు ఆ టాలరేట్ చేయలేని పరిస్థితిలో టెంపరీగా టీబీ ట్రీట్మెంట్ అయ్యే వరకు ఇన్సులిన్ వాడాల్సిన అవసరం ఉంది. సో ముఖ్యమైన అపోహ పబ్లిక్ ఏంటంటే ఇన్సులిన్ వాడితే అది అలవాటు అయిపోతుంది అనేది, అది చాలా రాంగ్. అసలు ఎవరికైతే అవసరం అవుతుందో అది ఇవ్వనప్పుడు జరగబోయే సైడ్ ఎఫెక్ట్స్ నివారించడానికి మాత్రమే ఇన్సులిన్ ఇస్తారు. సో ఇన్సులిన్ అనేది అలవాటు అవ్వడం అనేది అతిపెద్ద అపోహ. అంటే చాలా మంది దాన్ని అలా అర్థం చేసుకున్నారు, అంటే ఇన్సులిన్ ఇవ్వడం అనేది లాస్ట్ స్టేజ్, ఆ ఫైనల్ స్టేజ్ అనేది, అది రాంగ్ అండి. సో ఇన్సులిన్ అనేది వివిధ సందర్భాల్లో అవసరం బట్టి మనం ఒక ఫిజిషియన్గా డాక్టర్ డిసైడ్ చేసి ఇది ఆ టైంలో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సర్జరీ తర్వాత ఇట్లా టెంపరీగా ఇచ్చిన వాళ్ళకి కొన్ని రకాల డయాబెటిక్ కీటోఅసిరోసిస్ అని, అది ఎక్కువగా టైప్ 1 వాళ్ళలో వస్తుంది, లేకపోతే టైప్ 2 వాళ్ళల్లో కూడా డయాబెటిక్ కీటోసిస్, కీటో అసిరోసిస్ లాంటి సందర్భాల్లో కూడా టెంపరీగా కొన్ని రోజులు ఇన్సులిన్ వాడాల్సిన అవసరం ఉంది. సో ఇంతవరకు ఇన్సులిన్ గురించి నేను చెప్పదలుచుకుంటున్నానండి. కాకపోతే మనం చూస్తున్న పేషెంట్స్ లో చాలా మందికి ఇన్సులిన్ అనగానే ఆ సూది భయం వల్ల కావచ్చు, లేకపోతే దాని మీద ఉండే అపోహల వల్ల కావచ్చు, ఇన్సులిన్ అనేది చాలా, ఆ ఇన్సులిన్ అనే పదం వాడగానే వాళ్ళు కొంచెం దాన్ని నెగిటివ్ గా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అది మన అవేర్నెస్ తీసుకెళ్లాల్సిన అవసరం మనకుందండి.
1: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు చెప్పారు, ఇప్పుడు ఏదో అంటున్నారండి ఇన్సులిన్ కి సంబంధించి ఏదో కొన్ని రకాల సీసాలు ఏదో ఉంటాయట, ఆ సీసాల్లో ఇన్సులిన్ ఏదో వాడాలని చెప్పి డాక్టర్లు చెబుతుంటారు. అవి వాడే విషయంలో కొన్ని అపోహలు, కన్ఫ్యూజన్లు ఉన్నాయి, మరీ ముఖ్యంగా గ్రామీణ వాసుల కోసం. అసలు ఈ ఇన్సులిన్ బాటిల్స్ అనేవి, సీసాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎలా వాడాలి, కూలంకషంగా చెప్పండి.
0: సార్, ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఇది అందరూ, అంటే ఇన్సులిన్ వాడేవారు మీ ఇంట్లో ఎవరన్నా సరే, పేరెంట్స్ కానీ ఇన్సులిన్ వాడేవారు, ఇన్సులిన్ వాడే వాళ్ళకి నేను ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఒక చెప్పాలంటే ఒక 1/2 అవర్ చెప్పచ్చు. బేసికల్గా ఇన్సులిన్ అనేది మనకి 2 రూపాల్లో వస్తుందండి, బాటిల్ రూపంలోనూ పెన్ను రూపంలోనూ వస్తుంది. సో పెన్ను రూపంలో కూడా వాడే వాళ్ళు ఉంటారు, కొంచెం రేట్ ఎక్కువ కాబట్టి బాటిల్ రూపంలో వాడేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. పెన్ రూపంలో వచ్చే ఇన్సులిన్ ఒకటే, బాటిల్ రూపంలో వచ్చే ఇన్సులిన్ ఒకటే. కాకపోతే పెన్ను కొద్దిగా నొప్పి తక్కువగా ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది కాబట్టి పెన్నుకి కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది, అదే ఇన్సులిన్. అదే బాటిల్ రూపం గురించి మనం మాట్లాడదాం. పెన్ రూపంలో వాడే వాళ్ళకి ఏ కన్ఫ్యూజన్ లేదండి. కాకపోతే ఏంటంటే, నేను నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లో గమనించిన దాంట్లో చూసింది ఏంటంటే, పెన్ను వాడే వాళ్ళని ఏవైనా సరే ఫస్ట్ డాక్టర్ ట్రైనింగ్ ఇస్తారు, అంటే ఇలా వాడుకోవాలి, ఎక్కడెక్కడ చేసుకోవాలి అనేది, సైట్ రొటేషన్ అంటే పెద్ద ఒకటే పాయింట్లో చేయకుండా పాయింట్స్ ఎలా మార్చాలనేది నేను వేరే టాపిక్లో చెప్తాను. బేసికల్గా పెన్ను ఇన్సులిన్ వాడే వాళ్ళకి ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండదు, కానీ బాటిల్ వాడే వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి షుగర్ పేషెంట్స్ అయినా సరే అతిపెద్ద అపోహ ఏంటంటే, బాటిల్స్లో మనకి మార్కెట్లో 2 రకాల ఇన్సులిన్ బాటిల్స్ అవైలబుల్ ఉన్నాయి, కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ 2 రకాల బాటిల్స్ డిఫరెంట్ పవర్ అని చాలామంది అపోహ పడుతున్నారు. సో నేను వివరంగా చెప్పేస్తాను. ఇన్సులిన్ మనకి మార్కెట్లో మన ఇండియాలో 2 రకాల బాటిల్స్లో అవైలబుల్ ఉంటుంది. ఒకటి వచ్చేసి 40 యూనిట్స్ పర్ ఎంఎల్ బాటిల్ ఒకటి, తర్వాత రెండోది వచ్చేసి 1

0: యూనిట్స్ పర్ ఎంఎల్ బాటిల్ కాన్సన్ట్రేషన్ లో మనకి అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ పేషెంట్ కి మనం డాక్టర్ గారు మందులు రాసినప్పుడు క్లియర్ గా షార్ట్ కొంచెం కొంచెం డోసులు అవసరమైనప్పుడు 40 బాటిలే రాస్తారు. కొంతమందికి తక్కువ డోసు అవసరం అవుతుంది, రోజు 5 పాయింట్లు, 6, 7 పాయింట్లు, 6 పాయింట్లు, 6 పాయింట్లు అలా ఉన్నప్పుడు 40 యూనిట్ల బాటిల్ రాస్తారు. కొంతమందికి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఆ రిక్వైర్మెంట్ బట్టి బాటిల్స్ అనేది డాక్టర్ గారు డిసైడ్ చేయడం జరుగుతుంటుంది. సో ఇప్పుడు ఇన్సులిన్ వాడే వాళ్ళు మీరు వాడే బాటిల్ ని ఒకసారి గమనిస్తే దానిపైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది 40 IU, అంటే 40 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ మిల్లీలీటర్ లేదా 100 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ మిల్లీలీటర్ అని మీకు మెన్షన్ చేసి ఉంటుంది. ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే 40 యూనిట్స్ పర్ మిల్లీలీటర్ ఉండే బాటిల్ కి 40 యూనిట్స్ పర్ మిల్లీలీటర్ సూది మాత్రమే వాడాలి. అలాగే 100 యూనిట్ల బాటిల్ కి 100 యూనిట్ల సూది సపరేట్ గా వస్తుంది. సో ఇక్కడ మీరు చేయాల్సిన మెయిన్ విషయం ఏంటంటే ఏ రకమైన బాటిల్ కి ఆ రకమైన సూదే వాడాలి. సో మా ఎక్స్పీరియన్స్ లో నేను మాకు అంటే నెలకు ఒక్కళ్ళు ఇద్దరు షేర్ చేసే ఎక్స్పీరియన్సెస్ లో ఏమవుతుందంటే ఈ బాటిల్స్ కి సూదులకి మిస్ మ్యాచ్ అవడం వల్ల ఐదర్ రెండు జరగచ్చు. ఒకటి షుగర్ లెవెల్స్ పూర్తిగా డౌన్ అయిపోయే అవకాశం ఉంది బాటిల్ సూది మారితే, లేదా షుగర్ కంట్రోల్ తప్పే అవకాశం ఉంది. కాబట్టి ఇన్సులిన్ వాడేవారు ఖచ్చితంగా వాళ్ళు ఏ రకమైన బాటిల్ వాడుతున్నారో చూసుకుని మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో బాటిల్ ఉన్నప్పుడు అయితే కనుక మీరు 40 యూనిట్ల పర్ ఎంఎల్ బాటిల్ వాడేవాళ్ళు ఖచ్చితంగా 40 యూనిట్ల పర్ ఎంఎల్ సూది మాత్రమే వాడాలి. అలాగే 100 యూనిట్ పర్ ఎంఎల్ బాటిల్ వాడేవాళ్ళు 100 యూనిట్ పర్ ఎంఎల్ సూది మాత్రమే వాడాలి. ఇక్కడ చిన్న అవగాహన లోపం వల్ల బాటిల్ ఒక రకం సూది ఒక రకం ఉండడం వల్ల వాడాల్సిన డోస్ కంటే ఐదర్ ఎక్కువ యూనిట్స్ బాడీలోకి వెళ్ళి షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే మనం పేషెంట్ చేసుకున్న దానికంటే తక్కువ యూనిట్స్ వెళ్ళి షుగర్ కంట్రోల్ తప్పే అవకాశం ఉంది. సో ఇక్కడ ఏమైందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, మొన్న నేను చూసిన పేషెంట్ ఏం చేశారంటే ఆవిడ నొప్పి తక్కువగా ఉందని చెప్పి 100 యూనిట్ల సిరంజ్ వాడుతున్నారు, అమౌంట్ తక్కువ ఉందని చెప్పి ఈ బాటిల్ వాడారు. సో దీనివల్ల ఆవిడ షుగర్ కి బాగా పెరిగిపోయింది 2 నెలల నుంచి. అది ఎందుకు పెరిగిందని అన్ని గమనించిన తర్వాత ఆవిడ పాయింట్లు కరెక్ట్ గానే వేస్తున్నారు, మందు కరెక్ట్ గానే వేస్తున్నారు, కానీ ఎక్కడ మిస్టేక్ అయిందని చెప్పి కొంచెం ఆరా తీస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే బాటిల్ సిరంజ్ మిస్ మ్యాచ్ అయింది. సో ఇక్కడ పేషెంట్స్ ఇంకో క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఈ 100 యూనిట్ల బాటిల్ పవర్ ఎక్కువ కదా, 40 యూనిట్ల బాటిల్ పవర్ తక్కువ కదా అన్నారు. ఎందుకు అలా అనుకున్నారమ్మా అంటే 100 యూనిట్ల బాటిల్ రేట్ ఎక్కువ ఉందండి, 40 యూనిట్ల బాటిల్ రేట్ తక్కువ ఉంది అందుకనే. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే 40 యూనిట్ల బాటిల్ వచ్చేసి కంపెనీ వాళ్ళు 40 యూనిట్ల పర్ ఎంఎల్ అంటే 10 ఏ బాటిల్ అయినా 10 ఎంఎల్ఏ ఉంటుంది, అంటే 10 మిల్లీలీటర్లే ఇస్తాడు. సో 40 యూనిట్ల పర్ ఎంఎల్ అండ్ ఇంటూ 10 ఎంఎల్ అంటే 400 యూనిట్లు వచ్చినప్పుడు అది కొంచెం రేట్ తక్కువగా ఉంటుంది. 100 యూనిట్స్ పర్ ఎంఎల్ బాటిల్ ఏంటంటే కొంచెం 500, 450 ఆ రేంజ్ మధ్యలో ఉంటుంది. సో దీనివల్ల పేషెంట్స్ ఏమనుకుంటున్నారంటే అది కొంచెం పవర్ ఎక్కువ ఇన్సులిన్, ఇది పవర్ తక్కువ ఇన్సులిన్ అనుకుంటున్నారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఇన్సులిన్ అనేది మనం ఎప్పుడు యూనిట్స్ ప్రకారమే మనం ఇవ్వడం జరుగుతుంటుంది. సో మీరు ఏ బాటిల్ అయినా సరే వాడచ్చు, బాటిల్ వాడేటప్పుడు మాత్రం సూదులు మాత్రం అటు ఇటుగా చేసుకోకుండా వాడితేనే మీకు దానివల్ల కరెక్ట్ రిజల్ట్ అనేది జరుగుతుంది. ఒకటి. రెండు వచ్చేసి ఈ సపోజ్ ఎగ్జాంపుల్ 40 యూనిట్ల బాటిల్లో 10 పాయింట్లు వాడే పేషెంట్ 40 యూనిట్ల బాటిల్ పెట్టుకుని 100 యూనిట్ల సూదితో కనుక 40 యూనిట్ల బాటిల్ చేసుకుంటే అతని బాడీలోకి 10 పాయింట్లు వెళ్లకుండా 4-5 పాయింట్లు మాత్రమే వెళ్తుంది, దీనివల్ల షుగర్ కంట్రోల్ తప్పుతుంది. ఇంకో విధంగా 100 యూనిట్ల బాటిల్ పేషెంట్ దగ్గర ఉండి కన్ఫ్యూజ్ అయ్యి పాపం తెలియక 40 యూనిట్ల సిరంజ్తో కనుక చేసుకుంటే 10 యూనిట్లు చేసుకుంటే అతని బాడీలోకి 2.5 రెట్లు ఎక్కువ వెళ్ళే అవకాశం. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాటిల్ ఏ రకం వాడుతున్నారు, ఆ బాటిల్ మీద అంకె ఎంత ఉంది, 40 యూనిట్స్ పర్ ఎంఎల్, 100 యూనిట్స్ పర్ ఎంఎల్ అనేది చూసుకుని దానికి తగ్గ సూది మాత్రమే వాడుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్ బీపీ థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్ బీపీ థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: ఇంతవరకు మీరు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్. స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్, డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ. మరి ప్రసన్న కూడా సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. కాబట్టి మార్నింగ్ నుంచి అన్ని ప్రోగ్రామ్స్ మీ అందరికీ చాలా చాలా నచ్చాయని నేనైతే అనుకుంటున్నాను. సో ఎప్పుడూ చెప్పేదే అన్నమాట, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి

వింటూనే ఉండండి. నెక్స్ట్ ఆర్జే కూడా రెడీగా ఉన్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, బోల్డ్ అన్ని మాటలు చెప్పడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి. మరి ఆర్జే ప్రసన్న అయితే సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్ బాయ్.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ తో కేసుమా. పోలవరం ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు రహదారి అనుసంధానాన్ని మెరుగుపరచడానికి 840 కోట్ల రూపాయలతో ఆమోదం తెలిపినట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన నిన్న సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకు 34% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బీసీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విశాఖపట్నం నగర పరిధిలో లేఅవుట్లలోని ఖాళీ స్థలాల్లో 35 కోట్ల రూపాయలతో 50 కొత్త పార్కులు అభివృద్ది చేసేందుకు విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు రాష్ట పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో 4.40 కోట్ల రూపాయలతో అంబేద్కర్ స్టడీ సర్కిల్ భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక నుంచి తన పరిధిలో తెలుగులోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు రాష్ట సమాచార కమిషనర్ గాజుల ఆదన్న తెలిపారు. ప్రజలకు అర్థమయ్యే భాషలోనే ఉత్తర్వులు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని నిన్న ఒక ప్రకటనలో వివరించారు. భారత్లో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడానికి అవసరమైన యంత్రాలు విడిభాగాలకు తప్పనిసరి అయిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ నుంచి హైటెక్ రంగ సంస్థలకు మినహాయించి ఇచ్చే నియమావళిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో జల్జీవన్ మిషన్ కింద చేపడుతున్న భవిష్యత్తులో చేపట్టనున్న తాగునీటి సరఫరా పథకాలకు జేజేఎం అమరవజీవి జలధార పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
1: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
0: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకుమ్ వెల్ మై డియర్ ఫ్రెండ్స్ మీరంతా ఆటచూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఈ సరదా సమయంలో మిమ్మల్ని అందరినీ అలరించడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను మీ అన్వర్. మరిక లేటు చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ ప్రోగ్రామ్స్ అన్ని వన్ బై వన్. స్టూడియోలో సమయం చూస్తే 11:06. మరి ఈ సమయంలో మనమంతా సినిమా కబుర్ల గురించి ముచ్చటించుకుంటుంటాం కదా, మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం ఈనాటి మన ఈ సినిమా కబుర్లని. మీకోసం మన సినిమా వర్గాలన్నిటినీ జల్లెడ పెట్టేసి మరి ఎన్నో కబుర్లు తీసుకొచ్చాను, మీకు వాటన్నిటి గురించి చెప్పేస్తాను. అందుకంటే ముందు ఒక మంచి చిక్కరి సాంగ్తో స్టార్ట్ చేసేద్దాం ఈనాటి ఈ ప్రోగ్రామ్ని. మరి మీకోసం వచ్చేస్తుంది పెద్ద మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో. మరి ఈరోజు నేను మీకు చెప్పబోతున్న ఈ విషయం అయితే కనుక భయ్యా మామూలు విషయం కాదు, బ్లాస్టింగ్ విషయమే చెప్పచ్చు. ఎందుకు ఈ మ్యాటర్ ఏంటంటే, హనుమాన్ అంటూ మన ఇండియన్ స్క్రీన్ మొత్తాన్ని షేక్ చేసేశారు ఈ మూవీతో. ఇప్పుడు జై హనుమాన్ అంటూ మళ్ళీ అభిమానులను అలరించడం కోసం సిద్ధమైపోతుంది ఈ టీం. ఈ మూవీ కోసం రిషబ్ షెట్టి హీరోగా, ప్రశాంత్ వర్మ డైరెక్టర్గా ఈ కాంబోలో రాబోతున్న ఈ మూవీ గురించి అయితే కనుక ఆల్రెడీ మనందరికీ ఎప్పటికప్పుడు తెలుస్తుంది, కానీ ఇప్పుడు ఇంతవరకు బయటకు చెప్పకుండా మూవీ టీం ఒక సస్పెన్స్నైతే కనుక క్రియేట్ చేస్తుందట. అసలు విషయం బయటికి రానివ్వకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నారట. ఒకవేళ ఈ విషయం కూడా నిజమైతే కనుక భయ్యా, ఇంతకి విషయం ఏంటంటారా చెప్తాను భయ్యా, ఈ మూవీ కోసం ఒక లెజెండరీ స్టార్ హీరో

గారిని ఏఐ ద్వారా ఒక స్పెషల్ క్యారెక్టర్ చేయిస్తున్నారని సినిమా వర్గాల్లో వినిపిస్తున్న వినికిడి. ఇది గనుక నిజమైతే మామూలుగా ఉండదు భయ్యా. అసలు ఇంతకీ ఎవరా సూపర్ స్టార్ లెజెండరీ అంటారా? అసలు ఆ విషయాన్నే బయటికి తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారట. ఏదేమైనా కానీ భయ్యా, సినిమా తెర మీద అందులోనూ మన ఇండియన్ సూపర్ స్టార్ స్టోరీస్ అనేటువంటి జై హనుమాన్ స్టోరీతో వస్తే ఉంటుంది భయ్యా. ఏ క్యారెక్టర్ అయినా ఎలా వచ్చినా కానీ దానికి పూనకాలైతే కనుక పక్క ఖాయం భయ్యా. చూద్దాం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం సినిమా కబుర్లలో. ఇప్పుడు చెప్పబోయే విషయం భయ్యా చాలా మంచి విషయం భయ్యా, బట్ ఏది ఫిక్స్ అయినా కానీ కేకో కేక. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఎన్బికే 111111 డైరెక్టర్ గోపీచంద్, ఈ కాంబినేషన్లో ఆల్రెడీ వీర నరసింహారెడ్డి అనే సినిమా వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు మళ్ళీ మరొక సంచలనంతో రాబోతున్నారు ఈ కాంబో, అదే మన ఎన్బికి 111. ఇంతకీ ఈ సినిమా స్టోరీ కోసం దాదా లేదా గాడ్ అనే టైటిల్స్ని చెక్ చేస్తున్నారట. మరి ఈ రెండు టైటిల్స్లో ఏది పెట్టినా కానీ భయ్యా సినిమా స్టోరీకి తగ్గట్టు మన బాలయ్య బాబు గారిని తెర మీద చూస్తే ఉంటుంది. ప్రతి ఒక్కరు జై బాలయ్య అనాల్సిందే, మరి మామూలుగా ఉండదు కదా. మరి ఏదేమైనా కానీ ఇట్లాంటి సినిమాలు చూసినప్పుడు అనిపిస్తుంది భయ్యా ఆహా ఏముంది అని, అలాగే ఉంటుంది, ఏం తగ్గదు భయ్యా అదని మన సంగతి. మరి అందుకే ఈ సినిమా టైటిల్స్లో ఏది ఫిక్స్ అయినా కానీ మనం పండగ చేసుకోవడానికి సిద్ధపడదాం. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటాయి సెలబ్రేషన్స్ అన్నీ, మరి బాలయ్య బాబు అభిమానులంటే ఆ మాత్రం ఉంటారు కదా అదని మన సంగతి. మరి ఇప్పుడు మీకోసం రాబోతుంది డాక్ మహారాజ్ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న సినిమా కబుర్లలో మన ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు స్టార్ డైరెక్టర్ అత్లి ఈ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం రాక. ఆల్రెడీ ఈ మూవీ గురించి ఎన్నో విషయాలు బయటికి అప్పుడప్పుడు ఒక్కొక్కటిగా విడుదల చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే కనుక ఫిలిం సర్కిల్స్ లో బాగా చక్కర్లు కొడుతుంది భయ్యా. ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే, ఈ మూవీలో విలన్లుగా అందమైన హీరోయిన్లే నటిస్తున్నారట అని టాక్. ఈ మూవీ టీమ్ దీన్నిలాగే బాగా ఇంప్లిమెంట్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత ఈ మూవీలో ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అనేది అయితే రాబోతుందట. మరి అది కూడా అదిరిపోయే రేంజ్లో ఉండబోతుందని టాక్. ఈ విషయం కనుక నిజమైతే భయ్యా, నార్మల్గా అందమైన హీరోయిన్లని చక్కగా హీరోయిన్లుగా హీరోకి పక్కన పెడుతూ ఉంటారు, కానీ ఈ అందమైన హీరోయిన్లే విలన్గా నటిస్తున్నారు అంటే ఆ తర్వాత రాబోయే ట్విస్ట్ అని అంటే ఇదేదో కొంచెం సంచలనంగానే ఉంది భయ్యా, కొత్తగా సరికొత్తగా ఉంది. ఇదంతా నిజమైతే ఒక రేంజ్ అయితే ఖాయం భయ్యా. చూద్దాం వెండి తెర మీద దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఇది ఎలా రాబోతుంది, అసలు ఇది నిజమా కాదా అన్న విషయాన్ని వెండి తెర మీద చూసి తెలుసుకుందాం, లేదా ట్రైల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం, అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే రాబోతున్న ఈ పాటను వింటూ ఎంజాయ్ చేద్దాం. మీకోసం వచ్చేస్తుంది అలా వైకుంఠపురంలో మూవీ నుంచి ఈ టైటిల్ ట్రాక్ వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున సినిమా కబుర్లలో. మన అల్లర్ నరేష్ గారు తనదైన మార్క్ కామెడీతో మరొక కొత్త సినిమాతో మనం ముందుకొచ్చేస్తున్నారు. అదే రంబ ఊర్వశి మేనక. మరి ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే భయ్యా, ఇంతవరకు మన అల్లరుడిని చూసి ఏ రకంగా అయితే మనం ఎంజాయ్ చేశామో దానికి ఏమాత్రం తగ్గకుండా అదే రేంజ్లో ఎంటర్టైన్మెంట్ మనకి అందించడం కోసం సిద్ధమైపోతున్నట్టు ఏదో ఎక్కడో అర్థమవుతుంది. ఏదేమైనా భయ్యా, ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే నిజంగానే అల్లర్ నరేష్ భయ్యాకి కాస్త మళ్ళీ గోల్డెన్ టైం స్టార్ట్ అయినట్టే అనిపిస్తుంది. చూద్దాం ఈ సినిమా మంచి బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించేయాలని. మరందుకే ఇప్పుడు ఆయన నటించేటువంటి సినిమాల నుంచి ఈ సాంగ్స్ మీకోసం. వింటూ ఎంజాయ్ దీ సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
4: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి మనమంతా సినిమా కబుర్లంటూ ఇంతవరకు వింటూ ఎంజాయ్ చేసాం కదా. మరి ఇక నేనైతే ఈనాటి సినిమా కబుర్లకు బై బై చెప్పేసే సమయం ఆసన్నమైనది. ఇక తర్వాత మనం కలుసుకుందాం, తర్వాత కార్యక్రమం మీకు తెలుసాలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

போகிறே வச்சிருக்கிறேன்.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. పేదలు అనాథల సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మానవతావాది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ తెరీసా జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఆమె నిస్వార్థ సేవలను స్మరించుకుందామంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి తెలియజేశారు. ప్రస్తుతం తాటికాయల సీజన్ ప్రారంభం కావడంతో తాటి గింజల సేకరణ నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. గ్రేట్ గ్రీన్వాల్ ప్రాజెక్టులో భాగంగా మొదటి అంచెలో మడ అడవులు, రెండో అంచెలో తాటివనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్టాన్ని నంబర్ వన్ గా నిలపడమే లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఒకటిన వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి నిన్న పరిశీలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. కోచింగ్ సంస్థల నియంత్రణ పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసినట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ నిబంధనల ప్రకారం జిల్లాలో 50 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న కోచింగ్ కేంద్రాలు తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: रेडियो विविध भारती FM 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వెల్ మడియా ఫ్రెండ్స్, మీరు నాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం చూస్తే 12:06. మరి ఈ సమయంలో మనమంతా మీకు తెలుసా అంటూ జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ ఉంటాం కదా. మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మీకు తెలుసా కార్యక్రమాన్ని. మరి ముందుగా మీకోసమైతే ఒక మంచి కూల్ సాంగ్ వినిపిద్దాం అనుకుంటున్నా. ఈ పాట వినేసిన తర్వాత ఇక్కడున్న విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు వస్తున్న ఈ సాంగ్ మీకోసం బలగం మూవీ నుంచి, స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంకా వింటున్నారా బాలు? ఇప్పుడు వస్తావు రా ఊరి కొన్ని అక్క.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న మీకు తెలుసా ప్రోగ్రాంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటూ, మొన్న మధ్యన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక చిన్న ట్రిప్కి వెళ్ళాం భయ్యా. అసలే ట్రైన్ జర్నీ, అందులోనూ ఆ లొకేషన్స్ అన్నీ చాలా చాలా బాగుంటాయి. ట్రైన్ జర్నీ చేయాలనుకుంటే ఎస్పెషల్లీ దీనికోసమే చేస్తారు అన్న విషయం తెలిసి మరీ ప్లాన్ చేసుకున్నాం. వెళ్తుంటే దారిలో భయ్యా అసలు ఏళ్ళు, చక్కగా కొండల మధ్య నుంచి ప్రవాహంలో వస్తున్న వాటరు, ఇవన్నీ చూస్తుంటే అసలు ఎంత బాగుందో భయ్యా. అది నీరా లేదంటే మంచా అన్న రేంజ్లో ఉండేది. ఇంత మంచి లొకేషన్ పక్కన పెట్టుకొని ఎదురుగా మా ఫ్రెండ్ ఒకడు ఏం చేస్తాడు తెలుసా భయ్యా, అసలు సంవత్సరం నుంచి నిద్ర లేని ఒకలాగా ఓతెగా నిద్రపోతూ ఉన్నాడు. ఇంతకీ అలా ఎందుకయిందిరా అంటే ఆడికి కార్ కొలెప్సీ అనేది ఉన్నట. ఈ కార్ కొలెప్సీ అంటే ఏంటో తెలుసా భయ్యా? ఏమీ లేదు భయ్యా, జస్ట్ చాలామందికి జర్నీ చేసేటప్పుడు అలా ఎక్కంగానే అది కారు అయినా బస్సు అయినా ట్రైన్ అయినా ఏదైనా కానీ జర్నీ చేస్తున్నా మన ఫీలింగ్ వచ్చిందంటే చాలు వీళ్ళకి నిద్ర వచ్చేస్తుందంట. దాన్నే కార్ కొలెప్సీ అంటారట. ఇది మనలో చాలామందికి ఉంటూ ఉంటుంది, కాకపోతే తెలియనట్టు ఉంటాం, అదే మన ప్రత్యేకత అదనమాట సంగతి. మరి ఈ కార్ కొలెప్సీ అనేది మనకేమైనా ఉండలేదని చెక్ చేసుకుందాం, జర్నీ చేసేటప్పుడు జాగ్రత్త పడదాం అదనమాట విషయం. మురిపడైతే మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది, వింటూ ఎంజాయ్ చేస్తుండండి. స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

ఈ ప్రేమ అనేది పేడలంట. ఉండగా చూడితే గుబ్బెం అవుద్ది, నీళ్ళలో కలిపితే కల్లాపవుద్ది, గోడకేసి కొడితే పిడకవుద్ది. అంటే నా ఉద్దేశం ఎలా

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా

0: ఎస్ఈడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ఈసీఐఎన్ఈటి మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం చూస్తే 12:26. మనమున మీకు తెలిసే కార్యక్రమంలో వింటూ ఎంజాయ్ చేస్తావు. మరి మనం మాట్లాడుకుంటున్నాం కదా సింగ్ సింగ్ అమేజింగ్ విషయాల గురించి, అలాంటి విషయమే ఇంకొకటి చెప్పేస్తా ఇప్పుడు మీకు. మన మెదడు అనేది ఎప్పుడు ఎంత చురుకుగా ఉంటే మన మానసిక ఉల్లాసం కూడా అంత రెట్టింపుగా ఉంటుంది. ఇది మాత్రమే కాదండోయ్, మనం బరువు తగ్గడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, కానీ మెదడు కనుక చురుకుగా ఉంటే మన బరువు కూడా ఆటోమేటిక్గా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అర్థం కాలేదు కదా? ఏం లేదు భయ్యా, చాలా సింపుల్ విషయం. మన మెదడు అనేది చురుకుగా ఉంటే కనుక అది రోజుకి 400 నుంచి 500 క్యాలరీలు ఖర్చు చేస్తుందట. మరి 400 నుంచి 500 క్యాలరీలు ఖర్చు చేయాలంటే మనం ఎన్ని యోగాసనాలు చేయాలి, ఎంతసేపు జాగింగ్ చేయాలి? ఒకసారి లెక్కేసుకోండి, మీకు అర్థమైపోతుంది. మరి క్యాలరీలు తగ్గడానికి ఇది కూడా ఒక మంచి మార్గమే కదా. అందుకే అంటారు మెదడుకి ఎప్పుడు పదును పెట్టాలి అని. అది ఇదేనేమో, ఇందుకేనేమో అదనమాట సంగతి. మరి ఇంత మంచి విషయం విన్నాక ఇంకొక మంచి పాట వింటే కూడా బాగుంటుంది కదా. అందుకే మీకోసం బంగారం మూవ్ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు వార్తలు వింటారు, తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత

బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈస్టర్న్ పోర్టల్ ఈరోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. మిలాదు నబీ ఓనం పండుగల సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువభారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ప్రతి రాష్టం, కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రతి జిల్లాలో గల 2 కళాశాలల యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశ క్రీడా ఆశయాలతో యువత మమేకం కావడానికి ఇదొక మార్గాన్ని అందిస్తుంది. అంతేకాకుండా దేశ యువజన క్రీడా వ్యవస్థపై జరిగే చర్చల్లో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత యువకులు, మైభారత్ స్వచ్చంద కార్యకర్తలు, స్థానిక క్రీడాకారులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చర్చలు జరుపుతారు. యువకులు తమ సొంత ఆలోచనలు, దృక్పథాలు, ఆకాంక్షలను వ్యక్తపరిచేందుకు ఆహ్వానించే యువ సంవాద్ ఈ కార్యక్రమ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దేశ క్రీడా ప్రయాణంలో యువత భాగస్వామ్యం కావడానికి, వారి ఆకాంక్షలను పంచుకోవడానికి యువజన నేతృత్వంలోని వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఖేలో ఇండియా డైలాగ్ దోహదపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో జరిగిన 53వ ప్రగతి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో 30,000 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులను మోదీ సమీక్షించారు. ముఖ్యంగా ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రణాళిక చేసేటప్పుడు వీలైన చోట మౌలిక సేవల కోసం ఉమ్మడి యుటిలిటీ కారిడర్లను అన్వేషించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి చెప్పారు. సాంకేతికత, ఆర్థిక సాధ్యతలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికా దశలోనే ఇలాంటి సమగ్ర విధానాలను పరిశీలించాలని మోదీ మంత్రిత్వ శాఖలను రాష్టాలకు సూచించారు. ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని మోదీ స్పష్టం చేశారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈశ్రమ్ పోర్టల్ ఈ రోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2021లో ప్రారంభించిన ఈ పోర్టల్ దేశంలోనే మొట్టమొదటి ఆధార్ సీడెడ్ అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్ ను సృష్టించింది. రిజిస్టర్ చేసుకున్న ప్రతి కార్మికునికి ఈ పోర్టల్ ప్రత్యేకమైన యూనివర్సల్ అకౌంట్ నెంబర్ను అందిస్తుంది. సంక్షేమం, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ది, అప్రెంటిస్షిప్, పెన్షన్ సేవలను అనుసంధానించే వన్ స్టెప్ డిజిటల్ వేదికగా ఇది రూపాంతరం చెందింది. ఈ పోర్టల్లో 31.89 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఈ వన్ స్టెప్ సొల్యూషన్ 15 సామాజిక భద్రత సంక్షేమ పథకాలను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. ఢిల్లీ లక్ష్మీ యోజన పథకం కింద అర్హులైన 4,000 మంది మహిళా లబ్దిదారులకు ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఆమోద పత్రాలను అందజేస్తుంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 9,13,000 మందికి పైగా మహిళలు నమోదు చేసుకున్నారు. 6,52,000కు పైగా దరఖాస్తులు పూర్తి వివరాలతో అందినట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి మహిళా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఈ ఆర్థిక సహాయం జమ అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2026-27 ఢిల్లీ బడ్జెట్లో ఈ పథకం కోసం 5,110 కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది. మహిళలకు ఆర్థిక భద్రత కల్పించి వారిని స్వయం సమృద్ది సాధించేలా చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాల్లో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. కెనడాలో జరిగే 4 రోజుల పర్యటనలో కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్తో జరిగే తొలి ఆర్థిక సమావేశంలో నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలు, ఉమ్మడి అంతర్జాతీయ ప్రాధాన్యతలపై ఇరు వర్గాలు తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుంది. ఈ పర్యటన భారత్ కెనడా భాగస్వామ్యంలోని ఆర్థిక రంగ బలోపేతానికి తోడ్పడుతుంది. ఇంధనం, కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు వంటి రంగాలకు చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రజాప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా సీతారామన్ పాల్గొంటారు. ఈ నెల 28వ తేదీ నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకు జరిగే అమెరికా పర్యటనలో భాగంగా సీతారామన్ చికాగో, న్యూయార్క్ నగరాలను సందర్శిస్తారు. G20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIR News_HVD ని ఫాలో అవ్వండి. AIR News హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.

మిలాదున్ నబీ పర్వదినాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రవక్త మహమ్మద్ జీవితం, బోధనలను తెలియజేసే మిలాద్ మెహఫిల్స్, సీరత్ సదస్సులను ఈ సందర్బంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. మిలాదున్ నబీ సందర్బంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రవక్త మహమ్మద్ బోధనలను స్మరించుకోవడానికి మిలాదున్ నబీ ఒక గొప్ప సందర్బమని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ధర్మబద్దమైన ప్రవర్తన, కర్తవ్య పాలన మార్గంలో నడిచేలా ప్రవక్త బోధనలు ప్రజలకు స్పూర్తినిస్తాయని రాష్టపతి అన్నారు. ప్రవక్త మహమ్మద్ ఉన్నత ఆదర్శాల స్పూర్తితో సమ్మిళిత అభివృద్ది చెందిన దేశ నిర్మాణంలో పౌరులు చురుకుగా పాలుపంచుకోవాలని రాష్టపతి పిలుపునిచ్చారు. ఈ పవిత్రమైన సందర్బం అందరిలోనూ దయ, సామరస్యం, పరస్పర గౌరవ భావాలను పెంపొందించాలని, సోదర భావాన్ని బలపరచాలని ఉపరాష్టపతి ఆకాంక్షించారు. ఈ పండుగ అందరికీ శాంతి, సంతోషాలు, ఐశ్వర్యాన్ని తీసుకురావాలని రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. ఈ పర్వదినం ప్రపంచవ్యాప్తంగా ఐక్యతను, ఆనందాన్ని మరింత పెంపొందించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దయాగుణం సమాజానికి తిరిగి సేవ చేయాలని స్పూర్తి ఎల్లప్పుడూ దేశ ప్రజలకు మార్గనిర్దేశం చేయాలని నరేంద్రమోదీ ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఈరోజు ఓనం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మలయాళ మొదటి మాసం చింగంలో వచ్చే ఈ పంటల పండుగను కేరళకు బలిచక్రవర్తి రాకకు గుర్తుగా జరుపుకుంటారు. చక్కని పూలమాలలు, రంగురంగుల రంగవల్లికలు, ఓనసద్యంగా పేర్కొనే రుచికరమైన భోజనం, వల్లం కల్లిగా పేర్కొనే పడవ పందాలు, కైకొట్టి కలి నృత్యం మొదలైనవన్నీ ఓనం వేడుకల్లో భాగం. ఓనం పండుగ సందర్బంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త పంట చేతికి వచ్చిన వేళ ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే సందర్బమే ఓనమని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ఓనం పండుగ కేరళ గొప్ప సంస్కృతిని, సోదర భావాన్ని చాటుతుందని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రోత్సహిస్తుందని రాష్టపతి ముర్ము అన్నారు. ఓనం కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే ఒక ఉత్సాహభరితమైన పండుగ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఈ పండుగ సమాజంలో సంతోషం, ఐక్యత, శ్రేయస్సు స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఈ ఆనందకరమైన సందర్భం అందరికీ శాంతి, శ్రేయస్సు, సంక్షేమంతో కూడిన ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ సందేశంలో పేర్కొన్నారు. దక్షిణాది రాష్టమైన కేరళ పేరును కేరళంగా మారుస్తూ కేంద్ర హోంశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం కేరళ రాష్టం పేరు నిన్నటి నుంచి కేరళంగా అమల్లోకి వచ్చింది. ఆగస్టు 11వ తేదీన లోక్సభలో, మరుసటి రోజు రాజ్యసభలోనూ కేరళ పేరు మార్పు బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేశారు. 2030 నాటికి భారత్ మొరక్కో మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడం, పెట్టుబడులను, పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం కోసం ఇరు దేశాలు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. భారత్ మొరక్కో భాగస్వామ్యం దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆర్థిక వృద్దిని పెంపొందించడంలో, గ్రామీణ ఉపాధిని కల్పించడంలో, సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడంలో మత్స్యరంగం, బ్లూ ఎకానమీ కీలక పాత్ర పోషిస్తుందని భారత్, సీషెల్స్ దేశాలు అభిప్రాయపడ్డాయి. సీషెల్స్ మత్స్య వ్యవసాయ మంత్రి వాలెస్ కాజ్కో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో మత్స్య, పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించింది. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సర్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. రెండో క్లాసికల్ గేమ్ గెలుచుకోవడంతో చివరి రోజు తక్కువ నిడివిగల ఆటలు ప్రారంభమయ్యే సమయానికి భారత ఆటగాడు ప్రజ్ఞానంద 6 పాయింట్ల భారీ ఆధిక్యంలో నిలిచాడు. టోర్నీ ఫైనల్లో ప్రజ్ఞానంద అమెరికాకు చెందిన ఫాబియానో కర్వణతో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈస్టర్న్ పోర్టల్ ఈరోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. మిలాదున్ నబీ, ఓనం పండుగల సందర్బంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.

0: ആർതി എഫ് എം 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
5: Sunday, Sunday, only on Vivid Bharati FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాటికం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున మీకు తెలుసా కార్యక్రమంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటూ, మరిప్పుడు నేను చెప్పబోతున్న విషయం అయితే కనుక కాస్త రియాలిటీకి దగ్గరగానే మనలో కూడా ఎక్కడో ఉందేమో అనిపించే విషయమే ఇది. ఇంతకీ ఆ విషయం ఏంటంటే భయ్యా, షాపింగ్ చేసే వారిపైన ఈ మధ్యన ఒక చిన్న సర్వే చేశారట. ఆ సర్వే ప్రకారం డబ్బులు కట్టి వస్తువులు కొనేవారి కన్నా కార్డులు ఆన్లైన్ ద్వారా పేమెంట్లు చేసేవారి ఎక్కువగా ఖర్చు చేస్తున్నారట. ఇది కొంచెం మనకి కూడా సంబంధించిన విషయం కదా భయ్యా. సో కాబట్టి జరంత జాగ్రత్తగా ఉంటే బాగుంటుందేమో, ఎవరికి డబ్బులు ఊరికే రావు కదా అదనమాట మ్యాటర్. సో ఇట్లాంటివి చాలా ఉంటాయి మన దగ్గర, చూద్దాం ఇంకెన్నున్నాయో తెలుసుకుందాం. మరి లోపైతే మీకోసం ఒక మంచి మెలోడియస్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ సహరీ నుంచి. వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు తాటయం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం మీకు తెలుసా కార్యక్రమంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటావు. నేను కూడా ఈ విషయం తెలుసుకున్న తర్వాత అవునా కాదా అనే డౌట్ అనుమానంలోనే ఉన్నాను. ఇంతకీ విషయం ఏంటంటే భయ్యా, ఇంగ్లీష్లో 1000లోపు వచ్చే అంకెల్లో దేనిలో కూడా, అదే ఆ అంకెల స్పెల్లింగ్లో దేనిలో కూడా ఏ అనే అక్షరం ఒక్కసారి కూడా రాదట. నమ్మడానికి కాస్త కష్టంగా ఉంది కదా. మనకెందుకు ఆలస్యం? డౌట్ ఉంటే ఒకటి నుంచి 1000 దాకా వెంటనే 1, 2, 3, 4, 5 అని రాసేయండి. ఏ అనే అక్షరం ఎక్కడన్నా వస్తే నాకు చెప్పండి, ఎందుకంటే అది రాదు కదా. అదనమాట సంగతి. ఇది ఈనాట మీకు తెలుసా ప్రోగ్రామ్. సో మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరి ఇప్పుడు రాబోతున్న ఈ పాటను కూడా వింటూ ఎంజాయ్ చేస్తానండి. స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. జాతీయ క్రీడా దినోత్సవం 2026 సందర్భంగా ఖేలో ఇండియా డైలాగు

కార్యక్రమాన్ని రేపు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో నేతన్న సేవ పథకంపై రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాత్రికేయుల సమావేశం ఈ రోజు నిర్వహించారు. అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి నేతన్న సేవ అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. మొదటి విడతలో 71,536 మంది నేతన్నలకు 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించామని తెలిపారు. రెండో విడతగా త్వరలోనే అర్హులకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియను పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఎలక్టోరల్ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితాలో నమోదైన అభ్యంతరాలు, క్లెయిమ్లపై నిన్న పెనమలూరు మండలం గోసాల గ్రామంలోని గ్రామ సచివాలయంలో నిర్వహించిన ప్రజా విచారణను కలెక్టర్ పర్యవేక్షించారు. కేరళ రాష్ట పేరును ఇకపై కేరళంగా మారుస్తూ కేంద్ర హోంశాఖ నిన్న గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేరళ పేరు మార్పు చట్టం 2026 ద్వారా లభించిన అధికారాలను వినియోగించుకుంటూ ఈ చట్టంలోని నిబంధనలు అమల్లోకి వచ్చే తేదీగా 2026 ఆగస్టు 25ను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్టంలో లోటు వర్షపాతం, కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పాత్రికేయుల సమావేశంలో ఈ రోజు నిర్వహించారు. యూపీఐ చెల్లింపుల వ్యవస్థ దేశంలో ఓ చారిత్రాత్మక మైలురాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ప్రారంభమై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దీని వ్యాప్తి, ప్రజల్లోకి చేరిన తీరు ప్రతి భారతీయుడు గర్వపడే అంశమని ఆయన పేర్కొన్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ తెరీసా జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఆమె నిస్వార్థ సేవలను స్మరించుకుందామంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి తెలియజేశారు. ఎల్నినో ప్రభావం కారణంగా ప్రస్తుతం జిల్లాలో లోటు వర్షపాతం ఉందని, అందువల్ల రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని విజయనగరం జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వీటి రామారావు కోరారు. వరి స్థానంలో అపరాలు లేదా ఆరుతడి పంటలను సాగు చేయాలని, అలాగే పంటలకు బీమా సదుపాయం పొందాలని ఆయన కోరారు.

0: కదా.
1: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, ఇప్పుడంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 13:04 అంటే 1:04 అర్థం. సో ఈ టైంలో మనమంతా ధీర అంటూ వీరవనితల కార్యక్రమం గురించి, మనం ఉమెన్కి సంబంధించినటువంటి హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అలాంటి ఎన్నో టిప్స్తో నేను సిద్ధంగా ఉన్నా, వింటూ ఎంజాయ్ చేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. మరిక ఏమాత్రం ఆలస్యం కాకుండా స్టార్ట్ చేద్దాం ఇన్నటమైన ఈ ధీరా ప్రోగ్రామ్ని. ముందుగా మీకోసం మీద కనుక ఒక మంచి సూపర్ హిట్ సాంగ్తో స్టార్ట్ చేసేద్దాం, ఆ తర్వాత మన టిప్స్ అన్నిటి గురించి మాట్లాడుకుందాం. వింటూ ఎంజాయ్ చేస్తానండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మడియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3. మనమున్న దీరా ఉమెన్స్ బ్యూటీ టిప్స్ గురించి మాట్లాడుకుంటూ, చాలామంది మహిళలు కాసేపు అలా ఎండలోకి వెళ్ళి వస్తే వారి ముఖంపై ట్యాన్తో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అటువంటి వారు కాస్తంత చల్లటి పెరుగులో చిటికెడు పసుపు కలిపి ముఖానికి కాస్త మెల్లగా మర్దన చేస్తూ ఉంటే ఆ స్కిన్ ఇంప్రూవ్ అవుతుందట. మరి మన ఇంట్లో దొరికే చాలా చిన్న చిన్న వస్తువులే కదా, మేబీ ప్రయత్నిస్తే దాని ఇంపాక్ట్ బాగుంటుందేమో, అదనమాట సంగతి. మరిప్పుడైతే మీకోసం మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి ఇట్స్ ఫ్రెడ్ సాంగ్ వచ్చేస్తుంది వింటూ

0: ఏదో నిన్ను ఫాలో అవడం వల్ల ఇలా ఉన్నాను కానీ, లేకపోతే ఆ లక్ష్మి గారి అమ్మాయిల లైఫ్ లో లైఫే లేకుండా పోయేదిరా బాబు.
1: లక్ష్మి గారి అమ్మాయి.

0: 1వ తేదీన వెలిగొండ వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలహారతి ఇవ్వనున్న నేపథ్యంలో ఏర్పాట్లను గత రాత్రి మంత్రి పరిశీలించారు. ఫీడర్ కెనాల్లో రెగ్యులేటర్ గేట్ల పనులను పరిశీలించి ఘాట్, స్థూపం, సభావేదిక ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం సుమారు 7,000 కుటుంబాలు చేసిన త్యాగం ఫలితంగా 1,00,000 ఎకరాలకు సాగునీరు, లక్షలాది ప్రజలకు తాగునీరు అందనున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులకు తెలియజేస్తూ,
1: తాగడానికి నీళ్లు ఇస్తూ ఉన్నాం, లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇస్తూ ఉన్నామని ఒక త్యాగం ఈవేళ నిర్వాసితులు చేశారు. కాబట్టి ఈవేళ ఆ వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతున్నటువంటి పరిస్థితి, మనం పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి, ఆస్తులు కోల్పోయిన నిర్వాసితుల యొక్క త్యాగం కూడా మనకు ముఖ్యమైన ఆలోచనతో 768 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఈ ప్రభుత్వం విడుదల చేసింది అని అంటే, ప్రతి గ్రామము కూడా 11 ముంపు గ్రామాలకి కమిటీలు వేసి అక్కడ వచ్చినటువంటి ప్రతి గ్రీవెన్స్ ను కూడా వాళ్ళు స్టడీ చేసుకుని వాళ్లకు కూడా న్యాయం చేసేటువంటి విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి.
0: రాష్ట్రంలోని ప్రతి చేనేత కార్మికునికి నేతన్న సేవలో పథకం అందజేస్తామని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో పాత్రికేయుల సమావేశం ఈరోజు నిర్వహించారు. మొదటి విడతలో 71,536 మందికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించామని తెలిపారు. రెండో విడతగా త్వరలోనే అర్హులకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. కొత్తగా 36,617 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. ఈ నెలాఖరు వరకు ఇంటింటికి వెళ్లి లబ్దిదారులను గుర్తించి వారి ఖాతాల్లో నిధులను జమ చేయనున్నట్లు తెలిపారు. గిరిజన గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని కోటుపరువు పంచాయతీ పరిధిలో గిరిజన ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో 52 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామీణ గిరిజన ప్రాంతాల అభివృద్దిలో రహదారి సౌకర్యం అత్యంత కీలకమని తెలిపారు. రోడ్లు అందుబాటులోకి వస్తే విద్య, వైద్యం, ఉపాధి, మార్కెట్ సౌకర్యాలు ప్రజలకు మరింత చేరువవుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. అడవిపై ఆధారపడి జీవించే గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో అటవీ సంపదను ఆదాయ వనరుగా మలుస్తూ వందన్ వికాస్ కేంద్రాలు గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్దికి దోహదపడనున్నాయి. అడవుల నుంచి సేకరించే తేనె, చింతపండు, కొండచిప్పలు, ఉసిరి, కరక్కాయ, ఇప్పపువ్వు వంటి అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. గిరిజన మహిళా సంఘాలు యువతను సమీకరించి ఉత్పత్తుల శుభ్రత, ప్యాకింగ్, నిల్వ, మార్కెట్పై శిక్షణ ఇస్తున్నారు. జీవనోపాధి మెరుగుపడడంతో పాటు అటవీ సంపద సంరక్షణకు కూడా ఇవి దోహదపడుతున్నాయని మక్కువ మండలం వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ జయకుమార్ పేర్కొంటూ,
2: ముఖ్యంగా ఈ వీడియోలు అనేవి ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే మన గిరిజన పనిచేస్తున్నటువంటి పంటలు అలాగే అటవీ పరిస్థితి అటవీ ఉత్పత్తులు ఉన్నాయో వాటికి సరైన మద్దతు ధర వాళ్ళు పొందేటట్టు, అలాగే వాటిని ప్రాసెసింగ్ ఏమైనా చేసుకునేటట్టు వాళ్ళు పండించిన పంటల్ని వాల్యుయేషన్ చేసుకుని అమ్ముకొని తద్వారా వాళ్ళ జీవనోపాధులు కానీ వాళ్ళ వార్షిక ఆదాయాలు కానీ వృద్ధి చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అమలు చేయించారండి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడు మండలం దొరకుంట శివారులో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న బస్సు ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 6 అక్కడికక్కడే మృతి చెందగా వారిలో 3 ఉమ్మడి కృష్ణా జిల్లాకి చెందినవారు కాగా మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయని వివరించారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, తెలంగాణ రాష్ట అధికారులతో సమన్వయం చేసుకోవాలని సంబంధిత అధికారులకు వారు సూచించారు. ఈ ప్రమాదంలో 6 మృతి చెందడం పట్ల రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలను వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రతి చేనేత కార్మికునికి నేతన్న సేవలో పథకం అందజేస్తామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన పలువురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లోటు వర్షపాతం నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ నెల 30

0: రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రతే అత్యంత ప్రాధాన్యతగా అన్ని బస్సుల యాజమాన్యం, డ్రైవర్లు వ్యవహరించాలని మంత్రి సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో లోటు వర్షపాతం, కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పాత్రికేయుల సమావేశం ఈరోజు నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. జూన్ నుంచి ఇప్పటి వరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని, రాష్ట్రంలోని 688 మండలాలకు గాను 625 మండలాల్లో లోటు వర్షపాతం ఉన్నట్లు చెప్పారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉందని తెలిసినప్పటికీ రైతులు సాగు కొనసాగించారని, ప్రస్తుతం పంటల పరిస్థితిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొంటూ,
1: చంద్రబాబు నాయుడు గారు ఆ కరువు ఇంత తీవ్రంగా ఉంది అని చెప్పి దానికి సంబంధించిన డేంజర్ బెల్స్ మోగుతా ఉన్నా కూడా ఆయన దగ్గర నుంచి స్పందన కనిపించని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇవాళకి రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం లోటు అంటే జూన్ జులై ఆగస్టు నెల 20, 25, 26 తారీఖుల దాకా తీసుకుంటే -52% రాష్ట్రంలో ఈరోజు వర్షపాతం లోటు. రైతులకు మంచి చేసే కార్యక్రమాలు ఇంతవరకు ఏదీ కూడా చేస్తూ అడుగులు పడలేదు.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఏలూరులోని అశోక్ నగర్ లో ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్లు ఏలూరు జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ అధికారి ఎన్ జితేంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 15 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, సుమారు 750 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. 10వ తరగతి నుంచి డిగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు ఉండి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు గలవారు అర్హులని వివరించారు. ఈ ఉద్యోగ మేళాకు హాజరు అయ్యే అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత పత్రాల నకలుతో హాజరు కావాలని సూచించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను అందించాలని ప్రధానమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లో జల్జీవన్ మిషన్ కింద చేపడుతున్న, భవిష్యత్తులో చేపట్టనున్న తాగునీటి సరఫరా పథకాలకు జేజేఎం అమరజీవి జలధార పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రతి చేనేత కార్మికునికి నేతన్నల సేవలో పథకం అందజేస్తామని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన పలువురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లోటు వర్షపాతం నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని.

0: ముహూర్తాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
3: 101.3.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరు తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న ధీర ఉమెన్స్ ప్రోగ్రాంలో మరో నెక్స్ట్ మీకు చెప్పబోతున్నటువంటి మరో బ్యూటీ టిప్. చాలామంది మహిళల్లో ఫేస్ మీద కాస్త బ్లాక్ స్పాట్స్ కానీ లేదా బ్లాక్ మార్క్స్ కానీ బాగా ఉన్నాయి అని తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారు కాస్త బంగాళదుంప రసాన్ని కానీ లేదా టమాటా రసాన్ని కానీ ఓట్స్ పొడితో కలిపి వాటిని ముఖానికి అప్లై చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందట. సో ఇది కూడా కాస్త ఈజీస్ట్ టిప్పే కదా, మేబీ కొంచెం బాగా చేస్తే ఇంప్రూవ్ అయ్యే అవకాశం కూడా బాగుంది కదా. అదనమాట సంగతి. ఇప్పుడైతే మీకోసం ఒక మంచి సూపర్ సాంగ్ చేస్తుంది ఫ్రమ్ ది మూవీ బాహుబలి నుంచి. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చేస్తున్న మై ఎల్ఐసి ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecienet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
7: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
8: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
7: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
8: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
7: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
8: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు థాట్ ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న ధీరా కార్యక్రమంలో ఉమెన్స్ బ్యూటీ టిప్స్ గురించి మాట్లాడుకుంటావు. చాలా మందిలో కాస్త హెయిర్ ఫాల్ అనేది బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇటువంటి వారు దానికోసం అనేక అనేక చిట్కాలు ఉపయోగిస్తూ అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ సరైన ఫలితంలోకి ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారు కాస్త న్యాచురల్ చిట్కాలు పాటిస్తే కొంత మేలవుతుందేమో. ఇంతకీ అదేమిటి అంటే, రాత్రంతా నానబెట్టిన మెంతులని పేస్ట్ చేసి అందులో కాస్తంత ఉల్లి రసాన్ని కలిపి ఇంకొంచెం అలోవేరా జెల్ని కూడా కలిపి దాన్ని కాస్త కుదులకు పట్టిస్తే చాలా వరకు ఆ హెయిర్ ఫాల్ సమస్య నుంచి తేరుకునే అవకాశం ఉంటుందట. చాలా న్యాచురల్ ప్రొడక్ట్సే కదా మనకి సహజంగా మనకి లభించేవి మన ఇంటి పెరట్లో మన ఇంటి ముందు వెనకాతర. సో ఈసారి ట్రై చేద్దాం, ఇదేమైనా ఇంకొంచెం బాగు చేస్తుందేమో దాన్ని, అదనమాట విషయం. మరిప్పుడైతే మీకోసం మరొక సూపర్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్, ఫ్రమ్ ది మూవీ గల్లీ రౌడీ నుంచి వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి FM
2: 101.3.

డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న ధీర కార్యక్రమాన్ని వింటూ ఎంజాయ్ చేస్తావు. ఇదండి మరి ఈనాట మన ఈ ధీర, మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా. తర్వాత మనం కలుసుకుందాం తర్వాత కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి. ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: లైఫ్ ఇజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
6: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
5: ఓ పాట కనులు తుడిస్తే
6: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
5: ఓ పాట మనసుకి హత్తుకుంటే
6: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
5: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
6: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
5: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియో సమయం చూస్తే 2:33. మరి ఈ టైంలో మనమంతా సందడే సందడి అంటూ నేను అడిగే ప్రశ్నలకి మీదైన రీతిలో ఇచ్చే జవాబులతో సిద్ధంగా ఉంటాం కదూ. మరిక ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేసిద్దాం ఈనాటి మన ఈ సందడే సందడిని. మరి నేను అడిగే ప్రశ్నలకి జవాబులు మీరు పంపించాలి అనుకుంటే మీ వాట్సాప్ నంబర్ నుంచి నేను అడిగిన ప్రశ్నకు మీకు తెలిసిన జవాబు, మీ పేరు, ఊరు జత కలిపి 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మీరు చెప్పింది రైట్ ఆ రాంగో నేను చెప్పేస్తాను. మరి ముందుగా మీకోసం అయితే కనుక ఫస్ట్ క్వశ్చన్ వచ్చేస్తున్నది. ఆ క్వశ్చన్ ఏమిటి అంటే, నా దగ్గర ప్రతి రంగు ఉంది, బంగారం మాత్రం ఉండదు, నేను ఎవరిని? ప్రశ్న మరొకసారి, నా దగ్గర ప్రతి రంగు ఉంది, బంగారం మాత్రం ఉండదు, నేను ఎవరిని? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్లయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆటో ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న సందడి సందడిలో నేను ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? నా దగ్గర ప్రతి రంగు ఉంది, బంగారం మాత్రం ఉండదు, నేను ఎవరని అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచో చూసేద్దాం. దేవీనగర్ సత్యనారాయణ గారు పంపించేశారు, విజయవాడ రైట్ ఆన్సర్. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవడం మండలం నుంచి రైట్ ఆన్సర్. రాజోల నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి రైట్ ఆన్సర్. కడప వినయ్, అన్వర్, ఆదిత్య, మధు, కిషోర్, నగేష్. ఓకే బ్రో, రైట్ ఆన్సర్. నెక్స్ట్, కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ పంపించేశారు. నెక్స్ట్, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్. అన్వర్జీ అస్సలాం వలైకుం అంటున్నారు. వలైకుం అస్సలాం అండి, మీ ప్రశ్నకి నా సమాధానం అంటూ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ పంపించేశారు, రైట్ ఆన్సర్ నిజామాబాద్ నుంచి. నెక్స్ట్, కలమందలపాడు గ్రామం నుండి కాసిం ముత్తుజావలి రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా నుంచి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజి కృష్ణ మన్కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. నెక్స్ట్, గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటూ పంపించేశారు మనకి ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. పొంగల్ గ్రామం నుండి అరవింద తులసి రాఘవేంద్ర అన్కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. నెక్స్ట్, హాయ్ అండి, వెల్కమ్ టు సందడి సందడి అంటూ బ్రహ్మయ్య గారు పంపించారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్, బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి తిరుపతి జిల్లా రైట్ ఆన్సర్. వివి రెడ్డి పంపించేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్, మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్ తేజేశ్వరి శ్రీనివాసరావు, విజయలక్ష్మి అనుకో ఫ్యామిలీ. మీ ప్రశ్నకి మా జవాబండి అంటూ పంపించేశారు ముబీలా బియా శుభాకాంక్షలు గుంటూరు జిల్లా దాసపాలెం నుండి శివదాస్ రెడ్డి తిరుపతి అమ్మవారి కుటుంబ సభ్యులు. నెక్స్ట్, ఎర్రమల చిత్త మహాలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. నా పేరు పూజారి ధనుంజయ అనంతపురం నుంచి పంపించేస్తాను అంటున్నారు రైట్ ఆన్సర్తో.

కర్నూలు నుంచి ముజాఫర్ నగర్ నుండి రామకార్తిక వెన్నెలవల్లి రైట్ ఆన్సర్. నిజామాబాద్ నుంచి ఎం మురహరి యశోద జానకి రాజుగారు రైట్ ఆన్సర్. తదుపరి ఫణి సత్యశ్రీ యూకే అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్. మూసాపేట గ్రామం నుంచి ఎం నరేష్ మిర్సి విజయా రోజా. ఏ లుక్క, వావ్, సూపర్, అసలు ఎలా అనిపించిందండి అలాగా. అండ్ నెక్స్ట్, హాయ్ సార్, హవ్ ఆర్ యూ, క్వశ్చన్ నేను వినలేదు సార్, రాజశేఖర్ రాజు నెల్లూరు నుంచి అంటూ. సింపుల్ భయ్య, నా దగ్గర ప్రతి రంగు ఉంది, బంగారం మాత్రం ఉండదు, నేను ఎవరిని అంటే మన వాళ్ళు దానికే చాలామంది రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. నెక్స్ట్, నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి అన్వర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ రైట్ ఆన్సర్ అంటూ. జరుబోదల బుజ్జయ్య కుటుంబ సభ్యులు తరాలపల్లి హనుమకొండ జిల్లా నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్, జైశ్వీ సీతా ప్రసన్న సమత రైట్ ఆన్సర్. అంత దుపరి ఎం నరేష్ మెర్సి విజయా రోజా రైట్ ఆన్సర్ ముసాపేట నుంచి. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ విడియంపేట రైట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధనరావు ఇంద్రబాయి రైట్ ఆన్సర్. అంతకీ ఏంటా రైట్ ఆన్సర్ అంటే ఇంద్రధనస్సు రెయిన్బో. మ్యాక్సిమం 99.99% పీపుల్ అంతా రైట్ ఆన్సర్ పంపించారు భయ్యా. అదని మనం చూద్దాం నెక్స్ట్ ప్రశ్నలు కూడా ఎలా చెప్తారో. ఓకే, మరి నెక్స్ట్ రాబోతున్న ప్రశ్న ఏమిటి అంటే, నేను నీ జీవితాంతం నీతోనే ఉంటాను కానీ నువ్వు నన్ను పట్టుకోలేవు ఎందుకని, చూడగలవు ఏమిటది ప్రశ్న. మరొకసారి, నేను నీ జీవితాంతం నీతోనే ఉంటాను కానీ నువ్వు నన్ను పట్టుకోలేవు కేవలం చూడడం తప్ప, నేను ఎవరని. ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాటను వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. కేంద్రంలోని 17 మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 37.11 లక్షల కోట్ల రూపాయలు విలువైన 1775 మౌలిక వస్తువుల ప్రాజెక్టుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని గణాంక వ్యవహారాల శాఖ వెల్లడించింది. రాష్టంలో సుదీర్ఘ తీర ప్రాంతానికి రక్షణ కవచంగా తలపెట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులో భాగంగా తాటివనాలను ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులో భాగంగా మొదటి అంచెలో మడ అడవులు, రెండో అంచెలో తాటివనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్టంలోని ప్రతి చేనేత కార్మికులకు నేతన్న సేవలో పథకం అమలు చేయనున్నట్లు రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో పాత్రికేయుల సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిష్పాక్షికంగా నిర్వహిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం పట్టణంలో జామియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన జాలి, కరుణ, ప్రేమ, దయా వంటి సద్గుణాలు సమాజంలో శాంతి స్థాపనకు అత్యంత ఆవశ్యకమని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఈ నెల 30వ తేదీన జరగనున్న నీట్ పీజీ పరీక్షల నిర్వహణపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా నీట్ పీజీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. ఎల్నినో ప్రభావం కారణంగా ప్రస్తుతం జిల్లాలో లోటు వర్షపాతం ఉందని, అందువల్ల రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని విజయనగరం జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు విటి రామారావు అన్నారు. వరి స్థానంలో అపరాలు లేదా ఆరుతడి పంటలను సాగు చేయాలని, అలాగే పంటలకు బీమా సదుపాయం పొందాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో 6 అక్కడికి

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమునాం సందడే సందడిలో. ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తుందా? నేను నీ జీవితాంతం నీతోనే ఉంటాను, కానీ నువ్వు నన్ను పట్టుకోలేవు, కేవలం చూడగలవు మాత్రమే. నేను ఎవరిని అని మన మిత్రులు పంపించేశారు. వారు ఏమైనా పంపించారు, ఎవరో ఎక్కడి నుంచి పంపించేశారు చూసేద్దాం. దేవినగర్ విజయవాడ నుంచి సత్యనారాయణ గారు పంపించేశారు రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ అయ్యా. నెక్స్ట్ పెడన జోగానందలో కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. దేవనూరు మధ్య చిన్నపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. రాజశేఖర్ రాజు బీవీ నగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. కోల నాగలక్ష్మి నందివెలుగు నుంచి రైట్ ఆన్సర్. చిత్రాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ అండ్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. కలమందపాడు గ్రామం నుండి కాసిం ముత్తుజావలి రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్దవాడ మండలం నుంచి రైట్ ఆన్సర్. రమేష్ దుంతి అనంతపురం నుంచి కళ్ళు వావ్ కన్సిడర్ చేయించు భయ్యా ఇది కూడా. నెక్స్ట్ భాస్కర్ ఫ్రం పెటల నుంచి రైట్ ఆన్సర్. సేరుపల్లి గ్రామం నుంచి సుజాత గారు రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు. నిజామాబాద్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ నుంచి అంటూ రైట్ ఆన్సర్. సీను టైలర్స్ ఐరాల నుంచి రైట్ ఆన్సర్. సార్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా అంటూ పంపించేశారు కర్నూలు నుంచి నసరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. టైమ్ ఫ్యూచర్ ఫ్రమ్ ఫణి సత్యశ్రీ యూకే నుంచి అంటూ టైమ్ ఫ్యూచర్ హౌ భయ్యా. నెక్స్ట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి నీలేంద్ర రైట్ ఆన్సర్. నెక్స్ట్ హాయ్ గెడ్డం అంకయ్య బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ నాగమణి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్.

తదుపరి జరుపోతుల బుచ్చగారు. రైట్ ఆన్సర్ శ్వాస, హార్ట్ బీట్, పల్స్ బీట్, బ్లడ్ ఫ్లో ఇన్ని ఉంటాయా భయ్యా? ఓకే నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. రైట్ ఆన్సర్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. రైట్ ఆన్సర్ జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి. రైట్ ఆన్సర్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం నుంచి. రైట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి అనుకో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధ గారు. రైట్ ఆన్సర్ మీరు అడిగిన ప్రశ్నకి మా జవాబు అంటున్నారు గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసు రెడ్డి తిరుపతమ్మ అనుకో ఫ్యామిలీ అంటూ. రైట్ ఆన్సర్తో నా పేరు పూజారి ధనంజయ అనంతపురం జిల్లా నుంచి అంటూ పంపించేశారు. రైట్ ఆన్సర్ నమస్తే ఆర్జే గారు ఆన్సర్ ఇస్ అంటూ పంపించేశారు ఎర్రమల్లి సీతమ్మ లక్ష్మీ అమలాపురం నుంచి. రైట్ ఆన్సర్ నెక్స్ట్ శ్రీధర్రావు శాంతి ఎస్టేట్ ఆదోని అంటూ. రైట్ ఆన్సర్ మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం అనుకుంటున్నాను అంటూ పంపించేశారు తేజేశ్వరి శ్రీనివాసరావు విజయలక్ష్మి అనుకో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట నుంచి. రైట్ ఆన్సర్ గజ్వేల్ నుంచి సేరళ వెంకటేశ్వర సుగుణరామ ప్రసాద్ అనుకో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్ ఆకాశవాణి విజయవాడ వాళ్ళకి అంటూ పంపించేశారు మనకి. ఏకలవ్య నగర్ నుండి బిజ్లీ వెంకటేశ్వర శ్యామల ఇంకా వీరు మన ప్రశ్నకి సమాధానం పంపించలేదు ఇప్పుడే ఆన్ చేశారట. ఓకే నెక్స్ట్ వినండి భయ్యా పంపించేదురు కానీ. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి అంటూ పంపించేశారు జయన్న. మా కుటుంబ సభ్యులు మీరు చెప్పిన ప్రశ్నలకు మా ఆన్సర్ అంటూ పంపించారు రైట్ ఆన్సర్ని. విజయ పరమేష్ గుంటకల్ నుంచి. రైట్ ఆన్సర్ దస్తగిరి సంధ్యా ఫ్రం పొద్దుటూరు నుంచి. రైట్ ఆన్సర్ నార్కెట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుండి వెంకటేశం హేమలత. రైట్ ఆన్సర్ రాజోల నుంచి జయన్న కాలం అంటూ. ఓకే నెక్స్ట్ ముబీనా బీవీ నగర్ నుంచి. రైట్ ఆన్సర్ ముండ్రాయి గ్రామం అనుమలు మోహన్ సుభద్ర అనుకో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్ కాళ్ళ శ్రీనివాసరావు కోదాడు నుంచి. రైట్ ఆన్సర్ ఎన్సీ రెడ్డి అనంతపురం నుంచి. రైట్ ఆన్సర్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి అనుకో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్ నంద్యాల జిల్లా భానుముక్కల నుంచి సర్దార్. రైట్ ఆన్సర్ నెక్స్ట్ మూసాపేట మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి ఎం నరేష్ మెర్సి విజయ అనుకో ఫ్యామిలీ. చెప్పులు చెప్పులా మనతో జీవితాంతం ఉంటావా భయ్యా? ఎలా ఉంటాయి భయ్యా అవి? ఎన్నోసార్లు ట్రై చేసిన ఒకటి లేదే. తదుపరి పంపించేశారు మరొకసారి రైట్ ఆన్సర్. అది మీరు పంపించిన వాటిలో రైట్ ఆన్సర్ కూడా ఉంది భయ్యో, అక్కడెక్కడో మూల దాక్కుని ఉంది అదనమాట సంగతి. ఇంతకీ మన మిత్రులంతా పంపించిన రైట్ ఆన్సర్ ఏమిటి అంటే నీడ, షాడో. అవునండి, నీడ మనతో పాటు మన బతికినంతకాలం మన వెంటే ఉంటుంది, కానీ దాన్ని మనం చూడగలం కానీ పట్టుకోలేం కదా, అదన్నమాట సంగతి. ఓకే మరి నెక్స్ట్ మరొక ప్రశ్న. నేను ఎప్పుడూ ఆకాశంలో గాలిలోనే తిరుగుతూ ఉంటాను, ఎక్కడ ఒక్క చోట కూడా కుదురుగా ఉండను, నేను ఎవరిని? ప్రశ్న మరొకసారి. నేను ఎప్పుడూ ఆకాశంలో గాలిలోనే తిరుగుతూ ఉంటాను, ఎక్కడ ఒక్క చోట కూడా కుదురుగా ఉండను, నేను ఎవరిని? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్లయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తావు. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

నీ పుల్లట్టు పంటి కంటగానే జీవదచ్చిన జన్మకే జీవమొచ్చరా ఇది అట్టంటే.

0: అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
6: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
5: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
6: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనము నా సందడే సందడిలో. మరిందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? నేను ఎప్పుడూ గాలిలోనే తిరుగుతూ ఉంటాను, ఎక్కడ ఒక్క చోట కూడా కుదురుగా ఉండను, నేను ఎవరిని అంటూ. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు చూద్దాం. ఎవరెవరెక్కడి నుంచి అంటే, రమేష్ దుంతి అనంతపురం నుంచి సన్ అంటూ, సన్ కాదు భయ్యా. నెక్స్ట్ దేవనూరు మధురా చిన్నపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు మేఘం, మేఘం కూడా కాదు భయ్యా. సత్యనారాయణ ఫ్రమ్ దేవీనగర్ విజయవాడ నుంచి, సూర్యుడు చంద్రుడు మేఘం అంటూ, ఇవి మాత్రమే కాదండి. నెక్స్ట్ పెడన జోగనందలో కాలనీ నుంచి అప్పలరాజు గారు మేఘం అంటూ, కాదుగా. కానూరు నుంచి తాతారావు గారు మేఘాలు అంటూ, లేదుగా భయ్యా. ఎం నరేష్ మెర్సి విజయ మహబూబ్ నగర్ నుంచి మేఘము అంటూ, కాదుగా. నార్కట్పల్లి మండలం నెమ్మూరు గ్రామం నుండి వెంకటేష్ హేమలత మేఘం అంటూ, కాదుగా. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మేఘం అంటూ, కాదు భయ్యా. భాస్కర్ ఫ్రం పెడర నుంచి మేఘం అంటూ, కాదుగా. పుట్టపాకు నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి అనుకో ఫ్యామిలీ పొగ అంటూ, పొగ ఎక్కడో 20% తగులుతుంది భయ్యా, బట్ 80% రాంగ్ ఆన్సర్ అది. మేఘం అంటూ పంపించేశారు పొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగరి సంధ్య, రాంగ్ ఆన్సర్. తదుపరి దుమ్ము రాజేష్, దుమ్ము అంటూ పంపించేశారు రాజశేఖర్ రాజు బివినగర్ నెల్లూరు నుంచి. నెక్స్ట్ మేఘం ఆర్ సన్ అంటున్నారు, ఇట్స్ మీ రంజిత్ రెడ్డి రంగపురం నుంచి అంటూ. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు, నిజామాబాద్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ గారు మేఘం అంటూ. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుండి సమాధానం, రైట్ ఆన్సర్. వావ్ సూపర్. నెక్స్ట్ ముబీనా బీవీనగర్ నెల్లూరు నుంచి క్లౌడ్ అంటూ, కాదుగా. ఎన్సి రెడ్డి అనంతపురం నుంచి క్లౌడ్ మేఘం అంటూ, కాదుగా. హాయ్ సార్ అంటున్నారు ఎర్రమల్లి సీతమ్మలక్ష్మి అమలాపురం నుంచి శబ్దం రేడియో వేవ్ అంటున్నారు. శబ్దం ఓకే, 50% తగులుతుందండి. నెక్స్ట్ మేఘం అంటున్నారు జరుపుతుల్లా బుచ్చయ్య గారు, రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి మేఘం అంటున్నారు, కాదుగా. మీ ప్రశ్నకు మా జవాబు అండి అంటున్నారు, ఏరోప్లేన్ అనుకుంటున్నాను అంటున్నారు. దాసరి పాండు నుండి శివరాజు రెడ్డి తిరుపతమ్మ అనుకో ఫ్యామిలీ, నంద్యాల జిల్లా భానుముఖర్ నుండి ఎఫ్ఎం సర్దార్ మేఘం అంటున్నారు, కాదు భయ్యా. నాగార్జున లక్ష్మీ ఫ్రామ్ విడియంపేట నుంచి మేఘం అంటూ, కాదుగా. నిజామాబాద్ నుంచి వీక్లీ బజార్ ఎం మురారి యశ్వర జానకి గారు, ఒక్కడి కన్సిడర్ చేయించండి మీరు పంపించిన దాంట్లో. నెక్స్ట్ భూలక్ష్మి వెల్లూరు నుంచి జవాబు అంటూ పంపించేశారు, కాదు రాంగ్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుండి కాశీ ముత్తుజావలి, ఒక్కడి కన్సిడర్ చేయొచ్చు భయ్యా. విజయ పరమేష్ గుంటకల్ నుంచి శాటిలైట్ అంటూ, శాటిలైట్ కాదుగా. గద్వాల జిల్లా జైన్న మా కుటుంబ సభ్యులు మీరు చెప్పిన

ప్రశ్నకు మా ఆన్సర్ అంటున్నారు సూర్యుడు. రాంగ్ ఆన్సర్, జవాబు ఫ్యాన్ అంటున్నారు. కాదు, హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణం వర్ల శివయ్య అనుకో ఫ్యామిలీ, మేఘం. రాంగ్ ఆన్సర్. కొంకల గ్రామం నుండి అరవింద తులసి రాఘవేంద్ర, మేఘం అంటూ. కాదుగా, నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి, క్లౌడ్ అంటూ. రాంగ్ ఆన్సర్. ముండ్రాయ్ గ్రామం అనుమల నుంచి, మేఘం అంటున్నారు. రాంగ్ ఆన్సర్. ధనుంజయ్ గారు, రాంగ్ ఆన్సర్. ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటున్నారు. హై గెడ్డ మంకయ్య బందర్పల్లి నుంచి, రాంగ్ ఆన్సర్తో. తదుపరి పరమేశ్వర్ రెడ్డి గుంటకల్ నుంచి, రాంగ్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ అండ్ కో ఫ్యామిలీ తలంపాడు నుంచి, ఆకాశం అంటూ. కాదండి, ఎం కొండారెడ్డి సిద్ధవటం నుంచి, విమానం అంటూ. కాదుగా, రాకెట్ అంటున్నారు. కర్నూలు డిస్టిక్ కొడుమూరు మండలం నుంచి, తేజేశ్వరి శ్రీనివాస్ అండ్ కో ఫ్యామిలీ. బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి, స్మైల్. వావ్, బాగుందండి, స్మైల్ ఇస్తే అందరూ బాగుంటాం, కానీ మన ప్రశ్నకి సమాధానం కాదుగా. నెక్స్ట్, మూసాపేట నుంచి ఎం నరేష్, మెర్సి విజయ, సూర్యచంద్రుడు అంటూ. ఇద్దరూ కాదండి, సీను ఐరాల నుంచి. ఇందాక ఆల్రెడీ పంపించారండి మీరు, ఇదే సమాధానం? కాదు, ఓకే, కన్సిడర్ చేయొచ్చు. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్. ఒకటి రాంగ్ ఆన్సర్, ఇంకోటి కన్సిడర్ చేయించండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క మెసేజ్ మాత్రమే అండి, ఒక్కొక్కసారి సమాధానం అండి. మీరు మళ్ళీ మళ్ళీ పెడుతున్నారు రాంగ్ ఆన్సర్ అంటే, కాదు, ఒక్కసారే వస్తుంది. నెక్స్ట్, నొన్న నుండి శోభారాణి రంగారావు అనుకో ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్. ఫస్ట్ దానికి రైట్ ఆన్సర్. నాగమణి అనంతపురం నుంచి, రాంగ్ ఆన్సర్. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి అని పంపించేశారు. హలో అన్వర్ బాబు, ఇప్పుడే ట్యూన్ చేశాను, ఇవాళ డైలో వచ్చావు సౌండ్. ఓకే, సౌండ్ అంటున్నారు సమాధానం. ఓకే, చూద్దాం, బట్ పూర్తి స్థాయి కాదు కానీ 50% రైట్ ఆన్సర్. కైట్ ఫ్రమ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, మూన్ అంటూ. రెండు రాంగ్ ఆన్సర్ అండి. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, మెరుపు ఉరుము రేడియో తరంగాలు అంటూ. బై 20% రైట్ ఆన్సర్ ఉంది బై అందరూ. నెక్స్ట్, పుకారు అంటున్నారు ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు. వావ్, ఇది కూడా కాస్త కన్సిడర్ చేయొచ్చు బట్ పూర్తిగా కాదు. శబ్ద తరంగాలు అంటున్నారు, కాదండి. చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి అనుకో ఫ్యామిలీ, శబ్దం అంటూ. కాదు. హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి నుంచి, కా హని, గాలిపటం, శబ్దం, శబ్ద తరంగాలు అంటూ. కాదండి. ముండ్రాయి గ్రామం నుండి అనుమూలు మోహన్ సుభద్ర, కాదు, రాంగ్ ఆన్సర్. ప్రొద్దుటూరు గడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య, రాంగ్ ఆన్సర్. నెట్వర్క్ ఉంటున్నారు రాజశేఖర్ గారు, రాంగ్ ఆన్సర్. వనపర్తి జిల్లా నుంచి ఆత్మకూరు, రాంగ్ ఆన్సర్. స్టార్స్ అంటున్నారు వర్షము అంటూ, అవి కూడా రాంగ్ ఆన్సర్ అండి. ధ్వని అంటున్నారు, అది కూడా రాంగ్ ఆన్సర్ అండి. నున్న శుభరణి గారు అనుకో ఫ్యామిలీ. నెక్స్ట్, మూసాపేట నుంచి వన్స్ అగైన్, సౌండ్, కాదండి. అందరూ రాంగ్ ఆన్సర్ చెప్పారు, ఒక్కళ్ళిద్దరు మాత్రం రైట్ ఆన్సర్ పంపించారండి. సరిగ్గా వింటే నేను అడిగిన ప్రశ్నలోనే జవాబు ఉంది, కాకపోతే అదే జవాబుని రకరకాలుగా తిప్పితిప్పి పంపించారు. కొద్దిగా ఆలోచించుంటే రైట్ ఆన్సర్ దొరికేది. నేనేం చెప్పాను, నేను ఎప్పుడూ గాలిలోనే తిరుగుతూ ఉంటాను, ఎక్కడ ఒక చోట కూడా కుదురుగా ఉండను, నేను ఎవరిని అంటూ. ప్రశ్నలోనే జవాబు ఉంది కదండి, గాలి అని. చూసారా, మీకు విన్న తర్వాత అనిపిస్తుందా, అరే రే నిజమే కదా అని. గాలి, గాలి ఎప్పుడూ ఒక చోట కుదురుగా ఉండదు, అది నేల మీద అస్సలా ఉండదు, అది ఎప్పుడూ గాలిలో తిరుగుతూనే ఉంటుంది. మరి గాలి అంతే కదా, మరి అది దాని నేచర్. సో గాలి, ఎయిర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అదనమాట సంగతి. ఓకే, మరి నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఈయన గారు, ఎంత ఎక్కువ ఉంటే మనం అంత తక్కువ చూడగలం, ఇంతకీ ఎవరైన ప్రశ్న మరొకసారి. ఈయన గారు ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ చూడగలం మనం, ఇంతకీ ఎవరైన. ఈయనెవరో మీకు తెలిస్తే గనక 0 8 6 6 2 4 3 8 1 4 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తావు. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: shy, my girl. No need to hold back, my darling. Hand in hand, let's sail, my dear. Come near, don't fear, dear.
1: Saginchu payanani, neeve chupinchu swargani.
0: Oh, let's start the game of our life. And you be my dear wife.
1: Bale bale nadadi oi, bangaru na sami oi. Nee magasiri gunamunai, nee anani dananai.
0: बड़े बड़े मखाड़े वो फंकार ना सामने वो भगत भी खुला मुनो यान निदानो
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
5: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
4: ఓ పాట కనులు తుడిస్తే
5: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
4: ఓ పాట మనసుకి హత్తుకుంటే
5: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
4: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
5: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
4: 101.3.

వెల్వడియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం సందడే సందడిలో మరి ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? ఈయన గారు ఎంత ఎక్కువ ఉంటే మనం అంత తక్కువ చూడగలుగుతాము, ఇంతకీ ఎవరైనా అని అడిగాము. మరి దానికి కానీ మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచో చూద్దాం. పెడర జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు పంపించేశారు రైట్ ఆన్సర్, అండ్ మెర్సీ విజయ అండ్ కో ఫ్యామిలీ పంపించేశారు మహబూబ్

నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దేవనూరు మధ్య చిన్నపల్లి గ్రామం నుండి అష్టదిగ్జాలు, రాంగ్ ఆన్సర్. దేవీనగర్ నుంచి సత్యనారాయణ గారు పంపించేశారు, మీరు ఆకాశం అన్నారు కదా అండి అంటూ ఇందాక రైట్ ఆన్సర్ పంపించేస్తూ. నెక్స్ట్ పుకారు అంటున్నారు చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి. ఓకే నెక్స్ట్ రాజు నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్. సార్ మీ అడిగిన ప్రశ్నకి క్వశ్చన్ సన్ అంటున్నారు కర్నూలు నుంచి నసరిన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్. భాస్కర్ ఫ్రం పెట్ర నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి టైలర్ రమేష్ రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి ఇందాడ ప్రశ్నకు రైట్ ఆన్సర్. ఇప్పుడు దానికైతే రాంగ్ ఆన్సర్. సూర్యుడు అంటున్నారు అనంతనాగ్ త్రివేణి ముద్దనూరు కడప జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్. నున్న నుండి శుభారణి రంగారావు అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. సూర్యరశ్మి అంటున్నారు దస్తగిరి సంధ్య ఫ్రమ్ కడప జిల్లా నుంచి, ఒకటి రైట్ ఒకటి రాంగ్. ఓకే నెక్స్ట్ కానూరు నుంచి తాతారావు గారు రాంగ్ ఆన్సర్ ఎండ అంటున్నారు. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి రైట్ ఆన్సర్. తదుపరి హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ్ కో ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్. సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి నుంచి, రాంగ్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నేను ఇప్పుడే వచ్చాను, సందరికి స్వాగతం అంటున్నారు దుబాయ్ బాషా అబ్దుల్ మునాఫ్ అండ్ కో ఫ్యామిలీ. నెక్స్ట్ శ్రీనివాస్ గన్నవరం నుంచి పంపించేశారు, అర్థం కాలేదు భయ్యా. నెక్స్ట్ హాయ్ అన్వర్ జీ, జవాబు అంటూ పంపించేశారు హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిషిక అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. కలమందలపాడు నుంచి కాశీ ముత్తుజవలి, రైట్ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి, రైట్ ఆన్సర్. నందిని నరేష్ నడియంపేట నిజామాబాద్ నుంచి, రైట్ ఆన్సర్. విమానం అంటున్నారు, రాంగ్ ఆన్సర్. తేజస్విని శ్రీనివాస్ అనుకో ఫ్యామిలీ. తదుపరి పి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ అన్వర్జీ మీ ప్రశ్నకు నా జవాబు అంటున్నారు మహమ్మద్ జయంతుల్ స్నేహభాను చరిత్ర గారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ పెన్సిల్ అంటున్నారు చిత్రాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచార్య అనుకో ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ హసీన్ బాను అండ్ బీవీ నగర్ నుంచి, రైట్ ఆన్సర్. దీపిక హైదరాబాద్ నుంచి, రాంగ్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి అనుకో ఫ్యామిలీ సూర్యుడు అంటూ, రాంగ్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుంచి, రాంగ్ ఆన్సర్ ఏజ్ కాదుగా. నెక్స్ట్ బందారు పల్లి నుంచి నెల్లూరు డిస్టిక్ట్ నుంచి గడ్డ వంకయ్య సూపర్ అంటూ సూపర్. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ సార్, మీ ప్రశ్నకు మా జవాబు అంటున్నారు రంగారెడ్డి జిల్లా ఏకవీరుడు బిజిలి వెంకటేష్ అంటూ, రాంగ్ ఆన్సర్. తదుపరి గద్వాల్ జయన్న మా ఆన్సర్, రాంగ్ ఆన్సర్. అఫ్కోర్స్ ఇది కొంచెం రైట్ ఆన్సర్ కూడా ఉండొచ్చండి. నెక్స్ట్ ఊట్కూరు నాయనపేట నుంచి డి అరుణ మోహన్ అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. ఉద్దండరాయనపాలెం నుండి బత్తుల వెంకట్రావు జానకీరామ్ అనుకో ఫ్యామిలీ, గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నా కానీ ఆన్సర్ లేదు. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద జానకి అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి, రైట్ ఆన్సర్. నల్గొండ డిస్టిక్ట్ నుంచి చిత్రాల గ్రామం నుండి దమ్మోజీ వెంకటాచార్య అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. ముండ్రాయ గ్రామం నుంచి అనుమూలు మోహన్, రాంగ్ ఆన్సర్. ఓకే ఇంకోటి రైట్ ఆన్సర్. తదుపరి నాగార్జున లక్ష్మి అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకు మా జవాబు అంటున్నారు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు సైట్ అంటున్నారు, మేబీ కన్సిడర్ చేయించేమో. ధనుంజయ గారు పంపించేశారు, రైట్ ఆన్సర్. ఎంసి రెడ్డి అనంతపురం నుంచి సన్ రైజ్ అంటూ, రాంగ్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోన నుంచి చంద్రుడు సార్ అంటూ కాదుగా. నెక్స్ట్ రాజోలు జయన్న గారు మంచి ప్రశ్నలు మంచి పాటలు అంటున్నారు. ఓకే నెక్స్ట్ తదుపరి దేవుల నుంచి అష్టదిగ్గజాలు, రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అన్వర్ సార్, మీ ప్రశ్నకు మా జవాబు అంటున్నారు రంగారెడ్డి నుంచి ఎక్కలవ్య వీరన్న వెంకటేష్ ఫ్యామిలీ, శ్యామల, రైట్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే చాలామంది రాంగ్ ఆన్సర్ పంపించేశారు, కొద్దిమంది మాత్రమే రైట్ ఆన్సర్ పంపించారు. ఆ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే చీకటి గారండి. చీకటి ఎక్కువగా ఉంటే మనం దేన్ని చూడలేం కదా, కాబట్టి మనం అడిగిన ప్రశ్నకి చీకటి ఇస్ ద రైట్ ఆన్సర్ అదన్నమాట సంగతి. మరి ఇంకొక ప్రశ్న మీకోసం, మేబీ లాస్ట్ క్వశ్చన్ కూడా అయి

0: చది ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటి అంటే, ఇది ఉక్కు కంటే బలమైనది, కానీ ఇది దీని మనసు వెన్నలాగా ఊరికిన కరిగిపోతుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి, ఇది ఉక్కు కంటే బలమైనది, కానీ దీని మనసు వెన్నకన్నా మెత్తనిది కరిగిపోతుంది తొందరగా, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814కి అయితే వాట్సాప్ చేసండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తావు, స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: Your voice, I am singing sound, soup sound, flop sound.

Oke, Mama. Mau cium janji?

ఈయన దగ్గర ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తు ఉన్నదా? ఇది ఉక్కు కంటే బలమైనది, కానీ వెన్న కన్నా తొందరగా కరిగిపోతుంది. వెన్నలాంటి మనసున్నది ఏమిటది అని అడిగాను. దానికి గాను మన మిత్ర పంపించిన సమాధానాలు చూద్దాం. ఫణి సత్యశ్రీ యూకే నుంచి ఇందాక ఆన్సర్కి రైట్ ఆన్సర్ ఇందర్ క్వశ్చన్కి. రాజశేఖర్ రాజు బీవీనగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడర్ నుంచి రాంగ్ ఆన్సర్ భయ్యా. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్. ప్రశ్నలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి, ప్రోగ్రామ్ సూపర్ అంటూ థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు తేజేశ్వరి శ్రీనివాసులు అనుకో ఫ్యామిలీ ముళ్ళగుర్తి విలేజ్ నుంచి. నెక్స్ట్ రాజోల్ నుంచి జయన్న రైట్ ఆన్సర్. మూసాపేట నుంచి ఎం నరేష్ మెర్సి విజయ మనస్సు అంటూ రాంగ్ ఆన్సర్. దస్తగిరి సన్యా ఫ్రమ్ పొద్దుటూరు కడప డిస్టిక్ నుంచి రాంగ్ ఆన్సర్. పరమేశ్వర్ రెడ్డి గుంతకాల నుంచి బంగారం అంటూ రాంగ్ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి అనుకో ఫ్యామిలీ ప్రేమ అంటూ రాంగ్ ఆన్సర్. సుబ్బారెడ్డి శివాజీ నగర్ మందలపల్లె టవర్ నుంచి రాంగ్ ఆన్సర్. నూనె నుండి శోభారాణి రంగారావు సాగర్ అనుకో ఫ్యామిలీ రాంగ్ ఆన్సర్. డైమండ్ అంటున్నారు ఉద్దండి రాయలపాలెం నుండి బత్తులు వెంకటరావు అనుకో ఫ్యామిలీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సుబ్బరామయ్య అగ్నినా ఏమిటయ్యా ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతున్నావు అంటూ అగ్ని ఇస్ రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి అనుకో ఫ్యామిలీ రాంగ్ ఆన్సర్. మీరు వినిపించిన పుల్లట్టు పాట సినిమా పేరు అంటున్నారు, అది బాబీ మూవీ అండి. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి యశోద జానకి గారు రాంగ్ ఆన్సర్. ముండ్రై నుండి అనుముల మోహన్ అనుకో సుభద్ర రాంగ్ ఆన్సర్. డైమండ్ అన్వర్జీ అంటున్నారు హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి నిషిక రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ గడ్డ మంకయ్య బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. బి మధుప్రసాద్ అనుకో ఫ్యామిలీ రాంగ్ ఆన్సర్. వెన్న లేదా నెయ్యి అంటున్నారు దమ్మోజి వెంకటాచార్య అనుకో ఫ్యామిలీ చిత్రాల నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ పెడనా జోగానందరావు కాలనీ చప్పరాజు గారు రైట్ ఆన్సర్. యాస్మినాజ్ బీవీ నగర్ రాంగ్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నుంచి రాంగ్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అన్వర్ సార్, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటున్నారు రాంగ్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల. కలమందపాడు గ్రామం నుండి కాశీముత్తు జావలి మనిషి గుండె అంటున్నారు రాంగ్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి సీసం అంటూ రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి టైలర్ రమేష్ రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ విజయ పరమేష్ గుంటకల్ నుంచి రైట్ ఆన్సర్. నీటి ఆవిరి అంటున్నారు రాంగ్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడర్ నుంచి రైట్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే ఐస్ ముక్క అండి. ఐస్ ఉక్కు కన్నా చాలా బలంగా ఉంటుంది, కానీ చాలా తొందరగా కరిగిపోతుంది కదా, అదన్నమాట సంగతి. సో ఇదండి ఈనాటి మన ఈ సందడి సందడి. మీరంతా ఆడుతూ పాడుతూ వింటూ ఎంజాయ్ చేశారు కదా. ఇక నేనైతే మీకు బై బై చెప్పాల్సిన సమయం వచ్చేసింది ఈనాటి ఈ సందడి సందడికి. తర్వాత మనమంతా కలుసుకుందాం తర్వాత కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి, ఇది వివిధ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

నిధులు మంజూరు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్యం సంజీవిని ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుండి సంజీవిని కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటన్రెడ్డి శ్రీధర్ రెడ్డి జెన్జీ యువతతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం పట్ల ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత యువత ఆశలు, లక్ష్యాలు, ఎదుర్కొంటున్న సమస్యలు, వారి నూతన ఆలోచనలను తెలుసుకోవడం నాయకులకు ఎంతో అవసరమని లోకేష్ అన్నారు. ప్రతి నేతన్నకు నేతన్న సేవలో పథకం అమలు చేస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడుతూ మొదటి విడతలో 71,536 మంది నేతన్నలకు 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించామని, రెండో విడతగా త్వరలోనే అర్హులకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు విజయవాడలో జరిగింది. విజయవాడలోని పాత శివాలయానికి ఎంతో ప్రాముఖ్యం ఉందని, ఈ ఆలయ అభివృద్దికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చెప్పారు. సేవామూర్తి మదర్ తెరసా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రులు, సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మదర్ తెరసా జయంతి సందర్భంగా ఈరోజు విజయనగరంలో మంత్రి తన క్యాంప్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బోటు ప్రమాదం సంభవించింది. అంతర్వేది సాగర సంగమం వద్ద ఇసుక దిబ్బలను వేగంగా ఢీకొట్టడంతో బోటుకు రంధ్రం పడింది. అందులో ఉన్న 7 మత్స్యకారులను స్థానిక మత్స్యకారులు, సివిల్ మెరైన్ పోలీసుల సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. గత 2-3 రోజులుగా తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో పడుతున్న భారీ వర్షాల వల్ల గోదావరి నదిలోకి వరద నీరు పెరుగుతోంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ప్రవాహం తీవ్రతరమైంది. వరద నీటిని క్రమబద్దీకరించేందుకు స్పిల్వేకు చెందిన 48 గేట్లను ఎత్తివేసి దిగువకు 4.10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ది దిశగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలోని కీలకమైన జాతీయ రహదారి అభివృద్దికి కేంద్రం

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
5: నాలో నీకు నచ్చిందేంటి?
6: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
5: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
6: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్టీఎం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం చూస్తే 4:06. మరి ఈ సమయంలో మనమంతా వివిధ అంటూ ఒక సినీ సెలబ్రిటీ వారు నటించినటువంటి లేదా వారు పాడినటువంటి వారు చేసినటువంటి చిత్రాల నుంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా. అలా ఈరోజు మన వివిధకు వచ్చేసారు సింగర్ హేమచంద్ర గారు. మరి ఈరోజు హేమచంద్ర గారు పాడినటువంటి పాటలను వింటూ ఎంజాయ్ చేద్దాం. ముందుగా మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ శక్తి మరియు అలా మొదలైంది. ఈ చిత్రాల నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
2: 101.3.

వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
3: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
2: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
3: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
2: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
3: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: తమ్మే కూల్ డౌన్. సరే గాని మంచి కాక మీద ఉన్నట్టున్నావు, నీ కోల్ ఏంటో చెప్పు విందాం.
1: మై కోల్ వాట్ ఈస్ ఐఎమ్ సేయింగ్

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Bharti FM 101.3.
1: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరంతా ఇప్పుడు వెన్నెల స్పెషల్ ప్రోగ్రామ్ని వింటారు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. మీరింతవరకు విన్నారు విజయవాడ కేంద్రం కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడినవి.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అలా వైకుంఠపురంలో చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి మరియు మంగ్లీ పాడినటువంటి పాట వింటారు. సంగీతం తమన్ ఎస్.

0: రంగస్థలం చిత్రం కోసం రేలా కుమార్, గంటా వెంకటలక్ష్మి పాడినటువంటి పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం చంద్రబోస్.
1: రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనందరి కళల్లో జిగేలు నింపడానికి జిగేలు రని వచ్చేసింది, ఆడిపాడి అలరం చేస్తా అంతే, మీరందరూ రెడీగా ఉండండి. అమ్మ జిగేలు రని వచ్చావు నువ్వు?
2: ఎంతమంది జిగేలు రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో?
3: మరి ఉండరా ఏంటి, నువ్వు అత్తనం అని తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ.
2: ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేలు రాజా ఏంది, గుడ్లు అప్పగించి సుతున్నాడు అంకె.
3: నువ్వేదో ఇస్తావని జిగేలు రానే.
2: నువ్వెందయ్యా పూల సొక్క, ఓ మీద మీద కొత్తున్నావా?
3: ఇదిగో ఎవ్వరు తోసుకోకండి,
2: అందరి దగ్గరికి నేనే వస్తా, అందరు అడిగింది ఇచ్చే పోతా.
3: అది

0: 下，爱宝贝了，姐。
1: మీరు వింటున్న చిత్రమందిర సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట త్రిబులార్ చిత్రం కోసం హేమచంద్ర పాడినటువంటి పాట. సంగీతం ఎంఎం కీరవాణి.

ఈ చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో తదుపరి మీరు వినబోతున్న పాట బంగారరాజు చిత్రం కోసం మోహన్ భోగరాజు, సాహితీ శాగంటి, హర్షవర్ధన్ చావలి

అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం కోసం అరుణి ఇవ్వటూరి ఇవ్వటూరి పాడినటువంటి పాట వింటారు. అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం కోసం హరిణి ఇవ్వటూరి పాడినటువంటి పాట వింటారు. మరి ఈ పాటకు సంగీతం సమకూర్చిన వారు ఎస్ఎస్ తమన్.

మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో మీరు వినబోతున్న తదుపరి పాట పెళ్లి సందడి. శ్రీకాంత్ గారి కొడుకు, హీరో శ్రీకాంత్ గారి కొడుకు నటించిన పెళ్లి సందడి చిత్రం కోసం బాబా సెహల్ మంగ్లీ పాడినటువంటి పాట వింటారు. సంగీతం MM కీరవాణి.

0: बल्ले हा बल्ले बल्ले बुझलू। वाओ
1: అరవిందా సమేత చిత్రం కోసం కాలభైరవ పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఎస్ తమన్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

మీరు వింటున్న చిత్రమందిర సినిమా పాటల కార్యక్రమంలో తదుపరి మీరు వినబోతున్న పాట కరెంటు తీగ చిత్రం కోసం కార్తిక్ పాడినటువంటి పాట. సంగీతం అచ్చు, సాహిత్యం మంచు మనోజ్.

మీరు వింటున్న చిత్రమందిర సినిమా పాటల కార్యక్రమంలో తర్వాత అంటే ఇప్పుడు మీరు వినబోతున్న పాట బింబిసారా చిత్రం కోసం మోహన భోగరాజ్ సాందియా పిస్తాపాటి. ఈ పాటకు సంగీతం సమకూర్చిన వారు చిరంతన్ భట్.

గీతా గోవిందం చిత్రం కోసం చిన్మయి పాడినటువంటి పాట వింటారు. సంగీతం గోపీసుందర్, సాహిత్యం ఏ శ్రీరామ్, శ్రీమణి సాగర్.

మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్నటువంటి పాట యొక్క చిత్రం పేరు నవమన్మధుడు. ఈ నవమన్మధుడు చిత్రం కోసం ధనుష్ మరియు సునీత శాస్త్రి పాడినటువంటి పాట వింటారు. సంగీతం అనిరుద్ధ్ రవిచంద్, సాహిత్యం రకేంద్ మౌలి.

ఈ పాటకు సంగీతం సమకూర్చిన వారు అనురుద్ రవిచంద్, సాహిత్యం అందించిన వారు రకేంద్ మౌలి.

మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ సునీత పాడినటువంటి పాట. సంగీతం అనూబ్ రూబెన్స్.

మీరింతవరకు చిత్రమంజరి సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. సంజీవని ప్రాజెక్టును జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సముద్రంలో వేటకు వెళ్లిన కోనసీమ మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని 21 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శాసనసభ భవనాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. వివరాలు. వైద్యారోగ్య సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు చేపట్టిన సంజీవని ప్రాజెక్టును జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఈరోజు సంజీవని ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిజిటల్ హెల్త్ రికార్డులతో సంజీవని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే వైద్య సేవల్లో అనూహ్య మార్పులు సాధించొచ్చన్నారు. వైద్య సేవల్లో ఆంధ్రప్రదేశ్ను ఇతర రాష్ట్రాలు అనుసరించేలా సంజీవని ప్రాజెక్టును విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కొప్పం నియోజకవర్గం చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే సంజీవని ప్రాజెక్టు అమలుతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని, వీటిని రాష్ట్రమంతటా అమలు చేసేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం విద్యా వైద్యానికే అత్యధికంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని, ఈ వ్యయాన్ని తగ్గించేలా చూసేందుకు సంజీవని వంటి కార్యక్రమాలు తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులో అధికారిక భాగస్వామిగా ఉన్న టాటా ఎండీ సంస్థ వైద్య ఆరోగ్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు కృషి చేయాలని నిర్దేశించారు. సంజీవని కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు 90 రోజుల ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన కోనసీమకు చెందిన 7 మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని రాష్ట మత్స్యశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3 వాడాలరేవు నుంచి సముద్ర వేటకు వెళ్లిన మత్స్యకారుల బోట్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకున్నారని వెల్లడించారు. బోటు యజమాని సోదరుడితో అధికారులు మాట్లాడి వివరాలు నిర్ధారించారన్నారు. మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేసిందని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, కమిషనర్, మత్స్యశాఖ జేడీ, ఎఫ్డీఓలకు మంత్రి అభినందనలు తెలియజేశారు. మత్స్యకారులు క్షేమంగా ఉన్నారని తెలియడంతో కుటుంబాల్లో ఊరట లభించింది. వారిని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి చెప్పారు. మత్స్యకారుల భద్రతా సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 21 లక్షల మంది యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు.

0: స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కౌశలం జాబ్ మేళా కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో దాదాపు 800 మంది నిరుద్యోగ యువతతో పాటు గ్రీన్ టెక్ సహా పలు సంస్థలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ కౌశలం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. దీని ద్వారా ఇప్పటివరకు 10,000 మందికి పైగా ఉపాధి కల్పించబడిందని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 8 ప్రాంతాల్లో స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు జర్మన్, ఇజ్రాయెల్ భాషల్లో శిక్షణ ఇచ్చి ఆ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: కౌశలం ద్వారా ఉపాధి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ముఖ్యమంత్రి గారు వర్క్ ఫ్రం హోమ్ ఆలోచన చేసినప్పుడు ఐటీఐ డిప్లొమా లాంటి కోర్సులు చదివినటువంటి వాళ్ళు 27 లక్షల మంది ఉన్నారని గమనించిన తర్వాత ఐటీ డిపార్ట్మెంట్, స్వర్ణ గ్రామం డిపార్ట్మెంట్ కలిసి కౌశలం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడం జరిగింది. దాని ద్వారా మళ్ళీ అసెస్మెంట్ చేసి వాళ్ళందరికీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలతోటి అనుసంధానం చేసుకోవటం, ఎంప్లాయ్మెంట్ ఇస్తా ఉన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో ఈ కౌశలం ద్వారా 10,000 వరకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది.
0: అమరావతి శాసనసభ భవనాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శాసనసభ భవన నిర్మాణానికి సంబంధించి అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ ప్రతినిధుల బృందంతో రాష్ట్ర సచివాలయంలో ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ సమావేశంలో పలు అంశాలపై సమగ్రంగా చర్చించామని తెలిపారు. శాసనసభ భవనంపైన ప్రత్యేక టవర్ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి అమరావతి రాజధాని మొత్తాన్ని వీక్షించేలా నిర్మాణ రూపకల్పన చేస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 265 శాసనసభ స్థానాలు, 110 శాసనమండలి స్థానాలకు అనుగుణంగా శాసనసభ భవనాన్ని డిజైన్ చేస్తున్నట్టు మంత్రి వివరించారు. అత్యాధునిక సాంకేతికత, సమర్థవంతమైన కార్యనిర్వహణ, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్మించనున్నామని నాదెండ్ల మనోహర్ వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సేవామూర్తి మదర్ థెరిసా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మదర్ థెరిసా జయంతి సందర్భంగా ఈరోజు విజయనగరం క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంగాని దేశం వచ్చి కలకత్తా వంటి మహానగరంలో కష్టంలో ఉన్న అభాగ్యులకు అనేక రకాల సేవలు అందజేసిన మాతృమూర్తి మదర్ థెరిసా అన్నారు. కలకత్తాలో మిషన్ ఆఫ్ చారిటీని స్థాపించి నిస్సహాయులు, అనాథలతో పాటు కుష్ఠురోగులకు సైతం సేవలు అందజేసిన గొప్ప మనసున్న మనిషి, సేవకురాలు అని కొనియాడారు. మదర్ థెరిసా నిస్వార్థ సేవలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని మంత్రి పేర్కొన్నారు. పవిత్ర మిలాదున్ నబీ పండుగను రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈరోజు ఘనంగా జరుపుకున్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని గోపాలపట్నం తాహా మసీద్ ఆధ్వర్యంలో ముస్లింలు భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు పి గణబాబు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాదున్ నబీ సర్వ మానవాళికి ఎంతో పవిత్రమైన రోజని కొనియాడారు. ప్రవక్త బోధించిన శాంతి, కరుణ, సమభావం, సోదరభావం ప్రపంచానికి ఆదర్శనమని, ఆయన చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు. సమాజంలో హింసను రూపుమాపి ప్రతి వ్యక్తిని ప్రేమించాలని మహమ్మద్ ప్రవక్త బోధించారని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పార్వతీపురంలో మిలాదున్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకాకుళంలో జామియా మస్జిద్ ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని ప్రసంగించారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన జాలి, కరుణ, ప్రేమ, దయా వంటి సద్గుణాలు సమాజంలో శాంతి స్థాపనకు అత్యంత ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం ద్వారా నంద్యాల జిల్లా రైతులు ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 181,968 మంది రైతులు పీఎం కిసాన్ లబ్దిదారులుగా ఉన్నారు. చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయ పెట్టుబడి విషయంలో ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. 2026 సంవత్సరానికి సంబంధించి పీఎం కిసాన్ తొలివిడతగా జులై నెలలో జిల్లాలోని రైతులకు 36,26,00,000 రూపాయల ఆర్థిక ప్రయోజనం అందించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేశారు. విత్తనాల కొనుగోలు, సస్యరక్షణ చర్యలు, పంటల యాజమాన్యం వంటి వ్యవసాయ అవసరాలకు ఈ మొత్తాన్ని రైతులు వినియోగించుకోవచ్చునని నంద్యాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారి టి మోహన్ రావు వివరిస్తూ,

0: గౌరవ ప్రధానమంత్రి గారు 2019లో పిఎం కిసాన్ పథకాన్ని స్టార్ట్ చేశారు. ముఖ్యంగా 2019 ఫిబ్రవరి 2వ తారీఖు లోపు సొంత భూమి కలిగి ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ వర్తించే విధంగా గైడ్ లైన్స్ అన్ని కూడా తయారు చేయబడి ఉన్నాయి. సో ఇది ముఖ్యంగా రైతులకి సంవత్సరానికి 6,000 రూపాయలు లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము రైతుకి ఆర్థిక భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. సంజీవని ప్రాజెక్టును జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సముద్రంలో వేటకు వెళ్లిన కోనసీమ మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని 21 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ప్రసార వివరాలు. ఈ పూట రేపు ఉదయం మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:35 నాటిక కార్యక్రమంలో కన్యాశుల్కం నాటిక ప్రసారమవుతుంది. రచన కీర్తిశేషులు గురుజాడ అప్పారావు గారు. 7:05 తెలుగులో వార్తల హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 పాడి పంటలు కార్యక్రమంలో పండ్ల తోటల పెంపకంలో మెలకువలు, డ్రాగన్ సాగు ఆవశ్యకత, ఈ అంశం గురించి పెద్ద యాచవరం గ్రామ రైతు శ్రీ వై ఆదిశేష్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. ఇంకా ఈ కార్యక్రమంలో జానపద గేయాలు మొదలని ఉంటాయి. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అలాగే నవోదయ ప్రవేశ పరీక్షకు విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి, శిక్షకులు శ్రీ అద్దంకి శేషయోగయ్య గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఆకుల వెంకటేశ్వర్లు. ఈరోజు చివరి భాగం ప్రసారమవుతుంది ఈ కార్యక్రమం. నవోదయ ప్రవేశ పరీక్షకు విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ కార్యక్రమం చివరి భాగం ప్రసారమవుతుంది. ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం ఓనం దినోత్సవం గురించి తెలుసుకుంటారు. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 చిత్రమంజరి సినిమా పాటలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 గీతమాలిక, శ్రోతల ఉత్తరాల ద్వారా సినిమా పాటలు కోరుకునే కార్యక్రమం. ఈరోజు 10:00 రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుండి. 10:45 మధుర గీతాలు పాత సినిమా పాటలు. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట మేము ప్రసారం చేసే మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ఉదయం ప్రసారంలో ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 అలాగే 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ భక్తి గీతాలు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో మతం మానవత్వం గురించి డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి గారి వ్యాఖ్యానం. 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో దూడల పెంపకం పోషణ వివరాలు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:55 ప్రసార వివరాలు. 7:00 దేశభక్తి గీతం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన నేషనల్ హై డొనేషన్ ఫోర్ టునైట్ జాతీయ నేత్రదానం పక్షోక్షవాలు. ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన నేషనల్ హై డొనేషన్ ఫోర్ట్నైట్ జాతీయ నేత్రదానం పక్షోత్సవాలు, దీని గురించి కొంత సమాచారం తెలుసుకుంటారు. అలాగే ధాన్యంతో ఒత్తిడి దూరం, ఈ అంశం గురించి కె రామాంజనేయులు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి ఎస్ స్వప్న. ఇంకా ఈ కార్యక్రమంలో సినిమా పాట మొదలైనవి ఉంటాయి. 7:45 భావలహరి.

0: మృదుమధుర గీతమంజరి సినిమా పట్ల కార్యక్రమం 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి, 8:35 అలో ఎఫ్ఎం నేరుగా ప్రత్యక్ష ఫోన్లో శ్రోతలు నేరుగా కోరినటువంటి సినిమా పాటల కార్యక్రమం, 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో రాఖీ పూర్ణిమ గురించి కుమారి వై సిరీస గారితో పరిచయం ప్రసారమవుతుంది, పరిచయకర్త శ్రీమతి శ్రీలత. ఇంకా ఈ కార్యక్రమంలో సినిమా పాటలు మొదలైనవి ఉంటాయి. రేపు ఉదయం 10:00 విజయవాడ కేంద్రం కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. మీరింతవరకు ఈ పూట రేపు ఉదయం మేము ప్రసారం చేసే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. నాటిక, ఈనాటి నాటిక కార్యక్రమంలో కన్యాశుల్కం నాటిక వింటారు రచన కీర్తిశేషులు గురజాడ అప్పారావు గారు. నాటిక వినే ముందు
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుగుల కామరా
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
5: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి.
7: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఇప్పుడు వింటారు కన్యాశుల్కం నాటిక రచన కీర్తిశేషులు గురజాడ అప్పారావు గారు.

0: గిరీశం గారు లుప్తావుదాం గారు తమ్ములట చెప్పారు గారు.
1: నీ మనసు వాడి మీదకి పెడుతోంది, అయితే నీకెందుకు కాకపోతే నీకెందుకు?
0: మతి లేని మాట శృతి లేని పాట అని
1: నాకా మతి లేదంటున్నా?
0: మీకు మతి లేకపోవడమే నాకే.
1: ఏం చేత
0: నుదుట్నవ్ రాయటం చేత?
1: ఏమని రాసిందో?
0: విచారం రాసి ఉంది.
1: ఎందుకు విచారం?
0: గిరీశం గారు లుప్తావుదాం గారు తమ్ములైతే పెళ్లికి వస్తారు కదా, పెళ్లికి వస్తే ఏదైనా చిలిపి జట్టి పెట్టి మీ మీద చేసుకుంటారేమో అని విచారం.
1: అవును సుమి, బాగా గుర్తిసా. పెళ్లి తప్పిపోతే
0: ఎలా తప్పుతుంది ఏమిటి?
1: తప్పిపోవడానికి ఒక తంత్రం పనిచా.
0: అయితే మధురం మాట చెల్లించరే?
1: చెల్లించక రామప్ప ఏ జరుగుతాడు? ఏది
2: లేకపోతే

0: నువ్వెవసల్మావా? ఏదో పడుచు వాళ్ళం కదా.
1: నాకు పెళ్లి వద్దు, పెటాకులు వద్దు.
0: చూసావా మధురం, నా యంత్రం అప్పుడే పారింది. అదేం అలా అంటున్నారు? నిశ్చయం అయిన తర్వాత గురి చేయాలి లాభం.
1: అది జొమ్మే పోయింది. గునియడం గినియడం కాదు, నాకు ఈ పెళ్లి అక్కర్లేదు.
2: ఏమిటా ఉత్తరం?
0: అగ్నిహోత్రావధానులు పేరు పెట్టి నేనే బలాయించేశాను. నువ్వు ముసలాడివి గనక నీ సంబంధం మాకు వద్దు అని
2: చిత్రం చెప్పేస్తాను.
0: నీకు మర్చిపోయింది ఏమిటి? పెళ్లి తప్పించమని నువ్వే నా ప్రాణాలు కొరికితే ఎత్తెత్తారు. నోరు మూసుకోవాలి
2: బావగారు. ఈ సంబంధం మీకు కట్టి పెట్టాలని పంతులు చూస్తున్నారు, ఒప్పుకోకండి.
0: ఏది స్త్రీ బుద్ధి ప్రళయాంతకా అన్నారు, దాని మాటలు నమ్మకండి. కల్పనకి ఇంత మనిషి లేదు.
1: ఈ కుట్రంతా నీదే.
0: కోపం కోపంలో ఉండాలి కానీ ఏకవచన ప్రయోగం కూడదయ్యా.
1: ఇదంతా మీ కల్పనే. నా కొంప ముందరాన్ని రెలబెట్టారు, చదవండి.
0: ఆ ఉత్తరం సంగతి నాకేం తెలుసును?
1: చేసిన వాడు నీకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది?
0: మళ్ళీ ఏకవచన ప్రయోగం. మెత్తగా మాట్లాడుతున్నాను కాబోలు అని అది చేసేస్తున్నారు. ఉత్తరం ఇతరం నేను కల్పించాను మళ్ళీ అన్నామంటే కథ చాలా దూరం వరకు పెడుతుంది. రావపందులు తడా కంటే ఏమిటనుకున్నారు?
1: నువ్వు
0: అదిరా మళ్ళీ.
1: మీ కల్పన అయితే మరోహరి కల్పన అయితే బుద్ధి పొరపాటు నా అది. మధ్య వేధవలతో నాకేం పని? వెంటనే బయలుదేరిపోయి ఆ అగ్నిహోత్రావధానంలో అడుగుతాను.
0: మాటలు జోరుగా వస్తున్నాయి, జాగ్రత్త. నన్నేనా వేధవలు అంటున్నాడు?
2: ఆహా, నన్ను కూడా కలుపుకోవాలి ఉందా ఏమిటి?
0: నన్ను మటుకు వేధవ కింద కట్టావు.
2: ఏముండగా వేధవలు మీరెలా అవుతారు?
0: నన్ను సప్త వేధవం చేశావు, మరి ఇంకా తర్వాత ఏ వచ్చావు?
2: అదేమిటండి ఆ మాటలు?
0: ఆ ఉత్తరం నేను బనాయించానని ఆ వేధవతో ఎందుకు చెప్పావు?
2: మీతోడు నేను చెప్పలేదే.
0: మరి నేను బనాయించానని వాడికి ఎలా తెలుసు?
2: ఎందుకు? అందువల్ల
0: మరి ఆ వేధవ ఆ ఉత్తరం తీసుకెళ్ళి అగ్రిహోత్రావధానులకు చూపిస్తే నా మీద వాడు వెంటనే ఫోర్జరీ కేసు బనాయించేస్తాడే. పీగ తగ్గిపోతుంది. ఏమిటి సాధన?
2: యంత్రం ఎదురు తిరిగిందో. అయితే చక్రం అడ్డు వేస్తాను, ఇప్పుడే వస్తాను.
0: ఎక్కడికి పారిపోతుంది? ఇదే చెప్పేసింది, దొంగ పని చేసినప్పుడు రెండో వారితో చెప్పకూడదు. చెవులు నులుపుకుంటాను. పరిగెత్తి చేతిలో కాగితం నులుపుకొత్తున్నా, అలా గాడిది కూడా కరిస్తే.
2: రండి రండి బావగారు, దుర్భాగాలు బావగారు రండి. చాలు చాలు మీ ప్రయోజకత్వం. బావగారికి అన్న తమ్ముడ కొడుక కొమ్మ మిమ్మల్ని ఆప్తులను నమ్ముకుని సలహాకి వస్తే ఆలోచన సాలోచన చెప్పక ఏకవచనం బహువచనం అని కాష్టావాదం పెట్టారు. బావా కుర్చీ మీద కూర్చోండి. ఈ ఉత్తరం ఏమిటో నింపాదిగా చదివి చూసుకోండి. అగ్నిహోత్రోధాను గారి సంబంధం వద్దని వ్రాసేయండి బావగారు.
0: బతికేనరా దేవుడా, అయితే గుంటూరు శాస్త్రుల సంబంధం చౌకగా కుదురుస్తాను. ఏమంటావు లుగ్గావుదాన్ల మావా?
3: అదే సెటిల్ చేయండి.

0: ఈ రుబ్బు రోల్ నిండా తాటాకు ముక్కలు పడుతున్నాయి, యువతలకి లాగేసి పెడతారు.
1: అదెంత పని వదిలే. భయ గోవిందం భయ గోవిందం గోవిందం భయ మూడమతే. ఏం వదినా కంట నీరు పెడుతున్నారు?
0: ఏమీ లేదు.
1: మీరు కంట నీరు పెడితే నా మనసు కలిగిపోతుంది వదిన.
0: మీకే మహారాజులు, మా కష్టాలు మమ్మల్నే బాధిస్తాయి.
1: అమ్మ అమ్మ, ఏం కనికారం లేని మాట అన్నారు వదిన. మీరు అలా దుఃఖంలో మునిగుంటే ఎందుకు నాకు వ్యథపదు? మీకోసం ఏం చేయమంటే చేసేస్తానే, ప్రాణం ఇచ్చేమంటే ఇచ్చేస్తానే. దాకా చూడండి, ఇదిగో
0: చెల్లికి ఈ సంబంధం తప్పించారు కారు కదా మరి.
1: అదొక్కటి మటుకు నాకు సాధ్యమైంది కాదు.
0: అయితే మీతో నాకేం పని? ఇంత సందడిగా పెళ్లి పొంద చేయిస్తున్నారు. మా నాన్నకు తోచకపోతే మీకైనా తోచకూడదా ఈ సంబంధం కూడదని? మీకు కూడా దాని మీద ఇంత కనికరం లేకపోవాలా? లుప్తావధానులు గారు, మీకు అన్నగారని కాబోలు మీ సంతోషం.
1: ఏమిటి నాకా సంతోషం? ఎంత క్రూరమైన మాట అన్నారు. ఈ సంబంధం అవుతోందని నా మనస్సులో ఎంత ఖేదిస్తున్నానో ఆ భగవంతుడు తెలుసు. ఈ సంబంధం తప్పించాలని చెడ చీబాట్లు పెడుతూ మా అన్న పేర రెండు టావులు ఉత్తరం రాశాను. చెవిని పెట్టి అడిగాడు, ఏం చేతున్నావు? వాడిని స్మరిస్తేనే పాపం వస్తుంది. ఊరికే కూర్చుంటే మీ తండ్రి ఏమనుకుంటాడో అని మీ ఇంట అరవజాగిరీ చేస్తున్నాను. నీకు ఏనాటికైనా కనికరం వస్తుందేమో అని ఒక్క మనిషిని 100 మంది చేసే పని చేసిస్తున్నా. అంతేగాని ఈ నమ్మిన నౌకరు మీద నీ మనసు భారంగా ఉంటే ఎవరికి చెప్పకుండా ఈ రాత్రి

0: దేశానికి వెళ్ళిపోతా.
1: వెళ్ళిపోకండి.
0: వెళ్ళిపోయి నిన్ను తలుచుకుని నిద్ర పట్టగా రెండు రాత్రులు రెండు జాముల రాత్రిప్పుడు నా గదిలో ఈజీ చైర్ మీద కూర్చుని ఉండగా ఎదట బల్ల మీద మెరుగు దీపం గోడని నిలువుటద్దం ఉన్నాయి. ఆ అద్దంలో నా ముఖం చూసుకుని ఏమంటాను, ఈ సొగసైన ముఖం, ఈ తామర రేకులు వంటి నేత్రాలు, ఈ సోగమీసాలు, ఇవన్నీ వృధా కదా, ఎవరు చూసి ఆనందించను. నా బుచ్చమ్మ, మై డియర్ బుచ్చమ్మ నన్ను పెళ్ళాడికి పోయిన తర్వాత నా బతుకు ఎందుకు అని నిస్పృహపడి చెర్రుని టేబుల్ సొరుగు తీసి అందులో ఉన్న జోడుగుళ్ళ పిస్తోలు ఎక్కుపెట్టి గుండె దూసుకుపోయేట టామ్ టామ్ టామ్ కొట్టేసుకుంటా.
1: కొట్టుకోకండి, మీరు అలా అంటే నాకు ఏడుపు వస్తోంది.
0: తక్షణం దేవతలు విమానం పంపించి నన్ను స్వర్గానికి తీసుకువెళ్ళిపోతారు. స్వర్గానికి వెళ్ళి నాకు అక్కడ మాత్రం సుఖం ఉంటుంది అనుకుంటున్నారు? నవాభరణ భూషితాలయ రంబ తక్కుతూ తారుతూ వచ్చి, గిరీష నీలాంటి సుందరుణ్ణి ఎన్నడూ నేను చూడలేదు, నన్ను చేకోము అని రెక్కపట్టు లాగిస్తూ, నేనేమంటాను, చెయ్యి అవతలిపో, నేను యాంటీ నచ్ సానిధి తాకితే పరమ అపవిత్రంగా తలుస్తాను, సబ్బురాజి కడిగితేనే కానీ ఈ చేతి కలమసంపోదు. నువ్వా రంభవి, మా బుచ్చమ్మ సొగుసుకి నువ్వు ఒడ్డీకి పెరిగిరావు, గోయవే డ్యామ్ డర్టి గూస్ అంట. అలాగే మేనక ఓరోసి వీరోత్తమ మొదలైన 50 మంది అప్సరస స్త్రీల్ని తన్ని తగిలేస్తాను.
2: తగిలేసి కాషాయ వస్త్రాలు ధరించి కల్పవృక్ష ఛాయని, ఆ బుచ్చమ్మ బుచ్చమ్మ
0: అని నీ పేరు జపం చేస్తూ అనేక సంవత్సరాలు పద్మాసనం మీద ఉండిపోతాను. అంతటా కొన్నాళ్ళకి నా తపస్సు ఫలించి నువ్వు నందనవనంలోకి చంద్రోదయంలాగా బయలుదేరి వస్తావు. నేను ఎన్నాళ్ళకి వచ్చావు అని అమాంతంగా ఇలా నేను కౌగులించేసుకుంటాను. అప్పుడు నీ మొదటి ముగ్గుడు ఆ ముసలి వ్యసనం గావంచా కట్టుకుని ముక్కు కూడా అని అడ్డురాబోతారు. బేతవయ్యా, నువ్వు బుచ్చమ్మకి తగవు, నీ రూపాయలు నువ్వు తిరపడిపో, ఒక టాపు తన్ని తగిలేస్తాను, మన ఇద్దరం సుఖంగా స్వర్గంలో శాశ్వతంగా ఉండిపోతాం.
1: ఏడుస్తున్న దాన్ని నవ్విస్తారు.
0: నువ్వు నవ్వు, నువ్వు నన్ను పెళ్ళాడితే మనం బతికున్నంతకాలం నవ్వుకుంటూ ఆనందిస్తూ కాలం వెళ్ళబుచ్చేద్దాం. అప్పుడు నన్ను ఇలా నిన్ను ఇలా పప్పుడు ఉపదిస్తానేమిటి? మనకి ఎంతమంది నౌకర్లు ఉంటారు, ఎంతమంది చాకర్లు ఉంటారు, తోటలు దొడ్డు గుర్రాలు బళ్ళు, నిన్ను నడవనిస్తానా? పుష్పంలాగా నెత్తి మీద అప్పుడు నీకు కలిగే ఆనందం ఆలోచించుకో.
1: నా జన్మానికి మరి ఆనందం ఎక్కడిది?
0: నేను నీకు దాసుని, ఇదిగో నన్ను స్వీకరించు, నన్ను పెళ్ళాడి ఆ జన్మం ఆనందం అనుభవించు, నన్ను ఆనందంలో ముంచు అని బతిమాలుకుంటూ ఉంటే ఇవ్వటి సులభ సాధ్యమైన సుఖాన్ని కాలు తన్నుకుపోయి నా బతుకు కూడా బుగ్గిని కలిపితే నేనేం చెయ్యాలి?
1: మీ బతుకి లోపం ఏమిటండి? మీరు మహారాజులు.
0: నువ్వు నన్ను పెళ్ళాడితే నేను మహారాజునే అవుతాను. నీ నోట వంట వచ్చిన మాట అమోఘం, ఒట్టిని పోకూడదు, కనుక నాతో వెళ్ళిపోచ్చేది.
1: అమ్మ నాయను, నేను మీతో రాను బాబు.
0: సరే, రాకపోతే నేనే కదా ప్రాణిత్యాగం చేస్తాను, పేడని అడవు కూడా పోయి.
1: అలాంటి మాటలు అనకండి.
0: చేసే మాట చెబితే తప్పేమిటి? సరే, నేనేమైతేనేం గాని నీ చెల్లెల మీదైనా నీకు కనికరం ఉందా?
1: అదేంటండి అలా అడుగుతున్నారు?
0: నిజంగా కనికరం ఉందా?
1: ఉండకుండా ఉంటుందా?
0: ఉంటే ఈ పెళ్లి తప్పించే సాధన నీ చేతులు.
1: నా చేతిలోనా?
0: అక్షరాలా,
1: ఏం చిత్రమైన మాటలు చెప్తారు మీరు.
0: ఈ భూప్రపంచం మీద ఉండుకున్న 50 మంది స్త్రీలలోనూ నిన్నొక్కతను వరచి నేను నీకు సుతరాము లొంగిపోబెట్టి కదా నా బతుకు హాస్యాలకి అయిపోయింది.
1: మీ తోడు అలా అనకండి.
0: ఆ మాత్రం భరోసా ఇచ్చావు. ఒక్క మాట నాకు ప్రమాణ పూర్తిగా చెప్పు, నీ చెల్లెలు పెళ్లి తప్పించడం నీ చేత అయితే చేస్తావా?
1: చెయ్యనా? ఏమిటి?
0: ఏమో చేస్తావో చెయ్యవో, చేస్తానని ప్రమాణం చేస్తే ఆ మాట నేను చెబుతాను.
1: యావని ప్రమాణం చేయమన్నారు?
0: నా మీద ప్రమాణం చెయ్యి.
1: మీ మీద ప్రమాణమే, చెప్పండి.
0: అయితే ఒంటరిగా చూసి ఈ మాటే నీతో రహస్యంగా చెబుదామని కాచి కాచి ఉండగా ఈవేళ మీ తండ్రి ఊరికి వెళ్ళడం, మీ తల్లి వాకిట ఉండడం నుంచి సమయం చిక్కింది. చెవి ఒక్కి విను, నీ చెల్లెలి పెళ్లి తప్పడానికి ఒక్కటే సాధ్యం ఉంది. అది ఏమిటంటే నువ్వు నువ్వు ముందు వెనక ఆలోచించక నాతో లేచి వచ్చి నన్ను పెళ్లి చేసేసుకోవాలి, లేకుంటే నీ చెల్లెలు పెళ్లి తప్పదు.
1: నేను మీతో లేచి వస్తే మా చెల్లెలు పెళ్లి ఆగిపోతుంది, ఏమి చిత్రాలండి?
0: ఆ మాట నీ చేతనే ఒప్పిస్తాను కదూ. విను, పెళ్లికి తల్లి వెడుతూ ఉన్నప్పుడు రెండో నాడు రాత్రి బండివాడి చేతిలో 4 రూపాయలు పెట్టి నీ బండి తోవ తప్పించి ఆనకాపిల్లి రోడ్లో పెట్టించేస్తాను. అక్కడి నుంచి రామవరం దాకా

0: స్నేహితులు అంచీబడు కడాయించేస్తారు.
1: ఆడుతూ పాడుతూ మనం దౌడాయించి రామవరంలో పెళ్లి ఆడేసుకుని సుఖంగా ఉందాం. ఏమిటి వింటున్నావా?
0: అగ్నివాడ సంగతి ఏమవుతుంది? మనం ఉడాయించిన మరణాడు తెల్లవారగట్లా నీ బండి కనపడక కలవెలబడి మీ వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటారు. నీ చెల్లెలు పెళ్లి అయిపోతుంది. మరి 2 రోజులకి మనం పెళ్ళాడామని తెలిసిస్తుంది. నిన్ను ముసలివాడి కట్టబెట్టినందువల్ల కలిగిన చుక్కులు చూస్తూ నీ తండ్రి నీ చెల్లెలికి మళ్ళీ ముసలి సంబంధం చేయడు. నీ తండ్రి ఒకవేళ మూర్ఖించి పెళ్లి చేస్తానన్నా, మన తమాషా విన్న తర్వాత నాన్న నీ చెల్లెల్ని మరి పెళ్లి చేసుకోడు.
1: ఇది సిద్ధాంతం. అవునా కాదా?
2: అవును కాబోలు.
1: అయితే మరి అందుకు సమ్మతమేనా?
2: ఎందుకు?
1: నాతో వెళ్ళిపోయినాడు.
2: అమ్మ నాయన, నా ప్రాణం పోతే నేను మీతో రాను.
1: రాకపోతే మీ చెల్లెలికి పెళ్లి తప్పదు, నాకు సాగు తప్పదు.
2: అలా అనకండి.
1: అనకపోతే మాత్రం సాగు తప్పేదేముంది కనుక నిన్ను వదిలి నేను బతకలేను. అది ఒక చావు. నువ్వు నా మీద ఒట్టేసుకుని ఆ మాట తప్పిపోతే దేవుడే నన్ను చంపేస్తాడు. అది 2 చావు. మరి నాకు చావు ఎలా తప్పుతుంది?
2: నా నుంచి మీరు చచ్చిపోతే నేను చచ్చిపోతాను. చచ్చిపోకండి
1: అమ్మ. నా వశమా? నీ తమ్ముడు వచ్చిస్తున్నాడు. మరి మనం ఈ కష్ట సుఖాలు మాట్లాడుకోవడానికి వీలుండదు. ఒక్క మాట చెప్పు, బతకమన్నావా చచ్చిపోకుండా?
2: 1000 ఏళ్ళు బతకండి.
1: మరి అలాగైతే నాతో రావడం ఖాయమేనా?
2: ఏం చేయమంటే అదే చేస్తాను.
1: థ్యాంక్ యూ.
3: కరటక శాస్త్రి శిష్యుడు ఆడవేషం వేసుకుని లుప్తావధానులను పెళ్లి చేసుకుని పెళ్ళైన తర్వాత వేషం తీసివేసి పారిపోతాడు. కూతుర్నిచ్చి పెళ్లి చేద్దామని అగ్నిహోత్రావధానులు తరలి వచ్చాడు.

0: పడుదెంపండి పడుదెంపండి సాయము. ఏనుకు కావలసినంత రొడ్డ, చెరువు స్నానానికి బహు బాగా ఉంది. ఎవరయ్యా గట్టు మీద?
1: ఏ కదా పెళ్లి వారు రావాల్సిన రోజు.
2: నా పేరు రామపంతులు అంటారు.
0: ఓహో, లుద్ధావధానులు గారు మిమ్మల్ని పంపించారా ఏమిషి?
2: ఎందుకండి?
0: మేము వస్తున్నామని ఎదురుగా ఎవరిని పంపలేదా? నా పేరు అగ్నిహోత్ర అవధానులు అంటారు.
2: మీరేరా అగ్నిహోత్ర అవధానులు గారు? ఏమొచ్చారండి?
0: పెళ్లి మాట మీకు తెలియదా ఏమిషి అండి?
2: పెళ్లి ఎవరికండి?
0: ఇది ఊరు కాదా ఏమిషి? మా పిల్లని లుప్తావధాన్ల గారికి ఇస్తాం.
2: లుప్తావధాన్ల గారికా? మరి పెళ్ళి అయిపోయిందే.
0: తమరు హాస్యాలు ఆడుతున్నారు. ఆ హాస్యాలకేం కానీ పెళ్లి ప్రయత్నాలు బాగా జరుగుతున్నాయి ఏమిటండి?
2: మీరే హాస్యాలు ఆడుతున్నట్టు ఉంది. పెళ్ళి అయి 10 రోజులు అయింది. లుప్తావధాన్ల గారి సంబంధం అక్కర్లేదని మీరు రాశారట. అందుపైన ఎవడో గుంటూరు నుంచి వచ్చిన శాస్త్రులు కుమార్తెని 1200 ఇచ్చి వెళ్ళాడు.
0: అన్నగారు హాస్యం ఆడుతున్నారు, న్యాయం కాదు. మనకి బావగారి వరసాయం ఏమిటండి?
2: ఏమిటి మీ మాటలు? నేను ఎన్నడూ అబద్ధం ఆడి ఎరగను. నా మాట నమ్మకపోవడం ధర్మమేనా?
0: ప్రమాణం చేయండి.
2: గాయత్రి సాక్షి.
0: అచ్చో అచ్చో, ఏమిటి దురంతం? రండి, వెళ్ళి ఆ వేధవని వెవికిని విరగొడతాను.
3: అయ్యో అమ్మే చెప్పమా, బద్దకించి బండిలో పడుకొని కాబోలు, నిద్రపోతోంది, పిరువమ్మా. అడుగో, అబ్బిగాడు ఉన్నాడే, వీడెలా వచ్చాడు? అబ్బి, నువ్వు అక్కయ్య బండిలో కూర్చోలేదురా?
4: లేదు, నేనేం గీకాను.
0: ఇదో అంకగాడి కొడుక అయ్యవాడేడురా?
4: ఎక్కడ కనపడ్డు.
0: గుర్రం వచ్చిందా? గుర్రపడేడి.
4: గుర్రపాడు చెప్పాడు.
0: ఏమిట్రా చెప్పాడు వేధవా?
4: మాస్టారు రాత్రి
0: నోటంటే మాట పెగలి
4: గుర్రం దిగి బండి ఎక్కాట.
3: అయ్యో, దాని లేవదీసుకోలేదు కదా.
0: అయ్యో, వాడు పగిరి ముండలు లేవదీసుకుపోయాడు. కోర్టు కాగితాలు,
4: అక్కయ్య పెట్టిలో నా పుస్తకాలు కూడా ఉన్నాయి.
0: రమ్మంత ఆచోకి తెలిసింది కాదు, దొంగ వేధం చంపేసి పోదు. వేధవం కొడుకును అమాంతంగా పాతి పెట్టి ఎత్తును.
2: అయ్యవారు మహాదొడ్డవాడని చెప్పారే, ఏతుకుపోయాడు? ఏమిటంటే
0: ఎత్తుకుపోయినాడా? నీ శ్రార్థం ఎత్తుకుపోయినాడు. పగిరి ముడని ఎత్తుకుపోయినాడు. ఆ గాడిది కొడుకు ఇంగ్లీషు కొంపు తీసింది.

శిష్యుడు పారిపోవడం చేత పెళ్లి కూతురు నూతిలో పడి చచ్చిపోయిందని, దానికి కారణం లుబ్ధావధానులని అతని మీద కూనీ కేసు బనాయించారు. లుబ్ధావధానులు సౌజన్యారావు అనే ధర్మబుద్ధి గల ప్లీడర్ని పెట్టుకుంటాడు. మధురవాణి సౌజన్యారావుతో నిజం చెబుతుంది.

0: ఈ లుప్తావధానులకి ఏమి దురవస్థ వచ్చింది? నా అంత దురదృష్టవంతుడు ఈ లోకంలో ఎవ్వడు లేడు. ఏం నడిచింది రాగానే కసికి బయలుదేరి పోవాల్సింది. బుద్ధి తక్కువ పని చేశాను. ఇలా రాసి ఉండగా ఎలా తప్పుతుంది? సౌజన్యారావు పంతులు దేవుడు, ఆయన లాంటి వాళ్ళు ఉండబట్టే వర్షాలు కురుస్తున్నాయి. ఆయన సెలవిచ్చినట్టు తప్పంతా నాయనుంచుకుని విధిని నిందించడం ఎందుకు? బుద్ధి తక్కువ వెళ్ళాలి. ముసంతనంలో నాకు పెళ్ళే పెళ్ళి, దొంగ ముండా కొడుకుని తెలిసింది ఆ రామప్ప పంతులు. నేను నమ్మడమే విడి, ఆ మాయగుంట పారిపోవడమే విడి, కంటిగా అల్లరేమిటి, ఆ ఇరిసి పెట్టడం కూని చేశానని మమ్మల్ని సలిపెట్టడం ఏమిటి? పోరకలి పోరకలి కలి నిండిపోతాం. ఒక్క సౌజన్యారావు పంతులు సత్యసంధుడు నాకు కనపడుతున్నాడు. కడవంతా వకీళ్ళు పోలీసులను పచ్చి దొంగలు. ఆయన చక్రం అడ్డు వేసి మమ్మల్ని ఈ ఆపదలోంచి తప్పించారంటే కాశీవాసం పోతాం. అడుగో మళ్ళీ ఆ రామప్ప వంతులు ఇటే తగలాడుతున్నాడు. ఇదిగో ఇహ కంటే కింటే నాతో మీరు ప్రశంసించి కార్యం లేదండి.
1: ఆ కంటే మాట ప్రశంసించడానికి రాలేదు మామా. ఆ కంటే మధురవాణిది, మీరు ఎరగరు. అది మీరు ఏం చేసుకుంటారో నాకేం కావాలి. కంటే సిక్కు వచ్చారు కానీ మీకు గొప్ప సాయం చేయడానికి వచ్చాను. మీ అవస్థ చూస్తే
0: మహాప్రభో నీకు 10,000 నమస్కారాలు. ఇక ఈ పకీల్ వేదవాన్ని వదిలే. రామరామ తారకం మనోహరం.
1: రామరామ ఎంత మాట అండి. మీరు ఆపదలో ఉండే విరక్తి చేత ఏ మాటలన్నా విప్పాడి పని చేయడం నాకు విధి. చెప్పే మాట చెవిని పెట్టండి. ముందు వెనక చూడడానికి హెడ్ టైం లేదు. వ్యవహారం అంత సూక్ష్మంగా భక్తు పచ్చు వచ్చేశారు. 2 సంచులతో పూనీకేసంత మంచు విడిపోయినట్టుగా విడిపోతుంది. ఒక్క ఇన్స్పెక్టర్తో మాత్రం కుదరలేసుమండి. డిప్యూటీ కలెక్టర్ కూడా చెయ్యి తడిచేయాలి. మీ దగ్గర ఇప్పుడు సొమ్ము లేదంటేనా ఒకతోటి వ్యవహారం కూడా భక్తు పచ్చేశారు. ప్రాంసరీ నోటు మీద 8 రూపాయలు కావాలంటే 8 రూపాయలు ఇచ్చేస్తాను.
0: నేను ఒక్క టామెడీ కూడా ఇవ్వను. రామనామ తారకం ముక్తి నాయకం జనకి మనోహరం సర్వలోక నాయకం. ఓ నమస్కారం చేస్తాను. నన్ను బాధ పెట్టక మీ నాన్న నీ మానాన నువ్వు పోదు. రామనామ తారకం భక్తి ముక్తి నాయకం.
1: నీ అంత కర్కోటకుండి ఎక్కడ నేను చూడలేదయ్యా. ముండడబ్బుకి ముందు వెనక చూస్తావు. తలుచుకుంటే నా హృదయం కరిగిపోతుంది.
0: నమస్కారం సౌజన్యారావు గారు, రండి రండి. మంచి సమయానికే వచ్చారు.
1: తమరు ధర్మస్వరూపులు లుబ్ధావధాన్లు గారి ఎందు అకారణమైన దయచేతి కేసులో పనిచేస్తున్నారు. కేసు అంటారండి, ఒకే అన్యాయం అండి. ఒక్క పిసరిగా నిజం లేదు. సెలవైతే గట్టి డిఫెన్స్ సాక్ష్యం.
2: నీ సంగతి నాకు తెలుసు, అవతలికి నడు.
1: తమరు యోగ్యులు, గొప్పవారు అయినా ఏకవచన ప్రయోగం.
2: లుబ్ధావధాన్లు గారు,
0: అయ్యా
2: ఈ డబ్బులు బాజీని తిరిగి ఎందుకు రానిచ్చారు?
0: పొమ్మంటే పోడు బాబు.
2: ఏమొచ్చాడు?
0: ఇనిసి ఫ్యాక్టరీకి డిప్యూటీ కలెక్టర్కి లంచం ఇమ్మంటాడు.
2: డిప్యూటీ కలెక్టర్ గారు లంచం పుచ్చుకోరు. ఆయన నాకు స్నేహితులు, నాకు తెలుసు. లంచాలు పంచాలు మీరు ఇచ్చినట్లయితే ఈ కేసులో నేను పనిచేయను.
0: తమ సెలవు తప్పి నడిస్తే చెప్పుచ్చుకోండి. నాకు భగవంతుడిలాగా తమ దొరికారు. పాల ముంచినా మీరే, నీళ్ళ ముంచినా మీరే అని మిమ్మల్ని నమ్మున్నాను.
2: మీరు నేరం చేయలేదని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నిజం కనుక్కోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ ఆ గుంటూరు శాస్త్రులు ఎవడో భేదించలేకుండా ఉన్నాను. మీరు జ్ఞాపకం మీద చెప్పిన చెహరా గుంటూరుకు రాసి పంపించాను. అక్కడ అలాంటి మనిషి ఎవడూ లేడని జవాబు వచ్చిందండి.
0: అదేమ్మాయో బాబు, మీ సాయం వల్ల ఈ గండం గడిచి నా పిల్ల నేను ఈ ఆపదలోంచి తెలిసే నా డబ్బంతా మీ పాదాల దగ్గర దాఖలు చేసి కాసిపోతాను.
2: మీ డబ్బు నాకు అక్కర్లేదని మీతో మొదటి

0: నేను చెప్పిన మాటలు మీకు నచ్చి ముసలివాళ్ళు పెళ్ళాడకూడదని కన్యాశుల్కం తప్పని ఇప్పటికైనా మీకు నమ్మకం కలిగితే, ఇలాంటి దురాచారాలు మానపడానికి రాజమహేంద్రంలో ఒక సభ ఉంది, ఆ సభకి కొంచెం గొప్ప మీకు దోషం డబ్బు ఇవ్వండి.
1: తమ చిత్తం తమ సెలవు. చేసిన తప్పులు తప్పులన్నీ శల్యాలని బట్టి పోయింది. వచ్చింది బాబు.
0: ఆ గుంటూరు శాస్త్రులకి పడమటి దేశపు వ్యాసం ఉందా? బాగా జ్ఞాపకం చేసుకుని చెప్పండి.
1: ఏదండి
0: బాగా జ్ఞాపకం తెచ్చుకోండి.
1: లేదండి,

0: మా అన్నగారి గతి ఏమిటండి? సౌజన్యరావు పత్రి గారు
1: ఒక్కటే సాధనం ఉంది, ఆ గుంటూరు శాస్త్రులు ఎవరో పోల్చి పట్టుకుంటే ఇద్దరు సాక్ష్యం అవసరం ఉండదు.
0: పట్టుబడే మార్గం ఏదో తమరే సెలవిస్తే మూడు లోకాలు గాలించైనా పట్టేసుకుంటానండి.
1: మీ యోగ్యతకు నాకు చాలా సంతోషంగా ఉంది గిరీశం గారు. మీలాంటి యంగ్ మ్యాన్ లావుగా ఉంటే మన దేశం బాగుపడుతుంది. మీ ప్రయత్నం సానుకూలం కాదగిన బందోబస్తు యావత్తూ నేను చేస్తాను. మీ సొంత చిక్కులు కూడా వదలనివి కనుక మీరు వెంటనే బయలుదేరి వెతకడం ఆరంభించవచ్చు.
0: చిత్తం.
1: ఈ కారణం చేత మీ వివాహం పోస్ట్ పోన్ కావాల్సి వస్తుంది కదా అని మాత్రం విచారిస్తున్నాను.
0: అతి విచారం తాము పడనక్కర్లేదు. మా గురువు గారు ఉపదేశం డ్యూటీ ముందు, ప్లెజర్ తర్వాత. అందులో నేను చిన్ననాటి నుంచి కొంచెం కాన్సన్ట్రేషను మరి ఇంద్రియ నిగ్రహం అభ్యాసం చేయడం చేతను, ఒళ్ళు మరచి ఎల్లప్పుడూ ఏదో ఒక వ్యాపకంలో కొట్టుకుంటూ ఉండడం చేతను స్త్రీ సుఖముల ఎడల నాకు విముఖత లావండి. అంచేతనే మా వాళ్ళంతా నాకు నెపోలియన్ ఆఫ్ యాంటీ నాచ్ అని పేరు పెట్టారండి.
1: ఓహో,
0: ఈ జీవితం కాలం అంతా సోషల్ రిఫార్మ్ కింద వినియోగపరుద్దామనే నిర్ణయంతో వివాహం మాని మా గురువు గారి దగ్గర లెఫ్టినెంట్గా ప్రవేశించానండి.
1: బేష్ బేష్.
0: బుచ్చమ్మ యొక్క హృదయ నైర్మల్యం, ఆమె దురవస్థ చూచింది, మరి నా శిష్యుడు ఎందు నాకుంటే ప్రేమాతిశయం చేత నన్ను, ఆమె ఎందు కూడా ప్రేమాతిశయం నాకు కలిగి ఆమె వివాహం కావడం ఒప్పుకున్నాను కానండి, ఇంద్రియ సుఖాలను అపేక్షించి మాత్రం కాదండి.
1: గుడ్ గుడ్.
0: ఆమె కూడా నన్ను ప్రేమించి విధవా వివాహం కూడిననే నిశ్చయంతో నన్ను వివాహం కావడానికి అంగీకరించారండి అయ్యా. కనుక మా మ్యారేజ్ అనేది ట్రూ లవ్ మ్యారేజ్ కానండి, సాధారణపు విరో మ్యారేజ్ మాత్రం కాదండి.
1: ఆమె అదృష్టవంతురాలండి.
0: అట్టి స్త్రీరత్
1: ఏమిటి ఎలా చూస్తున్నారు?
0: ఇట్టి స్త్రీరత్నం దొరికిన కారణం చేత నేనే అదృష్టవంతుడిని భావిస్తానండి. అయితే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్న న్యాయం ప్రకారం ఒకరిని కాపాడి ఉపకారం చేయడం ఉత్కృష్టమైన పుణ్యం. నిష్కారణంగా వాడి మానాన్న వాడు బతుకుతున్న వాడికి అపకారం చేయడం పాపానికి కారణం.
2: మీరింతవరకు కన్యాశుల్కం నాటిక విన్నారు. రచన కీర్తిశేషులు గురజాడ అప్పారావు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
5: ఇంతటితో ఈనాటి నాటిక కార్యక్రమం సమాప్తం.

తం ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువభారత్ కార్యక్రమాన్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. నేపాల్లోని టిబెట్ సరిహద్దుకు సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన పలువురు పర్యాటకుల్లో 100 మందికి పైగా భారతీయులు ఉన్నట్టు భావిస్తున్నారు. తెలంగాణలోని సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిలాదున్ నబీ ఓనం పండుగల సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువభారత్ కార్యక్రమాన్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రతి జిల్లాలో ఉన్న 2 కళాశాలల యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. దేశ క్రీడా ఆశయాలతో యువత మమేకమయ్యేందుకు ఇదొక మార్గాన్ని అందిస్తుంది. అంతేకాకుండా దేశ యువజన క్రీడా వ్యవస్థపై జరిగే చర్చల్లో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత యువకులు, మేరా యువభారత్ స్వచ్ఛంద కార్యకర్తలు, స్థానిక క్రీడాకారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చర్చలు జరుగుతాయి. టిబెట్ సరిహద్దుకు సమీపంలోని రసువా ప్రాంతంలో భోటే కోషి నదిలో ఈ ఉదయం సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా నేపాల్లో గల్లంతైన 384 మంది పర్యాటకుల్లో 100 మందికి పైగా భారతీయులు ఉన్నట్టు భావిస్తున్నారు. నేపాల్ టూరిజం బోర్డు NTB తెలిపిన వివరాల ప్రకారం గల్లంతైన 384 మంది పర్యాటకుల్లో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాల్ పౌరులు ఉన్నారు. విదేశీయుల్లో 105 మంది భారతీయులు ఉన్నారని NTB తెలిపింది. మిగిలిన వారు యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, అమెరికా, మలేషియా, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ తదితర దేశాలకు చెందినవారని పేర్కొంది. అయితే ఈ గణాంకాలు ప్రాథమికమైనవేనని ప్రయాణ సంస్థలు, స్థానిక అధికారులు, ఇతర సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుంటూ వివరాలను ప్రస్తుతం ధృవీకరిస్తున్నట్టు NTB స్పష్టం చేసింది. భారీ ఆకస్మిక వరదల కారణంగా 7 మృతి చెందినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. నేపాల్లో వరదల కారణంగా ప్రాణనష్టం సంభవించడంపై ఆ దేశ ప్రధానమంత్రి బాలేంద్ర షాతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫోన్లో మాట్లాడి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో నేపాల్ ప్రజలకు భారతీయులు అండగా ఉన్నారని ప్రధానమంత్రి మోదీ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. నేపాల్కు అవసరమైన అన్ని రకాల మానవతా సహాయాన్ని అందించేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్ధతను ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలిలలో గండకీ నది పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని

సీతామాఢి, షయోహర్ ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందువల్ల గోపాల్గంజ్, బెట్టియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. ముజఫర్పూర్లో మరో బృందాన్ని అప్రమత్తంగా ఉంచారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తెలిపారు. ఈ పరిస్థితుల దృష్ట్యా పాట్నాలో బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యయ అమృత్ అధ్యక్షతన ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. నిరంతరం నిఘా ఉంచాలని, సహాయక చర్యలకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధంగా ఉంచుకోవాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లు, సీనియర్ పోలీసు అధికారులను ఆదేశించారు. నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, హిమానీ నదం విచ్ఛిన్నం కారణంగా బీహార్లో ఏర్పడ్డ వరదముప్పు నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరితో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం తలెత్తిన పరిస్థితిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమైనంత సహాయం అందిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట శివారులో ఈ ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో 6 మరణించారు. వారిలో 1 5 మహిళలు ఉన్నారు. 20 గాయపడ్డారు. వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. వారిలో 6 పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొనడంతో 6 అక్కడికక్కడే మరణించారు. మృతులు ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా తేలప్రోలు, విజయవాడకు చెందినవారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని సూర్యాపేటలో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించడం పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఉపరాష్ట్రపతి గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మిలాదున్ నబీ పర్వదినాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో మతపరమైన భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రవక్త మహమ్మద్ జీవితం, బోధనలను తెలియజేసే సదస్సులను ఈ సందర్భంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఈరోజు ఓనం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మలయాళ మొదటి మాసం చింగంలో వచ్చే ఈ పంటల పండుగను కేరళకు బలిచక్రవర్తి రాకకు గుర్తుగా జరుపుకుంటారు. చక్కని పూమాలలు, రంగురంగుల రంగవల్లికలు, ఓనసద్యగా పేర్కొనే రుచికరమైన భోజనం, వల్లంకలిగా పేర్కొనే పడవపందాలు, కైకొట్టి కళ్ళి నృత్యం మొదలైనవన్నీ ఓనం వేడుకల్లో భాగం. ఓనం పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ సింగ్ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నైపుణ్య పోటీలు, ఫలితాల ఆధారిత ఆర్థిక సహాయం, వ్యవసాయం సహా పలు అంశాలపై ప్రధానమంత్రితో జయంత్ సింగ్ చర్చించారు. సమస్యల పరిష్కారాలు, విధానపరమైన అంశాలపై సృజనాత్మకంగా ఆలోచించాలని ప్రధానమంత్రి సూచించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా జయంత్ సింగ్ తెలిపారు. మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి కేవలం ఒక ఎన్నికల నినాదం మాత్రమేనని బీజేపీ విమర్శించింది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన పత్రికా సమావేశంలో బీజేపీ నాయకురాలు బాన్సురి స్వరాజ్ మాట్లాడుతూ, మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో నారీశక్తి వందన అధినియంను ప్రవేశపెట్టిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాన్ని వ్యతిరేకించి సభలో దాని ఆమోదాన్ని అడ్డుకుందని ఆమె ఆరోపించారు. త్రిపుర శాసనసభ పదో విడత సమావేశాలు రేపు ప్రారంభమవుతాయి. 3 పాటు జరిగే ఈ సమావేశాలు ఈ నెల 31 వరకు కొనసాగుతాయి. ఢిల్లీ లక్ష్మీ యోజన కింద అర్హులైన 4,000 మహిళా లబ్ధిదారులకు ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఆమోద పత్రాలను అందజేసింది. వీరిలో 2,500 పత్రాలను ఈరోజు అధికారిక కార్యక్రమంలో అందజేశారు. ఈ పథకం కింద అర్హులైన మహిళలు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం పొందుతారు. మహిళల సంక్షేమం, సాధికారత, గౌరవం దిశగా ఈ చొరవ ఒక ముఖ్యమైన ముందడుగు అని ఈ సందర్భంగా ప్రసంగించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సంధు అన్నారు.

0: భారతీయ కథకుల తర్వాతి తరాన్ని రూపొందించడంలో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ ఐఐసిటీ నెట్ఫ్లిక్స్ సంస్థలు 100 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లను ప్రకటించాయి. ఈ స్కాలర్షిప్ పథకం కింద 2 1 సంవత్సరం డిప్లొమా ప్రోగ్రాంలు, 4 6 నెలల సర్టిఫికెట్ ప్రోగ్రాంతో కూడిన 6 ప్రొఫెషనల్ ప్రోగ్రాంలలోని విద్యార్థులకు 80% వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువభారత్ కార్యక్రమాన్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. నేపాల్లోని టిబెట్ సరిహద్దుకు సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన పలువురు పర్యాటకుల్లో 100 మందికి పైగా భారతీయులు ఉన్నట్టు భావిస్తున్నారు. తెలంగాణలోని సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిలాదు నబీ, ఓనం పండుగల సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. పాడి పంటలు. ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో పండ్ల తోటల పెంపకంలో మెలకువలు, డ్రాగన్ సాగ్ ఆవశ్యకత, ఈ అంశం గురించి పెద్ద యాచవరం గ్రామ రైతు శ్రీ వై ఆదిశేష్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఇంకా జానపద గేయాలు కూడా ఉంటాయి ఈ కార్యక్రమంలో. కార్యక్రమంలో ముందుగా పండ్ల తోటల పెంపకంలో మెలకువలు, డ్రాగన్ సాగ్ ఆవశ్యకత, ఈ అంశం గురించి పెద్ద యాచవరం గ్రామ రైతు శ్రీ వై ఆదిశేష్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి.

0: ఇటీవల కాలంలో పండ్ల తోటలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ పండ్ల తోటలు సాగు చేస్తూ ఆ పండ్ల తోటల మీద లాభాలు ఆర్జిస్తున్నారు. మరి ఈ పండ్ల తోటల్లో ముఖ్యంగా జామ, సపోటా, డ్రాగను ఇలాంటి పంటలు వేస్తున్నటువంటి అభ్యుదయ రైతు యాజల ఆదిశేష్ గారు మన ముందున్నారు. పండ్ల తోటల్లో వారి సాగు అనుభవాన్ని వారి మాటల్లో సాటి రైతులకు తెలియజేద్దాం. నమస్కారం అండి ఆదిశేష్ గారు.
1: నమస్తే సార్.
0: ఆదిశేష్ గారు, మరి ఇవాళ చూస్తే చాలా వరకు కూడా వాతావరణం విభిన్న వాతావరణ పరిస్థితులను మనం చూస్తున్నాం. ఈ సంవత్సరం అయితే ఎల్నినో, సూపర్ ఎల్నినో అని కూడా అంటున్నారు. ఇలాంటి విభిన్న వాతావరణ పరిస్థితుల్లో వ్యవసాయం అనేది చాలా వరకు కూడా కత్తిమీద సాములాగా తయారైంది. రైతుకు పెట్టుబడి పెడితే వస్తుందో రాదో అనేటువంటి భయముతోటి రైతులు పొలం సాగు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి నీళ్లు లేని ఈ వాతావరణ పరిస్థితుల్లో ఎట్లాంటి పంటలు వేసుకుంటే రైతులు నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉంటారు? ముఖ్యంగా ఇవాళ పాడి పంట అంటుంటారు, చిరుధాన్యాలు వేసుకోమని చెప్తున్నారు, కానీ రైతాంగం మాత్రం వాణిజ్య పంటలు వేస్తూ నష్టపోతున్నారు. ఎలాంటి పంటలు వేసుకుంటే నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉందంటారు?
1: సార్, నా అనుభవం ప్రకారం పళ్ళ తోటలు మన ప్రాంతానికి, మన పశ్చిమ ప్రాంతం, మన మార్కాపురం జిల్లాలో పళ్ళ తోటలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఆ అనుకూలతను మనం ఖచ్చితంగా చేసుకోవాలి అంటే ఒక 5-10 ఎకరాలు రైతు, ప్రతి రైతు ఒక చేలో 10 లక్షల లీటర్ల నీళ్ళు స్టోరేజ్ చేసుకునే కుంటలు ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. అంటే దాన్ని పారం పాండు అంటారు. అదే రోజుల్లో ప్రభుత్వం మంచి సలహా, మంచి అవకాశం ఇచ్చేవాళ్ళు, ఈ రోజుల్లో కూడా ఇస్తున్నారు. కానీ మనకున్న పరిస్థితుల్లో కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. ఖర్చు ఎక్కువైనా సరే 5-10 ఎకరాలు రైతు ఫారం పండు అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేసుకొని పళ్ళ తోటల వైపు కనుక మనం వెళ్తే, ఆ పళ్ళ తోటల్లో కూడా డ్రాగన్ అనేది మన ప్రాంతంలో చాలా బాగుంది. అంటే నేను ఆల్రెడీ 4-5 సంవత్సరాల నుంచి డ్రాగన్ పండించుకుంటున్నాను. డ్రాగన్ పండించుకుంటున్నాను కాబట్టి దాని గురించి మీకు ఇంట్రెస్ట్గా చెబుతున్నాను అనమాట. అంటే నేను ఆల్రెడీ జామ, సపోటా, అరటి ఇవన్నీ వేసి చేస్తూ వచ్చాను. ఇప్పుడున్న కాలాన్ని బట్టి డ్రాగన్ పంట చాలా బాగుంది. ఎందుకు బాగుంది అని నేను దాని గురించి చెప్తున్నానంటే, అది ఒక 3 నెలలు నీళ్ళు లేకపోయినా కానీ పంట చావదు. ఖచ్చితంగా 3-4 నెలలు నీళ్ళు లేకపోయినా కానీ పైరు ఎట్లాగే ఉంటుంది. కాబట్టి మన ప్రాంతానికి డ్రాగన్ అనేది చాలా బాగుంది. ఎట్లాగే ఎప్పుడన్నా కొంచెం నీళ్ళు ఇబ్బంది వచ్చినా కానీ తట్టుకునే శక్తి ఉంది, దాని దగ్గర ఉంది.
0: అంటే ఇది ఎడారి పంట.
1: ఎడారి పంట కాబట్టి దీన్ని వేసుకుంటే చాలా బాగుంటుందని నేను అంటున్నాను. రేట్ అంటారా, ఖచ్చితంగా ఇవాళ బాగా తింటున్నారు ప్రతి మనిషి డ్రాగన్ తింటున్నారు. డాక్టర్లు కూడా ఏమంటున్నారంటే దాంట్లో పోషకాలు బాగా ఉండి ఖచ్చితంగా తినన్నమ్మా అని చెబుతున్నారు. ఇవాళ కేజీ 100 రూపాయలకి ఇస్తుంటే ప్రతి మనిషి డ్రాగన్ మామిడికాయలు కొన్నట్టు కొంటున్నారు. కాబట్టి ఏ రైతైనా ధైర్యంగా 1 ఎకరము అంటే అదో మిర్చిలాగా 5-10 ఎకరాలు వేసుకోకుండా ప్రతి రైతు 1 ఎకరం వేసుకుంటే ఆ ఎకరంలో మనం ఎంతో కొంత సంవత్సరానికి 2-3 లక్షల రూపాయల ఆదాయం తీసుకొని పక్కన పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వారు కూడా ఎంతో కొంత మనకి ఇస్తారు.

0: దాన్ని వినియోగించుకొని మనం డ్రాగన్ పండ్లు కనుక వేసుకుంటే మనం రైతు నష్టపోకుండా ఎప్పటికీ కొంటారు. అది ఒక్కసారి కనుక నాటితే 15-20 సంవత్సరాలు మనకు ఆ పంట మీద ఆదాయం తీసుకోవచ్చు. మన డబ్బులు ఒక 2-3 సంవత్సరాల్లో మన డబ్బులు దానికి పెట్టిన పెట్టుబడి రిటర్న్ చేసుకుంటాం. ఆ తర్వాత మనం 10-15 సంవత్సరాలు దాని మీద మనం ఆదాయం తీసుకోవచ్చు. కాబట్టి మన ప్రాంతానికి బాగుంది కాబట్టి డ్రాగన్ వేసుకోండి, డ్రాగన్ వేసుకుంటే బాగుంటుంది.
1: ఆదిశేష్ గారు, మరి డ్రాగన్ వేసుకోండి, డ్రాగన్ వేసుకుంటే సిరుల పంట అని చెప్పి మీరు చెప్తున్నారు. ఈ డ్రాగన్ మొక్క ఎట్లా నాటాలి, ఎక్కడి తెచ్చుకోవాలి, నాణ్యమైన మొక్కను తీసుకోవాలంటే అది నాణ్యమైన మొక్కగా మనకు ఎట్ట తెలియాలి?
0: అది ఖచ్చితంగా వేసుకోవాలనుకున్న రైతు రాండి, ఇక్కడ పెద్ద యాసవరం గ్రామం మాది. మీరు వచ్చి తోట చూడండి, అంటే మన ఒక్క తోటే కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎక్కడెక్కడ తోటలు ఉన్నాయి కూడా చెబుతాను. అక్కడికి వచ్చి వెళ్ళి తోటలు చూసుకోండి, తోట ఎంత ఆరోగ్యంగా ఉందా, ఎక్కడ ఆరోగ్యంగా ఉందని చూడండి ముందు. అంటే దాంట్లో ఏ తెగుళ్ళు లేకుండా తోట ఆరోగ్యంగా ఉండాలి. దాంట్లో మొక్క తీసుకునేటప్పుడు మనం ఆరోగ్యం కలిగిన మొక్కగానే మనం తీసుకొని నాటుకోగలిగితే ఖచ్చితంగా 6 నెలల్లో మనం పంట తీసుకోగలుగుతాం. వేసే విధానం కూడా ఏంటంటే నవంబర్ డిసెంబర్లో ఖచ్చితంగా మనం ప్లాన్ చేసుకుని మొక్క నాటుకునే శక్తి ఉండాలి. 6 నెలల్లో పంట తీయాలి అంటే 6 నెలలు అంటే జూన్ నాటికి 6 నెలలు అవుతాయి. నవంబర్ డిసెంబర్ నుంచి, జూన్ నుంచి మళ్ళీ నవంబర్ డిసెంబర్ వచ్చేటప్పటికి ఎకరానికి 2 టన్నులు తీయగలగాలి మనం. మనం 2 టన్నులు తీయగలిగితేనే మనకు ఖచ్చితంగా మన డబ్బులు రిటర్న్ అవుతాయి. అది మరుసటి సంవత్సరం మళ్ళీ జూన్ వచ్చే నవంబర్ డిసెంబర్ వచ్చేటప్పుడు మళ్ళీ పంట స్టార్ట్ అయ్యింది. అప్పుడు 2వ సంవత్సరం మన డబ్బులు మనకు పూర్తిగా రిటర్న్ అయిపోతాయి. కరెక్ట్గా యాజమాన్య పద్ధతులు కరెక్ట్గా పాటించి కరెక్ట్గా కనుక చేసుకుంటే 6 నెలలకే పంట వచ్చింది. మనకి 6 నెలలకు వచ్చే పంట ఎప్పుడున్నా ఈ హార్టికల్చర్ పంటల్లో 6 నెలలకు వచ్చే పంట డ్రాగన్. కాబట్టి డ్రాగన్ వేసుకోవచ్చు. డ్రాగన్లో కూడా రకాలు ఉన్నాయి, తైవాన్ పింక్ అని, అమెరికన్ బీటీ అని, సీఎం రెడ్ అని, ఇట్లా రకరకాలు ఉన్నాయి. అంటే అన్ని ఎర్రగానుంటాయి కాయలు, కాయలు ఎర్రగానుంటాయి, లోపల ఎర్రగానుంటుంది. మన ఎండాకాలం మన ప్రాంతానికి తట్టుకునే రకాలు కావాలా, మన ప్రాంతానికి తట్టుకునే రకాలు కావాలి అని అంటే మనం తోటలెంబడి తిరిగి అమెరికన్ బీటీ అనేది బాగుంటుంది కానీ కాయ సైజు రాదు. తర్వాత తైవాన్ పింక్ అనే వెరైటీ చాలా బాగుంటుంది. తైవాన్ పింక్ ఉంది మన దగ్గర, సీ వెరైటీ ఉంది, జంబో వెరైటీ ఉంది. వీటన్నిటికన్నా తైవాన్ పింక్ వెరైటీ చాలా బాగుంటుంది. ఈ విధంగా రైతు అంటే మన నా దగ్గరే తీసుకోమని మిమ్మల్ని అంటలేదు, రకరకాలుగా తోటలు ఉండి ఆ తోటల దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఆరోగ్యంగా ఉందో తోటని ముందు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నవంబర్ డిసెంబర్ నాటికి దానికి ఏమేమి కావాలి, ఏం బాతాలి, ఏం చేయాలని ఒక ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకుని నవంబర్ డిసెంబర్లో కనుక మొక్క కనుక మీరు నాటుకోగలిగితే ఖచ్చితంగా జూన్ నాటికి పంట తీసుకోవచ్చు. ఆల్రెడీ నేను అట్లా చేశాను కాబట్టి మీకు ఇంత ఖచ్చితంగా గ్యారంటీగా చెప్పగలుగుతున్నా.
1: ముఖ్యంగా నాటే విధానంలో ఎట్లాంటి మెలకులు పాటించాలంటారు? ఇప్పుడు పందిరులు వేసుకొని దాన్ని తీగ బారిచ్చి ఇవన్నీ చేయాలి కదా, ఒక ఎకరాకి ఎంత ఖర్చు వస్తుంది? నాటే దాంట్లో మెలకులు పాటిస్తే ఖర్చు తగ్గించుకునే దానికి అవకాశం ఉందంటారు?
0: ఖచ్చితంగా దీనికి స్టాండర్డ్గా మొక్కలు మాత్రం స్టాండర్డ్ పందిరి వేసుకోవాలి. స్టాండర్డ్ పందిరి అంటే మంచి గట్టి రాళ్ళు వేసుకోవాలి. గట్టి రాయి అంటే ఎక్కడన్నా వైబ్రేషన్ ద్వారా తయారు చేసే రాళ్ళు తెచ్చుకోవాలి. మనకి నర్సరావుపేట దగ్గరికి కరెంటు పోల్ అమ్మేవాళ్ళు మంచి మంచి రాళ్ళు పోస్తున్నారు. నేను అదే రాళ్ళు తెచ్చి వేసాను, చాలా స్టాండర్డ్గా ఉండి. ఆ రాళ్లతో కనుక వేసుకుంటే 70 రూపాయలకు మన పొలం దగ్గర చేరుస్తున్నారు వాళ్ళు. చాలా స్టాండర్డ్, 50 సంవత్సరాలు ఉంటే రాయి మాత్రం చెక్కు చెదరదు. డ్రాగన్కి ఆ రాయి చాలా బాగుంటుంది. 70 రూపాయలు మనం 8 అడుగులు రాయి వేసుకుందామా, 10 అడుగులు రాయి వేసుకుందామని అది మన ఇష్టం. 8 అడుగులు రాయి వేసుకుంటే 140 రూపాయలు మనకు తగ్గిద్ది, 10 అడుగులు రాయి వేసుకుంటే 140 రూపాయలు పెరిగిద్ది. దాంట్లో ఉండ ఒక విషయం ఏంటంటే 10 అడుగులు రాయి వేసుకుంటే డబల్ లేయర్ సిస్టమ్ అనే ఉంటుంది. ఆ డబల్ లేయర్ సిస్టమ్ కనుక మనం ఉపయోగపెట్టుకున్నాం అంటే పంట ఎక్కువ దిగుబడి తీయడానికి అవకాశం ఉంది. అంటే ఈ సింగిల్ లేయర్ పద్ధతిలో సంవత్సరానికి 10 టన్నులు తీస్తే డబల్ లేయర్ పద్ధతిలో 12 టన్నులు తీయచ్చు. 12 టన్నులు తీసినప్పుడు సంవత్సరానికి 2 టన్నులు ఎక్స్ట్రా వచ్చినప్పుడు మనం అక్కడ ఎంత పెడతాము దాన్ని ఆలోచించుకోవాలన్నమాట. నేర్చుకోవాలనుకున్న రైతు మాత్రం ఇంకా నా తోటే కాకుండా ఇంకా 10 తోటలు తిరగండి, తిరిగి ఎక్కడ ఆరోగ్యంగా ఉందో మొక్క చూసి మీరు నాటుకోండి, చాలా బాగుంటుంది. నష్టం అయితే రాదు, నష్టం వచ్చే పైరు కాదు, ఇది మంచి పంట. నేను ఎన్నెన్నో పంటలు వేసి వేసి ఇప్పుడు ఈ పంట దగ్గరికి వచ్చాను కాబట్టి దీని మీద ఇంత గ్యారంటీగా చెబుతున్నాను. ఇంతకన్నా మంచి పంటలు ఉంటాయి కానీ ఈ పంట మన ప్రాంతానికి సెట్ అయ్యింది కరెక్ట్గా. దాని కొరకే మీకు ఫారం పండు అనేది తీసుకోండి. ఒక 5 ఎకరాలు రైతు ఉన్నాడు అనుకోండి, 1 లక్ష 1.5 లక్షల ఫారం పండు తీస్తే ఆ ఫారం పండు తీసుకుంటే సంబర్లో ఇది 3-4 నెలలు నీళ్ళు లేకపోయినా బతికిద్ది. కానీ ఆ సమయంలో ఎప్పుడన్నా ఒక తడి మనం వీటానికి ఛాన్స్ ఉంటుంది ఫారం పండు అనేది ఉంటే, లేకపోయినా ఏమి ఇబ్బంది లేదు. ఇది 3-4 నెలలు నీళ్లు లేకపోయినా కానీ దాన్ని ఆ మట్టలో నుంచి ఆ నీరు తీసుకొని బతికే శక్తి ఈ డ్రాగన్ పంటకు ఉంది. అందుకని డ్రాగన్ పర్లేదు, బాగుంటుంది, వేసుకోండి. నవంబర్లోనే నీళ్ళు ఆఫ్ చేసేస్తాను. నవంబర్ నుంచి మధ్యలో మనం అంతర పంటలు పెట్టించుకోవచ్చు. నేను చెప్పిన ప్రకారం వేసుకుంటే మీరు భూమి ఖాళీ కట్టి పెట్టాల్సిన లేదు, మొత్తం మధ్యలో ఏదో అంతర పంటలు వేసుకోవచ్చు. మనం 12-8 పెడతాం సై ఎడం, ఈ మధ్యలో ఏ పంట అయినా పండించుకోవచ్చు. నీకు అంతర పంట నేను ఎప్పుడు ఖాళీ కట్టి పెట్టిన లేదు. కాపు కాసేటప్పుడు ఆ 6 నెలలు తప్పితే మిగతా 6 నెలలు మళ్ళీ ఏదో పంట ఉంటుంది మధ్యలో. ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే మనం ఒక 5 ఎకరాలు పండించే వేరే వేరే పంటలు పండించే వదులు దీన్ని 1 ఎకరం కరెక్ట్గా చేస్తే 5 ఎకరాల్లో తీసినంత ఆదాయం దీంట్లో తీయచ్చు.
1: ఆదిశేష్ గారు, రైతాంగం అంతా కూడా పెట్టుబడి పెట్టి చాలా వరకు కూడా వాణిజ్య పంటలు వేసి నష్టపోతుంది.

0: అనుకున్నారు. అంటే ప్రత్తి, మిరప ఇలాంటి పంటలు వేసి ఈ రసాయన ఎరువులు వాడినప్పుడు పెట్టుబడి విపరీతంగా వస్తుంది. అలాంటి రైతులకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు?
1: ఇప్పుడు ఈ డ్రాగన్ పండు గురించి ఇంతగా చెప్పా, ఫస్ట్ మాట మీకు ఒకటి చెప్పలేదు. ఈ డ్రాగన్కి అసలు స్ప్రేయింగ్ చేయాల్సిన అవసరమే లేదు. అసలు రసాయన మందులు వాడాల్సిన అవసరం లేదు. దీనికి కావాల్సింది పశువుల ఎరువు. మనం కనుక మన పంట వచ్చేదాన్ని బట్టి సంవత్సరానికి ఒక 8 ట్రాక్టర్లు పశువుల ఎరువు కనుక వేసుకుంటే కాంప్లెక్స్ వాడవసరంలా. రెండోది ఈ రసాయనిక ఎరువులు వాడవసరంలా. ఆర్గానిక్ పద్ధతిలో మనకి కొన్ని కొన్ని వచ్చినాయి, అవన్నీ మనం డ్రిప్ ద్వారా ఇవ్వాలి. డ్రిప్ సిస్టమ్, ప్రతి ఒక్కరు డ్రిప్ సిస్టమ్ కాబట్టి డ్రిప్ ద్వారా ఇలాంటివి పండించుకుంటే మనం రసాయనిక ఎరువులు కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ అసలు వాడకుండా హ్యాపీగా మన ఇంట్లో అందరం మంచి కాయలు తినొచ్చు, హ్యాపీగా ఆరోగ్యంగా ఉండొచ్చు. మిగతా పంటలు ఏ పంటలకైనా ఖచ్చితంగా మందు కొట్టాలి. డ్రాగన్ మందు అడగదు, మందు కొట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి డ్రాగన్ వేసుకోండి.
0: బలం మందు
1: కూడా చాలా తక్కువ, దానికి కూడా బలం మందు కావాల్సింది. పశువుల ఎరువు ఇచ్చామంటే బలంతో కూడా పని లేదు. ఆల్రెడీ ఆర్గానిక్ మందుల్లో మనం వాడుతున్నాం కాబట్టి జీవామృతం అని, మరి ఎస్డి కంపోస్ట్ అని, ఇట్లా రకరకాలుగా ఇవాళ ప్రభుత్వం వారు ఈ విధంగా చేసుకోండి ఆర్గానిక్ పద్ధతులు అని చెబుతున్నారు. ఇవన్నీ మనకి రైతు వారికి తెలుసుకొని ఏది వాడు

0: దాని ముందు అన్నిటికన్నా ముందు పశువుల ఎరువు కావాలి. పశువుల ఎరువు వేసుకోవాలి, పచ్చి రొట్టె పైర్లు వేసుకోవాలి. భూమి ఖాళీగా ఎప్పుడు ఉంటుంది అది మనం గమనించుకొని పచ్చి రొట్టె పైర్లు, జనుము, జీలకర్ర, సుబాబులు, ఔసియ, పిల్లిమిశ్ర ఇలాంటి పంటలు వేసుకొని మనం కలిగి దున్నుకున్న వంటి భూమిలో మనకు చాలా వరకు పోషకాలన్నీ అందుతూ ఉంటాయి. దానికి కావాల్సింది ఏంటంటే పంట ఎక్కువ పండుద్ది కాబట్టి దానికి పోషకాలు అందించాలి. పోషకాలు అందించాలి కాబట్టి పచ్చి రొట్టె పైర్లు అనేది ఖచ్చితంగా వేసుకుంటూ ఉండాలి. పచ్చి రొట్టె పైర్లు వేసుకుంటూ పశువుల ఎరువు అందించుకుంటే కాంప్లెక్స్ ఏ అవసరం పని లేదు. ఆ తర్వాత ఈ పురుగు మందులు కొట్టాల్సిన పని ఉండదు. ఆలోచించుకొని రైతులు చక్కగా ఇలాంటివి చేసుకుంటూ ఇంకా చాలా చాలా వస్తాయి రాబోయే రోజుల్లో. మన ప్రాంతం ఏదన్నా దేవుడి దేవుళ్ళ ప్రాజెక్ట్ అయితే అందరూ హ్యాపీగా ఉంటాము, నీళ్ళు వచ్చి అందరం సంతోషంగా ఉంటాము ఇలాంటి పళ్ళ తోటల ద్వారాగా. అట్టాగే పత్తి, మిరపాయ ఇలాంటివి వేసి అనవసరంగా నష్టపోయి అప్పులు పాలయ్యి దేశాలు వదిలిపెట్టి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. పళ్ళ తోటలు వేసుకున్న రైతు ఏ రైతు అయినా సరే
1: మన ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు వస్తుంది అని చెప్పి అంటున్నారు. అదేవిధంగా ఈ రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తానని చెప్పేసి అంటుంటాడు. ఈ హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తే మనకి ఎటువంటి లాభాలు అంటారు?
0: ఆయన అన్నట్టు హార్టికల్చర్ హబ్గా చేసిన రోజున మన ప్రాంతము మరో మదనపల్లె అయ్యిద్ది ఖచ్చితంగా. దేనికంటే ఆయన అన్నట్టు ఖచ్చితంగా చేస్తాడు, చేస్తానికి అవకాశాలు కూడా ఉండే. హార్టికల్చర్ హబ్ అంటే పళ్ళ తోటల మీద మంచి దృష్టి పెట్టి ఈ ప్రాంతాన్ని మళ్ళీ వరి అది వేసి జనాలు నష్టపోకుండా ఈ పళ్ళ తోటలు వేసుకుంటే. ఇప్పుడు మనం ఇంతసేపు నుంచి మాట్లాడుకుని కూడా పళ్ళ తోటల గురించే ఇంకా చాలా చాలా ఉండే పళ్ళ తోటల్లో మంచి మంచి రకాలు ఉన్నాయి. ఇంకా నేను రాబోయే రోజుల్లో మన ఆయన చెప్పినట్టు హార్టికల్చర్ హబ్ చేస్తానన్నాడు కాబట్టి ఇంకా ముందుకెళ్తానికి నాకు చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే ఇంకా మంచి మంచి పంటలు మంచి ఆలోచించి మైండ్లో పెట్టుకుని ఉన్నాను. కానీ వాటర్ లేక మన ప్రాంతంలో ఈ డ్రాగన్ మీదే ప్రస్తుతం ఉన్నాను. ఈ డ్రాగన్ కన్నా ఇంకా ఎక్కువ వచ్చే పంటలు కూడా ఉన్నాయి, కానీ నీళ్లు కావాలి మెయిన్. ఆ నీళ్లు కావాలంటే మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం, దేవుడి దేవుళ్ళ ఎలుగొండ ప్రాజెక్టు కనుక నీళ్ళు వచ్చిన రోజున మన ప్రాంతానికి మించిన ప్రాంతం ఇంకోటి ఉండదు.
1: అంటే మన భూములు రాతి భూములు కాబట్టి ఈ పండ్ల తోటలకు బాగా ఉంటాయి,
0: చాలా చాలా చాలా బాగుంటాయి. ఎకరానికి 500,000 రూపాయలు ప్రతి సంవత్సరం తీయాలని నా కోరిక. నీళ్లు ఉండే రోజున ప్రతి సంవత్సరం ఎకరానికి 500,000 రూపాయలు తీయాలని కోరిక. అంటే అలాంటి పంటలు ఈ రోజు ఉండయి, కానీ నీళ్లు లేకే మనం బాగా వెనకబడిపోయి ఉన్నాం. మన భూములు ఏ పంటలు వేసినా బ్రహ్మాండంగా పండుతాయి, సంతోషంగా ఉండొచ్చు, కానీ ఆ నీళ్లే మెయిన్. మనం కనుక ఆ ప్రాజెక్టు కనుక నీళ్లు తెప్పిస్తే మన కోరికలన్నీ 50-60 సంవత్సరాల నుంచి ఎదురు చూసే కోరికలన్నీ తీరిపోతాయి.
1: పంటకు నీరే ఆధారం కాబట్టి నీరు ఉంటే ఏ పంటైనా పండించుకోవడానికి అవకాశం ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఎల్నినో ప్రభావం అంటున్నారు, సూపర్ ఎల్నినో అంటున్నారు, మరి ఈ సంవత్సరం వర్షాలు పడే పరిస్థితి లేదే అని చెప్పేసి అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పంటలు వేసుకుంటే రైతు నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉందంటారు?
0: మనము ఈ డ్రిప్ వ్యవసాయం, ఇవాళ ప్రతి ఒక్కరు డ్రిప్ వ్యవసాయం చేస్తున్నాం. పళ్ళ తోటలు అది దీర్ఘకాలం పంటలు. ఇప్పుడు హార్టికల్చర్ పంటల్లోనే ఈ దోస, బీర, కాకర 3 నెలలకే మనకి 2 నెలలకే చేతికి డబ్బులు వచ్చే పంటలు. అలాంటి పంటలు కనుక మనం అంతర పంటలుగా వేసుకుంటూ లేదు అంటే మామూలుగా విడిగా కూడా ఇలాంటివి వేసుకుంటే నష్టమం ఎంతో కొంత మన కనీసం మన కూలి డబ్బులైనా మనకి రిటర్న్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి పంటలు వేసుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోయిన సంవత్సరం మనకి ఇప్పటికే వర్షాలు పడలేదు కాబట్టి దాన్ని గమనించుకొని వేయబోయే పంటలు కూడా మనం తొందరగా పెట్టుబడి తక్కువలో వేసుకునే పంటలు వేసుకొని మనం పెట్టిన డబ్బులు మనం వెనక్కి తీసుకుని ఆలోచన చేయండి. మిరప మరీ ఎక్కువగా వేసుకోకుండా సరే మిరప ఎప్పుడు వేస్తాం కాబట్టి 5 ఎకరాలు వేసేది 2 ఎకరాలు వేసుకొని జాగ్రత్తగా ఈ కూరగాయ లాంటి పైర్లు వేసుకుంటే మనకు డబ్బులు రొటేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నష్టపోకుండా ఉండాలి అంటే ఇలాంటి హార్టికల్చర్ పంటల్లో కూరగాయ పంటలు వేసుకోవటం ఒక 2-3 నెలల్లోనే డబ్బులు మనకి రిటర్న్ అవుతాయి, పెద్ద పెట్టుబడి ఉండదు కాబట్టి అలాంటివి వేసుకుంటే బాగుంటుందని ఉద్దేశం నాది.
1: మరి కూరగాయలలో ఏ పంట వేసుకుంటే ప్రస్తుతానికి లాభసాటిగా ఉండడానికి అవకాశం ఉందంటారు?
0: అందరం ఒకే ఆలోచన చేస్తే అది బాగుండదు. కూరగాయలు ఏదైనా వేసుకోవచ్చు. ఇవాళ ఏదైనా 45 రోజుల నుంచి 50 రోజులకు వచ్చే కూరగాయ పంటలే. ఇప్పుడు దోస ఉంది, బీర ఉంది, కాకర ఉంది, సొర ఉంది, బెండ ఉంది, మటిక ఉంది, ఇలాంటి పంటలు ఎన్నెన్నో ఉండి ఎవరు శక్తి కొలదాలి అక్కడ ఉన్న అవకాశాన్ని బట్టి, అక్కడ ఉన్న నీకున్న నీళ్ళు అవకాశాన్ని బట్టి ఇలాంటి పంటలు చూసి ఎవరు ఏది వేసుకుంటే సరిపోయిద్దా అని ఆలోచన చేసుకుని వేసుకుంటే ఎవరు నష్టపోం. ఆయన దోస వేసాడు కదా అని చెప్పి నేను దోస వేసాను అనుకో నష్టపోదాం. అట్లా అందరం ఒకే పంట వేసుకోకూడదు. మనం ఆలోచించుకొని మనం ఏం చేయగలం అనే దాని మీద ఆలోచించి జాగ్రత్తగా వేసుకుంటే ఎవరూ నష్టపోకుండా ఉంటాం.
1: టమోటా పంట ఎక్కువగా వేస్తున్నారు. ఈ టమోటా పంట వల్ల చాలా వరకు కూడా అనుకోకుండా ఒక్కోసారి మంచి రేట్లు వస్తాయి, ఒక్కోసారి చాలా తక్కువ రేట్లు వస్తున్నాయి. దీనికి బదులుగా ఆకుకూరలు వేసుకొని మరి కూరగాయలు వేసుకుంటే మంచి లాభాలు వస్తాయని చెప్పేసి అంటుంటారు. మరి రైతులంతా సామూహికంగా ఒకే పంట వేయకుండా ఎట్లాంటి విధానాన్ని అనుసరిస్తే బాగుంటుందంటారు?
0: కొంచెం మనం గమనించుకోవాలి. అంటే మార్పులు చేర్పులు చేసుకోవాలి అంటే ఏం లేదు, అందరూ ఒకే వైపు వెళ్ళకూడదు. కొంచెం ఆలోచించుకొని టమాటా అనేటప్పటికి ఇవాళ ఎంత ఏనస్తి చేసుకుని ఎకరానికి 30-40 వేల రూపాయలు అవుతుంది పెట్టుబడి. అదే దోస వేసామనుకోండి 10 వేల రూపాయలతో దోసకాయలు పంట పండియచ్చు. 10,000 రూపాయలు ఎట్టైనా వస్తాయి, 200 రూపాయలు టిక్.

0: ఏమైనా కానీ 10,000 మనకు వస్తాయి. అట్లా అంటే అంతా దోశ ఏమైనా కాదు నీ చెప్పేది, 10,000 అవుతాయి అందరు దోశ ఏమైనా కాదు చెప్పేది. కానీ ఆ దోశ కూడా కొంత మనం వేసుకునే దాంట్లో కొంత భాగం
1: తక్కువ పెట్టుబడి,
0: తక్కువ పెట్టుబడి కాబట్టి. అట్లాగే కాకర, కాకర ఉంది ఇవాళ కర్రల పద్ధతి, కర్రలతో కర్రలు బాతుకొని ఆ కర్రలకి ఒక నెట్ అనేది ఒకటి వచ్చింది, ఆ నెట్ కట్టుకొని కాకరకాయలు ఒక అరెకరం, కాకరకాయలు ఒక అరెకరం, బీరకాయలు అట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ దోసకాయలు ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు వేసుకుంటూ అట్లా రకరకాలుగా మార్చి మార్చి కనుక మనం పంటలు వేసుకోగలిగితే ఎవరూ నష్టపోకుండా ఉంటాం. ఆ విధంగా చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం.
1: మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడి పోయినా కల్తీ కల్తీ కల్తీ. సేంద్రియ పద్ధతిలో పండించినామని చాలా మంది రైతులు చెప్తున్నా కూడా అక్కడ కూడా కల్తీనే మరి పండిస్తున్నారు. నీలాంటి అభ్యుదయ రైతులు, నిజాయితీ కలిగిన రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నామని చెప్పి మార్కెట్ లో ధరలకు అమ్ముకుంటున్నారు. అదే మీలాంటి వాళ్ళని చూసి చాలా మంది రైతులు మేము కూడా సేంద్రియ వ్యవసాయం చేసినామని చెప్పేసి అంటున్నారు. మరి ఈ పురుగు మందులతో విపరీతంగా వాడి పురుగు మందులు, ఈ రసాయన మందులు ఏవైతే పండించిన పంట తింటే మనకి ఇప్పుడు పంజాబ్ ఆ పరిసర ప్రాంతాల్లో క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. పురుగు మందుల అవశేషాలు లేకుండా పంటలు పండించుకోవాలంటే ఆ రైతులకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు?
0: ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు పురుగు మందు వాడకుండా అంటూ కుదరదు. అంటే ఎంతో కొంత వాడాలి. ఎప్పుడు వాడాలి అంటే కాయ లేని దశలో, మొక్క దశలో మనం చెట్టు పెంచుకోవడం కోసం ఎంతో కొంత పురుగు మందు వాడాలి. కాయ దశ వచ్చిన తర్వాత మనం వేసే కూరగాయ పైర్లు కాబట్టి కాయ దశ వచ్చిన తర్వాత పురుగు మందులు వాడకుండా ఇవాళ రకరకాలుగా ఆగ్నేయాస్త్రమని, నేమస్త్రమని రకరకాలుగా ఆర్గానిక్ పద్ధతులు వచ్చినాయి. ఇవాళ ఒకళ్ళనొకళ్ళు తెలుసుకోవాలి. మనం తెలుసుకొని ఎన్ని నేను చెప్పాలి అన్నా కానీ అన్నీ నేను పాటిస్తుంటే మీకు కరెక్ట్ గురించి చెప్పొచ్చు. కానీ నేను కూడా ఎంతో కొంత పురుగు మందులు వాడుతున్నా ఉన్న వాస్తవం చెప్పాలి. పూర్తి ఆర్గానిక్ రైతులని నేను చెప్పను. ఆర్గానిక్ వాడాలి. భూమి మనం చెడిపోకుండా ఆర్గానిక్ వాడాలి. పచ్చి రొట్టెలు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చి రొట్టె వేసి మళ్ళీ కూరగాయలు వేయాలంటే కుదరదు, లే టైం చాలదు, సైన్స్ చాలదు. కాబట్టి మొక్క దశలో మనం ఎంతో కొంత పురుగు వాడినా కాయ దశకు వచ్చిన తర్వాత మరీ ఇష్టపూర్తిమైన మందులు వాడకుండా కొంచెం తగ్గించుకొని ఆర్గానిక్ పద్ధతిలో కనుక వెళ్తే మన కాయలకు మంచి రేట్ ఉంటుంది.
1: డ్రాగన్ సాగులో ఎలాంటి మెలకువలు పాటిస్తే మంచి దిగుబడి తీసుకోవచ్చు, ముఖ్యంగా తక్కువ పెట్టుబడితోటి నష్టపోకుండా ఉండాలంటే ఎలాంటి పంటలు వేసుకోవాలి, పండ్ల తోటలు వేసుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంది, ఇత్యాది అంశాల గురించి సాటి రైతులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం అండి ఆశిష్ గారు.
0: ఈ అవకాశం ఇచ్చిన రేడియో స్టేషన్ వారికి అందరికీ నా ధన్యవాదములు, రైతులందరికీ నా ధన్యవాదములు.
2: మీరింతవరకు పండ్ల తోటల పెంపకంలో మెలకువలు, డ్రాగన్ సాగ్ ఆవశ్యకత ఈ అంశం గురించి పెద్ద యాచవరం గ్రామ రైతు శ్రీ వై ఆదిశేష్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. కార్యక్రమంలో ఇప్పుడు వింటారు జానపద గేయాలు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM, సమయం 7:45 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం ఈ అంశం గురించి జరుగుమల్లి పశువైద్యురాలు డాక్టర్ జే శ్రావణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

0: గౌరవనీయులు, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఇటీవల కాలంలో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అనేటువంటి ఒక మహాసంకల్పంతో అనేక రైతు అభ్యున్నతి పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా అయితేనేమి అనేక విధాలుగా రైతుకు చేదుడు ఓదడుగా ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి పశుపోషకులకు కూడా గౌరవ ప్రధానమంత్రి గారు అంతే ప్రాధాన్యత ఇస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు పశువుల కోసం అమలు చేస్తున్నారు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడాను. అయితే ఇవాళ ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం, ఈ కార్యక్రమాన్ని కూడా ప్రధానమంత్రి గారు పశుపోషకులకు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం యొక్క విధి విధానాలు, ఈ పథకం రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి జరుగుమల్లి గ్రామ పశు వైద్యురాలు డాక్టర్ జే శ్రావణి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా ఈ పథకం యొక్క విధి విధానాలు, ఈ పథకం యొక్క అమలు ఆవశ్యకత గురించి తెలుసుకుందాం. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
0: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. మరి అందులో భాగంగా ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం గురించి పశుపోషకులకు తెలియజేయండి మేడం.
1: గౌరవనీయులు, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే కార్యక్రమంలో భాగంగా రైతు అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతున్నారు. అందులో భాగంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా పశుపోషణే జీవనాధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్న పశుపోషకులకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అందులో భాగంగా ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం కూడా ప్రవేశపెట్టారు. ఈ పథకం యొక్క విధి విధానాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. గాలికుంటు వ్యాధి అంటే ఏంటి, దేని వలన వస్తుంది, ఎలా ప్రబలుతుంది, చికిత్సా విధానాలు ఏంటి, తీసుకోవాల్సిన నివారణ చర్యలు ఏంటి, మరియు ఒకసారి వ్యాధి వచ్చిన తరువాత చికిత్స గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ముఖ్యంగా గాలికుంటు వ్యాధి అనేది వైరస్ వలన వచ్చే వ్యాధి. పికార్నో విరిడే అనే ఫ్యామిలీకి సంబంధించి యాప్తస్ వైరస్ వలన ఈ వ్యాధి కలుగుతుంది. ఈ వైరస్ చాలా చిన్న పరిమాణంలో ఉన్న వైరస్ అయినప్పటికీ ఇది ఆర్థిక పరంగా చాలా నష్టాలు కలిగిస్తుంది. పశు వ్యాధులకు సంబంధించి వ్యాధులు కలిగించే వైరస్లలో ఈ వైరస్ ప్రప్రథమంగా కనిపెట్టబడింది. ఇది ఒక ఆర్ఎన్ఏ వైరస్. ఇందులో చాలా రకాల స్ట్రెయిన్లు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా 7 రకాల స్ట్రెయిన్లు OAC, ASIA1, SAT1, SAT2, SAT3. ఈ 7 రకాల స్ట్రెయిన్లు వ్యాధి కారకాలుగా ఉన్నాయి. కానీ భారతదేశంలో మాత్రం 4 రకాల స్ట్రెయిన్లు OAC, ASIA1 మాత్రమే ఈ వ్యాధిని కలుగజేస్తున్నాయి. వాటిలో కూడా ఓ స్ట్రెయిన్ అనేది ఎక్కువగా కనిపెట్టబడింది. అంటే భారతదేశంలో ఓ స్ట్రెయిన్ ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తుంది.
0: మేడం, మరి ముఖ్యంగా ఈ గాలికుంటు వ్యాధి అనేది ఏ పశువులలో వచ్చేదానికి అవకాశం ఉందంటారు? ఇది ప్రాణాంతకమైన వ్యాధినా?
1: చీలిన గిట్టలు ఉన్న పశువులన్నింటిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అంటే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పందుల్లో ఈ వ్యాధి వస్తుంది. దేశవాళీ పశువుల్లో కంటే సంకరజాతి పశువుల్లో గాలికుంటు వ్యాధి ఎక్కువగా కనపడుతుంది. ఎందుకు మనం ఈ గాలికుంటు వ్యాధిని గురించి చర్చించుకుంటున్నాము అంటే, ఇది పశుపోషకులకు తీవ్రంగా ఆర్థిక నష్టం కలిగించే వ్యాధి. ఇది చాలా వేగంగా గాలి ద్వారా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సునాయాసంగా వ్యాపించే వ్యాధి. ఒక దేశం నుండి ఇంకో దేశానికి కూడా వేగంగా వ్యాపిస్తుంది. అందుకే దీన్ని ట్రాన్స్ బౌండరీ డిసీజ్ అని కూడా అంటారు. మరణాల శాతం పశువుల్లో తక్కువ అయినప్పటికీ ఆర్థిక పరంగా గాలికుంటు వ్యాధి సోకినప్పుడు రైతులు చాలా నష్టపోతారు. ఎందుకంటే పాల దిగుబడి చాలా తగ్గిపోతుంది. అలాగే ఈసుకుపోవడం, తిరగ కట్టడం లేదా అసలు కట్టకపోవడం అనేవి కూడా ఉంటాయి. ఈ గాలికుంటు వ్యాధి సోకినప్పుడు భారతదేశంలో ఎగుమతులకు కూడా నష్టం కలిగే అవకాశం ఉంది. గాలికుంటు వ్యాధి మన దేశంలో ఉంది అంటే మన పశువుల నుంచి వచ్చే ఉత్పత్తులు, చర్మం, మాంసం లాంటివి వేరే దేశాలకు ఎగుమతులు చేసే అవకాశం కూడా తగ్గుతుంది.
0: మేడం, మరి ఒక జంతువు నుంచి ఒక జంతువుకు ఈ వ్యాధి

0: వ్యాపించే అవకాశం ఉందంటారా? ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందేదానికి అవకాశం ఉందంటారు?
1: గాలికుంటు వ్యాధి ఉన్న ప్రదేశం నుండి మన పశువులను కొనుగోలు చేసినట్లయితే ఈ వ్యాధి త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది. గాలి ద్వారా వ్యాపిస్తుంది, అలాగే వ్యాధి సోకిన పశువు యొక్క చొంగ ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉంది. కలుషితమైన మేత నీళ్లు తీసుకున్నప్పుడు కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. మనుషుల ద్వారా ఒక కొట్ట నుండి ఇంకొక కొట్టానికి తిరిగేటప్పుడు మనుషుల బట్టలు చెప్పుల ద్వారా కూడా, అలాగే మనం వాడే పనిముట్లు, పాలను తీసేటప్పుడు వాడే గిన్నెల వలన కానీ ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. అలాగే తల్లి నుండి దూడకు పాలు త్రాగడం వలన కూడా వ్యాధి సోకుతుంది.
0: ఈ వ్యాధి సంక్రమించింది అని మనం ఎట్లా తెలుసుకోవాలి అంటారు? ముఖ్యంగా వ్యాధి వస్తే ఆ పశువు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు?
1: పశువుకు పాల దిగుబడి బాగా తగ్గిపోతుంది, అలాగే తీవ్రమైన జ్వరము 104 నుండి 106 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉంటుంది. నోటిలో వాపు మొదలై చొంగ కారడం జరుగుతుంది. అలానే 1 నుండి 2 సెంటీమీటర్ల పరిమాణంలో నోటిలో బొబ్బలు వస్తాయి. బొబ్బలు క్రమేపీ పగిలి పుండ్లుగా మారుతాయి. పుండ్లు ఉన్నప్పుడు నొప్పిగా ఉంటుంది, కాబట్టి పశువులు మేత మేయవు. గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి పశువులు నడవలేక కుంటుతూ ఉంటాయి. ఇది తీవ్రమైనప్పుడు గిట్టలు ఊడిపోతాయి కూడా. సరైన చికిత్స చేయించకుండా ఉన్నట్లయితే ఆ గిట్టల మధ్య పుండ్లు వాసి చీము కారుతూ పురుగులు పడతాయి, పశువు నడవలేకుండా ఉంటుంది. వ్యాధి సోకిన తల్లి పాలు తాగిన దూడలలో మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి తగ్గిన తరువాత పశువుల్లో పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంది. శ్వాసకోశ లక్షణాలు, ఎండకు తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కూడా కనపడతాయి. ఈ వైరస్ ఒక్కసారి పశువులకు వచ్చిన తరువాత వాటి శరీరంలో 2 సంవత్సరాల వరకు ఉంటుంది. గొర్రెలు మేకలలో అయితే 6 నెలల వరకు ఉంటుంది. వ్యాధి సోకిన పశువులలో తిరగట్టడం లేదా అసలు ఎదకు రాకపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
0: వ్యాధి రాకముందే చాలా వరకు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఒకవేళ అశ్రద్ధ చేసినప్పుడు తెలుసుకోలేని పరిస్థితిలో వ్యాధి సంక్రమిస్తే ఆ వ్యాధికి చికిత్స విధానం ఏ విధంగా చేపట్టాలంటారు?
1: ఈ వ్యాధి వైరస్ వలన వస్తుంది. వైరస్ వ్యాధికి చికిత్స అనేది ఉండదు. వైరస్ సోకినప్పుడు ఇతర బ్యాక్టీరియాలు వచ్చి ఇంకా లక్షణాలు ఎక్కువ కాకుండా మందులు వాడవచ్చు. జ్వరానికి మెలనెక్స్ ఇంజెక్షన్ లాంటి మందులు, అలాగే వేరే బ్యాక్టీరియా సోకకుండా పెన్సిలిన్స్, అలాగే యాంటీహిస్టమిన్స్ అవిల్ లాంటి మందులు పశు వైద్యుని సలహా మేరకు వాడవలసి ఉంటుంది. పశువు నోటి పుండ్లతో మేత తీసుకోలేదు కాబట్టి అంబలి, జావ, బెల్లం నీరు వంటివి పట్టించాలి. దీని వలన పశువు నీరసించిపోకుండా ఉంటుంది. నోటి పుండ్లకు బోరిక్ పౌడర్ను గ్లిజరిన్తో కలిపి ఈ పేస్ట్ను రోజుకు 2 నుండి 3 సార్లు రాసినట్లయితే పుండ్లు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కాలి పుండ్లను 1% పొటాషియం పర్మాంగనేట్ ద్రావకంతో కడిగి హిమాక్స్ కానీ లొరాక్సిన్ ఆయింట్మెంట్ కానీ అప్లై చేస్తే కొంత ఉపశమనం అనేది కలుగుతుంది.
0: మేడం, మరి వ్యాధి వచ్చినప్పుడు ఆ పశువు చనిపోకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: పశువుల కొట్టంలో గాలి వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలి. కలుషితమైన మేత నీరు తీసేసేయాలి. పశువుల కొట్టం చుట్టూ సున్నం కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ చల్లినట్లయితే బయట నుండి వచ్చే వైరస్ను కొంతవరకు ఆపగలుగుతుంది. అలాగే వ్యాధి సోకిన పశువుల కొట్టంలో తిరిగిన వ్యక్తులు వేరొక కొట్టంలోని తిరగకూడదు. పశువులను కొనేటప్పుడు వ్యాధి సోకిన ప్రాంతాల నుండి పశువులను కొనకూడదు. ఒక్కసారి వ్యాధి సోకినప్పుడు రైతులు సమీప పశు వైద్యునికి తెలియజేయాలి. వారు వ్యాధి ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాధి లేని ప్రాంతాలకు పశువుల రవాణా జరగకుండా చెక్పోస్టుల వద్ద జాగ్రత్తలు తీసుకుంటారు. దీని వలన ఇతర ప్రాంతాలకు వ్యాధి వ్యాప్తి చెందకుండా ఆపవచ్చు. వ్యాధి సోకిన పశువుల పాలను, దూడలను తాగించకూడదు. ఒకవేళ తాగించవలసి వస్తే పాలను పిండి కాచి చల్లార్చిన తర్వాత తాగించవచ్చు.
0: వ్యాధి కొంచెం తగ్గుముఖం పట్టిన పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: గాలికుంటు వ్యాధి సోకిన పశువులు వ్యాధి తగ్గిన తరువాత కూడా ఇంతకు ముందులాగా పాల దిగుబడి ఉండదు. పశువులు ఎండకు తట్టుకోలేక రొప్పుతూ ఉంటాయి. అలాంటి పశువులను కొట్టంలో ఉంచి మేపడము, సమీకృత దానా ఇవ్వడం, 3 నెలలకొకసారి నట్టల నివారణ మందు త్రాగించడం చేయాలి. ఇలా నట్టల నివారణ మందు త్రాగించడం వలన శరీరంలో నట్టలు పోవడం, అలాగే వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఖనిజ లవణ మిశ్రమాలు కూడా ఇవ్వాలి.
0: మేడం, మరి ముఖ్యంగా ఇవాళ వ్యాధి రాకుండా ఉండాలి అంటే ముందస్తుగా అనేక రకాల టీకాలు ప్రభుత్వం ద్వారా ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించి మందులు ఇస్తున్నారు, టీకాలు వేస్తున్నారు. అయితే ఈ వ్యాధి రాకుండా ఉండాలి అంటే ముందస్తుగా ఎలాంటి టీకాలు వేయించుకోవాలంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి సంక్రమించకుండా ఉండేదానికి

0: అవకాశమున్నట్టారు.
1: చికిత్స కంటే నివారణ మేలు కనుక గాలికుంటు వ్యాధి సోకక ముందే టీకాలు వేయించుకోవాలి. గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు ఉన్నాయి. సంవత్సరంలో 2 సార్లు ప్రతి 6 నెలలకు ఒకసారి అనగా మార్చి మరియు ఆగస్టు నెలల్లో కేంద్ర ప్రభుత్వం వారు టీకాలు అందిస్తున్నారు. ఈ టీకాల్లో 3 రకాల స్ట్రెయిన్లు ఉంటాయి. OA, Asia 1 ఈ 3 స్ట్రెయిన్లు కేంద్ర ప్రభుత్వం వారు ఇస్తున్న టీకాల్లో అందుబాటులో ఉంటాయి. అలాగే NADCP నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్, ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం గాలికుంటు టీకాలను ఉచితంగా రైతులకు అందిస్తున్నారు. ఈ టీకాలతో పాటు 2 ml సిరంజ్లు అలాగే నీడిల్స్ కూడా సరఫరా చేయడం జరుగుతుంది.
0: టీకాలు వేస్తే ఒక్కొక్క సందర్భంలో పాలు ఒట్టిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి అంటుంటారు. ఒక్కోసారి జ్వరం వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి అంటుంటారు. ప్రజల్లో అలాంటి అపోహ ఉంది. మరి ఈ టీకాలు వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: టీకాలు చేయించే ముందు నట్టల నివారణ మందు తాగించాలి. తరువాత టీకాలు చేయిస్తే మంచిది. టీకాలు చల్లగా ఉన్న సమయంలో అంటే ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ వేయించాలి. జ్వరం కానీ జబ్బుతో ఉన్న పశువుకు లేదా వ్యాధి లక్షణాలు చూపించే పశువులకు టీకాలు వేయించకూడదు. అలాగే ఈ వ్యాధి నిరోధక టీకాలు 4 నెలల పైబడిన దూడల నుంచి అన్ని పశువులకు వేసుకోవచ్చు. అలాగే తొలిసారి వేసే దూడలకు 1 నెలకి మళ్లీ బూస్టర్ టీకాలు వేస్తారు. దీని వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతి 6 నెలలకు టీకాలు వేయించే పశువులకు ఎక్కువ శాతం వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇలాగే 5 సంవత్సరాలు చేస్తే వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా వచ్చి పశువులలో వ్యాధి సోకకుండా ఉంటుంది. అలాగే టీకా పనిచేస్తుందా లేదా వ్యాధి నిరోధక శక్తి పెరిగిందా లేదా అనేది తెలుసుకోవడానికి NADCP ద్వారా టీకా వేసిన పశువు నుండి 21 నుండి 31 రోజుల లోపల రక్త నమూనాలను సేకరిస్తారు. కొన్ని పశువులకు టీకా వేయకముందు మరియు టీకా వేసిన 21 నుండి 31 రోజుల లోపల రక్త నమూనాలను సేకరించి దాని నుండి సీరంను వేరు చేసి పరీక్షలు చేస్తారు. దీని వలన గాలికుంటు వ్యాధి టీకా వేసిన తరువాత పశువులలో వ్యాధి నిరోధక శక్తి పెరిగిందా లేదా అలాగే టీకాల కార్యక్రమం సరిగ్గా జరిగిందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. రైతులు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. ఇక్కడ ఒక అపోహ ఉందండి, టీకాలు వేస్తే పాలు తగ్గుతాయని జ్వరం వస్తుందని రైతులు భావిస్తూ టీకాలు వేయించుకోరు. కొంతమంది టీకా చేయించుకుంటే 2 నుండి 3 రోజులు పాలు తగ్గుతాయి. అలా కాకుండా టీకా చేయించుకోకపోతే ఒకవేళ వ్యాధి సోకితే పశువుకు పాలు బాగా తగ్గి తిరక్కడుతూ ఉండి రైతు ఆర్థికంగా నష్టపోవడానికి అవకాశం ఉంది. కనుక పశుపోషకులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సక్రమంగా టీకాలు వేయిస్తూ ఆర్థికంగా లాభాలు అందుకోవాలని కోరుకుంటున్నాను.
0: పశుపోషకులకు ప్రధానమంత్రి గాలికుంటు వ్యాధి నివారణ పథకం గురించి సమగ్రమైన సమాచారం తెలియజేశారు. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
2: మీరింతవరకు ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం ఈ అంశం గురించి జరుగుమల్లి పశువైద్యురాలు డాక్టర్ జే శ్రావణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

0: ಆಕಾಶವಾಣಿ.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.

0: యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అలాగే నవోదయ ప్రవేశ పరీక్షకు విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి, శిక్షకులు శ్రీ అద్దంకి శేషయోగయ్య గారితో పరిచయం, చివరి భాగం వింటారు పరిచయకర్త శ్రీ ఆకుల వెంకటేశ్వర్లు. ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన అంశం ఓనం దినోత్సవం గురించి తెలుసుకుంటారు. కార్యక్రమంలో ముందుగా
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: కార్యక్రమంలో ఇప్పుడు వింటారు విద్యా ఉద్యోగ సమాచారం. విద్యా సమాచారం. ఏపీఈ హైదరాబాద్లో స్పాట్ అడ్మిషన్లు. హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ 2026-28 విద్యా సంవత్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ పీజీడిఎం ప్రోగ్రాంలో స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు కోరుతుంది. ప్రోగ్రాం వివరాలు పీజీడిఎం మార్కెటింగ్ మేనేజ్మెంట్, పీజీడిఎం ఇంటర్నేషనల్ బిజినెస్, పీజీడిఎం హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్ లేదా జాట్ లేదా జీమ్యాట్ లేదా సిమ్యాట్ లేదా ఏటీఎంఏ టెస్ట్ స్కోర్ సాధించి ఉండాలి. టీజీఐసెట్ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్14 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అవుతుంది. పూర్తి వివరాలకు మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా www.ipeindia.org/postgraduate-diploma-in-management-world. వెబ్సైట్ చిరునామా మరొకసారి వినండి, www.ipeindia.org/postgraduate-diploma-in-management-world. ఉద్యోగ సమాచారం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ పోస్టులు. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్రేడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఖాళీల వివరాలు డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ సైబర్ ఇన్నోవేషన్ అండ్ సిమ్యులేషన్ ల్యాబ్ సిటిజన్ సెంట్రిక్ ఇనిషియేటివ్స్, అలాగే డిప్యూటీ మేనేజర్ ఏఐ స్పెషలిస్ట్ ఐటీ లేదా సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్. ఇలా మొత్తం 34 పోస్టులు ఉన్నాయి. పోస్టులను బట్టి బిఈ లేదా బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సి ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్కు 35-45 ఏళ్ళు, డిప్యూటీ మేనేజర్కు 25-35 ఏళ్ళు మధ్య ఉండాలి. నెలకు డిప్యూటీ మేనేజర్కి 64,820 రూపాయల నుండి 93,960 రూపాయల వరకు జీతం ఉంటుంది. డీవీపీ పోస్టులకు ఏడాదికి 60,00,000 రూపాయల జీతం ఉంటుంది. అలాగే జనరల్ ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము 750 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల అభ్యర్థులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది. షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. 27వ తేదీ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అవుతుంది. 27వ తేదీ ఫీజు చెల్లింపుకు కూడా చివరి తేదీ అవుతుంది. పూర్తి వివరాలకు మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా sbi.bank.in/web/career/current-openings. వెబ్సైట్ చిరునామా మరొకసారి వినండి, sbi.bank.in

0: ఇండియన్/వెబ్/కెరీర్/కరెంట్-ఓపెనింగ్స్. మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: కార్యక్రమంలో మీరిప్పుడు వింటారు నవోదయ ప్రవేశ పరీక్షకు విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి. శిక్షకులు శ్రీ అద్దంకి శేషయోగయ్య గారితో పరిచయం చివరి భాగం వింటారు. ఇప్పుడు వినండి నవోదయ ప్రవేశ పరీక్షకు విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి. శిక్షకులు శ్రీ అద్దంకి శేషయోగయ్య గారితో పరిచయం చివరి భాగం వింటారు. పరిచయకర్త శ్రీ ఆకుల వెంకటేశ్వర్లు.
3: జవహర్ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే ఎంపిక పరీక్ష గురించి శిక్షకులు శ్రీ అద్దంకి శేషయోగయ్య గారు నిన్నటి మన కార్యక్రమంలో చాలా చక్కగా వివరించారు. వారు తెలియజేసిన విషయాలు మరికొన్ని ఈనాటి మన ప్రసారంలో విందాం.
4: అర్థమెటిక్ రెగ్యులర్గా ప్రాక్టీస్ ఎక్కువ సమయం కేటాయించాలి. దీనివల్ల భవిష్యత్తు కూడా చాలా చాలా బాగుంటుంది. గణితమునందు ప్రావీణ్యత కలిగిన వ్యక్తి భవిష్యత్తులో చాలా విషయాల్లో చురుగ్గా ఉంటారు. కాబట్టి అర్థమెటిక్ కొంచెము తెలివితో అదేవిధంగా ఎక్కువ ప్రాక్టీస్ తోటి ముందుకు వెళ్ళగలుగుతారు. ఎంత ప్రాక్టీస్ అయితే అంత. పిల్లలందరూ డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ముందు వెళ్తారు. తర్వాత తప్పులు తగ్గుతాయి. చేయగలుగుతారు పిల్లలు, ఎక్కువ మంది చేయగలుగుతారు. కానీ ఇచ్చిన టైంలో వేగంగా చేయగలగాలి, త్వరగా చేయగలగాలి. కరెక్ట్ అయిన ఆన్సరు, ఖచ్చితత్వము, వేగము ఈ రెండూ కావాలి. ఈ రెండు ఎప్పుడు ఎలా వస్తాయంటే త్రూ ప్రాక్టీస్. సాధనే ముఖ్యం. డైలీ ఎక్కువ సాధన చేస్తూ ఉండాలి. దీనికి అర్థమెటిక్ కాస్త ఎక్కువ సమయం కేటాయించాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం చెప్పిన లేదా ప్రిపేర్ అవుతున్న లెసన్స్ అన్నీ కూడాను ప్రతిరోజు రివిజన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రాక్టీస్ పేపర్లు చేస్తుండాలి. ప్రాక్టీస్ పేపర్లలో తప్పులు పోయినాయి కూడా ఎందుకు తప్పు పోయినాయి అని అనాలసిస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక లాంగ్వేజ్ తీసుకుంటే లాంగ్వేజ్ కూడా పిల్లలు 5వ తరగతి అంటున్నారు కానీ దాని స్థాయి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం రాసే పిల్లలకైతే కాస్త డెప్త్ పదాలు, కొంచెం కఠినమైన పదాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇది చాలా మందిని పక్కకు పెట్టాల్సిన పరీక్ష కాబట్టి
5: ఫిల్టర్ చేయాలి
4: కాబట్టి లాంగ్వేజ్లో కూడా ఫిల్టర్ చేస్తున్నారు. ఈ మధ్య కాస్త ప్యాసేజ్ ఇంగ్లీష్ మీడియం ఎవరైతే అప్ చేసుకుంటున్నారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ప్రతిరోజు పేపర్ రీడింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కాబట్టి పిల్లలు లాంగ్వేజ్లో బాగా ప్రావీణ్యత సాధించాలంటే మాత్రం ఖచ్చితంగా డైలీ పేపర్ హ్యాబిట్ గతంలో లేకున్నా ఇప్పుడైనా చేయాలి.
5: న్యూస్ పేపర్
4: చదవాలి, స్టోరీ బుక్స్ చదవాలి. కొత్త పదం కనిపించింది అంటే దానికి అర్థము తెలుసుకోవాలి, వ్యతిరేక పదాలు తెలుసుకోవాలి, అది ఏ భాషా భాగము. వీటిలలో ఖచ్చితంగా ఒకటి అంటే పేరాను ఎంతవరకు అర్థం చేసుకున్నది అనే విషయమే కాకుండా అక్కడ ఒక ప్రశ్న మాత్రం ఖచ్చితంగా భాషా భాగం మీద కానీ భాషాంశాలు లేదా వ్యతిరేక పదాలు, సమానార్థాలు ఇలాంటి వాటి మీద కూడా వస్తుంది. కాబట్టి కొత్త పదాలను అర్థం చేసుకోవడం, దానికి పూర్వపరాలు అంటే వ్యతిరేక పదము, సమానార్థ పదాలు ఇలాంటివి తెలుసుకుంటూ కనుక లాంగ్వేజ్ని కనుక ప్రాక్టీస్ చేస్తే ఎవరైతే ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో
5: స్కోర్ ఈజీగా
4: చేయగలుగుతారు. ఇక్కడ ఒక్క విషయం, ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుతున్నాం అంటారు. కానీ కష్టం అనే దానికంటే కూడా ఇష్టంగా చదవాలా, చదివే కొద్దీ ఆనందాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు మాత్రం ముందుంటారండి. చదవడంలో ఆనందం, నేను ఈ కొత్త పదాలు తెలుసుకున్నాను, ఈరోజు ఇన్ని పదాలు తెలుసుకున్నాను, నాకు చాలా ఆనందంగా ఉంది అని ఇష్టంగా ఎవరైతే ఫీల్ అవుతుంటారో ఆ ఇష్టాన్ని పొందినప్పుడు పిల్లలు ఎక్కువ నేర్చుకోవడానికి ముందుకు వస్తుంటారు. ఎక్కువ నేర్చుకునే క్రమంలో వాళ్ళు భవిష్యత్తు అంటే ఇక్కడ రేపు వచ్చే ఎగ్జామ్ను కూడా ఈజీగా చేయగలుగుతారు, ఫేస్ చేయగలుగుతారు. ఎట్లాంటి సిచ్యుయేషన్ అయినా కూడా తట్టుకోగలుగుతారు. అంటే పేపర్ కఠినంగా వస్తే అందరికీ కఠినంగానే రావచ్చు. కాబట్టి అందరికి కఠినంగా ఉన్నప్పుడు మనము కొంచెం జాగ్రత్తగా ఎప్పుడు కూడా పిల్లలు ఎప్పుడు కూడా గుర్తు

0: పెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. పేపర్ కఠినంగా వస్తే అందరికీ కఠినంగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. కఠినంగా వస్తేనే మంచిది, కొంచెం మార్కులు తగ్గొచ్చు, తగ్గినా కూడా సీట్ వస్తుంది.
1: 80 సీట్లకి
0: 4,500
1: 4,000 అంటే చాలా టైట్గా ఉండొచ్చు.
0: అవునవును సార్, చాలా.
1: సో పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినట్టే ప్రిపేర్ కావాలి.
0: చాలా పెద్ద కాంపిటీషన్,
1: లోకల్ ఎగ్జామ్,
0: లోకల్ ఎగ్జామ్ కాదండి, చాలా పెద్దగా టెస్టే. పెద్ద పిల్లలు తర్వాత ఇక్కడ ప్రిపేర్ అయిన పిల్లలు ఇంకా కొంతమందికి మీరు అనుకోవచ్చు 4,500 మందిలో 80 మందికి సీట్లు వచ్చాయి దగ్గర దగ్గర, అంటే 4,420 మంది దగ్గర దగ్గర ఇంటి దగ్గర ఉన్నట్టే కదా అని అనుకోవచ్చు. కానీ ఈ ప్రిపరేషన్ అనేది, ఇప్పుడు ప్రిపేర్ అయిన ప్రిపరేషన్ అనేది ఫర్దర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకైతే, ఇక్కడ గట్టిగా ప్రిపేర్ అయిన ప్రతి విద్యార్థి NMMS అనే ప్రవేశ ప్రతిభా పరీక్ష ఉంటుంది, అందులో సీట్ తెచ్చుకుంటారు. వీళ్లలోనే ఎక్కువ మంది సాధిస్తున్నారు. వీళ్ళు ప్రతి సంవత్సరం 12,000 చొప్పున 4 సంవత్సరాలు పొందే అవకాశం ఉంటుంది. అదే కాకుండా తన రెగ్యులర్ స్టడీస్ లో చాలా చాలా అడ్వాన్స్ గా ఉంటారు. మెంటల్ ఎబిలిటీ వల్ల రకరకాలుగా ఆలోచన చేయడం, విభిన్న పరిస్థితుల్లో అలా మ్యాథ్స్ కానీ లేదా ఆలోచన విధానమే మారిపోతుంది మెంటల్ ఎబిలిటీ వల్ల. ఇంకో పద్ధతి ఉండొచ్చు, ఇది ఇది కాకపోతే వేరేది అయి ఉండొచ్చు. ఈ రకంగా ఏ విషయాన్నైనా కూడా చాలా జాగ్రత్తగా తనకు తానే నేర్చుకునే అవకాశం మెంటల్ ఎబిలిటీ కాన్ రాకుండా మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది పిల్లలు నేర్చుకునే క్రమంలో. కాబట్టి ఇప్పుడు నేర్చుకునేది చిన్నపిల్లలు, వాళ్ళకి బయట వాళ్ళకు చూసేటప్పుడు ఇది వీళ్లకు దీని తర్వాత ఉపయోగపడదేమో అనుకుంటుంటారు, కానీ దీనివల్ల ఆలోచించే విధానం కూడా చాలా మార్పు వస్తుంటుంది. అర్థం చేసుకోవడం కూడా చాలా స్పీడ్గా ఉంటారు, చాలా రేషనల్గా ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ వస్తాయి కాబట్టి దీనికి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కూడా సీట్ రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. మనము ఒక ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నాం, ఒక క్లాసే అనుకోవాలి, 5వ తరగతే చదువుతున్నాం, కాకపోతే 5వ తరగతిలో కొంచెం బాగా చదువుతున్నాం అన్నట్టు గనక చదువుకున్నట్లయితే, అట్లా ఫీల్ అయితే మాత్రం ఎప్పుడూ బాధపడాల్సిన అవసరం ఉండదు. రాదు అని ఖచ్చితంగా మనకు తెలుసు, 100 లోపు సీట్లు ఉన్నాయి, ఖచ్చితంగా మిగిలిన వాళ్ళందరికీ రాదు అని తెలుసు. కానీ ప్రతి ఒక్కళ్ళు మాత్రం రాదని కాదు, కానీ నాకు రావాలి అని ప్రయత్నం చేయాలి. ఎవరైతే చాలా ఇష్టంగా ప్రిపేర్ అవుతారో వాళ్ళకు మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ప్రిపరేషన్ అనేది ఇప్పుడు చెప్పుకున్న 4 అంశాల్లో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాల్సింది. కాస్త మొదట్లో 1 మంత్ కొంచెం అర్థం చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే మెంటల్ ఎబిలిటీ తర్వాత ఈజీ అయిపోతుంది. ఈవీఎస్ మాత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం చదువుకుంటూ మననం చేసుకుంటుండాలి. అర్థమెటిక్ ఫార్ములాలు నేర్చుకోవాలి, ప్రాక్టీస్ ఎక్కువ అవసరమవుతుంది. అలాగే లాంగ్వేజ్ మాత్రం ఎలా నేర్చుకోవాలంటే ఆనందంగా ఒక స్టోరీ చదువుతూ ఒక కథ నేర్చుకుంటున్నాను, ఒక కథ చదువుతున్నాను, పేపర్లో ఒక కొత్త విషయం వచ్చింది అదేంటి తెలుసుకుంటున్నాను, ఇలాగ చదువుకుంటే మాత్రం ప్రిపరేషన్ ఈజీగా ఉంటుంది, జాలీగా ఉంటుంది, సంతోషంగా సీట్ కొట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ కొంచెం సరైన మార్గదర్శకత్వం చాలా చాలా అవసరము పిల్లలకి, అంటే ఏం చదువుతున్నాము, ఏవి చదవాలి, రిలవెంట్గా కాకపోతే సమయం తక్కువ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా సరైన మార్గదర్శకం ఉపాధ్యాయుల ద్వారా తల్లిదండ్రుల ద్వారా తీసుకుంటే మాత్రం సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే బాగానే ఉన్నాయి.
1: నవోదయ స్కూల్లో చదువు ఎలా ఉంటుంది తెలియజేస్తారా?
0: తప్పకుండా సార్, నవోదయ స్కూల్ ఇందనకనే చెప్పుకున్నాం, చాలా చాలా మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్న CBSE ఇన్స్టిట్యూట్ అండి ఇది. CBSE విధానంలో మన జిల్లాలోనే టాప్ ఇన్స్టిట్యూట్ కింద తీసేసుకోవచ్చు. అంతే కాకుండా అక్కడ CBSE పద్ధతులన్నీ కూడాను చాలా సిస్టమేటిక్గా జరుగుతుంటాయి. అదేవిధంగా ఎడ్యుకేషన్ మొత్తము ఇప్పుడు CBSE కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అన్ని ఉంటుంది, CCE అని. ఆ పద్ధతి ప్రకారము నిరంతరము విద్యార్థి అభ్యసనం ఏ విధంగా ఉంటుంది, విద్యార్థి చదువు ఎలా ఉంటుంది, ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారు. అంతేకాకుండా కేవలం చదువుకు ప్రయారిటీ ఇచ్చే ఇన్స్టిట్యూట్ కాదండి, చదువుతో పాటుగా శారీరక వికాసాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆటలకు ఇస్తారు, యోగా చేస్తారు, మ్యూజిక్ ఉంటుంది. మనము కల్చరల్ ఏదైతే చూడలేదు, ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటామో ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇచ్చే స్కూల్ ఏదైనా ఉంది అంటే అది కేవలం
1: సర్వతోముఖాభివృద్ధి
0: అంతే,
1: పిల్లలకు
0: పిల్లోళ్ళు అన్నిట్లలో అభివృద్ధి అయ్యే స్కూల్ అయితే అది. అంటే మనం కేవలము నాకు IIT ఫౌండేషన్ కావాలి, మెడిసిన్ ఫౌండేషన్ కావాలి అని ఇప్పుడు అనకుండా ఒక సిస్టమేటిక్ గా వెళ్ళాలి అనుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు నేషనల్స్కి వెళ్తారు ఆటలకి, అలాగే యోగా కూడా ఉంటుంది. ఇవే కాకుండా మంచి కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, మ్యూజిక్ నేర్పిస్తారు, అలాగే పెయింటింగ్, వీటన్నిటికీ టీచర్స్ ఉంటారు. అది మనది అందులో PM3 స్కూల్ కాబట్టి ప్రతి విషయం పట్ల కూడా చాలా కేర్గా తీసుకుని నేర్పిస్తూ ఉంటారు. తర్వాత ఎడ్యుకేషన్ పరంగా ఇంకా స్పెషల్గా తీసుకుంటారు.

0: చూసుకుంటే అంత పెద్ద లైబ్రరీ ఎక్కడా లేదండి. డిజిటల్ లైబ్రరీ కూడా ఉంది, పెద్ద డిజిటల్ లైబ్రరీ మరియు పుస్తకాలు ఉన్నాయి, చాలా వాల్యుబుల్ బుక్స్ ఉన్నాయి, పిల్లలు చదువుకోవడానికి కూడా చాలా పెద్ద లైబ్రరీ. లైబ్రరీకి కేవలం అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్లోనే, ఇంకా అది మినహా యూనివర్సిటీ తప్ప ఇంకెక్కడా చూడలేము అలాంటివి. చాలా చాలా పెద్ద స్కూళ్ళల్లో కూడా తక్కువగా ఉంటుంది. అక్కడ పిల్లలు ఉదయం పూట ప్రార్థన సమయంలో ప్రేయర్కి నిలబడే అసెంబ్లీ చూస్తే చాలా చాలా ఆనందం వేస్తుంది, అంత చక్కగా నడుపుతూ ఉంటారు. ఎడ్యుకేషన్ పరంగా పరంగా కూడా చాలా బాగుంటుంది. అందులో సిబిఎస్ఈ సిలబస్ అందరికీ తెలిసే ఉంటుంది. పిల్లవాడు అక్కడ టీచర్ చెప్పేది 40% 50% ఉంటే, పిల్లవాడు సొంతంగా ఆలోచించి చేయాల్సింది ఇంకో 50% ఉంటుంది. నేరుగా క్వశ్చన్ ఇచ్చి మార్కాపురం ఎక్కడుంది, మార్కాపురం గతంలో ఏ జిల్లా నుంచి విడిపోయింది, ఇట్లాంటి ప్రశ్నలు అయితే అక్కడ వచ్చేటి చాలా చాలా తక్కువగా ఉంటాయి. డైరెక్ట్గా కాకుండా మార్కాపురాన్ని ఎందుకు జిల్లా చేశారు, చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఈ ప్రశ్నకు ఆన్సర్ రాయమంటే పిల్లోడికి రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి, ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. ఇలాంటి ప్రశ్నల ద్వారా పిల్లోడికి ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని, పూర్తి పరిజ్ఞానాన్ని, ఆలోచన దృక్పథాన్ని మొత్తాన్ని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఎడ్యుకేషన్ అందించే ఒక బెస్ట్ స్కూల్. అదేవిధంగా దీంట్లో ఎన్సీసీ కూడా ఉంటుంది. ఇక్కడ చేరితే ఇంటర్మీడియట్ వరకు మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. మనకు ఎంపీసీ బైపీసీ రెండు కూడా ఇక్కడ ఈ కోర్సులు ఉన్నాయి. ఇక్కడ
1: నవోదయాలో 6-2 ఇంటర్ వరకు ఉంది.
0: 6-2 ఇంటర్ వరకు చదువుకోవచ్చు సార్ ఉచితంగా. 6లో ఎంటర్ అయితే ఇంటర్లో బయటికి రావచ్చు. ఇంటర్లో కూడాను మంచి ప్రతిభ గనక కొనసాగిస్తే, ప్రతిభతో కొనసాగిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం స్వేచ్ఛ లభిస్తుంది. స్వేచ్ఛను సిస్టమేటిక్గా తీసుకున్న వ్యక్తి గనక జాగ్రత్తగా గనక తీసుకుంటే అక్కడి నుంచి ఇంటర్మీడియట్లో వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దక్షిణ ఫౌండేషన్ అని, అలాగే అవంతి అని, అదేవిధంగా నవోదయ పూర్వ విద్యార్థుల సంఘము, వీటి ద్వారా ప్రతిభగల విద్యార్థులను మళ్ళీ ప్రత్యేకంగా తీసుకుని వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే ఐఐటి కావాలనుకుంటే ఐఐటి కోచింగ్, అదేవిధంగా నీట్ కావాలంటే నీట్ కోచింగ్, అదేవిధంగా సివిల్స్ కూడా ప్రిపేర్ చేయించేటటువంటి సిస్టమ్ వాటిలలో ఉందండి. కాబట్టి ఒక విద్యార్థి, ఎవరైనా ఒక పేద విద్యార్థి కానీ, ఒక ప్రతిభగల గ్రామీణ విద్యార్థి కానీ, నేను నా శక్తితో నా తెలివితేటలతో ఒక టాప్ ఇన్స్టిట్యూషన్, రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్లో నేను చదవాలి అని కనుక అనుకుంటే ద బెస్ట్ చాయిస్ నవోదయ.
1: ఈ నవోదయ ఎంట్రన్స్ రాసే పిల్లలకు లేదా విద్యార్థులకు మీరు మోటివేషన్ లాగా ఏదైనా ఒక సలహా కానీ సూచన కానీ చెప్పదలుచుకుంటారా?
0: చెప్పుకున్నాం సార్. రాసే విద్యార్థులు ఎప్పుడు కూడాను నిరాశకు గురి కావాల్సిన అవసరం లేదు. సీట్లు ఎన్నున్నాయని కాదు, మనం ఎలా చదువుతున్నాం, మనం ఎంత ఇష్టంగా చదువుతున్నాం. ఒక మంచి విద్యార్థిగా ఇప్పుడు మనం ప్రిపరేషన్ అవుతున్నామంటే ఒక పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాం. ఇది జీవితం కాదు. జీవితంలో ఇలాంటి ఎన్నో ఆటుపోట్లు వస్తాయి. గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, 1వ తరగతి చదివాం, 2వ తరగతి చదివాం, 3 చదివాం, అదే విధంగా 5వ తరగతి చదువుతున్నాము అంతే అనుకోవాలి. ఒక పరీక్షకు నేను ప్రిపేర్ అవుతాను, సిస్టమేటిక్గా ప్రిపేర్ అవుతున్నాను అంతే అనుకోవాలి. అంతే తప్ప నాకు ఈ సీట్ రావాలి, ఖచ్చితంగా రావాలని పిల్లవాడు అనుకోకూడదు. తర్వాత తల్లిదండ్రులు కూడా బలవంతంగా గట్టిగా నువ్వు సీట్ తేవాలి అని బలవంతంగా ఒక విద్యార్థి మీద రుద్దడం అయితే మంచిది కాదు. అలాగని ఖచ్చితంగా మనందరికీ తెలిసిందే, సీట్లు చాలా పరిమితం. ఒక మండలానికి 2-3 మండలాలకు కలిపి 9-8 సీట్లు ఉంటాయి. మరి ఇలాంటి సందర్భంలో మనము తల్లిదండ్రులము పిల్లల మీద సీట్ మీద ఒత్తిడి చేయడం అనేది అంత సరైనది కాదు. మరి విద్యార్థులు ఎలా ఉండాలి, రాదనుకోవాలన్నా వస్తుందనుకోవాలన్నా ఖచ్చితంగా సీటు నాకే ఉంటుంది, ఒక సీట్ నాకుంటుందనే చదువుకోవాలి. ఎప్పుడు కూడాను ఒక సీట్ నాకుంటుందనే చదువుకోవాలి, చదవాలి కూడాను. మరి ఖచ్చితమైన ప్రిపరేషను, సిస్టమేటిక్ హార్డ్వర్క్ కూడా సిస్టమేటిక్గా ఉండాలి, సరి అయిన మార్గదర్శకత్వం ఉండాలి, సరి అయిన ప్రోత్సాహం కూడా ఉండాలి. ఇవి కనుక అన్నీ సిస్టమేటిక్గా ఉంటే సీట్ తెచ్చుకోవడం కష్టమేమీ కాదు.
1: జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే ఎంపిక పరీక్ష గురించి మీరు ఇంతవరకు చాలా మంచి విషయాలు విద్యార్థులకు తెలియజేశారు సార్. మీరు అందించే సలహాలు సూచనలు విని నవోదయ ప్రవేశ పరీక్షకు ప్రిపేర్ అయ్యి మంచిగా అవకాశాలు అందిపుచ్చుకుంటారని ఆశిద్దాం.
0: అలాగేనండి. మనము అసలు ఈ నవోదయాలు ఈ రకంగా చెప్పుకోవడానికి ఇప్పుడు కూడాను సివిల్స్లలో వచ్చే విద్యార్థుల్లో దాదాపు కలెక్టర్స్, సివిల్ సర్వీసెస్లో దాదాపు 10% విద్యార్థులు ఇక్కడి నుంచి వస్తున్న వాళ్ళే ఉన్నారండి. మనకు అర్థం చేసుకోవచ్చు 10% ఏ సంవత్సరం తీసుకున్నా దాదాపుగా ఒక 10% ఉంటున్నారంటే పిల్లలు ఏ స్థాయిలో వాళ్ళ బేసిక్స్ ఉంటున్నాయనేది అర్థం చేసుకోవచ్చు పిల్లల్ని. అలాంటి మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి చెప్పించే అవకాశం, నాకు అవకాశం ఇచ్చినందుకు

0: మన మార్కాపురం ఆకాశవాణి కేంద్రానికి మరియు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వింటున్న శ్రోతలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ పిల్లల్ని, చిన్నపిల్లలైనా కూడా మీ చుట్టుప్రక్కల ఉన్న అందరినీ జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షలు రాయించండి, అలాగే ప్రిపరేషన్ చేయించండి, ప్రోత్సహించండి. అదేవిధంగా ప్రోత్సహించడంలో కూడాను ప్రవేశ పరీక్షను పరీక్ష లాగానే ప్రిపేర్ ప్రోత్సహించండి, అంతేకాని సీటు రాదని నిరుత్సాహపరచడం మాత్రం చేయొద్దు. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మరలా ఒకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
1: ధన్యవాదాలు సార్.
2: మీరింతవరకు నవోదయ ప్రవేశ పరీక్షకు విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి, శిక్షకులు శ్రీ అద్దంకి శేషయోగయ్య గారితో పరిచయం చివరి భాగం విన్నారు. పరిచయకర్త శ్రీ ఆకుల వెంకటేశ్వర్లు.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
6: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు తెలుసుకుందాం రండి శీర్షికన. ఈనాటి అంశం ఓనం దినోత్సవం గురించి తెలుసుకుంటారు. ఓనం మహాబలి కోసం ఎదురుచూసే ఒక పల్లె కథ. ఒక చిన్న అందమైన పల్లె ఉందంట. పచ్చని చెట్లు, కొబ్బరి తోటలు, చుట్టూ పూల పరిమళం. ఆ పల్లెలో ఒక చిన్నారి ఉండేది. ఆ చిన్నారి పేరే అమ్ము. ఒకరోజు ఉదయం అమ్ము నిద్రలేచి బయటకు వచ్చేసరికి ఇల్లంతా సందడిగా కనిపించింది. అమ్మా, ఏమిటి ఆడావుడి అని అడిగింది. అమ్మ నవ్వుతూ, అమ్ము నీకు తెలియదా, రేపు ఓనం పండగ కదా అంది. ఓనం అంటే ఏమిటమ్మా అని అమ్ము అమాయకంగా అడిగింది. అమ్మ అమ్మును దగ్గరికి తీసుకొని, ఓనమంటే కేవలం పండగ కాదమ్మూ, మనసుల్ని కలిపే పండగ. మనల్ని ఎంతో ప్రేమించిన మహాబలి చక్రవర్తిని గుర్తు చేసుకునే రోజు అని చెప్పింది. అమ్ము కళ్ళల్లో ఆసక్తి మొదలైంది. మహాబలి ఎవరమ్మా అని అమ్ము వాళ్ళ అమ్మని అడిగింది. అప్పుడు అమ్ము వాళ్ళ అమ్మ ఇలా చెప్పటం ప్రారంభించింది. ఒకప్పుడు మహాబలి అనే గొప్పరాజు ఉండేవాడు. తన ప్రజలను కన్నబిడ్డలా చూసుకునేవాడు. కన్నబిడ్డలా చూసుకునేవాడట. ఆయన రాజ్యంలో అందరూ సంతోషంగా ఉండేవారట. ఆకలితో ఉన్నవారు ఉండేవారు కాదు. అన్యాయం కనిపించేది కాదు. అందరూ ఒకరినొకరు ప్రేమగా చూసుకునేవారు. అమ్ము ఆశ్చర్యంగా అడిగింది, అమ్మా అలాంటి రాజు ఇప్పుడు ఎక్కడున్నాడు? అమ్మ చిరునవ్వుతో, మహాబలి రాజు ప్రతి సంవత్సరం ఓనం పండగ సమయంలో తన ప్రజలను చూడటానికి వస్తాడని నమ్మకం. అందుకే ప్రజలు ఆయన కోసం ఎంతో ఆనందంగా ఎదురుచూస్తారు అంది. మరుసటి రోజు ఉదయం అమ్ము నిద్రలేచేసరికి ఇంటి ముందు రంగురంగుల పూలు ఉన్నాయి. అమ్ము తన స్నేహితులతో కలిసి పూలు ఎరుకొని వచ్చింది. అమ్మా, ఈ పూలతో ఏం చేస్తాం? మహాబలికి స్వాగతం పలికేందుకు

పూకలం వేస్తాం అమ్ము అని వాళ్ళ అమ్మ అంది. పిల్లలంతా కలిసి పూలతో అందమైన పూకలం తయారు చేశారు. ఎరుపు పూలు, పసుపు పూలు, తెల్లని పూలు, ఎన్నో రంగురంగులు. పూకలం పూర్తయ్యేసరికి అమ్ము ఆనందంతో చప్పట్లు కొట్టింది. అమ్మా, మహాబలిరాజు వస్తే మన పూకలం చూసి సంతోషిస్తాడా? తప్పకుండా అంది అమ్ము వాళ్ళమ్మ అమ్ముతో. అంతలో ఇంట్లో నుంచి ఒక అద్భుతమైన వాసన వచ్చింది. అమ్మా, ఏమిటి వాసన అని అమ్ము వాళ్ళ అమ్మని అడిగింది. అది ఓనం వాసనమ్మా అని అమ్ము వాళ్ళమ్మ అమ్ముతో చెప్పింది. అరటి ఆకుపై ఎన్నో రకాల వంటకాలు వడ్డించారు. అందరూ కలిసి కూర్చొని భోజనం చేశారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆనందంగా తిన్నారు. అమ్ము ఆ రోజు ఒక విషయం గమనించింది. తమ ఇంటి ముందు మాత్రమే కాదు, చుట్టుపక్కల ప్రతి ఇంటి ముందు పూకలాలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో పండుగ

0: చెప్పింది. అరటి ఆకుపై ఎన్నో రకాల వంటకాలు వడ్డించారు. అందరూ కలిసి కూర్చొని భోజనం చేశారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆనందంగా తిన్నారు. అమ్ము ఆ రోజు ఒక విషయం గమనించింది. తమ ఇంటి ముందు మాత్రమే కాదు, చుట్టుపక్కల ప్రతి ఇంటి ముందు పూకలాలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో పండుగ సందడి ఉంది. కొంతసేపటికి బయట నుంచి పెద్ద శబ్దం వినిపించింది. అప్పుడు అమ్ము అడిగింది వాళ్ళ అమ్మని ఇలా, అమ్మా అది ఏమిటి? అది పడవల పోటీ, వల్లంకలి అంది అమ్ముతో వాళ్ళమ్మ. పొడవైన పడవల్లో ఎంతోమంది కలిసి ఒక తాళంలో తెడ్లు వేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అప్పుడు అడిగింది అమ్ము వాళ్ళమ్మను ఆశ్చర్యంగా చూస్తూ, అమ్మా అందరూ ఒకేలా ఎందుకు తెడ్లు వేస్తున్నారు? అప్పుడు అమ్మ చెప్పింది, ఎవరమ్మా? అమ్ము వాళ్ళమ్మ చెప్పింది, ఎందుకంటే అమ్ము అందరూ కలిసి కదిలితేనే పడవ గెలుస్తుంది. అలాగే మన జీవితం కూడా అంతే. మనం కలిసి ఉంటే ఏ కష్టాన్నైనా ఎదుర్కోగలం. అమ్ము ఆ మాటను మనసులో పెట్టుకుంది. సాయంత్రమైంది. ఇంటి ముందు వెలుగులు, పూల పరిమళం, చుట్టూ పండగ సందడి. అమ్ము ఆకాశం వైపు చూస్తూ, మహాబలిరాజా, మీరు నిజంగా వస్తే మా ఇంటికి కూడా రండి, మా పూకలం చూడండి, మా ఊనం తినండి అని మెల్లగా చెప్పింది. అమ్ము మాటలు విన్న అమ్మ నవ్వుతూ, మహాబలిరాజు ఎక్కడ ఉన్నా మనం ప్రేమగా మంచిగా అందరినీ సమానంగా చూసుకుంటే ఆయన మన మధ్యనే ఉన్నట్టే. అప్పుడు అమ్ముకు ఓనం అంటే ఏమిటో పూర్తిగా అర్థమైంది. అప్పుడు అందుకే ఈ ఓనం రోజున మనం ఒకే మాట అనుకుందాం, మన ఆనందాన్ని నలుగురితో పంచుకుందాం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టుదాం, ఒంటరిగా ఉన్నవారికి పలకరిద్దాం, అందరినీ ప్రేమగా చూద్దాం. పూకలంలా మన జీవితాలు రంగులతో నిండాలి, ఊన సజ్జలా మన ఇళ్లల్లో ఆనందం నిండాలి, వల్లంకలి పడవలా మన ప్రయాణం ఐకమత్యంతో సాగాలి. మీ అందరికీ ఉదయపూర్వకంగా ఓనం పండగ శుభాకాంక్షలు. మీ రేడియో మిత్రుడు సెలవు తీసుకుంటున్నాడు. మీరింతవరకు తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం ఓనం దినోత్సవం గురించి తెలుసుకున్నారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 8:30 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివరాలు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రేపు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. క్రీడలు, యువ నాయకత్వం, ఫిట్నెస్, దేశ నిర్మాణంపై యువతతో చర్చించనున్నారు. యువ సంవాద్లోని కీలక అంశాలపై ప్రధాని మాట్లాడనున్నారు. క్రీడా మౌలిక వసతులు, కోచింగ్, స్పోర్ట్స్ సైన్స్పై ప్రత్యేక చర్చ నిర్వహించనున్నారు. మేరా యువ భారత్, మై భారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. యువ నాయకత్వం, స్వచ్ఛంద సేవలను ప్రోత్సహించడం వంటి వాటిపై ప్రసంగిస్తారు. భవిష్యత్ నైపుణ్యాలు, పౌర బాధ్యతపై ప్రధానమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ప్రధానమంత్రి నషా ముక్త్ యువ ఉద్యమంపై కూడా యువతతో ప్రత్యేకంగా సంభాషించనున్నారు. క్రీడల ద్వారా మాదక ద్రవ్యాల వ్యసనాలను రూపుమాపడానికి ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా యువతతో ప్రముఖ భారత క్రీడాకారులు, పతక విజేతలు తమ అనుభవాలు పంచుకోనున్నారు. భవిష్యత్ నిర్మాణానికి సూచనలు చేయనున్నారు. దేశ క్రీడా ప్రస్థానంలో యువత పాలు పంచుకోవడం, బలమైన వికసిత్ భారత్ నిర్మాణంలో వారిని భాగస్వాములు చేయటం ఖేలో ఇండియా డైలాగ్ ముఖ్య లక్ష్యం. కాగా యువత ఆకాంక్షలను జాతీయ అభివృద్ధి అజెండాకు కేంద్రంగా ఉంచుతూ ఆరోగ్యకరమైన, క్రమశిక్షణ కలిగిన, క్రీడా స్ఫూర్తి గల దేశాన్ని నిర్మించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా దీన్ని నిర్వహిస్తున్నారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కెనడాలోని టొరంటోలో భారతీయ వ్యాపార వర్గాల ప్రముఖ సభ్యులను ఉద్దేశించి కేంద్ర మంత్రి ఈరోజు మాట్లాడుతూ, భారతదేశ పరివర్తన నిర్మాణాత్మకమైనదని, వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతోన్న మధ్యతరగతి, ప్రపంచస్థాయి డిజిటల్ మౌలిక సదుపాయాల ద్వారా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ పరిణామాలు ఆర్థిక వ్యవస్థలోని దాదాపు ప్రతి రంగంలోనూ కొత్త అవకాశాలు సృష్టిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఆర్థిక, వాణిజ్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారతదేశ డిజిటల్ పర్యావరణ వ్యవస్థ పోషిస్తున్న పాత్రను ఆర్థిక మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. చెల్లింపుల రంగంలోనే కాకుండా తదుపరి తరం డిజిటల్ ఆర్థిక మౌలిక సదుపాయాలు తీర్చిదిద్దటంలో కూడా కెనడియన్ బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీలు, నియంత్రణ సంస్థలతో సహకరించుకోవడానికి గణనీయమైన అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కెనడాలోని ప్రవాస భారతీయులు ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక వారధిగా పనిచేస్తున్నారని సీతారామన్ వివరిస్తూ,
1: ఇండియా కెనడా బైలాటరల్ రిలేషన్స్ హావ్ సీన్ ఎ రిమార్కబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ రీసెంట్ టైమ్స్ underpinned by our shared values of democracy and pluralism and expanding economic engagement and the strength of our people to people ties. It is in the truest sense a strategic bridge between two vibrant democracies and two innovation driven economies. On the sidelines of the G7 summit in June 2025, Prime Ministers Narendra Modi and Shri Mark Carney.
0: నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో నేపాల్కు భారతదేశం అండగా ఉంటుందని, సాధ్యమైనంత మేరకు మానవతా సహాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని సామాజిక మాధ్యమం పోస్టులో ఈరోజు పేర్కొన్నారు. అలాగే సహాయక పునరావాస చర్యల విషయంలో భారత బృందాలు నేపాల్ అధికారులతో సన్నిహితంగా సమన్వయం చేసుకుంటున్నాయని తెలిపారు. కాగా ఈ ప్రకృతి విపత్తులో 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. వీరిలో 291 మంది విదేశీయులు కాగా, అందులో 105 మంది భారతీయులు ఉన్నట్టు పేర్కొంది. గల్లంతైన భారత పౌరుల సమాచారం కోసం ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం అత్యవసర నెంబర్లు జారీ చేసింది. సహాయం కోసం 9785137 6807 9777 9701 0 9100 హెల్ప్ నెంబర్లలో సంప్రదించాలని వెల్లడించింది. ఆచూకీ తెలియని భారత పౌరుల కోసం త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టేందుకు నేపాల్ ప్రభుత్వాధికారులతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని రాయబార కార్యాలయం తెలిపింది. నేపాల్ ప్రభుత్వ సమన్వయంతో సహాయక పునరావాస ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా బీహార్లో గండక్ నది నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వరద సన్నద్ధతను ముమ్మరం చేసింది. ఆ రాష్ట్రంలోని పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరణ్, ముజఫర్పూర్, వైశాలి జిల్లాల్లో గండక్ నది పరీవాహ

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రేపు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 105 మంది భారతీయులతో సహా 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం

0: ప్రాంతంలో కట్టుదిట్టమైన నిఘా ఉంచారు. అలాగే సీతామర్హి, షియోహార్ సహా ఇతర జిల్లాల మ్యాజిస్ట్రేట్లకు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ చంపారణ్, వైశాలి జిల్లాల్లోని బగాహో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరింది. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందువల్ల గోపాల్గంజ్, బెట్టియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందం మోహరించగా ముజఫర్పూర్లో మరో బృందాన్ని సిద్ధం చేసింది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించేందుకు ఒక ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి తెలిపారు. బీహార్లో నెలకొన్నున్న వరద ముప్పు దృష్ట్యా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమ్రాట్ చౌదరితో ఫోన్లో మాట్లాడారు. వరద పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు కేంద్రం అందిస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం నాడు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. ఈద్ మిలాదున్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్త బోధలు దేశ పౌరులను ధర్మం, కర్తవ్య స్ఫూర్తిని అలవర్చుకునే విధంగా ప్రోత్సహిస్తాయని రాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ పవిత్రమైన పండుగ అందరి జీవితాల్లో శాంతి, సంతోషం, శ్రేయస్సు తీసుకురావాలని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆశాభావం వెలిబుచ్చారు. ఈద్ మిలాద్ ఉన్నబీ పండుగ ప్రపంచవ్యాప్తంగా ఐక్యతను, ఆనందాన్ని మరింత పెంపొందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఈరోజు ఓనం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మలయాళ మొదటి మాసం చింగంలో వచ్చే ఈ పంటల పండుగను కేరళంకు బలిచక్రవర్తి రాకకు గుర్తుగా జరుపుకుంటారు. ఓనం పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఓనం పండుగను భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ పండుగ ప్రజల్లో సంతోషం, ఐక్యత, శ్రేయస్సు భావనలను మరింత బలోపేతం చేయాలని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. రాబోయే 2 రోజుల పాటు తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉపహిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ శాస్త్రవేత్త సుప్రీత్ తెలియజేస్తూ,
1: అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లో ప్రెషర్ ఏరియా ఓవర్ సౌత్ ఉత్తరప్రదేశ్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ ఈస్ట్ మధ్యప్రదేశ్, ఐసోలేటెడ్ హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ లైక్లీ ఓవర్ ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ మధ్యప్రదేశ్, విత్ ఐసోలేటెడ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఓవర్ సౌత్ వెస్ట్ ఉత్తరప్రదేశ్ అండ్ నార్త్ వెస్ట్ మధ్యప్రదేశ్ టుడే. అపార్ట్ ఫ్రమ్ దాట్, సబ్డ్యూడ్ రెయిన్ఫాల్ యాక్టివిటీ లైక్లీ టు కంటిన్యూ ఓవర్ పెనిన్సులర్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 1 వీక్.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రేపు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 105 మంది భారతీయులతో సహా 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోన మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.

సుల్తాన్ చిత్రం కోసం సుఖవిందర్ సింగ్ మలగాడి సుబ్బా పాడినటువంటి పాట వింటారు. సంగీతం రాజ్కోటి, సాహిత్యం భువనచంద్ర.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట సీను చిత్రం కోసం హరిహరన్ సుజాత పాడినటువంటి పాట. సంగీతం మణిశర్మ, సాహిత్యం వెన్నెల కంటి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: మీరు వింటున్న చిత్రమందిర సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట మన్మధుడు చిత్రం కోసం వేణు సుమంగలి పాడినటువంటి పాట. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం సిరివేనెల సీతారామశాస్త్రి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట అందరివాడు. చిత్రం కోసం శంకర్ మహాదేవన్, గ్రేస్ పాడినటువంటి పాట వింటారు. సంగీతం రవిశ్రీ ప్రసాద్, సాహిత్యం చంద్రబోస్.

0: మీరింతవరకు చిత్రమంజరి సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 9 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం 9:15 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: रखने की प्रतिबद्धता दोहराई. पेचिंग में सीमा वार्ता के 25वें दौर में 8 सूत्री सहमति बनी. ओणम और ईद मिलाद हर्षोल्लास से मनाया गया. और क्रिकेट में मेजबान श्रीलंका ने फॉलो ऑन के बाद चौथे दिन दूसरी पारी में 6 विकेट पर 229 रन बनाए. मैच पर भारत की पकड़ मजबूत. इसके साथ ही समाचार संध्या का ये अंक समाप्त हुआ. नमस्कार.
2: Good evening. This is Akashvani. I am Valsa Williams with the news at 9. The headlines. Massive flash flood hits Nepal-Tibet border, claiming 46 lives and leaving nearly 500 people missing, including over 100 Indians. India assures all possible assistance as rescue and relief operations intensify in the Himalayan nation. Bihar and Uttar Pradesh step up preparedness amid possible rise in water levels of rivers after flash floods in the neighboring country. India and China reaffirm commitment

తదుపరి చిత్రం పేరు ఆస్తిపరులు, పాట పేరు ఎర్ర ఎర్రని బుగ్గల దానా. పాడినవారు ఘంటసాల మాస్టారు పిసిశిల గారు, కోరినవారు భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బురోహనుద్దీన్, యూసఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలబాబు, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజనా గారు. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని ఆహ్లాదించండి.

శ్రోతలు గమనించవలసిందిగా కోరుచున్నాము. ఈ పాట కొంత టెక్నికల్ ప్రాబ్లం వల్ల సరిగా వినిపించకపోతున్నందుకు మా తరపున క్షమించవలసిందిగా శ్రోతల్ని కోరుచున్నాము. ఇప్పుడు వినబోతున్నారు తర్వాతి పాట. చిత్రం పేరు అంతులేని కథ, పాట పేరు తాలికట్టు శుభవేళ. పాడినవారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు. కోరినవారు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిల్లందు 14 నెంబర్ బస్తీ నుండి భారత్లాల్, పరదేశీ, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్య లోత్, లక్ష్మీ ప్రహ్లాద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోత్, భారతి, భారతి గారులు. మరి వీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం. విని సంతోషించండి.

కవిని నేను, వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి, ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో

మీరు వింటున్నారు గీత మాలిక. శ్రోతల ఉత్తరాల ద్వారా సినిమా పాటలు కోరుకునే కార్యక్రమం. ఇప్పుడు వినబోతున్న పాట యొక్క చిత్రం పేరు బోలా శంకర్, పాట పేరు మిల్కీ బ్యూటీ, పాడినవారు మహతీశ్వర్ సాగర్ విజయ్ ప్రా, కోరినవారు అనంతపురం జిల్లా అనంతపురం రాణీనగర్ గుత్తి రోడ్ నుండి బొజ్జప్ప గారి రాజశేఖర్, రాజశేఖర్ గారి భార్య సుజాత, వీరి కూతురు సూర్యదర్శిని, రాజశేఖర్ గారి అమ్మ శివలింగమ్మ, నాన్న పెద్దాంజనేయులు, రాజశేఖర్ గారి అవ్వ వన్నమ్మ, తాత పెద్దానంతప్ప, రాజశేఖర్ గారి అక్క మారిన్ని రాజమ్మ, బావ మారిన్ని కృష్ణ, రాజశేఖర్ గారి అల్లుడు గజేంద్ర,

గజేంద్ర భార్య చైతన్య, గజేంద్ర చైతన్య గారి కొడుకు హర్ష, కూతురు అస్మిత, రాజశేఖర్ గారి అక్క మనవడు మారట్ల కరుణాకర్, వీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం. విని ఆనందించండి.

తదుపరి మీరు వినబోతున్న పాట యొక్క చిత్రం పేరు పిడుగు రాముడు. పాట పేరు మనసే వెన్నెలగా మారిన ఈ వేళ. పాడినవారు ఘంటసాల పి సుశీల. కోరినవారు తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవ్య, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అకేలా, బన్నాపురం, దశరథ్, వనజ, బాలనరసింహ, మహమ్మద్ సన్నత్ ఉల్లా, మహమ్మద్ సుబాన్, మహమ్మద్ రజక్ గార్లు. మరి వీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని సంతోషించండి.

మీరు వింటున్న గీతమాలిక శ్రోతలుత్తరాల ద్వారా సినిమా పాటలు కోరుకునే కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట యొక్క చిత్రం పేరు పవిత్ర బంధం. పాట పేరు గాంధీ పుట్టినదే ఏసమా. పాడినవారు ఘంటసాల, కోరినవారు శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం వైపల్లి అక్కేపల్లి పోస్ట్ నుండి ఎం నాగేశ్వరరావు, బండార్ త్రిమూర్తులు గుప్తా, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, బాబురావు, రజని, సుధీర్, రాజశేఖర్, రవికుమార్, బ్రహ్మయ్య, ప్రసాదు, కస్తూర్రాముడు, కోటిరాము, పైడితల్లి వెంకటేష్, నరసింగారావు, భాస్కర్రావు, జాడి పెంటయ్య, నరహరి, దేవాన్స్, పువ్వుల ఈశ్వర్రావు కోరుతున్నారు. మరి వీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని ఆహ్లాదించండి.

0: ఈ కార్యక్రమం సమయం లేకపోనందున ఈ పాట కొంచెం మాత్రమే వినిపించడం జరిగింది. శ్రోతలు గమనించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో రెండోసారి వినిపించినటువంటి పాట యొక్క చిత్రం పేరు ఆస్తిపరులు. ఆ చిత్రంలోని ఎర్ర ఎర్రని బుగ్గనల దాన అనేటువంటి పాటను కొన్ని కారణాల వల్ల వినిపించలేకపోయాం. మరొకసారి క్షమించమని శ్రోతలను కోరుతున్నాం. సమయభావం తక్కువగా ఉన్నందున చివరి పాట కొంచెం మాత్రమే వినిపించడం జరిగింది. మీరింతవరకు గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా సినిమా పాటలు కోరుకునేటువంటి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 10:00 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో రాగం తానం పల్లవి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీమతి వి కృష్ణవేణి గారి వయలిన్ వాద్యం వింటారు. శ్రీ మహాదేవ లక్ష్మీనారాయణరాజు గారు మృదంగ సహకారం. కీరవాణి రాగాలాపన తానం సకల మంత్రాక్షర గుహే సరస్వతి సకల శుభదాయిని అనే పల్లవి. ఖండజాతి త్రిపుటతాళం 2 కళల చక్రం పల్లవి ఎత్తుగడ సమం నుండి 2 అక్షరములు వదిలి

0: మీరింతవరకు ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీమతి వి కృష్ణవేణి గారి వయలిన్ వాద్యం విన్నారు. మృదంగ సహకారం శ్రీ మహదేవు లక్ష్మీనారాయణరాజుగారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం మధుర గీతాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట యొక్క చిత్రం పేరు మహాకవి కాళిదాసు. చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పాడినటువంటి పాట వింటారు.

మీరు వింటున్న మధుర గీతాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్నటువంటి పాట సంగీత లక్ష్మి చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పిసిశీల గారు పాడినటువంటి పాట. సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు, సాహిత్యం ఎల్చూరి గారు.

మీరు వింటున్న మధుర గీతాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట సత్యకాలపు సత్యయ్య చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పిసిసిల గారు పాడినటువంటి పాట. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్, సాహిత్యం ఆరుద్ర గారులు.

మీరింతవరకు మధుర గీతాలు పాత సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 11:10 దాటి 8 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి 101.5 MHz రేపు ఉదయం 5:55 మా ప్రభాత ప్రసారంతో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.